ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. శాలివాహన శక సంవత్సరం 1948 జ్యేష్ఠమాసం 26వ రోజు, క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూన్ నెల 16వ తేదీ మంగళవారం. 323.6 మీటర్లు అనగా 927 కిలోహెడ్స్ మీడియం వేవ్, అలాగే 102 మెగాహెడ్స్ ఎఫ్ఎంల ద్వారా ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెడ్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెడ్స్, కాకినాడలో 100.1 మెగాహెడ్స్ ఫ్రీక్వెన్సీలలో కూడా వినవచ్చు. నిలయంలో సమయం 5:57.04. శ్రోతలందరికీ నమస్కారాలతో శుభోదయం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. దేశభక్తి గీతం బృందగానం వింటారు. రచన శ్రీ యానాపు లక్ష్మీనారాయణ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. వినండి సుందరం సుమనోహరం భారతదేశం దేశభక్తి గీతం.

ఇంతవరకు మీరు దేశభక్తి గీతం బృందగానం విన్నారు. రచన శ్రీ యానాపు లక్ష్మీనారాయణ, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 6:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతుంది.

మీరింతవరకు శ్రీ త్యాగరాజస్వామివారి ఉత్సవ సాంప్రదాయ దివ్యనామ సంకీర్తనలు విన్నారు. ఇంతటితో నేటి భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, చింతన, వ్యాఖ్యాత శ్రీమతి ముక్కు లింగలక్ష్మి గారు.

సత్సాంగత్యం. సత్ మరియు సాంగత్యం అనే రెండు పదాల సమ్మేళనమే సత్సాంగత్యము. మానవుడు మంచివారితో కలిసి సంఘీభావంతో మసలుకొని భగవదారాధనయందు మనస్సును లగ్నం చేయుటయే సత్సాంగత్యము అనబడుతోంది. మానవ జీవితం కర్మబద్ధము. కర్మలు రెండు రకాలు. ఒకటి సత్కర్మ, రెండు దుష్కర్మ. సత్కర్మాచరణ వలన జన్మించిన వారు ధన్యులే అవుతారు. కానీ దుష్కర్మాచరణ వలన జన్మించిన వారు మాత్రము దుర్భర జీవితాన్ని అనుభవించవలసి వస్తుంది. దుష్కర్మల కారణంగా జీవుడు చచ్చుచు పుట్టుచు బీజరూపంలో నిక్షిప్తమయ్యున్న ఆ కర్మఫలాన్ని ప్రతి జన్మయందు అనుభవించవలసి ఉంటుంది. పిపీలికాది బ్రహ్మ పర్యంతము సమస్త ప్రాణులు లయమై మరలా సృష్టింపబడతాయి. ఈ సృష్టి పరంపరకు జగన్మాతే కారణభూతురాలు. కలియుగంబున మానవుడు జీవాత్మ పరమాత్మల సమ్మిళిత మనోదేహములతో తల్లి గర్భాన జీవనం గడిపి భూమికి వస్తాడు. జీవాత్మ ఐహిక వాంఛతోనూ పరమాత్మ ఆముష్మిక వాంఛతోనూ ప్రవర్తమానము పొందుతూ ఉంటారు. కావున మానవుడు జాగ్రత్తావస్థలో సంచరించాలి. అంతరాత్మ పరిశీలన అవశ్యము. జీవాత్మ పరిశుద్ధిని పొందాలి. పరమాత్మ పాదాల చెంత మనస్సును కేంద్రీకరించాలి. చిత్త సంస్కరణ జరగాలి. నిరంతరం శ్రద్ధాపూర్వక అభ్యసన వరంగా కావాలి. మనస్సును పరమాత్మ సన్నిధిలో ఉంచాలి. వైరాగ్యాపేక్షతో పరబ్రహ్మ చింతనలో ఓలలాడాలి. సుఖదుఃఖాలకు అతీతంగా లక్ష్య సాధన గావించాలి. కించిత్ ఉత్పత్తి

0: అంతయా అని వశిష్ఠ గీతలో వాల్మీకి చెప్పడం జరిగింది. ఒక భాగం భోగాదులకు, ఒక భాగం అన్నపానాదులకు, ఒక భాగం గురు శుశ్రూషకు, ఒక భాగం శాస్త్రార్థ చింతనతో ప్రొద్దుపుచ్చవలెనని ఆయన బోధించిరి.
1: అసావధాన మనసం సంయోజయతి సంకటే.
0: సావధానముగా మనస్సును పరమాత్మయందు లగ్నం చేయకుంటే సంసార సంకటమును అనుభవించవలసి వస్తుందని వశిష్ఠ గీతలో వాల్మీకి చెప్పడం జరిగింది.
1: సహస్

0: వశిష్ఠ గీతలో వాల్మీకి ఫల పల్లవములతో శాఖోపశాఖలతో వేళ్ళూని అభివృద్ధి నొందిన ఈ సంసార వృక్షమునకు మనస్సే ప్రధానం కావున నిరంతర జాగ్రత్తావస్థ అవసరమని తెలపడం జరిగింది. సత్సాంగత్యం వలన అహింసాధర్మాన్ని ఆచరించవచ్చు. సత్యవాక్కులతో శుద్ధమైన మనస్సుతో దైవారాధన సామూహికంగా సాధించవచ్చు. బుద్ధి కుశలత మనోనిగ్రహ శక్తి సాధుజనుల సాంగత్యము సద్వివేకము సదాచార ప్రవర్తన ధర్మనిరతి ఇత్యాది సద్గుణములకు ఆలవాలమై దేహము కాలచక్రమును కర్మేంద్రియాల అరిషడ్వర్గాల జీవాత్మల నుండి విడిపోతూ ఉంటాయి. అప్పుడు జీవాత్మ పరమాత్మను దర్శించగలడు. అదియే బ్రహ్మానంద సుఖప్రాప్తి. ఇది కర్మయోగులకు ఆచరణ సాధ్యము. మానవుడు కర్మయోగి కదా. సత్సంగత్వే నిస్సంగత్వం, నిస్సంగత్వే నిర్మోహత్వం, నిర్మోహత్వే నిశ్చలతత్వం, నిశ్చలతత్వే జీవన్ముక్తి. భారతదేశం సత్సాంగత్య సాధనలో సఫలీకృతురాలయ్యి సమస్త దేశాలకు శిరోధార్యమై నిలచి ఉంది. స్వస్తి.
1: మీరింతవరకు శ్రీమతి ముక్కు లింగలక్ష్మి గారి వ్యాఖ్యానంలో చింతనా కార్యక్రమం విన్నారు. నేటి చింతనా కార్యక్రమం ఇంతటితో సమాప్తం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. పొలం పనులు వ్యవసాయదారుల కార్యక్రమం.

0: నేటి పొలం పనులు కార్యక్రమంలో రకరకాల విత్తన శుద్ధులు అవగాహన అంశంపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించే సూచనలు విందాం.
1: విత్తన శుద్ధుల గురించి మనం ప్రతిసారి వింటానే ఉంటాం. తక్కువ ఖర్చుతోటి తక్కువ మందితోటి చాలా సులభంగా చేసుకోదగ్గటువంటి ప్రక్రియ ఇది. ప్రతి పంటకి ప్రతి సీజన్లో ఖచ్చితంగా ఏ పంట అయినా సరే చేసుకోవాలి అని మనం చెప్పుకుంటా ఉన్నాం. గతంలో ఎక్కువగా తెగుళ్ళు రాకుండా మనము విత్తన శుద్ధి చేసుకునేవాళ్ళం. క్యాప్టాన్తో కానీ, థైరాన్తో కానీ, కార్బన్డైజిన్తో కానీ ఇలాంటి వాటితోటి ఏదో ఒక దాంతో విత్తన శుద్ధి చేసుకునేవాళ్ళం. ఈ మధ్య కాలంలో ప్రకృతి వ్యవసాయంలో బీజామృతంతో కూడా విత్తన శుద్ధులు చేసుకుంటా ఉన్నాం. ఏదేమైనా ఇప్పటికీ కూడా విత్తన శుద్ధులు చేయకుండా పంట వేసి నష్టపోయేటువంటి రైతులు ఉన్నారు. కానీ విత్తన శుద్ధి అనేది చాలా చాలా ముఖ్యం. అంటే మనం విత్తన శుద్ధి చేసి వేసినటువంటి విత్తనాన్ని ఆరోగ్యవంతంగా, అంటే పైన ఉన్నటువంటి పొరలో ఏదైనా బూజు కానీ, బూజు కారకాలు కానీ, లేకపోతే ఇతర రకాలైనటువంటి సమస్యలతో ఉన్నా కూడా మనం మందు పెట్టడం వలన ఆ సమస్య పరిష్కారం అవుతుంది. ఒక ఆరోగ్యవంతమైనటువంటి విత్తనంగా మనం భూమిలో వేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మనము ఈ విత్తన శుద్ధి అనేది ఖచ్చితంగా చేయాలి. మరి ఈ మధ్య కాలంలో రసం పీల్చే పురుగులు రాకుండా, అలాగే కొన్ని రకాల వేరు పురుగులు రాకుండా కూడా మనకి విత్తన శుద్ధులను సిఫార్సు చేస్తూ ఉన్నారు. దాంతోపాటుగా కొన్ని రకాల జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధులు చేసుకోవచ్చు అని సిఫార్సు చేస్తూ ఉన్నారు. అంతేకాకుండా జీవనియంత్రణ మందులతో కూడా మనం విత్తన శుద్ధులు చేసుకున్నట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది అని చెప్తా ఉన్నారు. అంటే ఒక పంటకి గతంలో లాగా ఒక రకమైనటువంటి విత్తన శుద్ధి కాకుండా రకరకాలైనటువంటి విత్తన శుద్ధులు కూడా చేసుకోవచ్చు అనేది ఇప్పుడు మనకు అర్థమవుతుంది. కాబట్టి మనము ఏ పంట వేయబోతున్నాము, ఆ పంటల్లో ఏ రకాలైనటువంటి విత్తన శుద్ధులు చేసుకోవడానికి మనకు అవకాశాలు ఉన్నాయి అనేది తెలుసుకోవాలి మనం. ఒక్కొక్క పంటలో ఒక్కొక్క రకమైనటువంటి తెగుళ్ళు వస్తుంటాయి, ఒక్కొక్క రకమైనటువంటి పురుగులు వస్తూ ఉంటాయి. దానికి మనము ఈ విత్తన శుద్ధులు చేసుకోవడానికి అవకాశం ఉందా లేదా అనేది మనకు అవగాహన ఉన్నట్లయితే రాబోయేటువంటి సమస్యలు రాకుండా మన పంటను మనం కాపాడుకోవచ్చు. ఉదాహరణకి మనము మొక్కజొన్న వేస్తున్నాం. మొక్కజొన్నలో మరి రకరకాలైనటువంటి పురుగులు వస్తూ ఉంటాయి, కొన్ని రకాల తెగుళ్ళు వస్తూ ఉంటాయి. వీటికి ముందు జాగ్రత్త చర్యగా విత్తన శుద్ధులు చేసుకుంటాం. అంతేకాకుండా జీవన ఎరువులతో కూడా విత్తన శుద్ధులు చేసుకుంటాం. ఉదాహరణకి మనకు మొక్కజొన్నలో ఎక్కువగా సమస్య పెట్టేటువంటిది కత్తెర పురుగు ప్రారంభ దశలో, అలాగే కాండం తొలచు పురుగు కూడా మనకి ఇబ్బంది పెడతా ఉంటుంది. ఈ రెండింటిని నియంత్రించడానికి పంట మొదటి దశలో వీటి నుంచి పంటను కాపాడుకోవడానికి మనకి థయామిథాక్జామ్ అనేటువంటి మందుతోటి విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే ప్రయోజనకరంగా ఉంటుంది. సరే, దాంతోపాటుగా కొన్ని రకాల తెగుళ్ళు రాకుండా క్యాప్టాన్ కానీ థైరాన్తో కానీ విత్తన శుద్ధి చేసుకుంటాం. అంతేకాకుండా పంట వేసుకునే రోజు ఒక గంట ముందు లేదా అరగంట ముందు జీవన ఎరువులైనటువంటి అజోస్పైరిన్తో కానీ ఫాస్ఫోబ్యాక్టీరియాతో కానీ మన విత్తన శుద్ధి చేసుకున్నట్లయితే కనుక భూమి లోపల పంటకు ఉపయోగపడేటువంటి ఈ పోషకాలని, ఈ సూక్ష్మజీవులు, జీవన ఎరువు సంబంధించిన సూక్ష్మజీవులు పంట తీసుకునేలాగా మార్చడానికి అవకాశం వస్తుంది. అలాగే మనం వేరుశనగ వేస్తున్నాం అనుకోండి, వేరుశనగలో మనకి రకరకాలైనటువంటి సమస్యలు ఉంటాయి. ఆ సమస్యలు పరిష్కరించుకునేందుకు మనకున్నటువంటి అవకాశాలు గమనిస్తే ముఖ్యంగా కాండం కుళ్ళు, వేరు కుళ్ళు సమస్య ఎక్కువగా మనకి వేరుశనగలు ఇబ్బంది పెడతా ఉంటుంది. అలాగే మనము వేరుశనగలో వీటి నియంత్రణ కోసం మ్యాంకోజబ్బు లేదా కార్బన్డైజిన్ తోటి విత్తన శుద్ధులు చేసుకుంటూ ఉంటాం. ఈ తెగుళ్ళు రాకుండా జీవ నియంత్రణ మందులు కనుక వాడుకోదలుచుకున్నట్లయితే ట్రైకోడర్మా విరిడి తోటి మనము ఒక కిలో విత్తనానికి 10 గ్రాములు చొప్పున ట్రైకోడర్మా విరిడి కలిపి విత్తనం వేసే రోజు విత్తన శుద్ధి చేసుకుంటాం. అంతేకాకుండా వేరుశనగకి రైజోబియం కల్చర్తో కూడా విత్తన శుద్ధి చేసుకోవచ్చు. అంటే ఇక్కడ 3 రకాల 4 రకాల విత్తన శుద్ధులు చేసుకునేటప్పుడు ఒక రకం విత్తన శుద్ధి చేసుకున్న తర్వాత నీడలో ఆరబెట్టి ఆరిన తర్వాత మరొక రకమైనటువంటి విత్తన శుద్ధి చేసుకుంటాం. ముందుగా రసాయనాలతో చేసుకున్నటువంటి విత్తన శుద్ధులు చేసుకొని 1-2 రోజుల తర్వాత విత్తనం వేసుకోవడానికి సిద్ధం అవుతాం. విత్తనం వేసుకునే రోజు మనము జీవన

0: మందులతో కానీ, జీవనియంత్రణ మందులతో కానీ విత్తన శుద్ధులు చేసుకుంటాం. వాటితో చేసేటప్పుడు కూడా ఒకదాంతో చేసి నీడలో కాస్త అరబెట్టి మళ్ళీ వేరే దాంతో చేసుకుంటాం. ఈ రకంగా చేసుకోవటం వలన వేరుశనగలో మనకు రకరకాల సమస్యల నుంచి పంటని మొదటి దశలో కాపాడటానికి అవకాశం ఉంటుంది. అలాగే నేలలో పనికి రాకుండా ఉండి పంట తీసుకోలేని స్థితిలో ఉన్నటువంటి పోషకాలు తీసుకోవడానికి కానీ, లేదా గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని వేర్లలో స్థిరీకరించడానికి కానీ ఇవి చాలా చక్కగా ఉపయోగపడతాయి. కాబట్టి రైతు సోదరులు, వాళ్ళు సాగు చేసేటువంటి పంట ఏదైనా కానివ్వండి, ఆ పంటలో ఏ రకాలైనటువంటి విత్తన శుద్ధులు అతి తక్కువ ఖర్చుతోటి సులువుగా చేసుకోవచ్చో తెలుసుకోవాలి. ఉదాహరణకి కూరగాయలు వేస్తాం, కూరగాయలు టమాటా కానీ, మిరప కానీ, బెండ కానీ, వంగ కానీ, వీటన్నిటికీ కూడా ముఖ్యంగా నారుకుళ్ళు రాకుండా విత్తన శుద్ధి చేసుకోవటం చాలా చాలా ముఖ్యం. మెటలాక్జిల్తో కానీ, క్యాప్టాన్తో కానీ మనము ఒక కిలో విత్తనానికి 3 గ్రాములు లెక్కన కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటాం. అలాగే మనము ట్రైకోడర్మా విరిడీతో కూడా ఇక్కడ విత్తన శుద్ధులు చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. అలాగే పెసర, మినుము, వీటిల్లో పల్లాకు తెగులు సమస్య ఎక్కువగా ఉంటుంది. ఇలాంటి వైరస్ తెగుళ్ళని రసం పీల్చే పురుగులు పాకిస్తూ ఉంటాయి కాబట్టి ఇమిడాక్రోపిడ్తో కానీ, థయోమెథాక్సాన్తో కానీ విత్తన శుద్ధులు చేసుకుంటే కనుక మరి ఈ రసం పీల్చే పురుగులు మొదటి దశలో నియంత్రించి ఈ పల్లాకు తెగులు రాకుండా చూసుకోవచ్చు. అలాగే తెగుళ్ళు రాకుండా కార్బన్డైజింగ్ మందుతో మనం 1 కిలో విత్తనానికి 2 గ్రాముల చొప్పున కలుపుకొని విత్తన శుద్ధి చేసుకుంటాం. దాంతోపాటుగా రైజోబియం కల్చర్ తోటి, పెసర్ సంబంధించిన రైజోబియం కల్చర్తో కానీ, లేదా మినుము అయితే మినుము సంబంధించిన దాంతో కానీ విత్తన శుద్ధి చేసుకుంటే గాలిలో ఉన్నటువంటి నత్రజన్ని మరి వేర్లకు స్థిరీకరించే విధంగా అవి సహాయం చేస్తాయి. ఈ విధంగా మనము ఏ పంట సాగు చేసినప్పటికీ కూడా ఆ పంటకు ఏ రకాలైనటువంటి విత్తన శుద్ధులు చేసుకోవచ్చు అనేది మనకు అవగాహన ఉన్నట్లయితే మంచి ఫలితాలు ఉంటాయి.
1: మీరు ఇంతవరకు రకరకాల విత్తన శుద్ధులు అవగాహనపై ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందించిన వివరాలు విన్నారు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన. శ్రీకాకుళం, పార్వతీపురం మన్యం, విజయనగరం, విశాఖపట్నం, అల్లూరి సీతారామరాజు, అనకాపల్లి, కాకినాడ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కోనసీమ, తూర్పు పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాలలో రాగల 24 గంటల్లో 1-2 చోట్ల తేలికపాటి నుండి మోస్తరు వర్షం లేదా ఉరుములతో కూడిన జల్లు కానీ పడే అవకాశం ఉంది. ఆ తర్వాత రాగల 2 రోజుల్లో వాతావరణంలో చెప్పుకోదగ్గ మార్పు ఏమీ లేదు. భారీ వర్ష సూచన కూడా ఏమీ లేదు. వ్యవసాయదారులకు వాతావరణ సూచన విన్నారు. కోస్తా ఆంధ్ర తీరంలో వాతావరణంలో గణనీయమైన మార్పులు ఉండే అవకాశము లేదు. ఆంధ్రేతర తీరం ప్రాంత వారికి వాతావరణ సూచన. దక్షిణ తమిళనాడు తీరం వెంబడి నైరుతి బంగాళాఖాతం, ఆగ్నేయ బంగాళాఖాతానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలు, ఉత్తర అండమాన్ సముద్రం మరియు దక్షిణ అండమాన్ సముద్రానికి ఆనుకుని ఉన్న ప్రాంతాలలో గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో అప్పుడప్పుడు 60 కిలోమీటర్ల వేగం వరకు ఈదురుగాలులు వీచే అవకాశం ఉంది. ఈ ప్రాంత మత్స్యకారులు చేపల వేటకు వెళ్ళొద్దని వాతావరణ శాఖ సూచిస్తుంది. వాతావరణ సమాచారం విన్నారు. ఈరోజు సాయంత్రం 7:15 ప్రసారమయ్యే పల్లె సీమలు కార్యక్రమంలో వరి రకాల గురించి డాక్టర్ కె మధుకుమార్ గారు, గోగు రకాల గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే పునర్వీ రైతు మహిళా సంఘం గురించి పద్మజ గారు అందించే వివరాలు వింటారు. తర్వాత జానపద గీతం, ఇంకా వ్యవసాయ సమాచారంలో శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం గురించి ఆర్ పార్వతి గారు అందిస్తారు.

ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది షేక్ మస్తాన్బే. ముఖ్యాంశాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు.

0: గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. వార్తల వివరాలు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటన కొనసాగుతోంది. రెండవ రోజైన ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. ఇందులో భాగంగా రాష్ట్రానికి పెట్టుబడుల ఆకర్షణ, అమరావతి అభివృద్ది, సెమీకండక్టర్ రంగ విస్తరణ లక్ష్యంగా అంతర్జాతీయ సంస్థల ప్రతినిధులు, పారిశ్రామికవేత్తలతో ఆయన చర్చలు జరపనున్నారు. అనంతరం ముఖ్యమంత్రి వరల్డ్ సిటీస్ సదస్సులో కీలకోపన్యాసం చేయనున్నారు. మధ్యాహ్నం సింగపూర్ ఉప ప్రధానమంత్రి గాన్ కిమ్ యోంగ్తో పాటు ఇతర ఉన్నతాధికారులతో సమావేశం నిర్వహించనున్నారు. సాయంకాలం సిఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ 2026 బిజినెస్ రోడ్ షోలో పాల్గొని పెట్టుబడిదారులతో ముఖాముఖి సమావేశమవుతారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఉదయం వన్టౌన్లోని వాజ్పేయి పార్కును సందర్శించి స్వచ్ఛభారత్ కార్యక్రమంలో పాల్గొనడంతో పాటు మొక్కలు నాటనున్నారు. అనంతరం స్థానిక ప్రజలతో ఛాయ్పే చర్చ కార్యక్రమంలో పాల్గొంటారు. ఆ తర్వాత కేంద్ర ప్రభుత్వ నిధులతో అభివృద్ది చేసిన రాయనపాడు రైల్వే స్టేషన్ను సందర్శించి అక్కడి సౌకర్యాలు, అభివృద్ది పనులను పరిశీలిస్తారు. కేంద్ర మంత్రికి విజయవాడ అంతర్జాతీయ విమానాశ్రయంలో బీజేపీ నేతలు స్వాగతం పలికారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మీడియాతో మాట్లాడుతూ అంత్యోదయ సిద్ధాంతంతో ప్రభుత్వ ఫలాలు చివరి వ్యక్తి వరకు చేరేలా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాలన సాగుతోందని అన్నారు.
1: आज प्रधानमंत्री नरेंद्र मोदी जी ने प्रधानमंत्री बनते हुए पूरा 12 साल हुआ है. कंटिन्यूअसली सर्विंग इलेक्टेड प्राइम मिनिस्टर श्री नरेंद्र मोदी जी है. यह रिकॉर्ड है. प्रधानमंत्री जी ने देश में एक बहुत बड़ा बदलाव लाया है. वो इंफ्रास्ट्रक्चर में हो, हमारे ओवरऑल पॉवर्टी इरेडिकेशन में हो, और ऐसे सभी क्षेत्रों में बहुत बड़ा बदलाव लाया है. उसमें तो एक हमारा डिप्लोमेटिक रिलेशन है और विश्व स्तर भारत
0: ప్రజాపాలన ప్రగతి ప్రణాళికలో భాగంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియచేయాలని అన్ని శాఖల అధికారులను ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి ఆదేశించారు. హైదరాబాద్లోని రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన ప్రగతి ప్రణాళికపై వివిధ శాఖల ఉన్నతాధికారులతో ముఖ్యమంత్రి నిన్న సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ గ్రామ పంచాయతీ భవనాలు లేని గ్రామాల జాబితాను సిద్ధం చేసి కొత్త భవనాల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని అన్నారు. అన్ని పాఠశాలల్లో సౌర ఫలకాలు ఏర్పాటు చేయాలని సూచించారు. అలాగే విద్య, వైద్య శాఖల్లో ముఖ ధృవీకృత హాజరు విధానాన్ని అమలు చేయాలని అధికారులను ఆదేశించారు. దివ్యాంగుల సంక్షేమానికి ప్రభుత్వం అత్యంత ప్రాధాన్యతనిస్తోందని ఆంధ్రప్రదేశ్ వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరంలోని ఎల్సీకేపురం ప్రభుత్వ పాఠశాలలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు సహాయ ఉపకరణాలను మంత్రి నిన్న పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రత్యేక అవసరాలు కలిగిన వారు స్వావలంబంతో జీవించేలా ప్రభుత్వం పలు సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తోందని అన్నారు. రాష్ట్రీయ బాల స్వాస్థ అభియాన్ ద్వారా చిన్నారులకు ఆరోగ్య పరీక్షలు నిర్వహిస్తున్నామని మంత్రి తెలియజేస్తూ
2: రాష్ట్రీయ బాల స్వాస్థ కార్యక్రమం పిల్లల ఆరోగ్య కార్యక్రమం తీసుకొచ్చి 6 నెలల పిల్లల నుంచి 12వ తరగతి చదువుతున్న పిల్లల వరకు ప్రభుత్వ కళాశాలలో చదువుతున్న ప్రతి ఒక్కరికి పరీక్షలు నిర్వహించి భవిష్యత్తులో 4 రకాల డి అంటే పుట్టినప్పుడు డిఫిషియన్సీస్ గానీ, డిఫెక్ట్స్ గానీ, పెరుగుదలలో ఇబ్బందులు గానీ, డిసీజెస్ గానీ, ఏదన్నా రోగాలు బారిన పడతాడో పరీక్షలు చేసి వాటిని గుర్తించడానికి అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ 4Ds కారణంగా 44 రకాల వ్యాధులకు గురయ్యే అవకాశం ఉంది. డిస్ట్రిక్ట్ అర్లీ ఇంటర్వెన్షన్ సెంటర్స్ లో 36 సెంటర్లు పెట్టాం ఈ రాష్ట్రంలో. పిల్లలకి కావాల్సిన చికిత్స అందించి భవిష్యత్తులో
0: ఆంధ్రప్రదేశ్లో ఈరోజు నుంచి జూలై 31వ తేదీ వరకు స్టాప్ డయేరియా కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు వైద్యారోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నిన్న ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం కింద రాష్ట్రంలోని 5 ఏళ్లలోపు 37,53,850 మంది చిన్నారులకు ఉచితంగా 2 ORS ప్యాకెట్లు, 14 జింక్ మాత్రలు పంపిణీ చేయనున్నట్లు వెల్లడించారు. చిన్నారులు ఉన్న ఇళ్లకు, అంగన్వాడీ కేంద్రాలకు ఆశా కార్యకర్తలు వెళ్లి వీటిని అందజేస్తారని చెప్పారు. అతిసార నివారణపై

0: అవగాహన కల్పించేందుకు సబ్బుతో చేతులు కడుక్కోవడం, సురక్షిత తాగునీటి వినియోగం, పరిశుభ్రమైన ఆహారం తీసుకోవడం వంటి అంశాలపై ప్రత్యేక ప్రచార కార్యక్రమాలు చేపట్టనున్నట్లు మంత్రి పేర్కొన్నారు. ఆంధ్రప్రదేశ్లోని రాయలసీమ ప్రాంత ప్రజల నీటి అవసరాలను దృష్టిలో ఉంచుకుని రాయలసీమ ఎత్తిపోతల ప్రాజెక్టును త్వరితగతిన పూర్తి చేసి అందుబాటులోకి తీసుకురావాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ప్రభుత్వాన్ని కోరారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ లిఫ్ట్ సాధన కమిటీ సమావేశం జరిగింది. సమావేశం అనంతరం మాజీ మంత్రి సాకే శైలజనాథ్ పాత్రికేయులతో మాట్లాడుతూ, రాయలసీమ ప్రాంతంలో సాగు తాగునీటి అవసరాల దృష్ట్యా ఈ ప్రాజెక్టు కీలకమని పేర్కొన్నారు. రాయలసీమలో నీటి వనరుల అభివృద్ధికి ప్రభుత్వం ప్రాధాన్యతనిచ్చి ప్రాజెక్టును త్వరగా పూర్తి చేసే దిశగా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. కర్నూలులో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన నిన్న మాట్లాడుతూ, గాజులు దిన్నె, వేదవతి, గురు రాఘవేంద్ర వంటి ప్రాజెక్టుల పనులను వేగవంతం చేసి కర్నూలు జిల్లా పశ్చిమ ప్రాంతానికి శాశ్వతంగా సాగు తాగునీరు అందించేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక రూపొందిస్తున్నట్లు తెలిపారు. తుంగభద్ర డ్యాము గేట్ల పునరుద్ధరణ, శ్రీశైలం ప్రాజెక్టు మరమ్మతులు, హంద్రీనివా ప్రాజెక్టు అభివృద్ధి పనులను ప్రభుత్వం చేపట్టిందని మంత్రి వివరిస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమంతా కూడా మనం సస్యశ్యామలం చేస్తూ ఉన్నాం. ఒక్క కర్నూలు పశ్చిమ ప్రాంతానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి జియోగ్రఫికల్ కండిషన్స్ నుండి ఇతరత్ర అంశాల వల్ల కొంతమేర అక్కడ సాగునీరు త్రాగునీరు అందించడంలో మరి ఇంకా మనం పనిచేయవలసిన అవసరం ఉందనేది చంద్రబాబు నాయుడు గారు కూడా ప్రాధాన్యతను ఇమ్మని, అటువంటి వెస్ట్ ప్రాంతానికి పూర్తి స్థాయిలో సాగు త్రాగునీరు అందించడానికి ఒక రూపాయి ఎక్కువ ఖర్చు అయినా సరే ఒక బ్లూ ప్రింట్ మేము అందజేస్తూ ఉన్నాం. ముఖ్యంగా రాయలసీమకి ఇవాళ చాలా ప్రాధాన్యత ఇస్తుంది ఇవాళ కూటమి ప్రభుత్వం.
0: వర్షాకాలంలో ప్రబలే కాలానుగుణ వ్యాధులను అరికట్టేందుకు వైద్యులు, వైద్య సిబ్బంది ప్రత్యేక చర్యలు తీసుకోవాలని తెలంగాణ వైద్యారోగ్య శాఖ మంత్రి దామోదర రాజనరసింహ ఆదేశించారు. హైదరాబాద్ జూబ్లీహిల్స్లోని రాజీవ్ ఆరోగ్యశ్రీ ట్రస్టు కార్యాలయంలో కాలానుగుణ వ్యాధులపై నిర్వహించిన సమీక్షా సమావేశంలో మంత్రి నిన్న పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, వ్యాధులు ప్రబలిన తర్వాత చికిత్స అందించడం కంటే వాటి వ్యాప్తిని ముందుగానే అరికట్టడమే ఆరోగ్య శాఖ ప్రధాన లక్ష్యమని పేర్కొన్నారు. ప్రతి జిల్లా యంత్రాంగం ముందస్తు ప్రణాళికతో పరిస్థితులను నిరంతరం పర్యవేక్షించాలని సూచించారు. వాతావరణం. పశ్చిమ మధ్య బంగాళాఖాతంపై ఏర్పడిన ఉపరితల ద్రోణి దక్షిణ కోస్తాంధ్ర మీదుగా తమిళనాడు వరకు విస్తరించి ఉందని అమరావతి వాతావరణ కేంద్రం తెలిపింది. దీని ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని కోస్తా, రాయలసీమ జిల్లాల్లోని పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. తెలంగాణలోనూ పలు ప్రాంతాల్లో రానున్న 3 రోజుల పాటు తేలికపాటి నుంచి 1 మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు సింగపూర్ పర్యటనలో భాగంగా ఈరోజు పలు కీలక సమావేశాల్లో పాల్గొనున్నారు. కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి ఆంధ్రప్రదేశ్లోని విజయవాడలో ఈరోజు పర్యటిస్తున్నారు. తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన అభివృద్ది కార్యక్రమాలను ప్రజలకు విస్తృతంగా తెలియజేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. గత రెండేళ్లలో ఆంధ్రప్రదేశ్లోని సాగునీటి ప్రాజెక్టులకు ఖర్చు చేసిన నిధుల్లో 51% రాయలసీమకే కేటాయించామని జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు వెల్లడించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

శ్రీ మండపాక రవి గారు. ఇంకా సినీ భక్తి గీతాల కార్యక్రమం, పుష్పాంజలి, సమాచారవాణి తదితర అంశాలు వింటారు. 8 గంటలకు సమాచార్ ప్రభాత్, హిందీలో వార్తలు, వెంటనే ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 8:30 బాపట్ల జిల్లా సమాచార లేఖ విజయవాడ కేంద్రం నుండి ఎస్ స్వామినాథ్ గారు అందిస్తారు. 8:35 కర్ణాటక సంగీత కార్యక్రమం, గానం శ్రీమతి చాగంటి రమ్యా కిరణ్మయి, వయలిన్ శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగం శ్రీ ధన్వాడ ధర్మారావు. 8:59 పాటల పల్లకి, శ్రోతలు ఫోన్ ద్వారా కోరుకునే చిత్రగీతాల కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రసారమవుతున్న ప్రత్యేక కార్యక్రమం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే అంశంపై ప్రత్యేక పరిచయ కార్యక్రమం ఉంటుంది. ఇంకా పాటల పల్లకి కొనసాగుతుంది. 6:00 మధురిమ, పాత తెలుగు సినిమా పాటలు. 12:00 హిందీలో వార్తలు, వెంటనే ఆంగ్లంలో వార్తలు వింటారు ఢిల్లీ కేంద్రం నుండి. 12:10 మధు మంజరి తెలుగు సినిమా పాటల కార్యక్రమం. 12:30 తెలుగులో జాతీయ వార్తలు. 12:40 సంధ్యారాగం కార్యక్రమంలో పెద్ద వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలకు యోగాతో పరిష్కార మార్గాలు అనే అంశంపై శ్రీ కె మధునారాయణ గారితో పరిచయ కార్యక్రమం ఉంటుంది. 1:20 ప్రాంతీయ వార్తలు విజయవాడ కేంద్రం నుంచి ప్రసారమవుతాయి. అలాగే 1:33 మహిళా వాణి స్త్రీల కార్యక్రమం ఉంటుంది. అంశం భయాందోళనకు చెక్ పెడదాం, వ్యాఖ్యాత డి శ్రీదేవి గారు. 2:00 ఆంగ్లంలో వార్తలు, వెంటనే హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి. 2:30 వాతావరణ సమాచారం. 2:31 రంగస్థలి కార్యక్రమంలో సత్యహరిశ్చంద్ర నాటకంలో కాటిసీను, హరిశ్చంద్రుని పాత్ర గురించి శ్రీ వయసరాజు వెంకటరాజు గారి ప్రసంగం వింటారు. హార్మోనియం సహకారం శ్రీజీ నాగభూషణం. 5:00 యువవాణి యోజనల కార్యక్రమం. 5:30 సంధ్యారాగాలు సినీ మధుర గీతాల కార్యక్రమం. 5:55 బి రాజుగారు అందించే ఉద్యోగ సమాచారం వింటారు. 6:00 వాతావరణ సమాచారం, సమాచారవాణి వింటారు. 6:05 ఆంగ్లంలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి, అలాగే ప్రాంతీయ వార్తలు 6:10. ఇంకా సంస్కృతంలో వార్తలు 6:20. 6:30 సాయం సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఎన్సి పార్వతీ శంకర్ గారి లలిత సంగీత కార్యక్రమం. ఇంకా ఫిట్నెస్ మంత్ర వికాసం శీర్షికలో నషముక్త్ భారత్ అభియాన్ పథకం గురించి కొన్ని వివరాలు తెలుసుకుంటారు. 7:05 తెలుగులో వార్తలు. 7:15 పల్లెసీమలు కార్యక్రమంలో వరిలో రకాల గురించి డాక్టర్ కె మధుకర్ గారు, గోగు రకాల గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే పునర్వీ రైతు మహిళా సంఘం గురించి పద్మజ గారు అందించే వివరాలు వింటారు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల పాలనపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 8:45 సమాచార సంధ్య. 9:00 న్యూస్ ఎట్ నైన్. 9:30 స్వరమాలిక. ఇక రాత్రి 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి. ఇవి ఈనాటి ప్రసార విశేషాలు. నిలయంలో సమయం 7:05 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహ సంబంధంలో ప్రత్యేక ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారైకల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది.

0: వార్తల వివరంగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియాన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షులు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షులు మాక్రాన్ ఇచ్చే అధికార విందుకు మోదీ హాజరవుతారు. ఇమాన్యుయల్ మాక్రాన్ ఆహ్వానం మేరకు నరేంద్ర మోదీ ఈ పర్యటనకు వచ్చారు. ఈ పర్యటన ఎంతో ఫలప్రదంగా విస్తృత చర్చలతో సాగుతుందని భావిస్తున్నారు. G7 సదస్సులో భారత్ పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రపంచ శాంతి, భద్రత, అభివృద్ధి, పర్యావరణ పరిరక్షణ వంటి అంతర్జాతీయ సవాళ్లు పరిష్కరించడంలో భారత్ అందిస్తున్న సహకారానికి దక్కుతున్న గుర్తింపుకు ఈ పర్యటన ఒక నిదర్శనంగా నిలుస్తుంది. భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి స్లోవేకియా అత్యున్నత పౌర పురస్కారం ది ఆర్డర్ ఆఫ్ ది వైట్ డబుల్ క్రాస్ హోస్ట్ క్లాస్న దేశ అధ్యక్షుడు పీటర్ పెల్లెగ్రిని బహుకరించారు. ఈ ప్రతిష్టాత్మక గౌరవానికి గాను స్లోవేకియా అధ్యక్షుడు, ప్రభుత్వం, అక్కడి ప్రజలకు మోదీ కృతజ్ఞతలు తెలిపారు. ఈ అవార్డు స్వీకరిస్తూ 140 కోట్ల మంది భారతీయ ప్రజలకు భారత్ స్లోవేకియా దేశాల మధ్య ఉన్న దృఢమైన స్నేహబంధానికి దక్కిన గౌరవమని పేర్కొన్నారు. ఈ పురస్కారం ఇరు దేశాల మధ్య ఉన్న నమ్మకాల నిదర్శనమని, రాబోయే తరాలు ఈ బంధాన్ని మరింత ముందుకు తీసుకెళ్లేందుకు స్ఫూర్తినిస్తుందని మోదీ ఆకాంక్షించారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. భారత్ ఐరోపా సమైక్య స్వేచ్ఛ వాణిజ్య ఒప్పంద చర్చలను ముందుకు తీసుకెళ్లడంలో స్లోవేకియా అందిస్తున్న మద్దతుగాను ఆ దేశ ప్రధాని రాబర్ట్ పికోకు భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కృతజ్ఞత తెలిపారు. ఇరు దేశాలు తమ సంబంధాలు సమగ్ర భాగస్వామ్య స్థాయికి పెంచాలని నిర్ణయించుకున్నట్టుగా ప్రకటించారు.
1: हमने अपने संबंधों को कॉम्प्रिहेंसिव पार्टनरशिप का दर्जा देने का निर्णय लिया है. यह हमारे साझा विश्वास, साझा प्राथमिकताओं और साझा भविष्य का प्रतीक है. आज प्रधानमंत्री जी और मैंने हमारे सहयोग को नई दिशा और नई ऊर्जा देने पर विस्तृत रूप से चर्चा की. ऑटोमोबाइल, रेलवे, एडवांस मैन्युफैक्चरिंग और ग्रीन टेक्नोलॉजी, इन सभी विषयों में आज हमने दोनों देशों के लोगों की भलाई के लिए कई महत्वपूर्ण निर्णय लिए.
0: ఇరు దేశాల భాగస్వామ్యంలో డిజిటల్ సాంకేతికతపై కుదిరిన అవగాహన ఒప్పందం వల్ల డిజిటల్ పబ్లిక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఆవిష్కరణల ఆధారిత సహకారంలో సరికొత్త అవకాశాలు సృష్టిస్తుందని నరేంద్ర మోదీ ఆశాభావం వ్యక్తం చేశారు. రక్షణ రంగ సహకారం ఇరు దేశాల మధ్య పెరుగుతున్న పరస్పర విశ్వాసానికి, వ్యూహాత్మక ఆలోచనలకు ప్రతిబింబమని ఈ సందర్భంగా నరేంద్ర మోదీ పేర్కొన్నారు.
1: रक्षा सहयोग हमारे गहरे आपसी विश्वास और स्ट्रेटेजिक कन्वर्जेंस का प्रमाण है. मुझे खुशी है कि इस महत्वपूर्ण क्षेत्र में आज हमने लेटर ऑफ इंटेंट साइन किया. इससे ज्वाइंट डेवलपमेंट, ज्वाइंट प्रोडक्शन और डिफेंस इंडस्ट्रीज के बीच सहयोग को नई गति मिलेगी.
0: ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో కలిసి సంయుక్త ప్రకటన విడుదల చేసిన సందర్భంగా స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికో మాట్లాడుతూ, ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశాన్ని శాశ్వత సభ్యదేశంగా చేర్చుకోవాలని స్పష్టం చేశారు. కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి జగత్ ప్రకాష్ నడ్డా నిన్న న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ కౌన్సిల్ 3వ సమావేశానికి అధ్యక్షత వహించారు. భారతదేశ ఫార్మాస్యూటికల్ విద్య, పరిశోధన, ఆవిష్కరణల పర్యావరణ వ్యవస్థను బలోపేతం చేసే లక్ష్యంతో చేపట్టిన కీలక కార్యక్రమాలు సమీక్షించినట్టుగా మంత్రి సోషల్ మీడియా వేదికగా పేర్కొన్నారు. వయోశక్తి కార్యక్రమం, సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్, పరిశ్రమ, విద్యా సంస్థల సహకారం, పాలనా సంస్కరణలు, అన్ని నైపుణ్యాల్లో సామర్థ్య విస్తరణ వంటి ఉన్నాయని పేర్కొన్నారు. ప్రపంచస్థాయి సంస్థలు నిర్మించేందుకు, అత్యాధునిక పరిశోధనలు ప్రోత్సహించేందుకు, భవిష్యత్కు అవసరమయ్యే నైపుణ్యం కలిగిన శ్రామిక శక్తిని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని నడ్డా తెలిపారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్త విభాగం @ AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ప్రపంచంలోనే నాలుగవ అతిపెద్ద విండ్ ఎనర్జీ

0: మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. గోవాలో జరిగిన గ్లోబల్ విండ్ డే 2026 జాతీయ సదస్సులో విండ్ టర్బైన్ సప్లై చైన్ మేనేజ్మెంట్ పోర్టల్ ప్రారంభించిన అనంతరం జోషి మాట్లాడుతూ, ఎంఎన్ఆర్ఈ ఐడబ్ల్యూటీఎంఏ సంయుక్తంగా అభివృద్ధి చేసిన ఈ పోర్టల్ విండ్ ఎనర్జీ సరఫరా క్రమబద్ధీకరించేందుకు, ఆత్మ నిర్భర్ భారత్ విజన్ ప్రోత్సహించేందుకు ఉద్దేశించిన మొదటి డిజిటల్ ప్లాట్ఫామ్ అని, 2025-26 భారత్ రికార్డు స్థాయిలో 6.1 GW పవన విద్యుత్ సామర్థ్యాన్ని జోడించిందని, ఇది గత ఏడాదితో పోలిస్తే 46% వృద్ధి అని తెలిపారు. ఈ ఆర్థిక సంవత్సరంలో విండ్ టర్బైన్లు విడిభాగాల ఎగుమతులు 12,000 కోట్లు దాటాయని పేర్కొన్నారు. కేంద్ర సహాయ మంత్రి శ్రీపాద్ నాయక్ నెట్ జీరో కార్బన్ ఉద్గారాల సాధనకు తన నిబద్ధతను చాటి చెప్పారు. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఫ్రాన్స్లో మొనాకో ప్రతినిధులతో సమావేశమయ్యారు. మొనాకో స్టేట్ మంత్రి క్రిస్టోఫ్ మిర్మన్, విదేశీ వ్యవహారాల సహకారాల శాఖ మంత్రి ఇస్తాబిల్లే బెర్రో అమడేయి, ఆర్థిక శాఖ మంత్రి ఫ్రెడరిక్తో సమావేశమయ్యారు. ఈ సందర్భంగా ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక వాణిజ్యం బలోపేతం చేయడం, పెట్టుబడి అవకాశాలు, ఆర్థిక సహకారం మరింత పటిష్టం చేయడంపై చర్చలు జరిగాయని తన సోషల్ మీడియా వేదికగా గోయల్ పేర్కొన్నారు. భారత్ మొనాకో ఆర్థిక బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లేందుకు ఈ చర్చలు ఎంతగానో దోహదపడతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. అయోధ్యలో రామాలయంలో విరాళాలు, విలువైన వస్తువులు దుర్వినియోగ ఆరోపణలపై ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం విచారణ ప్రారంభించింది. లక్నో డివిజనల్ కమిషనర్ విజయ్ విశ్వాస్ పంత్ నేతృత్వంలో ఈ సిట్లో ఐజీ కిరణ్, ఆర్థిక శాఖ ప్రత్యేక కార్యదర్శి నీల్ రతన్ సభ్యులుగా ఉన్నారు. నిన్న అయోధ్య కమిషనర్ డిఎంతో కలిసి ఆలయ ప్రాంగణం సందర్శించారు. ఆలయ విరాళ నిర్వహణలో అక్రమాలు జరిగినట్టుగా ఆరోపణలు రావడంతో రాష్ట ప్రభుత్వం ఈ సిట్ ఏర్పాటు చేసింది. ప్రస్తుతం ప్రాథమిక దశలో ఉన్న ఈ విచారణకు సంబంధించి అధికారులు ఇంకా ఎలాంటి వివరాలు వెల్లడించలేదు. కమిటీ 7 రోజుల్లో ప్రాథమిక నివేదిక, 15 రోజుల్లో తుది నివేదిక సమర్పించాల్సి ఉంటుంది. మరోవైపు రామ్ ఆలయ నిర్మాణ కమిటీ చైర్మన్ రూపేంద్ర మిశ్రా అయోధ్యలో ఉన్నారు. విచారణలో ఎలాంటి అలసత్వం ఉండదని, సిట్ కోరిన అంత రకాల సహకారాన్ని జిల్లా యంత్రాంగం, ఆలయ అధికార యంత్రాంగం అందిస్తుందని స్పష్టం చేశారు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ఫలితాలు నిన్న విడుదల చేసింది. మొత్తం 1000కి పైగా ఖాళీల భర్తీ కోసం నిర్వహించిన ఈ ప్రిలిమ్స్ పరీక్షలో మెయిన్స్ పరీక్షకు 13,000 పైగా అభ్యర్థులు అర్హత సాధించినట్టుగా యూపీఎస్సీ ప్రకటించింది. పరీక్షకు సంబంధించిన మార్కులు, కటాఫ్ మార్కులు, అధికార కీ వివరాలు తుది ఫలితాలు విడుదల చేసిన తర్వాత కమిషన్ వెబ్సైట్లో అందుబాటులో ఉంచుతారని స్పష్టం చేసింది. ప్రిలిమ్స్ పరీక్ష రాసిన అభ్యర్థులు తమ ఫలితాలు యూపీఎస్సీ అధికారిక వెబ్సైట్ అయిన upsc.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకోవచ్చు. నీట్ ఈజీ పునఃపరీక్షకు ముందు భద్రత, రవాణా ఏర్పాట్లపై కేంద్ర హోంశాఖ కార్యదర్శి గోవింద్ మోహన్ ఒక ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. విద్యార్థుల సౌకర్యం, భద్రతా ఏర్పాట్లు, పరీక్షా ప్రక్రియ పారదర్శకతపై ప్రత్యేక దృష్టి సారించి నీట్ యూజీ రీ ఎగ్జామినేషన్ 2026 కోసం రాష్ట ప్రభుత్వాల సన్నద్ధత సమీక్షించారు. ఇరాన్తో కీలక ఒప్పందం ప్రకటించాక G7 సదస్సులో పాల్గొనేందుకు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఫ్రాన్స్ చేరుకున్నారు. వివాదానికి తాత్కాలిక విరామం ఇస్తూ హర్ముజ్ జలసంధి తిరిగి తెరుస్తామని ట్రంప్ తెలిపారు. ఇందులో భాగంగా రేపు ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ప్రత్యేకంగా సమావేశం కానున్నారు. ఈరోజు ఈశాన్య భారతం, బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. నైరుతి ఋతుపవనాలు రాబోయే 4 రోజుల్లో మధ్య అరేబియా సముద్రం, మహారాష్ట్ర, కర్ణాటక మిగిలిన ప్రాంతాలు, తెలంగాణ, ఒడిస్సా, జార్ఖండ్, బీహార్, ఛత్తీస్గఢ్లో కొన్ని ప్రాంతాలకు మరింత విస్తరించేందుకు పరిస్థితులు అనుకూలంగా ఉన్నాయని పేర్కొంది. ఈరోజు తెలంగాణ, విదర్భ ప్రాంతాల్లో వడగాలుపులు వీచే అవకాశం ఉందని IMD వెల్లడించింది. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ రోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. స్లోవేకియా ప్రధానమంత్రి రాబర్ట్ పికోతో జరిగిన సమావేశం భారత్ స్లోవేకియా స్నేహబంధంలో ప్రత్యేకమైన ఘట్టమని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పేర్కొన్నారు. ప్రపంచంలోనే 4వ అతిపెద్ద విండ్ ఎనర్జీ మార్కెట్గా భారత్ తన స్థానం బలోపేతం చేసుకుందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. ఈరోజు బీహార్, కేరళ, మాహే, తమిళనాడు, పుదుచ్చేరి, కారికల్ ప్రాంతాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని భారత వాతావరణ శాఖ హెచ్చరించింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: ఉఫ్, ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా, స్వచ్ఛంగా, ఫ్రీ ఫ్లో, వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
3: అట్టా చెప్పు మరి.
2: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
4: అలాగా ఏం చిన్నదొర గారు, అయిందా?

0: షాపింగ్
1: మమ్మీ నేను
0: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
2: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఉదయ సమీరాలు. నేటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో ముందుగా నేటి మాట. ఈ శీర్షికలో ఆచంట జానకిరామ్ గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ఇంకా మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి తెలుసుకుంటాం. ఈరోజు తెలుగు సాహిత్య ప్రపంచంలో విశిష్ట స్థానం సంపాదించిన ప్రముఖ సాహితీవేత్త, రచయిత, విమర్శకుడు, కళారసికుడు ఆచంట జానకిరామ్ గారి జయంతి. ఈ సందర్భంగా వారి జీవితం మరియు సాహిత్య సేవల గురించి తెలుసుకుందాం. ఆచంట జానకిరామ్ గారు 1908 జూన్ 16 జన్మించారు. చిన్ననాటి నుండే సాహిత్యం, సంగీతం, చిత్రకళ, నాటక రంగాల పట్ల ఆసక్తి కనబరిచారు. విద్యాభ్యాసం పూర్తి చేసిన అనంతరం సాహిత్య రంగంలో ప్రవేశించి రచయితగా, విమర్శకుడిగా, సంపాదకుడిగా ప్రత్యేక గుర్తింపును పొందారు. ఆచంట జానకిరామ్ గారి రచనల్లో సౌందర్యాన్వేషణ, మానవతా దృక్పథం, సంస్కృతి పట్ల గౌరవం ప్రతిఫలిస్తాయి. తెలుగు భాషలోని సాహిత్య సంపదను భావితరాలకు అందించాలనే లక్ష్యంతో ఆయన అనేక వ్యాసాలు, విమర్శనాత్మక రచనలు చేశారు. ముఖ్యంగా తెలుగు సాహిత్యంలోని ప్రాచీన, ఆధునిక రచనలపై ఆయన చేసిన విశ్లేషణలు పాఠకులకు కొత్త దృక్పథాన్ని అందించాయి. తెలుగు సాహిత్య వైభవాన్ని ఇతర భాషల వారికి పరిచయం చేయడంలో కూడా ఆచంట జానకిరామ్ గారు విశేష కృషి చేశారు. తెలుగు సంస్కృతి, సాంప్రదాయాలు, సాహిత్య వారసత్వం గురించి ఆయన చేసిన రచనలు తెలుగు భాషకు మంచి పేరు తీసుకొచ్చాయి. సరళమైన భాష, గంభీరమైన భావాలు, సున్నితమైన పరిశీలన, సౌందర్య దృష్టి ఆచంట జానకిరామ్ గారి రచనల ప్రత్యేకత. తెలుగు సాహిత్యాన్ని ప్రేమించే ప్రతి ఒక్కరికి ఆయన జీవితం, రచనలు స్ఫూర్తిదాయకం. సాహిత్య సేవతో పాటు యువ రచయితలను ప్రోత్సహించడంలో కూడా ఆయన ముందుండేవారు. మంచి రచనలను ప్రోత్సహించడం, సాహిత్య చర్చల్లో పాల్గొనడం, సాహిత్య విలువలను సమాజానికి తెలియజేయడం వంటి కార్యక్రమాల ద్వారా తెలుగు సాహిత్య వికాసానికి దోహదపడ్డారు. మీరింతవరకు తెలుగు భాష, సంస్కృతుల పరిరక్షణకు, సాహిత్యాభివృద్ధికి విశిష్ట సేవలు అందించిన ఆచంట జానకిరామ్ గారి జయంతి సందర్భంగా వారి గురించి కొన్ని విషయాలు తెలుసుకున్నారు. నేటిమాట శీర్షికలో ఈరోజు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాల గురించి కూడా తెలుసుకుందాం. 1905 జూన్ 16 కృష్ణా జిల్లాలోని చిన్నగూడులో జన్మించిన మల్లాది రామకృష్ణ శాస్త్రి గారు బాల్యం నుంచే విద్యాభ్యాసం, సాహిత్యాభిరుచితో ప్రత్యేక గుర్తింపు పొందారు. మచిలీపట్నంలో బీఏ విద్యను పూర్తి చేసి అనంతరం మద్రాసులో తెలుగు, సంస్కృత భాషల్లో ఎంఏ పట్టాలు పొందారు. సంస్కృతం, తెలుగు మాత్రమే కాక అనేక భాషలపై ఆయనకి ప్రగాఢ అవగాహన ఉండేది. ఆ పాండిత్యం ఆయన రచనలో ప్రతిఫలించింది. క్లిష్టమైన భావాలను సైతం సులభమైన, మధురమైన తెలుగులో చెప్పగలగడం ఆయన ప్రత్యేకత. తెలుగు చలనచిత్ర రంగంలోనూ మల్లాది వారి కృషి విశేషమైనది. దాదాపు 40 చిత్రాలకు గేయాలు, సంభాషణలు అందించి సినీ సాహిత్యానికి కొత్త అందాన్ని చేకూర్చారు. ఆయన పాటల్లో సాహిత్య సుగంధం, భాషా మాధుర్యం, భావగాంభీర్యం సమ్మిళితమై ఉంటాయి. ఆయన రచనల్లో భారతీయ సంస్కృతి, సాంప్రదాయాలు, నైతిక విలువలు, మానవ సంబంధాల గొప్పతనం కనపడతాయి. శాస్త్రీయ జ్ఞానాన్ని సాధారణ పాఠకుడికి అర్థమయ్యేలా అందించడం ఆయన ప్రత్యేకత. అందుకే పండితులకు మాత్రమే కాకుండా సామాన్య పాఠకులకు కూడా ఆయన రచనలు చేరువయ్యాయి. మీరింతవరకు తెలుగు భాషా సాహిత్యాలకు అపూర్వ సేవలు అందించిన మహనీయుడు మల్లాది రామకృష్ణ శాస్త్రి గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు

0: గురించి తెలుసుకున్నారు. ఉదయ్ సమీరాలు కార్యక్రమంలో భాగంగా ఇప్పుడు తెలుగు భాషను అమరం చేసిన కావ్యాలు అనే అంశంపై శ్రీ బులుసు వెంకట సత్యనారాయణ గారి ప్రసంగం వింటారు.
1: భాష నిత్య స్రోతస్విని. చేర్పులతో మార్పులతో భాష ఎప్పటికప్పుడు పరిపుష్టమవుతూనే ఉంటుంది. అయినా అనాదిగా ప్రాచీన కవులచే ఏర్పడిన సంప్రదాయ మార్గం అవిచ్ఛిన్నంగా అనుసరింపబడుతూనే ఉంది. అలా అనూత్యానంగా వస్తున్న కావ్య సంపదే భాషను అమరం చేస్తోందనడంలో సందేహం లేదు. అలా తెలుగు భాషను అమరం చేసిన మహనీయులను స్మరించుకోవడమే నేటి నా ప్రసంగ లక్ష్యం. అందరినీ స్మరించుకునే అవకాశం లేదు కనుక కొందరిని మాత్రమే పేర్కొని మీకు శ్రవణానందం కలిగించడానికి ప్రయత్నిస్తాను. భాషను అమరం చేయడంలో ప్రాచీన సాహిత్యానికి చాలా ప్రాధాన్యం ఉంది. ఇలా అమరం చేసిన ప్రాచీన సాహిత్యాన్ని రచనా విధానాన్ని బట్టి అనువాద యుగమని, ప్రబంధ యుగమని, దక్షిణాంధ్ర యుగమని మూడు విధాలుగా చెప్తారు. పురాణం వంటి అనువాదాలు వెలువడినా నన్నయ్యకు పూర్వం ప్రామాణికమైనటువంటి గ్రంథరచన సాగలేదు. రాజరాజ ప్రోత్సాహంతో నన్నయ్య వ్యాసభారతాన్ని ఆంధ్రీకరించడానికి పూనుకోవడమే ఆనాడు సాహసోపేత క్రియ. ఆ కాలంలో తెలుగు భాషకి తగిన పదజాలమే లేదు. భాష విషయంలో, వృత్త నిర్మాణాల విషయంలో, కావ్య రచనా విషయంలో నన్నయ్య క్రొత్తదారులు నెలకొల్పాడు. ప్రవాహిని, దేశీయ అని సూత్రీకరించి దేశీ మార్గ ఛందస్సుల్ని సమన్వయం చేసి ఒక నవ్య ప్రయోగం చేశాడు. నన్నయ్య అనుసరించిన స్వేచ్ఛానువాదమే తరువాతి కవులకు మార్గదర్శకమైంది. నన్నెచోడు తెలుగులో తొలిసారిగా కుమార సంభవంతో మహాకావ్య రచనకు పూనుకొన్న కవిరాజ శిఖామణి. జాను తెనుగు, వస్తు కవిత మాటలను ప్రవేశపెట్టినవాడు నన్నెచోడే. తరువాతి కాలంలో పాల్కురికి సోమన వీరిని సిద్ధాంతీకరించాడు. కావ్యంలో అష్టాదశ వర్ణంలో ఉండాలని తెలిపినవాడు కూడా నన్నెచోడే. తొలిసారిగా అచ్చమైన తెలుగు ఛందస్సులో బసవ పురాణం, పండితారాధ్య చరిత్ర అనే గ్రంథాల ద్వారా సమగ్రమైన కావ్యరచనకు పూనుకున్న సాహసికుడు సోమనాథుడు. ఆ తరువాత ద్విపదలో రెండో కావ్యంగా వచ్చిందే గోనబుద్ధారెడ్డి రంగనాథ రామాయణం. తెలుగులో తొలి శతకం వృషాధిప శతకం. దాన్ని వ్రాసినవాడు పాల్కురికి సోమనాథుడే. తిక్కన కావ్యంలో నాటకీయతను ప్రవేశపెట్టి ఒక క్రొత్త బాటను త్రొక్కాడు. పలుకుబడిలో కానీ, ఊహలో కానీ, సంభాషణలో కానీ అచ్చమైన దేశిత్వాన్ని చూపినవాడు తిక్కన. కేతన దశకుమారి చరిత్రతో కథాకావ్యానికి శ్రీకారం చుట్టాడు. అలాగే తిక్కన శిష్యుడైన మారన మార్కండేయ పురాణ రచనతోటి ప్రబంధమైన పురాణ అనువాదానికి ఆద్యుడయ్యాడు. తరువాత కాలంలో వరాహ పురాణం, మత్స్య పురాణం ఇత్యాదిగా అనువాదాలు రావడం మొదలైంది. కేయూరు బాహు చరిత్ర రచించిన మంచంతో సంస్కృతంలో ఉన్న నాటకాలను తెలుగులోకి అనువదించడం ప్రారంభమైంది. శృంగార శాకుంతలం, ప్రబోధి చంద్రోదయం తదనంతర యుగంలో వచ్చిన సంస్కృత నాటక అనువాదాలు. ఎర్రాప్రగడ నృసింహ పురాణం పురాణమని చెప్తారు కానీ మొట్టమొదటి క్షేత్ర మహాత్యమని చెప్పాలి. పాండురంగ మహాత్యం, కాళహస్తేశ్వర మహాత్యం తరువాతి కాలంలో వెలువడిన చక్కని మహాత్మ్య కావ్యాలు. నాచన సోముడు నవీన గుణసనాథుడను అని చెప్పుకున్నాడు. భావానికి బదులుగా వస్తు రచనా పక్కికలందు ప్రత్యేక శ్రద్ధతో కావ్యరచన చేసి క్రొత్తదనానికి ఆద్యుడయ్యాడు నాచన సోమన. తెలుగులో విడివిడిగా బహుకావ్యాలు రచించిన తొలి కవి శ్రీనాథుడే. శ్రీనాథుని కాలం నుంచే కథా ప్రాధాన్యం తగ్గి రసప్రధానమైన కావ్యాలు వెలువడ్డాయని చెప్పాలి. శృంగార నిషధం, హరవిలాసం ఇలాంటి రచనలే. తెలుగు నుడికారానికి, శేషపద్యాల చిత్రచిత్ర గతులకి శ్రీనాథుడే శ్రీకారం చుట్టాడు. తెలుగులో పల్నాటి వీర చరిత్రతో వీరగాథా కావ్యాన్ని వ్రాసిన మొదటి కవి శ్రీనాథుడే. కవిత్వాన్ని మహోద్యమంగా నడిపిన వారిలో శ్రీనాథుడే ప్రథమ గణ్యుడు అని పేర్కోవాలి. పోతన మహాభాగవత ఆంధ్రీకరణ ద్వారా అంత్యప్రయాస రచనకు దారి చూపాడు. తరువాత కవులందరికీ ఈ రీతి శిరోధార్యం అయింది. నన్నయ్య అందించిన శబ్ద సంగీతాన్ని తారాస్థితికి తీసుకొని పోయినవాడు పోతన. తన గ్రంథాన్ని నరాంకితం చేయక మధుర భక్తికి పూల పందిళ్ళు వేశాడు పోతన. భోగిని దండకం ద్వారా దండకమనే కావ్య ప్రక్రియకి గౌరవం కలిగి

ఇచ్చిన వాడు కూడా పోతని. సిద్ధేశ్వర చరిత్ర రచనతో కాశీ సర్వప్ప తెలుగులో తొలి చారిత్రక కావ్యం రచించిన వాడుగా పేరు పొందాడు. ఏకాంబరనాథుని ప్రతాప చరిత్రము తరువాత ఈ మార్గంలో వచ్చింది. సంస్కృత సాహిత్యంలో తెలుగులోనికి దిగుమతి చేయడం అనువాద ప్రక్రియ, అది ముగిసి కృష్ణరాయల కాలం నుంచి ప్రబంధ యుగం ప్రారంభమైంది. ఈ ప్రక్రియ కథా వస్తువుపైనే కేంద్రీకృతమైన దృష్టిని కమనీయ వర్ణనల వైపు త్రిప్పింది. ప్రసిద్ధ వస్తువుతో పాటు కల్పిత ఇతివృత్తాలకి గౌరవం ప్రసాదించింది. అంతేకాక రచనా విధానంలో, కథా వస్తువులో, పాత్ర చిత్రంలో, రస పోషణలో, అలంకారాది వర్ణనాధికములో ప్రబంధం కొత్త రీతుల్ని సంతరించుకుంది. అలసాని పెద్దన మను చరిత్ర ఈ లక్షణాలన్నింటినీ గర్భీకరించుకున్న ప్రథమ ప్రబంధం. దీనికి సమకాలికంగా వెలువడిందే నందితిమ్మన పారిజాతాపహరణం. తరువాత వెలువడిన అనేక ప్రబంధాలకు మను చరిత్రే గీటురాయింది. కథా సంవిధానంలోనూ వర్ణనలోనూ రామరాజభూషణుడు వశీచరిత్రలో కొంతవరకు మను చరిత్రను అనుకరించిన కావ్యమందు అంతటా ధ్వని అలంకారాలను నిక్షిప్తం చేసి ఒక క్రొత్త బాట చూపించాడు. పింగళ సువర్ణ రాఘవ పాండవీయం తొలి ద్వ్యర్థి కావ్యం, రెండవది రామరాజభూషణ హరిశ్చంద్రనలు ఉపాఖ్యానం. సువర్ణ కళాపూర్ణోదయం కల్పిత కథతో, కథా వైచిత్యంతో కూడుకున్న మహాకావ్యం. అచ్చతెలుగు కావ్య రచనకి ఆరంభించి ఏయాతి చరిత్రను అందించిన వాడు పొన్నికంటి తెలగనార్యుడు. తెలుగులో సంకీర్తనములనే పేరుతో చెప్పుకోబడే భక్తి గీతాలను వ్రాసిన వాళ్ళలో తాళ్ళపాక అన్నమాచార్యులు తొలితో పేర్కొనదగినవాడు. చాగయ్య, క్షేత్రయ్య మొదలైన భక్త కవులు తరువాతి కాలంలో ఈ మార్గాన్ని అనుసరించిన వారే. ప్రబంధ యుగానంతరం వచ్చిన దక్షిణాంధ్ర యుగంలో చెప్పుకోదగిన కొత్త ప్రక్రియలు వెళ్ళి లేదని చెప్పుకోవాలి. ఈ యుగంలో వచన గ్రంథాలు చాలా వచ్చాయి. శతకములు, యక్షగానములు, గేయ రచనలు విస్తారంగా వచ్చాయి. నిజానికి మను చరిత్రతో ప్రారంభమైన శృంగారరస ప్రాధాన్యం ఈ కాలంలో వెర్రితల్ల వేసింది. శృంగారం అంగపరిమితమై అంతఃసారాన్ని కోల్పోయి క్షుద్రమైపోయింది. విజయ విలాసం వంటి ఒకటి రెండు కావ్యములు తప్ప చెప్పుకోదగిన కావ్యములు ఈ యుగంలో లేవని చెప్పుకోవాలి. ఈ కాలంలో ఒకే ఒక కృత గొంతుక ప్రజాకవి వేమనది. తననాటి సాంఘిక దురాచారాలను ఖండిస్తూ పద్యాన్ని వజ్రాయుధంలా వేమన ప్రయోగించాడు. అధిక్షేప పద్యరీతికి వేమన శ్రీకారం చుట్టాడు. తన చుట్టూ జరుగుతున్న విషయాల్ని సూటిగా ఎత్తి చూపడం, సంఘ సంస్కారార్థం కవిత్వాన్ని ఉపయోగించుకోవడం, ప్రజల భాషలో పద్యాలు చెప్పడం వేమన చేసిన సరికొత్త ప్రయోగాలు. తెలుగు కవితను జానపదుల రసనాగ్రములపై నర్తింపజేసిన మహనీయుడు వేమన. ప్రాచీన ఆంధ్ర సాహిత్యం అంతా రాజాదరణం వల్ల వర్ధిల్లింది. రాజరాజ నరేంద్రుని ప్రోత్సాహంతో ఆంధ్ర సరస్వతికి ఆస్థాన ప్రవేశ యోగ్యత లభించింది. క్రమంగా కాకతీయులు, రెడ్డిరాజులు, వెలమ ప్రభువులు తెలుగు భారతికి ముత్యాశయాలను సంతరించారు. విజయనగర ప్రభువుల ఏలుబడిలు ఆంధ్రవాణి అంబరాన్ని చుంబించే రాబోల మేడలు నిర్మింపజేసుకుంది. విజయనగర సామ్రాజ్యం అస్తమించిన తర్వాత దక్షిణ చోళ పాండ్య రాజ్యాలే తెలుగు భారతికి ఆశ్రయమయ్యాయి. ఆ రాజ్యముల పతనానంతరం తెలుగు సాహిత్య పురా వైభవాన్ని కోల్పోయి నామమాత్ర అవశిష్టమైపోయింది. కామ శృంగార ప్రేరకములైన ప్రబంధములే చిలవలు పలవలుగా వెలువడసాగాయి. చిత్రకవిత్వంపై మమకారం పెరిగింది. ప్రబంధ కవిత్వం క్రమంగా బంధ కవిత్వ స్థితికి దిగజారింది. క్షుద్ర శృంగార కావ్యాలు రాధికా సాంత్వనం, చంద్రరేఖా విలాసం వంటి కావ్యాలు రచింపడ్డాయి. ప్రబంధాలకు వసు చరిత్ర, ద్వ్యర్థి కావ్యాలకు రాఘవ పాండవీయం మాతృకలై పిల్లవసు చరిత్రలు పెళ్లుగా ఉద్భవించే శ్లేష కావ్యాలు విస్తారంగా వెలువడ్డాయి. వీరేశలింగం పంతులు గారు కలం పట్టే వరకు ఈ స్థితి సాగుతూనే ఉంది. నాటి కవితా ధోరణులతో విసిగిపోయిన వీరేశలింగం గారి బాధాదిగ్ధ హృదయం నుంచి వెలువడిందే సరస్వతి నారద సంవాదం. 19వ శతాబ్దం మధ్యభాగం నుంచి విద్యాధికులైన భారతీయుల్లో వినూత్న వికాసం కలిగింది. బానిసతనంతో వన్నే వాచి కోల్పోయిన తమ దేశాన్ని సాంస్కృతంగా పురోగమించిన ఇతర దేశాలతో సరిబద్దిని నిలబెట్టాలనే కాంక్ష తీవరించింది. ఆత్మోద్ధరణ కోసం నాటి నుండి మాతృభాషలో రచన చేయడం ప్రారంభించారు.
సంఘ సంస్కరణ కోసం తన కళాన్ని ఖడ్గ సదృశంగా జల్పించిన మహాపురుషులు వీరేశలింగం పంతులు గారు. సంఘ

సంస్కరణోద్యమంతో పాటు సాహిత్య కేదారంలో ఎన్నో క్రొత్త అంట్లను నాటిన భవిష్యత్ ద్రష్ట ఆయన. గద్య వాంగ్మయాన్ని కొత్త దారుల్లో నడిపించడంలో ఆయనే ఆద్యుడు. 20వ శతాబ్దంలో తమ విశృంఖల కవితా విహారముల చేత, అవధాన ప్రక్రియల చేత ఆంధ్ర సాహిత్య లోకానికి పులకలు వెలార్చిన కవిధీరులు తిరుపతి వెంకటేశ్వరులు. అనవసర భాషా భేషజంతో, అర్థం లేని పద డిండి మార్భటులతో ఉక్కిరి బిక్కిరవుతున్న కవితా సరస్వతికి సహజ రామణీయకతను వీళ్ళు ప్రసాదించారు. ఊరూరా పర్యటించి తమ సేమిషి సౌండిమంతో తెలుగు కవితను ముత్యాల పల్లకిలో ఊరేగింపజేశారు. నవ్య సాహిత్యం అయోధానికి పతాకలెత్తిన రాయప్రోలు, గురజాడల సాహిత్య కృషిని అవశ్యం మనం స్మరించాలి. 1909లో రాయప్రోలు వారి లలిత, 1910లో గురజాడవారి ముత్యాల సరాలు ప్రచురితములై నవ్య కవితా శిఖస్థాపన మనొచ్చాయి. నవ్య కవిత్వానికే ఆధునిక కవిత్వమని, భావ కవిత్వమని, లిరికల్ పొయిట్రీ అని పర్యాయాలుగా చెప్తారు. గిడుగువారి భాషా సంస్కరణంతో వీరేశలింగం పంతులు గారి సంఘ సంస్కరణం పదునువారిన దేశీయుల హృదయాలు స్వదేశీ ఉద్యమంతో మరింత నిశ్చితమయ్యాయి. స్వభాషాభిమానం పాదులు వేసింది. లక్షణ శాస్త్రాలు, వ్యాకరణ శాస్త్రాలు విధించిన కట్టుబాట్లు తమ అభ్యున్నతిగా అడ్డుపడుతున్నాయని వాటిని చూసివేస్తున్నామన్నారు నాటి కవులు. కృష్ణశాస్త్రి, వేదుల సత్యనారాయణ శాస్త్రి, నాయన సుబ్బారావు మొదలైన ఆత్మాశ్రయ కవిత్వంతో ఈ భావకవిత్వ ఉద్యమానికి నాయకత్వం వహించారు. ఈ భావకవిత్వంలో శేఖలే ప్రణయ కవిత్వం కానీ, భక్తి కవిత్వం కానీ, దేశభక్తిత్వం కానీ, ప్రకృతి కవిత్వం కానీ, సంఘసరణ కవిత్వం కానీ ఇలాంటివన్నీ. తెలుగు సాహిత్యంలో మొలకెత్తిన మరొక ప్రక్రియ ఖండకావ్యం. పాశ్చాత్య విజ్ఞాన ఫలితంగా ఈ ప్రక్రియ ప్రారంభమైంది. రాయప్రోలు వారి తృణకంకణం, గురజాడవారి పూర్ణమ్మ చక్కని ఖండకావ్యాలు. పాలకురికి జాని తనుగును ప్రతిపాదిస్తే గురజాడ తెలుగు బలుగుబడికి ప్రాణం పోశాడు. అప్పారావు గారి శిల్పదృష్టికి ఆయన రచించిన పూర్ణమ్మ, ముత్యాల సరాలు, లంగరిత్తము చక్కని నిదర్శనాలు. రాయప్రోలు సుబ్బారావు గారు గురజాడల సాంప్రదాయానికి ఎదురు తిరగలేదు. క్షీణ ప్రబంధయంలో బెర్రితల్ల వేసిన రీతి ప్రాధాన్యానికి, శబ్ద చిత్ర లౌల్యానికి, నిర్వేల శృంగారానికి, నీరస సంప్రదాయ పాలనకి విరుగుడుగా రసగుళికల వంటి రమ్య కావ్యాలని సృష్టించాడు ఆయన. తరువాత తన అభ్యుదయ యుగంలో శిష్ల, నారాయణబాబు, పట్టాభి, శ్రీశ్రీమన్న కవుల చేతిలో వచన గేయం సహస్రాంచలములతో మెరిసింది. ప్రథమ ప్రపంచ సంగ్రామ ఫలితంగా యువకుల హృదయాలు ఉద్రిక్తములై వెలువడిన ఉద్యమమే దాడాయిజం. మొదట తాత్విక సిద్ధాంతంగా ప్రారంభమై ద్వితీయ ప్రపంచ సంగ్రామం నాటికి ప్రముఖ సాహిత్య సిద్ధాంతంగా వ్యాపించింది సర్రియలిజం. కవిత్వంలోని ప్రతి శబ్దం సూచ్యార్థ ప్రధానంగా ఉండాలనే భావనతో ప్రారంభమైంది సింబాలిజం. ఒక్క విషయం మాత్రం నిష్కర్షగా చెప్పుకోవాలి. 20వ శతాబ్దంలోని మేధావి వర్గాన్ని తమ గుప్పిట పట్టుకున్న వ్యక్తులు కాదు, శక్తులు ఫ్రాయిడ్, మార్క్స్. 20వ శతాబ్దంలోనే దిగంబర కవిత్వం, విప్లవ కవిత్వం, హేతువాది కవిత్వం వంటికి వచ్చినా అవి ఎక్కువ కాలం నిలవలేకపోయాయి. ఆ తర్వాత కులాల మతాల వారీగా దళిత సాహిత్యం, ముస్లింవాద సాహిత్యం, అలాగే స్త్రీవాద సాహిత్యం, కవిత్వ శాఖలు ఏర్పడడం సమాజానికి చెరుపే చేసింది, కానీ సాహిత్యానికి దానివల్ల ఉపకారం జరిగిందని చెప్పడానికి అవకాశం కనబడదు. నేడు ప్రచారంలో ఉన్న కవితా శాఖల్లో ముఖ్యంగా చెప్పుకోవాల్సింది మినీ కవిత్వం. ఈ మినీ కవిత్వానికి వ్యాప్తి తెచ్చిన వారు శ్రీ అద్దేపల్లి రామ్మోహన్ రావు, శ్రీ రావి రంగారావు గారు. 1990లో ప్రారంభమైన హైకు ప్రక్రియలో డాక్టర్ పెన్నా శివరామకృష్ణ రహస్య ద్వారం 1991లో ప్రచురితమైంది. ప్రస్తుతం తెలుగు కవితా జగత్తుని నానీలు ఏలుతున్నాయి. నానీలంటే గోపి, గోపి అంటే నానీలు అని ప్రచారమైంది. 1998లో నానీల గ్రంథం ముద్రింపబడింది. ఆనందానికి గజలు, సందేశానికి రుబాయి సజీవ ప్రతీకలుగా సమాజంలో ప్రసిద్ధికెక్కాయి. గజలు కానీ రుబాయి కానీ పండించడంలో దాశరథి ఆరితేరిన వారుగా చెప్తారు. రుబాయి ప్రక్రియలో నాగభైరవ, కోటేశ్వరరావు, ఎస్ఆర్ పృథ్వీ వంటి వారు ప్రాముఖ్యం వహించారు. గజల్ అనగానే గజల్ శ్రీనివాస్ చెప్పక తప్పదు. ఈ ప్రక్రియలో డాక్టర్ సినారే, డాక్టర్ రెంటాల, ఎస్ఆర్ భల్లం ప్రభుత్వ గ్రంథాలను వెల్లయించారు. ఇలా తెలుగు సాహిత్యం ఎన్నో క్రొత్త ప్రక్రియలతో నిత్య నూతనంగా సాగేలా పలువురు కవులు వెల్లయించిన కావ్యాల కృషి ఫలితంగా తెలుగు భాష అమరత్వాన్ని సాధించుకుంటూ ముందుకు సాగుతూనే ఉంది.

ఇంతవరకు మీరు శ్రీ బులుసు వెంకట సత్యనారాయణ గారి ప్రసంగంలో తెలుగు భాషను అమరం చేసిన కావ్యాల గురించి విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో తర్వాత భక్తి సంగీత కార్యక్రమం. గానం కుమారి సుసరాపు అమృతవర్షిణి, వయలిన్ శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, మృదంగం శ్రీ మండపాక రవి. ముందుగా శ్రీ త్యాగరాజస్వామి కీర్తన ఓ రామా ఓ రామా, అరబీ రాగం, ఆదితాళం.

అరబీ రాగంలో శ్రీ త్యాగరాజస్వామి కీర్తన విన్నారు. తర్వాత శ్రీ తాళపాక అన్నమాచార్య కీర్తన, నారాయణతే నమో నమో, బేహగ్రాగం, ఆదితాళం.

0: బేహగ్ రాగంలో శ్రీ తాళ్లపాక అన్నమాచార్య కీర్తన విన్నారు. ఉదయ సమీరాలు కార్యక్రమంలో భాగంగా భక్తి సంగీత కార్యక్రమం వింటున్నారు. తర్వాత కరంజీ రాగంలో శ్రీ అన్నమాచార్య కీర్తన వింటారు. తాళం ఆది తాళం. ముందుగా ఒక వాణిజ్య ప్రకటన.
1: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.

ఇంతవరకు మీరు భక్తి సంగీత కార్యక్రమంలో కుమారి సుసరాపు అమృతవర్షిణి గానం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ, మృదంగ సహకారం శ్రీ మండపాక రవి. నేటి ఉదయ సమీరాలు కార్యక్రమంలో సినీ భక్తి గీతాల కార్యక్రమం పుష్పాంజలి వింటారు. ఇప్పుడు ముందుగా జగదీక వీరుడు అతిలోక సుందరి చిత్రం నుండి ఎస్పి శైలజ బృందం పాడిన పాట వింటారు.

0: prices falling on expectations of improved energy supplies. Despite the breakthrough, major challenges remain. The full text of the agreement has not been released and disagreements persist over sanctions relief, Iran's nuclear program and future navigation rules in Strait of Hormuz. Regional tensions also remain high, particularly in Lebanon, where Israel has indicated that it will maintain military positions in certain areas despite the broader diplomatic initiative. The coming days will determine whether the framework can evolve into a durable peace agreement for the region. Vinod Kumar for Akashvani News from Dubai.
1: In the FIFA World Cup 2026, tiny Cape Verde, making its historic first appearance at the World Cup, produced an extraordinary performance to secure a 0-0 draw with global heavyweights Spain. Cape Verde's 40-year-old goalkeeper, Vizinha, delivered a heroic performance as his side held Spain to a 0-0 draw. Earlier, Belgium and Egypt also drew 1-1 in their Group G opening match at Seattle Stadium. Egypt came close to securing their first ever World Cup victory but were denied by a quick response from Belgium's substitutes under the intense heat. Saudi Arabia and Uruguay also drew 1-1 in their opening match of Group H in Miami Stadium in the US this morning. Abdullah Al-Amri scored on a rebound in the 41st minute for Saudi Arabia, and Uruguay's Maxi Araujo responded with an equaliser in the 80th minute. And now, for a look at today's newspapers, it's over to Subhadra Ramachandran.
2: Thank you, Sunil. The peace deal between US and Iran is prominently noted on the front pages of dailies. US and Iran reach deal to end war, reopen Hormuz, headlines the Indian Express. US-Iran strike tentative peace deal as Israel refuses land pullback, reads the headline in the Statesman. Prime Minister Modi will lead the main event of the International Day of Yoga 2026 celebrations in Kolkata on June 21, writes the Asian Age. In its editorial piece title Label Truth, the Tribune argues that FSSAI's action against misleading food labels is necessary, but only a first step. And that is back to you, Sunil.
1: Thank you, Subhadra. And now, before we end the bulletin, the headlines once again. Slovakia confers its highest honor, Order of the White Double Cross First Class, on Prime Minister Narendra Modi. Prime Minister Modi to participate in G7 summit in Avignon, France today to hold bilateral meetings with Prime Ministers of Canada and UK and UAE President. And in football, Cape Verde stunned Spain in scoreless draw at FIFA World Cup. Belgium also settled for 1-1 draw with Egypt. And with that, we end the morning news. Have a nice day.
3: Akashvani బాపట్ల జిల్లా సమాచారాలకు వింటారు. రచన శ్రీ ఎస్ స్వామినాథ్.
4: బాపట్ల జిల్లా సమాచార లేఖను వింటారు. జిల్లాలో పలువురు మంత్రుల పర్యటన, జిల్లా వ్యాప్తంగా ప్రపంచ పర్యావరణ దినోత్సవం, కలెక్టర్ అధ్యక్షతన పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం తదితర అంశాలతో కూడిన బాపట్ల జిల్లా సమాచార లేఖను ఇప్పుడు విందాం. ప్రజా ఆరోగ్యానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పెద్దపీట వేస్తున్నాయని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. బాపట్ల జిల్లాలో పర్యటించిన మంత్రి సత్యకుమార్ చీరాల ప్రభుత్వ వైద్యశాల సముదాయంలో ప్రధానమంత్రి ఆయుష్మాన్ భారత్ పథకంలో భాగంగా 23.75 కోట్ల రూపాయల నిధులతో నూతనంగా నిర్మిస్తున్న అత్యాధునిక ఐసీయూ విభాగ నిర్మాణ పనులను స్థానిక శాసనసభ్యులు ఎంఎం కొండయ్యతో కలిసి పరిశీలించారు. కార్యక్రమానికి ముందుగా ఆసుపత్రిలోని వైద్య సేవల గురించి మంత్రి ఆరా తీశారు. జిల్లా కేంద్రమైన బాపట్లలో రాష్ట్ర గృహ నిర్మాణ సంస్థ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలసు పార్థసారథి పర్యటించారు. నియోజకవర్గంలో చేపట్టిన పలు అభివృద్ధి కార్యక్రమాల భూమి పూజ ప్రారంభోత్సవాలలో కలెక్టర్ వినోద్ కుమార్ స్థానిక శాసనసభ్యులు నరేంద్రవర్మతో కలిసి మంత్రి పాల్గొన్నారు. ముఖ్యంగా బాపట్ల పురపాలక సంఘంలో 1.20 కోట్ల రూపాయల వ్యయంతో నూతనంగా నిర్మించిన పట్టణ ఆరోగ్య కేంద్రాన్ని మంత్రి ప్రారంభించారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ప్రకృతి పర్యావరణ పరిరక్షణ సామాజిక బాధ్యతగా గుర్తించాలని బాపట్ల జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ అన్నారు. ప్రపంచ పర్యావరణ దినోత్సవంలో భాగంగా జిల్లాలోని అమృతలూరు మండలం గోవాడ గ్రామంలోని చెరువుగట్టుపై కలెక్టర్ వినోద్ కుమార్ మొక్కలు నాటారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించవలసిన బాధ్యత ఉందన్నారు. పర్చూరు నియోజకవర్గంలోని రహదారుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపాలని శాసనసభ్యులు ఏలూరి సాంబశివరావు, రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కోరారు. రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డిని కలిసిన ఆయన నియోజకవర్గ వ్యాప్తంగా రైల్వే ఓవర్ వంతెనలు, ప్రధాన రహదారుల అభివృద్ధి, సైడ్ డ్రైన్లు, హైలెవల్ వంతెనల

0: నిర్మాణాలకు సంబంధించిన సమగ్ర ప్రతిపాదనలు సమర్పించారు. ప్రతిరోజు యోగా చేయడం ద్వారా శారీరక మానసిక ఆరోగ్యం మెరుగుపడడంతో పాటు జీవన విధానంలో సానుకూల మార్పులు వస్తాయని బాపట్ల జిల్లా కలెక్టర్ వి వినోద్ కుమార్ పేర్కొన్నారు. ఈ నెల 21న అంతర్జాతీయ యోగా దినోత్సవంలో భాగంగా శనివారం జిల్లాలోని పర్చూరులో యోగా కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ జీవన శైలిలో యోగా ఓ భాగంగా అలవాటు చేసుకోవాలన్నారు. రాష్ట ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన భూ రీసర్వేతో పాటు ఈకేవైసీ ప్రక్రియలను మరింత వేగవంతం చేయాలని రాష్ట సర్వే, సెటిల్మెంట్, ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అధికారులను ఆదేశించారు. జిల్లాలోని బాపట్ల, కారంచేడు, ఇంకొల్లు గ్రామాలలో విలేజ్ సర్వేయర్ లాగిన్ జరుగుతున్న రీసర్వే పనులను ఆయన క్షేత్రస్థాయిలో పరిశీలించారు. భూ సమస్యల శాశ్వత పరిష్కారమే ప్రభుత్వ లక్ష్యమని మాజీ మంత్రి, వేమూరు శాసనసభ్యులు నక్కా ఆనందబాబు అన్నారు. నియోజకవర్గంలోని మండూరులో మీ భూమి మీ హక్కు కార్యక్రమంలో భాగంగా రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ పుస్తకాలను ఆయన పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామంలోని రైతులకు రాజముద్రతో కూడిన పాస్ పుస్తకాలు అందజేయనున్నట్టు తెలిపారు. తద్వారా రైతులు ఎదుర్కొంటున్న భూ సరిహద్దు వివాదాలకు శాశ్వత పరిష్కారం చూపామని తెలిపారు. పారిశ్రామిక రంగంగా బాపట్ల జిల్లా అభివృద్దికి, పరిశ్రమల స్థాపనకు అధికారులు సహకారం అందించాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ వినోద్ కుమార్ తెలిపారు. పరిశ్రమల ప్రోత్సాహక జిల్లా స్థాయి కమిటీ సమావేశం జిల్లా కేంద్రమైన బాపట్ల కలెక్టర్ కార్యాలయంలో జరిగింది. సమావేశంలో కలెక్టర్ వినోద్ కుమార్ మాట్లాడుతూ సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల అభివృద్ది విధానంలో కేంద్ర, రాష్ట ప్రభుత్వాలు విరివిగా రాయితీలు కల్పిస్తున్నాయని అన్నారు. మహిళలపై నేరాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని బాపట్ల జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హెచ్చరించారు. బాపట్ల జిల్లా వేటపాలెం మండలం కొత్తపేటలో మహిళల భద్రత, సాధికారతపై ప్రత్యేక అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా ఎస్పీ బి ఉమామహేశ్వర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా మహిళలపై జరుగుతున్న నేరాలను అరికట్టేందుకు పోలీసు శాఖ ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఆపరేషన్ దండాయన గోడపత్రికను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఇప్పటి వరకు బాపట్ల జిల్లా సమాచార లేఖను విన్నారు. రచన సమ్మెట స్వామినాథ్, బాపట్ల జిల్లా ఆకాశవాణి ప్రతినిధి. వ్యాఖ్యానం కల్పనా మదిర. సమర్పణ ఆకాశవాణి ప్రాంతీయ వార్తా విభాగం, విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు కర్ణాటక సంగీత కార్యక్రమం వింటారు. గానం శ్రీమతి చాగంటి రమ్యాకిరణ్మయి, వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగ సహకారం శ్రీ ధన్వాడ ధర్మారావు.

0: మీరింతవరకు శ్రీమతి చాగంటి రమ్యా కిరణ్మయ్య గారి గానంలో కర్ణాటక సంగీతం విన్నారు. వయలిన్ సహకారం శ్రీ హెచ్ రామ్చరణ్, మృదంగ సహకారం శ్రీ ధన్వాడ ధర్మారావు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు పాటల పల్లకి. శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం. దీనికోసం శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0891 2727 2444, మరొక నెంబర్ 0891 2727 2888. హలో
2: హలో నమస్తే మేడం. హలో
0: హలో
2: హలో నమస్తే మేడం. హలో
0: హలో
2: హలో నమస్తే మేడం. నా పేరు ఎల్లప్ప వెంకటరావు, అనకాపల్లి గవరపాలి నుంచి మాట్లాడుతున్నానండి.
0: ఎవరండి?
2: మాకు దేశద్రోహులు సినిమా నుంచి ఘంటసాల గారు బృందం పాడారమ్మా, మనకు స్వతంత్ర భాస్వరం, మహామహుల త్యాగపాలం. ఇది వంగవీటి సూర్యప్రకాష్ రెడ్డి బిక్కుబోలు మురుకూరు వెంకట కాకినాడ వారి చేయడం మా ఈ పాట.
0: అలాగేనండి, తప్పకుండా వినండి.
2: థాంక్యూ అమ్మా.

0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నమస్తే అండి, నేను ఎడికొప్పాక నుంచి పెద్దపాటి శ్రీనివాసరావు మాట్లాడుతున్నాను.
0: చెప్పండి సార్, మీకు ఏ పాట కావాలి?
1: నాకు సొమ్మొక్కటిది సోకొక్కటిది చిత్రం నుంచి తొలి వలపు తొందరలో అనే.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో, నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: హలో అక్క బబ్లీ,
0: ఏ పాట కావాలండి?
1: జెమిని సినిమా నుంచి.
0: తప్పకుండా అండి, వినండి.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటర్ ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బీఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బీఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బీఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
2: నమస్తే అండి, నా పేరు బొమ్మ, ఏడుగోపాల నుంచి మాట్లాడుతున్నాను.
1: చెప్పండి అమ్మా, ఏ పాట కావాలి?
2: నాకు అంగడి బొమ్మ నుంచి అవహో అందాల రాసన్న పాట కావాలి.
1: తప్పకుండా అమ్మా, వినండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు
1: నమస్తే
0: మాట్లాడుతున్నారు?
1: అండి. సత్య అనకాపల్లి నుంచి అండి.
0: చెప్పండి, ఏ పాట కావాలి?
1: నాకు తూర్పు పడమర నుంచి శివరంజని నవరాగిణి పాట
0: తప్పకుండా అండి,
1: కావాలి.
0: వినండి.
1: ధన్యవాదాలు.

0: హలో,
1: హలో, నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.
1: నా
0: ఎవరు
1: పేరు కాకి
0: మాట్లాడుతున్నారు?
1: అప్పారావు. నా పేరు కాకి అప్పారావు. సింగరపేట తుమ్మలపల్లి వారి వీధి.
0: చెప్పండి అండి, ఏ పాట
1: అగ్గిరాముడు
0: కావాలి?
1: సినిమా వీధి. భానుమతి పాడిన పాట.
0: అలాగే అండి, తప్పకుండా వినండి.
1: నమస్కారం అమ్మా.
0: నమస్తే అండి.

0: పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0891 2727244, మరొక నెంబరు 0891 2727288. తర్వాత కాల్ చూద్దాం. హలో.
1: హలో,
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నా పేరు భవిష్ ప్రసాద్ రావు అండి.
0: చెప్పండి.
1: నేను మాట్లాడుతున్నాను అండి.
0: అలాగే, ఏ పాట కావాలండి?
1: సీతారాం కళ్యాణం నుంచి ఎంత నేర్చినా ఎంత తీసినా అనే పాట ఉంది కదా, అది కూడా.
0: అలాగే అండి, తప్పకుండా వినండి.
2: గమ పని సగని సపని మా

0: చూడమ్మా, నేలా అంటే అలాను. ఎంత నేర్చినా,
1: ఎంత నేర్చినా,
0: శబాష్, ఎంత చూచినా,
1: చూచినా,
0: అయ్యో

0: కాదమ్మా, ప్రేమదాసులు కాదు, కాంతదాసులే.
1: కాదు సార్, ప్రేమదాసులే.
0: అయ్యో తప్పమ్మా.
1: తప్పదు సార్.
0: అంతేనంటావా?

0: హలో, నమస్తే అండి.
1: హలో హలో అక్క,
0: హలో, ఎవరు ఎవరు మాట్లాడుతున్నారు? చెప్పండి, ఏ పాట కావాలి? తప్పకుండా. అలాగే, తప్పకుండా వినండి.

0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: నెల్లూరు నుంచి ఫాదర్ భాష మేడం, టైలరింగ్ చేస్తుంటాను మేడం.
0: చెప్పండి, ఏ పాట కావాలి?
1: ఉమ్మడి కుటుంబంలో చెప్పాలని ఉంది
0: అలాగే
1: కదా, చెప్పాలని.
0: తప్పకుండా అండి, వినండి.

0: హలో, నమస్తే
1: హలో,
0: అండి.
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: సుజాత నుంచి ప్రకాశం అని మాట్లాడుతున్నారు మేడం.
0: చెప్పండి,
1: ఎలా ఉన్నారు మేడం?
0: బాగున్నామండి. ఏ పాట కావాలి?
1: ఏవమ్మా, ఎలా
0: అలాగే అండి, తప్పకుండా
1: ఉన్నావు మేడం?
0: మీకోసం ఈ పాట వినండి.

0: ఇంటి పనంతా నేనే చేయాల్సి ఉంటుంది. క్లీనింగ్, షాపింగ్, 1 కిలో శుద్ధమైన ఉప్పి. శుద్ధమైన అంటే తెలీదా నీకు? శుద్ధమైన ఉప్పు తెల్లగా స్వచ్ఛంగా ఫ్రీ ఫ్లో వాక్యూమ్ రైడ్ కాబట్టి అణువణువు సమానం.
1: అట్టా చెప్పు మరి.
0: నిర్మా శుద్ధమైన ఉప్పు, అగ్గది సంగతి.
2: అలాగా ఏం చిన్న దొరగారు, అయిందా షాపింగ్?
0: మమ్మీ నేను
2: నిర్మా శుద్ధమైన ఉప్పు ఎంత శుద్ధమైందంటే పిల్లలకి కూడా తెలుసు దీని గుణాలేంటో.
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
4: మషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
3: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
5: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
6: హలో, నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
7: హలో నమస్తే మేడం గారు అండి, గుడ్ మార్నింగ్.
6: గుడ్ మార్నింగ్ అండి, చెప్పండి, ఏ పాట కావాలి?
7: నా పేరు కళ్యాణి, వైజాగ్ మురళీ నుంచి మాట్లాడుతున్నాను మేడం గారు.
6: చెప్పండి.

0: హలో, నమస్తే అండి.
1: హలో, హలో, నమస్తే మేడం. కీపురుపాల నుంచి మాట్లాడుతున్నా.
0: చెప్పండి అమ్మా, ఏ పాట కావాలి?
1: నా పేరు హైమ. మాకు రేపల్ల రాజులో సామంజవరగమన పాట కావాలి.
0: అలాగే అండి, తప్పకుండా వినండి.
1: సిస్టర్ రామా కోసం, మీ కోసం, అందరి కోసం.

0: నమస్తే అండి.
1: హలో,
0: హలో, నమస్తే అండి.
1: నమస్కారం అండి.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను భోగాపురం తాతయ్యలు మాట్లాడుతున్నానండి.
0: చెప్పండి సార్, ఏ పాట కావాలి?
1: మాకు అంతులేని సినిమా నుంచి ఒక పాట కావాలండి.
0: చెప్పండి సార్.
1: ఓకే అండి, ఉంటానండి.
0: తప్పకుండా అండి.

వికట కవిని నేను. వినండి ఒక కథ చెబుతాను. కాకులు దూరని కారడవి. అందులో కాలం ఎరుగని మానొకటి. ఆ అందాల మానులో, ఆ అద్భుత వనంలో

Ödüm.

మీరింతరు వరకు పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. మరికొద్ది క్షణాల్లో ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే అంశంపై ప్రత్యేక కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే అవుతుంది. ఈ కార్యక్రమం అనంతరం మళ్ళీ పాటల పల్లకి కొనసాగుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0891 2727 2444, మరొక నెంబరు 0891 2727 2888. శ్రోతలు గమనించగలరు,

0: ప్రత్యేక పరిచయ కార్యక్రమం అంటారు.
1: ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పుడు వింటారు. వృద్ధాప్యం ప్రతి మనిషి జీవితంలో సహజమైన దశ. అయితే వయసు పెరగడం అనివార్యమైనప్పటికీ ఆరోగ్యంగా చురుకుగా ఆనందంగా జీవించడం మన జీవన శైలిపై ఆధారపడి ఉంటుంది. నేటి ప్రపంచంలో వైద్య రంగం అభివృద్ధి చెందడంతో ప్రజల సగటు ఆయుష్ పెరుగుతోంది. కానీ అదే సమయంలో జీవనశైలి మార్పులు, ఒత్తిడి, శారీరక శ్రమ తగ్గడం వంటి కారణాలతో వృద్ధాప్యంలో అనేక ఆరోగ్య సమస్యలు కూడా పెరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో ఆరోగ్యకరమైన వృద్ధాప్యం ప్రపంచ దేశాల ముందున్న ఒక ప్రధాన సవాలుగా మారింది. ఇలాంటి పరిస్థితుల్లో వేల సంవత్సరాల చరిత్ర కలిగిన భారతీయ యోగా ప్రపంచానికి ఒక సమగ్ర ఆరోగ్య మార్గాన్ని చూపిస్తోంది. శరీరాన్ని దృఢంగా, మనస్సును ప్రశాంతంగా, జీవనాన్ని సమతుల్యంగా ఉంచడంలో యోగా కీలక పాత్ర పోషిస్తోంది. అందుకే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తంతో ఎంపిక చేశారు. వృద్ధాప్యాన్ని భారంగా కాకుండా ఆరోగ్యంతో కూడిన సంతోషకరమైన జీవిత దశగా మార్చడంలో యోగా ఎంతటి శక్తివంతమైన సాధనమో ప్రపంచానికి తెలియజేయడమే దీని ప్రధాన ఉద్దేశం. యోగా కేవలం వ్యాయామ పద్ధతి మాత్రమే కాదు, అది శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, భావోద్వేగ సమతుల్యత, సామాజిక అనుబంధాలను పెంపొందించే జీవన విధానం. వృద్ధాప్యంలో స్వయం సమర్థతను కాపాడుకోవడం, దీర్ఘకాలిక వ్యాధులను నియంత్రించడం, జీవన నాణ్యతను మెరుగుపరుచుకోవడం వంటి లక్ష్యాలను సాధించడంలో యోగా ఒక ప్రభావవంతమైన సాధనంగా నిలుస్తోంది. అందుకే నేడు ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగాను ఒక సహజమైన, సురక్షితమైన, అందుబాటులో ఉన్న పరిష్కారంగా గుర్తిస్తున్నారు. వైద్య రంగంలో వస్తున్న పురోగతి, జీవన ప్రమాణాల మెరుగుదల, ఆరోగ్య అవగాహన పెరగడం వంటి కారణాలతో ప్రజలు గతంలో కంటే ఎక్కువ కాలం జీవిస్తున్నారు. అయితే ఎక్కువ సంవత్సరాలు జీవించడం మాత్రమే కాదు, ఆ జీవితాన్ని ఆరోగ్యంగా, స్వతంత్రంగా, ఆనందంగా గడపడం కూడా అంతే ముఖ్యమని నిపుణులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలోనే 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం కోసం ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తాన్ని ప్రకటించారు. దీని వెనుక ఉన్న ప్రధాన ఉద్దేశం వృద్ధాప్యంలోనూ శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడుకోవడంలో యోగా ఎంత ముఖ్యమైన పాత్ర పోషిస్తుందో ప్రపంచానికి తెలియజేయడం. ప్రస్తుతం

0: ప్రపంచంలోని అనేక దేశాలు వృద్ధుల జనాభా పెరుగుదల, జీవనశైలి సంబంధిత వ్యాధులు, మానసిక ఆరోగ్య సమస్యలు వంటి సవాళ్లను ఎదుర్కొంటున్నాయి. ఈ పరిస్థితుల్లో యోగా కేవలం వ్యాయామ విధానంగా కాకుండా సమగ్ర ఆరోగ్య సంరక్షణకు తోడ్పడే జీవన విధానంగా గుర్తింపు పొందుతోంది. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం అంటే కేవలం ఎక్కువ కాలం జీవించడం మాత్రమే కాదు, శారీరక సామర్థ్యాన్ని, మానసిక ప్రశాంతతను, సామాజిక అనుబంధాలను, స్వయం సమర్థతను కాపాడుకుంటూ జీవన నాణ్యతను మెరుగుపరచుకోవడం కూడా అంతే ముఖ్యమైన అంశం. వయసు పెరిగే కొద్దీ రక్తపోటు, మధుమేహం, గుండె సంబంధిత సమస్యలు, కీళ్లనొప్పులు, నిద్రలేమి, ఒత్తిడి, ఆందోళన వంటి సమస్యలు సాధారణంగా కనిపిస్తుంటాయి. వీటిని నియంత్రించడంలో యోగా సానుకూల ప్రభావం చూపుతుందని అనేక అధ్యయనాలు సూచిస్తున్నాయి. యోగ సాధన ద్వారా శరీరంలో దృఢత్వం పెరుగుతుంది, కండరాలు బలపడతాయి, రక్త ప్రసరణ మెరుగుపడుతుంది, శ్వాసక్రియ సక్రమంగా సాగుతుంది. అంతేకాకుండా ఒత్తిడి తగ్గి మానసిక ప్రశాంతత పెరుగుతుంది. ధ్యానం, ప్రాణాయామం వంటి యోగ విధానాలు మనసును ప్రశాంతంగా ఉంచడంలో సహాయపడతాయి. వృద్ధాప్యంలో తరచూ ఎదురయ్యే ఆందోళన, ఒంటరితనం, నిరాశ వంటి మానసిక సమస్యలను తగ్గించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని నిపుణులు చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా మరియు వృద్ధాప్య ఆరోగ్యంపై జరుగుతున్న పరిశోధనల సంఖ్య గత దశాబ్దంలో గణనీయంగా పెరిగింది. వయసు పెరిగే కొద్దీ ఎదురయ్యే శారీరక, మానసిక సమస్యలను తగ్గించడంలో యోగా ప్రభావాన్ని అధ్యయనం చేసే పరిశోధనలు మరింత వేగంగా సాగుతున్నాయి. సమతుల్యతను మెరుగుపరచడం, పడిపోవడం వల్ల కలిగే ప్రమాదాలను తగ్గించడం, కీళ్ల కదలికలను పెంచడం, జ్ఞాపక శక్తిని మరియు ఏకాగ్రతను మెరుగుపరచడం వంటి అనేక ప్రయోజనాలను పరిశోధకులు గుర్తించారు. విజయవాడకు చెందిన యోగా గురువు శ్రీనివాస్ మాట్లాడుతూ యోగా అనేది వయసుతో సంబంధం లేని సాధన అని చెబుతున్నారు. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ప్రతి ఒక్కరూ తమ శారీరక సామర్థ్యానికి అనుగుణంగా యోగా చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. ముఖ్యంగా వృద్ధాప్యంలో వచ్చే అనేక ఆరోగ్య సమస్యలను తగ్గించడంలో యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ప్రతిరోజు కొద్దిసేపు యోగా ప్రాణాయామం చేస్తే శరీరం చురుకుగా ఉండడమే కాకుండా మనసు ప్రశాంతంగా ఉంటుందని, ఆత్మవిశ్వాసం పెరుగుతుందని ఆయన వివరించారు.
1: ఐక్యరాజ్య సమితిలో మోడీ గారు యోగా గురించి తెలపడం వల్ల ఆల్మోస్ట్ 180 కంట్రీస్లో యోగా ప్రాక్టీస్ స్టార్ట్ చేశారు. ఈ యోగాని ఈ మంత్లో వరల్డ్ వైడ్గా వరల్డ్ ఛాంపియన్షిప్ అని చెప్పి ఇలా ఈవెంట్స్ కండక్ట్ చేయడం, యోగాని ఒక స్పోర్ట్స్లా కన్సిడర్ చేయడానికి మన మోడీ గారు చాలా ప్రయత్నిస్తున్నారు. సో ఈ యోగా అనేది స్పోర్ట్స్గా ఇంక్లూడ్ చేస్తే యూత్ అనేవాళ్ళు దాని మీద ఎక్కువ మొగ్గు చూపడానికి ఉంటుంది. ఏ హాస్పిటల్కి వెళ్ళినా ఏదైనా ఇల్నెస్ వస్తే, ఏదైనా జబ్బు వస్తే మీకు క్యూర్ ఉంటుంది. సో యోగాలో మీకు జబ్బు రాకుండానే ముందే ప్రివెన్షన్కి ఉంటుంది. పిల్లల్లో స్ట్రెంత్ అండ్ ఫ్లెక్సిబిలిటీ ఇంప్రూవ్ అవుతుంది, హైట్ ఇంక్రీజ్ అవుతారు, సో మైండ్ కామ్ అవుతుంది. సో మైండ్ కామ్ అయితే ఆబ్వియస్గా వాళ్ళు అకాడమిక్స్లో కూడా చాలా బాగా బెటర్గా పర్ఫామ్ చేస్తారు.
0: యోగ సాధన చేస్తున్న వెంకటేశ్వరరావు తన అనుభవాన్ని పంచుకుంటూ మొదట్లో యోగా కొంత కష్టంగా అనిపించినప్పటికీ క్రమం తప్పకుండా సాధన చేయడం వల్ల శరీరంలో గణనీయమైన మార్పులు కనిపించాయని తెలిపారు. నడుము నొప్పి తగ్గడం, నిద్ర మెరుగుపడడం, రోజంతా ఉత్సాహంగా ఉండగలగడం వంటి ప్రయోజనాలను పొందినట్లు చెప్పారు.
2: ప్రతిరోజు స్టేడియంకి వస్తాము. మేము ఒక అసోసియేషన్లా టీంలా ఫామ్ అయ్యి గత 10 ఇయర్స్ నుంచి ఇక్కడ ఇదే ప్లేస్లో చేస్తున్నాము. అంతేకాకుండా ప్రధానమంత్రి మోడీ గారు కానీ మంచి అవేర్నెస్ తీసుకొచ్చి ఒక యోగా డే వరల్డ్కి దీన్ని అంకితం చేయడం జరిగింది. అదే కాకుండా ప్రతి ఒక్కరు కూడా నిత్య సాధన చేస్తూ ఆరోగ్యాన్ని, హెల్త్ని కాపాడుకోవాలని చెప్పి చూసిస్తాము. సూర్య నమస్కారాలు ప్రాథమిక సాధన మరియు ఇంకా మిగతా ఆసనాలు కూడా ప్రతిరోజు చేస్తాము. మన జీవితంలో 24 అవర్స్ ఉంటాయి. 24 అవర్స్లో 1 అవర్ కనుక యోగా కేటాయిస్తే 23 గంటలు మనం హ్యాపీగాను ఆనందంగా ఉంటాము. ఆనందంగా ఉండటానికి, ఆరోగ్యంగా ఉండటానికి యోగా కానీ యోగ సాధన కానీ చేయటం ఎంతో ముఖ్యం అని చెప్పి చెప్తున్నాము. మనం ఆనందంగా ఉంటే, ఆరోగ్యంగా ఉంటే మన పిల్లలు కానీ, మన ఇంట్లో కానీ, మన భవిష్యత్తు కానీ అన్నిటికి కూడా ఉంటుంది. ఇంకోటి ఏంటంటే దీని మీద గవర్నమెంట్ కానీ, సెంట్రల్ గవర్నమెంట్ కానీ, స్టేట్ గవర్నమెంట్ కానీ మంచి అవేర్నెస్ తీసుకొస్తున్నారు. వాళ్ళు తీసుకొచ్చే అవేర్నెస్ని మిగతా వాళ్ళు కూడా ఆచరించాలని చెప్పి మనస్ఫూర్తిగా కోరుతున్నాను.
0: యోగా సాధకురాలు దివ్య మాట్లాడుతూ యోగా వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుందని, రోజువారీ జీవితంలో ఎదురయ్యే ఒత్తిడిని తగ్గించుకోవచ్చని తెలిపారు. కుటుంబంలోని ప్రతి ఒక్కరూ యోగాను తమ దైనందిన జీవితంలో భాగం చేసుకోవాలని ఆమె సూచించారు.
3: నేను రోజు మార్నింగ్ యోగా మా పేరెంట్స్తో పాటు వస్తాను. యోగా చేయడం వల్ల చాలా బెనిఫిట్స్ ఉన్నాయి, లైక్ అందరు చెప్పినట్టు ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ అనేది ఉంటుంది. బట్ మార్నింగ్ ఇక్కడ లైక్ మంచి సన్ రైజ్తో పాటు మేము చేస్తాము, చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అండ్ యోగా చేసిన తర్వాత మేము చాలా యాక్టివ్గా ఉంటాం. ఇక్కడ లైక్ స్మాల్ ఏజ్

0: నుంచి ఓల్డర్ ఏజెస్ వరకు లైక్ 60 ఇయర్స్ వరకు వస్తూ ఉంటారు. వాళ్ళు చాలా బాగా చేస్తారు. వాళ్ళని చూస్తుంటే లైక్ మేము కిడ్స్కి మాకు మోటివేటెడ్గా ఉంటుంది. చిన్న చిన్న పిల్లల నుంచి పెద్ద ఏజ్ వరకు వాళ్ళ బాడీ చాలా ఫ్లెక్సిబుల్గా అవుతుంది. ఎందుకంటే యోగా అనేది మన బాడీలో ఉన్న లైక్ అన్ని మజిల్స్ని లైక్ అంత ఆర్గన్స్ని మూవ్ చేస్తుంది. మేము ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో చేస్తాము. చాలా యాక్టివిటీస్ చేస్తారు ఇక్కడ, మేమే కాకుండా చాలామంది ఉంటారు. సో ఐ సజెస్ట్ లైక్ ఎవ్రీవన్ యోగా చేయాలి.
1: యోగా సాధకులు మురళీకృష్ణరాజు మాట్లాడుతూ నిరంతర సాధన ద్వారా శరీరం మనస్సుపై నియంత్రణ సాధించవచ్చని పేర్కొన్నారు. యోగా కేవలం ఆరోగ్య సాధన మాత్రమే కాకుండా వ్యక్తిత్వ వికాసానికి కూడా తోడ్పడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.
2: వేదకాలం నుండి అందించబడినటువంటి వైద్య విద్య యోగ విద్య. యోగా ద్వారా మాత్రమే అన్ని అవయవాలకి వైద్యం అందేటువంటి పరిస్థితి. ఏదైనా మెడిసిన్ వాడిన దానికి యోగ విద్యలో నిత్యం కృషి చేసిన వారికి కూడా డిఫరెన్స్ అయితే ఉంటుంది. ఆ డిఫరెన్స్ని అనుభూతిగా పొందుతూ నేను యోగా చేస్తున్నటువంటి పరిస్థితి. అదేవిధంగా యోగా అనేది ఋషుల కాలం నుండి కూడా మనకి వంశ పారంపర్యంగా మనకి అందించినటువంటి వైద్య విద్య. ఈ విద్యలో అన్ని అవయవాలు, అన్ని ఆర్గాన్స్ కూడా ఏదైతే ఈ యోగాలో అన్ని ఆర్గాన్స్ మీద ప్రెజర్ పడుతుంది. ఈ ప్రెజర్ కారణంగా రోజంతా యాక్టివ్గా ఉండడానికి, మన దైనందిన కార్యక్రమాలు చేసుకోవడానికి కూడా వీలవుతుంది. ఇక ఆయుర్వేదంలోనే యోగ విద్యని నేర్పిస్తున్నటువంటి ప్రభుత్వాలు నేడు అందరికీ కూడా యోగ విద్యను అందించేందుకు యోగా గురువులను తయారు చేయాల్సిన పరిస్థితి ఈ దేశంలో ఏర్పడుతుంది.
1: అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం యోగాను మరింత విస్తృతంగా ప్రజల్లోకి తీసుకువెళ్లేందుకు యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టింది. రాష్ట్ర వ్యాప్తంగా గ్రామాల నుంచి నగరాల వరకు అన్ని వర్గాల ప్రజలను ఇందులో భాగస్వామ్యం చేయడానికి ప్రత్యేక చర్యలు తీసుకుంటోంది. యోగా పట్ల అవగాహన పెంచేందుకు 15 రోజుల పాటు వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. యోగాంధ్ర కార్యక్రమంపై రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ కమిషనర్ జి వీరపాండియన్ మాట్లాడుతూ ఆరోగ్యకరమైన ఆనందకరమైన సమాజ నిర్మాణానికి యోగా ఎంత అవసరమని తెలిపారు. శరీరం మనస్సును నియంత్రణలో ఉంచుకోవడానికి యోగా సమర్థవంతమైన సాధనమని చెప్పారు. రాష్ట్ర ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలనే సంకల్పంతో యోగాంధ్ర కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రారంభించిందని వెల్లడించారు. ప్రతిరోజు 45 నిమిషాల పాటు యోగాసనాలు చేయడం ద్వారా అనేక అనారోగ్యాలకు దూరంగా ఉండవచ్చని ఆయన పేర్కొన్నారు. శారీరక ఆరోగ్యంతో పాటు మానసిక దృఢత్వాన్ని పెంపొందించడంలో కూడా యోగా కీలక పాత్ర పోషిస్తుందని చెప్పారు. ఒత్తిడిని తట్టుకుని నిలబడే శక్తిని యోగా అందిస్తుందని, అందువల్ల అన్ని వర్గాల ప్రజలు యోగాంధ్రంలో భాగస్వాములు కావాలని పిలుపునిచ్చారు. భారతీయ సంస్కృతికి జీవన విధానానికి యోగా ప్రతీక. యోగాసనాల ద్వారా అనారోగ్యాలు మానసిక సమస్యలకు దూరంగా ఉండొచ్చు. 1 కోటి మందిని యోగా కార్యక్రమాల్లో భాగస్వాములను చేయాలనే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం అని ఆయన తెలిపారు. యోగాంధ్ర పోర్టల్ ద్వారా తొలి రోజే 25,000 మంది నమోదు చేసుకోవడం ప్రజల్లో యోగా పట్ల ఉన్న ఆసక్తికి నిదర్శనమని వీరపాండ్యన్ అన్నారు.
3: ప్రతి ఒక్క జిల్లాకి ఒక టీం చొప్పున ప్రతిరోజు 2 జిల్లాల్లో, రాష్ట్రంలో 2 జిల్లాల్లో 2 టీంలో మనకు యోగా కార్యక్రమాలు అక్కడ ఉన్న జిల్లా యంత్రాంగం ఏర్పాటు చేస్తుంది. ప్రతిరోజు జిల్లాలో 6 ప్రాంతంలో 2 టీమ్-బేస్డ్ యోగా, 4 టూరిస్ట్ లొకేషన్ యోగా అనేది ఏర్పాటు చేస్తున్నాము. ఇది రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతుంది. ఈ రకంగా జూన్20 నాటి దాకా ఈ కార్యక్రమం అనేది జరుగుతూ ఉంటుంది. దీంట్లో దాదాపు 2.5 లక్షల ట్రైనర్లు, 5,000 మాస్టర్ ట్రైనర్లు, 350 యోగా గురువులు, 21 యోగా ఆర్గనైజేషన్ పాల్గొంటున్నాయి. దీంట్లో అన్ని శాఖ అధికారులు, అన్ని శాఖ సిబ్బందులు అందరూ కూడా దీంట్లో పాల్గొంటున్నారు. ఇది ఆయుష్ డిపార్ట్మెంట్, హెల్త్ డిపార్ట్మెంట్ నుంచి మేము ఏర్పాటు చేసిన. దీంతోపాటు సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరూ దీంట్లో పాల్గొనాలని మేము విజ్ఞప్తి చేస్తున్నాము. సో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర వ్యాప్తంగా చేస్తూ 21 నాటికి అమరావతిలో ఇంటర్నేషనల్ డే ఆఫ్ యోగా సందర్భంగా గౌరవ ముఖ్యమంత్రి గారు, బాబా రామదేవ్ గారు ఆధ్వర్యంలో యోగా కార్యక్రమాన్ని ఏర్పాటు చేస్తున్నాము. అది ఈ రకంగా మొత్తం కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేస్తున్నాము. ఇది కాకుండా ప్రతి ఒక్క గ్రామంలో యోగా సంబంధించిన కాంపిటీషన్ కూడా ఏర్పాటు చేస్తున్నాము. మళ్ళీ 21 నాటికి దాదాపు 1 కోటి మందితో యోగా కార్యక్రమం చేయాలని కూడా ప్లాన్ చేసుకున్నాము. సో దీంట్లో ప్రతి ఒక్కరూ పాల్గొనవలసిందిగా నేను రాష్ట్ర ప్రభుత్వం తరపు నుంచి కోరుతున్నాను.
1: ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా యోగా ఆరోగ్య సంరక్షణలో ఒక ముఖ్యమైన సాధనంగా మారుతోంది. ఆసుపత్రులు, విద్యా సంస్థలు, కార్పొరేట్ సంస్థలు, వృద్ధాశ్రమాలు సైతం యోగాను పోషిస్తున్నాయి. శరీరం, మనస్సు, ఆత్మ మధ్య సమన్వయాన్ని పెంపొందించే ఈ భారతీయ సంప్రదాయం ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మందిని ఆకర్షిస్తోంది. 2020

0: 26 అంతర్జాతీయ యోగా దినోత్సవం ఇతివృత్తం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనేది ప్రపంచానికి ఒక స్పష్టమైన సందేశాన్ని అందిస్తోంది. పెరుగుతున్న వృద్ధ జనాభా నేపథ్యంలో యోగా వంటి సులభమైన అందుబాటులో ఉండే సమగ్ర ఆరోగ్య పద్ధతులు భవిష్యత్ ఆరోగ్య సంరక్షణలో కీలక పాత్ర పోషించనున్నాయని ఈ థీమ్ తెలియజేస్తోంది. వృద్ధాప్యం అనివార్యమైనదే అయినప్పటికీ దానిని ఆరోగ్యంగా చురుకుగా గడపడం మన చేతుల్లోనే ఉందని గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగాను జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ఆరోగ్యకరమైన శరీరం, ప్రశాంతమైన మనసు, ఆనందకరమైన జీవితం సాధ్యమవుతుంది. అందుకే యోగా కేవలం ఒక సాధన కాదు, ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా మారుతుంది. శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత, జీవనోత్సాహం ఈ మూడు సమతుల్యంగా ఉన్నప్పుడే వృద్ధాప్యం భారంగా కాకుండా ఒక సంతోషకరమైన జీవనంగా మారుతుంది. ఈ సమతుల్యతను సాధించడంలో యోగా ఒక సమగ్ర మార్గంగా ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందుతోంది. 2026 అంతర్జాతీయ యోగా దినోత్సవం, ఆరోగ్యకరమైన వృద్ధాప్యం కోసం యోగా అనే ఇతివృత్తం ఇచ్చిన సందేశం కూడా ఇదే. వయసు పెరుగుతున్న కొద్దీ శరీరాన్ని కాపాడుకోవడం మాత్రమే కాకుండా మనసును ప్రశాంతంగా ఉంచుకోవడం, జీవితాన్ని సానుకూల దృక్పథంతో చూడడం ఎంత ముఖ్యమో ఈ ఇతివృత్తం గుర్తు చేస్తోంది. రోజుకు కొద్దిసేపు యోగ సాధన ద్వారా అనేక శారీరక రుగ్మతలను నియంత్రించడమే కాకుండా ఒత్తిడి, ఆందోళనలను దూరం చేసుకుని నూతన ఉత్సాహంతో జీవించవచ్చు. అందుకే యోగా కేవలం ఒక వ్యాయామ విధానం కాదు, అది ఆరోగ్యకరమైన, గౌరవప్రదమైన, ఆనందకరమైన వృద్ధాప్యానికి మార్గదర్శకంగా నిలుస్తోంది. యోగాని జీవితంలో భాగం చేసుకోవడం ద్వారా ప్రతి వ్యక్తి తన వృద్ధాప్యాన్ని ఒక నూతన శక్తితో, ప్రశాంతతతో, గౌరవంతో గడపగలడు. ఇదే ఈ 2026 యోగా దినోత్సవం మన అందరికీ అందిస్తున్న ప్రధాన సందేశం. ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అంశంపై ప్రత్యేక కార్యక్రమం ఇప్పటి వరకు విన్నారు. రచన కె. నవీన్ కుమార్, ఆకాశవాణి ప్రతినిధి, NTR జిల్లా. వ్యాఖ్యానం కె. సుగుణ. సమర్పణ ప్రాంతీయ వార్తా విభాగం, ఆకాశవాణి విజయవాడ కేంద్రం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మీరు ఇంతవరకు ప్రభుత్వ అభివృద్ధి సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం ఆరోగ్యకరమైన వృద్ధాప్యానికి యోగా అనే అంశం విజయవాడ కేంద్రం నుంచి విన్నారు. ఇప్పుడు పాటల పల్లకి కొనసాగుతుంది. శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0891-272-2244, మరొక నెంబర్ 0891-272-2288. కార్యక్రమంలో ముందు ఒక పాట విందాం. సీతారామయ్య గారి మనోరాలు చిత్రం నుండి KS చిత్ర జిక్కి పాడిన పాట.

0: హలో, నమస్తే అండి.
1: హలో, నమస్తే మేడం.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: నేను ఆకుండి ప్రసాద్, శశికళ, రేణుకానగర్ కాలనీ, విజయనగర్ నుంచి కాల్ చేస్తున్నానండి.
0: చెప్పండి సార్, ఏ పాట కావాలి?
1: అల్లూరి సీతారామ చిత్రంలో తెలుగు వీరులు ఎవరన్నా పాట వేస్తారా?
0: తప్పకుండా అండి, వినండి.
1: థ్యాంక్ యూ మేడం, నమస్తే.
0: నమస్తే అండి.

0: చెప్పండి, ఏ సినిమాలో పాట
1: మాకు
0: కావాలండి?
1: దేవిదేవి సినిమా నుంచి ఘంటసాల గారు పాడారమ్మా, రసికరాజ తగు వాళ్ళమ్మకామా పాట కావాలమ్మా,
0: అలాగే అండి,
1: సూర్యప్రకాష్ రెడ్డి నూర్కూరు వెంకట కాకినాడ వాడుతమ్మా.
0: తప్పకుండా అండి, వినండి.

0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
1: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
0: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
2: పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం వింటున్నారు. ఈ కార్యక్రమం ఈరోజు 11 గంటల వరకు ప్రసారమవుతుంది. శ్రోతలు గమనించగలరు, శ్రోతలు ఫోన్ చేయవలసిన నెంబర్లు 0891 2727244, మరొక నెంబర్ 0891 2727288. హలో.
3: హలో, నమస్తే మేడం.
2: నమస్తే అండి, చెప్పండి, ఎవరు మాట్లాడుతున్నారు?
3: నా పేరు పెళ్ళిగల్ పద్మావతి, విజయనగరం నుంచి మాట్లాడుతున్నాను మేడం.
2: చెప్పండి అమ్మా, ఏ సినిమాలో పాట కావాలి?
3: లక్ష్మీ నివాసం సినిమాలో, అది ధనమేర అన్నిటికీ మూలం పాట కావాలి మేడం.
2: తప్పకుండా అండి, వినండి.
3: నమస్తే మేడం.
2: నమస్తే అండి.

0: హలో,
1: హలో,
0: నమస్తే
1: నమస్తే
0: అండి.
1: మేడం.
0: నమస్తే అండి,
1: మా
0: చెప్పండి,
1: పేరు ఎలా
0: ఎవరు
1: పేరు
0: మాట్లాడుతున్నారు?
1: అర్థం లేదమ్మా. మాకు రాజమౌళి సినిమా నుంచి

0: హలో
1: హలో,
0: హలో,
1: నమస్తే మేడం.
0: నమస్తే అండి. ఎవరు మాట్లాడుతున్నారు?
1: కాకినాడ జిల్లా ఫ్రమ్ పురుకుడి మేడం.
0: చెప్పండి సార్,
1: ఆశీర్వాదం.
0: ఏ సినిమాలో పాట కోరుతున్నారు?
1: అదే ముఠా మిస్త్రీ సినిమా నుండి ఈ పేతకు నేనే మిస్ ఆ పాట.
0: తప్పకుండా అండి.

0: హలో, నమస్తే అండి. హలో హలో హలో,
1: నమస్తే అండి.
0: నమస్తే అండి, ఎవరు మాట్లాడుతున్నారు?
1: శ్యామలకోట నుంచి మాట్లాడుతున్నాను, కాకినాడ జిల్లా వీరభద్రరావు.
0: చెప్పండి సార్, ఏ పాట కావాలి, ఏ సినిమాలోని?
1: మాకు నేనంటే నేనే చిత్రంలో ఏ పాట అయినా పర్వాలేదండి.
0: తప్పకుండా అండి.

0: హలో హలో,
1: నమస్తే అమ్మా.
0: నమస్తే అండి.
1: హలో, నమస్తే అమ్మా.
0: ఎవరు మాట్లాడుతున్నారు?
1: విజయనాథ్ మాట్లాడుతున్నాను, తెలియజేయాలి. శంకర్రావుని
0: చెప్పండి సార్, ఏ సినిమాలో పాట కావాలి?
1: దేవదాస్ సినిమాలో ఉంది జగమే మాయ పాట కావాలి.
0: తప్పకుండా అండి, వినండి.

0: మీరింతవరకు పాటల పల్లకి శ్రోతలు ఫోన్ ద్వారా కోరే చిత్రగీతాల కార్యక్రమం విన్నారు. ఇంతటితో పాటల పల్లకి కార్యక్రమం సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధురిమ. ఈ కార్యక్రమంలో అలనాటి మధుర గీతాలు వింటారు. ముందుగా బలేరాముడు చిత్రంలోని ఓ మధుర గీతం. సాలూరి రాజేశ్వరరావు సంగీత సారథ్యంలో సదాశివ బ్రహ్మం రచించిన ఈ పాటను పి. లీలా ఘంటసాల ఆలపించారు.

సుస్వాగతం. ఈ చిత్రంలోని మధుర గీతానికి ఎస్ఏ రాజ్కుమార్ గారి సంగీతం, సిరివెన్నెల సీతారామ శాస్త్రి అద్భుతమైన సాహిత్యానికి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం మధుర కంఠం ఈ పాటకు ప్రత్యేకమైన అందాన్ని చేకూర్చింది.

ఇప్పుడు వినబోయే అద్భుతమైన పాట తెలుగు చిత్రం బందిపోటు నుండి. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన వారు ఘంటసాల వెంకటేశ్వరరావు. ఈ మధుర గీతాన్ని ఘంటసాల పి. సుశీల ఆలపించారు.

శుభాకాంక్షలు. ఈ చిత్రానికి సంగీతాన్ని అందించిన వారు ఎస్ఏ రాజ్కుమార్, హృదయాన్ని హత్తుకునే సాహిత్యాన్ని రచించిన వారు సిరివెన్నెల సీతారామశాస్త్రి, తమ మధురమైన స్వరాలతో పాటను ఆలపించిన వారు ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర.

జానకిరాముడు. ఈ చిత్రంలోని ఈ పాటకు ఆచార్య ఆత్రేయ సాహిత్యం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం చిత్ర పాడిన పాటను వింటారు.

ఇప్పుడు వినబోతున్నది లక్షాధికారి చిత్రం నుంచి ఒక మధుర గానం. టి చలపతిరావు స్వరకల్పనకు ఘంటసాల పి సుశీల ఆలపించిన పాట వింటారు.

బాలమిత్రులు ఈ సినిమాలోని పాటకు సంగీతాన్ని అందించిన వారు సత్యం, అద్భుతమైన సాహిత్యాన్ని అందించిన వారు నారాయణరెడ్డి, ఈ పాటను మనసుకు హత్తుకునేలా ఆలపించిన వారు ఎస్ జానకి.

సీను చిత్రంలోని ఈ అందమైన పాటకు సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యాన్ని అందించగా మణిశర్మ సంగీతంలో రూపొందిన ఈ పాటను పార్థసారథి కెఎస్ చిత్ర ఆలపించిన పాటను వింటారు.

గుప్పెడు మనసు ఈ చిత్రానికి ఎంఎస్ విశ్వనాథన్ సంగీతం అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం వాణి జయరాం పాడిన పాట వింటారు.

0: కహనం సాహిత్యము నువ్వు పాడిందే సంగీతము.
1: భక్త కన్నప్ప చిత్రంలోని ఈ గీతానికి వేటూరి సుందర్రామూర్తి సాహిత్యం అందించగా పి సుశీల రామకృష్ణ ఆలపించారు.

నిన్నే పెళ్లాడత చిత్రంలోని ఈ మధుర గీతానికి సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యం అందించగా సందీప్ సంగీతాన్ని సమకూర్చారు. హరిహరన్, కెఎస్ చిత్ర ఆలపించిన ఈ పాట మీకోసం.

ఇప్పుడు ఏఆర్ రెహమాన్ స్వరపరిచిన రోజా చిత్రంలోని ఈ మధురమైన గీతాన్ని ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, సుజాత తమ మధుర గానంతో ఆలపించారు.

0: of the first commercial vessels to transit the strait since the announcement of a preliminary ceasefire deal between the United States and Iran. In women's hockey, India has stormed into the semi-finals of the FIH Hockey Nations Cup in Auckland, New Zealand. India defeated Japan 2-1 in their second Pool A match. Captain and player of the match, Salima Tete and Larum Siami, netted the goals for India. In the FIFA World Cup 2026, Cape Verde displayed an extraordinary performance to secure a goalless draw with global heavyweights Spain. Benchmark domestic equity indices were trading moderately up in the forenoon session today. The Sensex rose 318 points to 76,582, while the Nifty added 66 points to 23,920 when reports last came in. And with that, we end this news bulletin.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, మధుమంజరి సినిమా పాటలు వింటారు. ముందుగా రాజా చిత్రం నుండి ఈ పాటకు ఎస్ఏ రాజ్ కుమార్ సంగీతాన్ని అందించగా ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కెఎస్ చిత్ర తమ మధుర గాత్రాలను అందించారు. మరి ఈ అందమైన పాటను ఇప్పుడు వినండి.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఎవడే సుబ్రహ్మణ్యం చిత్రం నుండి అనంత శ్రీరామ్ సాహిత్యం అందించగా ఇళయరాజా స్వరపరచిన ఈ పాటను సెంథిల్ రిహిత ఆలపించారు.

ఇప్పుడు మీరు వినబోతున్న పాట యజ్ఞం చిత్రం నుండి. ఈ గీతానికి సుద్దాల అశోక్ తేజ్ సాహిత్యాన్ని అందించగా, మణిశర్మ సంగీత దర్శకత్వంలో రూపొందిన ఈ పాటను ఎస్పి చరణ్, శ్రేయా ఘోషల్ ఆలపించారు.

0: మీరు ఇంతవరకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 12:30 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి.
1: ఆకాశవాణి వార్తలు చదువుతున్నది చిలుకూరి సతీష్ కుమార్. ముందుగా ముఖ్యాంశాలు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఇక వార్తల వివరంగా. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు నుంచి 2 రోజుల పాటు ఫ్రాన్స్లో పర్యటిస్తారు. పర్యటనలో భాగంగా ఏవియన్ నగరానికి చేరుకుని G7 సదస్సులో పాల్గొంటారు. మోదీకి ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్ స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఘీభావం పునర్నిర్మించడం అనే అంశంపై జరిగే సదస్సులో ప్రధానమంత్రి పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల అధినేతలు, భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ప్రతినిధులు పాల్గొంటారు. ఈ సందర్భంగా మోదీ పలు దేశాల అధినేతలతో ద్వైపాక్షిక చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, బ్రిటన్ ప్రధానమంత్రి కీర్ స్టార్మర్, యుఏఈ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయద్ అల్ నహ్యాన్లతో విడివిడిగా సమావేశమవుతారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు మాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. G7 సదస్సులో భారతదేశం పాల్గొనడం ఇది 13వ సారి కాగా, మోదీ వరుసగా 7వ సారి ఈ సదస్సుకు హాజరవుతుండడం విశేషం. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. న్యూఢిల్లీలో జరిగిన వికసిత్ భారత్ యూత్ పార్లమెంట్ 2026 భాగస్వాములతో మాట్లాడుతూ, ప్రపంచంలోనే భారత్ అత్యధిక జనాభా కలిగిన దేశమైనప్పటికీ స్వాతంత్ర్యం వచ్చాక ప్రజల భాగస్వామ్యం నిరంతరం పెరుగుతూ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశంగా అవతరించిందన్నారు. దేశ భవిష్యత్తును తీర్చిదిద్దేందుకు, అభివృద్ధి చెందిన భారతదేశం లక్ష్యం సాధించేందుకు ప్రజాస్వామ్యంలో క్రియాశీలక సమగ్ర భాగస్వామ్యం ఎంతో అవసరమని లోక్సభ స్పీకర్ తెలిపారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ స్లోవేకియా పర్యటన భారత్ స్లోవేకియా భాగస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయని విదేశాంగ మంత్రిత్వ శాఖ కార్యదర్శి సిబి జార్జ్ తెలిపారు. స్లోవేకియా రాజధాని బ్రాటిస్లావాలో సిబి జార్జ్ మీడియాతో మాట్లాడుతూ, ప్రధానమంత్రి పర్యటన సందర్భంగా కుదిరిన అవగాహన ఒప్పందాలు రక్షణ రంగ ఉత్పత్తి, వాణిజ్యం, పెట్టుబడులు, అనేక ఇతర రంగాల్లో సహకారం పెంపొందిస్తాయన్నారు. ఉగ్రవాద నిరోధక సహకారంపై ఉమ్మడి కార్యాచరణ ప్రణాళిక గ్రూప్ ఏర్పాటు చేసేందుకు, ఇరుదేశాల మధ్య కౌన్సిలర్ చర్చలు జరిపేందుకు భారత్ స్లోవేకియా అంగీకరించాయని గుర్తు చేశారు. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలిలో భారతదేశానికి శాశ్వత సభ్యత్వం కోసం స్లోవేకియా తన మద్దతు పునరుద్ఘాటించిందని సిబి జార్జ్ పేర్కొన్నారు.
2: Agreed to have a joint working group on cooperation in counter-terrorism, also establishment of a consular dialogue between India and Slovakia. It's also pertinent to mention that Slovakia reiterated its support for India's permanent membership in the UN Security Council, in an expanded UN Security Council.
1: ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. ఐటీ మంత్రిత్వ శాఖ తీసుకున్న ఈ నిర్ణయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ స్వాగతించింది. పరీక్షల లీకేజీకి సంబంధించి తప్పుడు ఆధారాలు సృష్టించకుండా నిరోధించేందుకు ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలు సవరించే ఫీచర్ కూడా ఈ నెల 30వ తేదీ వరకు నిలిపేయాలని టెలిగ్రామ్ను ఆదేశించింది.

0: చేశారు. అభ్యర్థులు మోసం చేసే ముఠానిచ్చి విద్యార్థులను రక్షించేందుకు ప్రజా ప్రయోజనాల దృష్ట్యా ఈ రక్షణ చర్యలు తీసుకున్నారు. పరీక్షను సురక్షితంగా నిర్వహించేందుకు ఈ నిర్ణయం దోహదపడుతుందని ఎన్టీఏ తెలిపింది. 2026 నీట్ యూజీ పరీక్షకు సంబంధించి అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ ప్రారంభమైన 24 గంటల్లోనే 10 లక్షల మందికి పైగా అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులు డౌన్లోడ్ చేస్తున్నారని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ తెలిపింది. అభ్యర్థులందరికీ ఎలాంటి అంతరాయం లేకుండా వెబ్సైట్ అందుబాటులో ఉండేలా చూసేందుకు తమ బృందం నిరంతరం సర్వర్ల లోడ్ పర్యవేక్షిస్తున్నాయని ఏజెన్సీ పేర్కొంది. అభ్యర్థులందరికీ పరీక్షా సమయానికి ముందే అడ్మిట్ కార్డు అందేలా ఏజెన్సీ చర్యలు తీసుకుంది. అమెరికా చికాగోలో భారత రాయభార కార్యాలయంలో స్వామి వివేకానంద కాంస విగ్రహాన్ని అమెరికాలో భారత రాయబారి వినయ్ మోహన్ క్వాత్రా ఆవిష్కరించారు. సేవ సామరస్యం గురించిన సందేశాన్ని అందించిన స్వామి వివేకానంద విగ్రహం ఆవిష్కరించడం గర్వకారణమని క్వాత్రా సామాజిక మాధ్యమ పోస్టులో పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా యోగా బోధనలు వ్యాప్తి చేసిన ప్రముఖ తత్వవేత్త చింతనపరుడైన వివేకానంద 1893లో చికాగోలో జరిగిన పార్లమెంటులో చేసిన చారిత్రాత్మక ప్రసంగం ద్వారా అమెరికాలో బాగా ప్రసిద్ధి చెందారు. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HVDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. ఐక్యరాజ్యసమితి భద్రతా మండలి సంస్కరణల్లో భాగంగా కేవలం తాత్కాలిక సభ్యత్వాల సంఖ్యను మాత్రమే పెంచితే ఆ ప్రయత్నాలు విఫలమయ్యే అవకాశముందని భారత్ హెచ్చరించింది. భద్రతా మండలి సంస్కరణలపై జరిగిన అంతర్ప్రభుత్వ చర్చల సమావేశంలో భారత శాశ్వత ప్రతినిధి రాయబారి హరీష్ పర్వత్నేని ఈ వ్యాఖ్యలు చేశారు. కేవలం తాత్కాలిక సభ్యత్వ రంగానికి విస్తరణ పరిమితం చేస్తే భద్రతా మండలి సంస్కరణలు చాలా అసంపూర్ణంగా ఉండే అవకాశం ఉందన్నారు.
1: Reflecting expansion of the category of two-year term non-permanent category as a convergence portrays only a part of the picture. Groups and member states add qualifiers and attach other interlinked parameters as they endorse expansion in the non-permanent category. UNSC reform would be grossly inadequate, bordering on failure, if expansion is limited only to the non-permanent category, as it would fundamentally not change the decision-making power structure of the P5. Groups and member states have waited this long for real and meaningful reforms.
0: భారత్కు చెందిన దిశ ఎల్ఎన్జీ రవాణా నౌక హర్ముజ్ జలసంధి గుండా సురక్షితంగా ప్రయాణించింది. పశ్చిమాసియాలో యుద్దం ప్రారంభమయ్యాక ఈ మార్గం దాటిన మొదటి భారతీయ ఎల్ఎన్జీ ట్యాంకర్ ఇదే. అమెరికా ఇరాన్ల మధ్య ప్రాథమిక కాల్పుల విరమణ ఒప్పందం ప్రకటించాక ఈ జలసంధి గుండా పయనించిన మొదటి వాణిజ్య నౌకల్లో ఇది కూడా ఒకటి. ఈ నౌక ఈ నెల 18వ తేదీన గుజరాత్లో దహేజ్కు చేరుకుంటుందని నౌకాయాన జలమార్గాల మంత్రిత్వశాఖ డైరెక్టర్ ఉపేష్ కుమార్ శర్మ తెలిపారు. దక్షిణ కాలిఫోర్నియాలో నిన్న రాత్రి మొజావో ఎడారిలో ఉన్న అమెరికా వైమానిక దళ స్థావరం నుంచి టేకాఫ్ అయిన కొద్దిసేపటికే B-52 బాంబర్ విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదంలో విమానంలో ఉన్న 8 మంది ప్రాణాలు కోల్పోయారు. ఎయిర్బేస్ రన్వే సమీపంలో ఎడారి నుంచి నల్లటి పొగలు రావటం వైమానిక దృశ్యాల ద్వారా స్పష్టమైంది. అయితే విమాన ప్రమాదానికి గల కారణాలు మాత్రం ఇప్పటి వరకు తెలియరాలేదు. పశ్చిమాసియాలో ఉద్రిక్తతలు తగ్గించేందుకు దాదాపు 4 నెలల ఘర్షణలకు ముగింపు పలికేలా అమెరికా ఇరాన్ దేశాలు ఒక సమగ్ర ఒప్పందాన్ని ప్రకటించాయి. ఇప్పటికే ఇరు దేశాల అధికారులు ఒక అవగాహన ఒప్పందంపై సంతకాలు చేయగా శుక్రవారం స్విట్జర్లాండ్లో జెనీవాలో అధికారిక సంతకాల కార్యక్రమం జరగనుంది. ఈ ఒప్పందం ద్వారా హర్ముజ్ జలసంధి తిరిగి తెరిచి సముద్ర రవాణా పునరుద్ధరించనున్నారు. అలాగే ఇరాన్ అణు కార్యక్రమం ఇతర వివాదాలపై 60 రోజుల పాటు చర్చలు జరపనున్నారు. ఈ పరిణామంతో ప్రపంచ మార్కెట్లో ముడిచమురు ధరలు తగ్గాయి. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అధికారిక కార్యక్రమం తర్వాతే పూర్తి వివరాలు వెల్లడిస్తామన్నారు. వైస్ ప్రెసిడెంట్ జేడీ వ్యాన్స్ దీన్ని శాంతి వైపు ముఖ్యమైన అడుగ్గా అభివర్ణించారు. అయితే ఈ జలసంధిలో ఎలాంటి సుంకాలు ఉండకూడదని అమెరికా అంటుంటే భవిష్యత్తులో వసూలు చేసే యోచనలు ఇరాన్ ఉంది. ఇరాన్ అధ్యక్షుడు పెజెస్కియాన్ ఈ ఒప్పందం స్వాగతించినప్పటికీ తుది ఒప్పందం ఇంకా పూర్తి కాలేదని స్పష్టం చేశారు. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడులో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ పేర్కొంది. ఢిల్లీ, తెలంగాణ, పంజాబ్, మహారాష్ట్ర సహా పలు రాష్ట్రాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన బలమైన గాలులు వీస్తాయని తెలిపింది. మరోవైపు తెలంగాణ, విదర్భలో వడగాలులు, గోవా, ఒడిస్తాలో ఉక్కపోత వాతావరణం కొనసాగే అవకాశముందని ఐఎండీ అంచనా వేసింది. ఫిఫా వరల్డ్ కప్ 2026లో భాగంగా స్పెయిన్, కేప్ వెర్డే జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో కేప్ వెర్డే అసాధారణ ప్రదర్శన కనబరిచి ప్రపంచ దిగ్గజమైన స్పెయిన్తో జరిగిన మ్యాచ్ను 0-0 డ్రాగా ముగించింది. మరోవైపు గ్రూప్ జీలో ఇరాన్, న్యూజిలాండ్ జట్ల మధ్య ఈ ఉదయం జరిగిన మ్యాచ్ 2-2 డ్రాగా ముగిసింది. ఇక సియాటిల్ స్టేడియంలో జరిగిన గ్రూప్ జీ మ్యాచ్లో బెల్జియం, ఈజిప్ట్ 1-1 డ్రా చేసుకున్నాయి.

0: అమెరికాలో మియామి స్టేడియంలో ఈ ఉదయం జరిగిన గ్రూప్ హెచ్ మ్యాచ్లో సౌదీ అరేబియా, ఉరుగ్వే కూడా 1-1 డ్రా చేసుకున్నాయి. వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ 2 రోజుల ఫ్రాన్స్ పర్యటనలో భాగంగా ఈరోజు G7 సదస్సులో పాల్గొంటారు. ప్రజాస్వామ్యంలో ప్రజల భాగస్వామ్యం మరింత పెరగాల్సిన ఆవశ్యకత ఉందని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా అన్నారు. ఈ నెల 21వ తేదీ నిర్వహించే నీట్ యూజీ పరీక్ష నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం టెలిగ్రామ్ యాప్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. అరుణాచల్ ప్రదేశ్, అస్సోం, బీహార్, కేరళ, తమిళనాడుల్లో ఈరోజు భారీ వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం ఈ కార్యక్రమంలో పెద్ద వయసు

0: సవర్ణ శాఖ తెలిపింది. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రాంతీయ వార్తల్లో కలుద్దాం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సంధ్యారాగం ఈ కార్యక్రమంలో పెద్ద వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలకు యోగాతో పరిష్కార మార్గాలు, ఈ అంశంపై శ్రీ కె మధునారాయణరావు గారితో పరిచయ కార్యక్రమం వింటారు.
2: మన పెద్దలు చెప్తూ ఉంటారు ఆరోగ్యమే మహాభాగ్యం అని. ఈ భాగ్యాన్ని జీవించినంతకాలం అనుభవించాలని మనం కోరుకుంటాం. కానీ వయసు పెరిగే కొద్దీ కొన్ని రకాలైనటువంటి ఆరోగ్య సమస్యలు ఎక్కువవుతూ ఉంటాయి. అలా ఎక్కువైనటువంటి సమస్యల్లో కీళ్ళ నొప్పులు, అలాగే జీర్ణకోశ సమస్యలు, అలాగే మానసిక రకమైనటువంటి సమస్యలు, అలాగే లైఫ్ స్టైల్తో వచ్చేటువంటి షుగరు, బీపీ లాంటి సమస్యలు, ఇలా కొన్ని రకాల సమస్యల మటుకు ఎక్కువగా వయసు పెరిగే కొద్దీ మనం గమనిస్తూ ఉంటాం. మరి వీటికి సంబంధించి మనం పరిష్కారంగా అల్లోపతి వైద్యము, ఆయుర్వేద వైద్యము, హోమియోపతి వైద్యము, వీటితో పాటుగా యోగాలో ఈ సమస్యలకి పరిష్కారం కానీ లేకపోతే వీటిని నియంత్రించడానికి అవకాశాలు కానీ వెతుక్కుంటూ ఉన్నాం. అందుకే ఈరోజు మన ఆకాశవాణి స్టూడియోస్కి యోగాచార్య మధునారాయణ గారు, అంటే అనిల్ గారు అని అంటారు, యోగాలో మనకి ఈ సమస్యలకు పరిష్కార మార్గాలు ఏమున్నాయి అనేటువంటి అంశాలకు సంబంధించి మాట్లాడతారు. నారాయణ గారిని అడిగి ఈ వివరాలన్నీ కూడా తెలుసుకుందాం. మధునారాయణ గారు నమస్కారం అండి.
3: నమస్తే అండి.
2: ప్రధానంగా వయసు పెరిగే కొద్దీ మనకు వచ్చేటువంటి ఆరోగ్య సమస్యలు ఇందాక నేను అన్నయ్య కాకుండా ఇంకా ఏదైనా ప్రధానమైన ఉన్నాయా?
3: అవునండి, వయస్సు పెరిగిన తర్వాత పర్టికులర్గా మెమరీ లాస్ కానీ అలాగే మానసిక సమస్యలు వృద్ధాప్యంలో అనేక మందికి ఈరోజు మనం చూస్తూ ఉన్నాం. సో ఈ సమస్యల్ని మనం ఎక్కువగా ఫోకస్ చేస్తే యోగా ద్వారా చక్కగా ఉంటుందండి.
2: అంటే మీరు భౌతికపరమైన సమస్యలే కాకుండా మానసిక సమస్యల పరిష్కారానికి కూడా యోగా చక్కగా ఉపయోగపడుతుందంటారు?
3: తప్పనిసరిగా అండి. యోగా అభ్యాసం, యోగ సాధన అనేది శారీరక మరియు మానసిక రెండింటికి ఆరోగ్యానికి ఉపయోగపడుతుందండి.
2: వయస్సు పెరిగినాక ఆ బాగున్నటువంటి ఆరోగ్యం అలానే కొనసాగటానికి ప్రధానంగా యోగాలో మరి వయసు పెరిగేటువంటి మనుషులు, ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా, పాటించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి యోగాసనాలు కానీ యోగా తీరు కానీ ఏంటంటారు?
3: సాధారణంగా మనం బాగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే ఒక వ్యక్తి లేదా మనిషికి వృద్ధాప్యం అనేది చాలా మ్యాండేటరీ,
2: తప్పదు.
3: బాల్యంలో ఏ విధంగా పెరుగుతారో అలా వృద్ధాప్యం వచ్చినప్పుడు అలా తగ్గేది. సో దాన్ని మనం దృష్టిలో పెట్టుకోవాలి అందరం కూడా, పర్టికులర్గా ఆ వయసులో ఉన్నవాళ్ళు. సో దీన్ని మనం మెయింటైన్ చేయగలగాలి, మన ఆరోగ్యాన్ని మెయింటైన్ చేయగలగాలి. ఆరోగ్యం మెయింటైన్ చేయడానికి యోగా అభ్యాసం, మనకి మానసిక లేదా శారీరక సమస్యలు ఏవైనా ఉంటే ఆ సమస్యలు రాకుండా యోగా అభ్యాసం ఉపయోగపడుతుంది. ఆ సమస్యలు వచ్చిన ఆ సమస్యని బయటికి రావడానికి, ఆ అనారోగ్యం నుంచి బయటికి రావడానికి యోగా అభ్యాసం కూడా చక్కగా ఉపయోగపడుతుంది.
2: మరి మొదటిగా కీళ్ళ సమస్యలు తీసుకుంటే వయసు పెరిగే కొద్దీ ఎక్కువ మందిలో బరువున్నా బరువు లేకపోయినా కీళ్ళ సమస్యలు అయితే మొదలవుతున్నాయి. దీనికి పరిష్కార మార్గాలు ఏదైనా ఉన్నాయా?
3: తప్పనిసరిగా అండి. ఇప్పుడు మనం చూసినట్లుగా అయితే మీరు ఇందాక చెప్పినట్లుగా బరువు తక్కువ ఉన్నవాళ్ళు కూడా అనేక మంది నీ రీప్లేస్మెంట్కి వెళ్లాల్సి వస్తుంది. బరువు ఎక్కువ ఉన్నవాళ్ళు కూడా నీ రీప్లేస్మెంట్కి వెళ్తున్నారు. సో దీనికి ప్రధానమైన కారణం ఏంటంటే వాళ్ళ యొక్క మోకాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ కరెక్ట్గా లేకపోవడం, ఆ మోకాళ్ళ యొక్క బోన్స్ కరెక్ట్గా లేకపోవడం. వీళ్ళందరూ కూడా మోకాళ్ళ నొప్పి రాకముందే వయస్సు వచ్చినప్పుడు వాళ్ళు యోగా ఆసనాలు కానీ లేకపోతే యోగాకి సంబంధించిన ప్రక్రియ ముందుగా స్టార్ట్ చేయనట్లయితే తప్పనిసరిగా వాళ్ళు అలా మోకాళ్ళ రీప్లేస్మెంట్ దాకా వెళ్లకుండా మనం నియంత్రించవచ్చు.
2: మోకాళ్ళు కానీ లేకపోతే ఇతర నడుము నొప్పి కానీ ఇతర కీళ్ళ సమస్యలకు కానీ ప్రత్యేకంగా ఉపయోగపడేటువంటి ఆసనాలు ఏంటి?
3: మోకాళ్ళ నొప్పికైతే అంటే ఇక్కడ మనం మోకాళ్ళ నొప్పి ఆల్రెడీ ఉంది అని అంటే అది ఒక థెరపీ, యోగ ప్రివెన్షన్ చేయడానికి ఒక టైప్ ఆసనాలు.
2: ముందు రాకుండా ఏం చేయాలి చెప్పండి?
3: రాకుండా అయితే ప్రతిరోజు వజ్రాసనం చేయాలి.

0: చేసినట్లుగైతే సాధారణంగా యోగా అభ్యాసం చేసేయడానికి ఎంటీ స్టమక్తో చేయాలి. కానీ కేవలం ఈ వజ్రాసనం అనే అది ప్రతి ఆసనం అంటే వజ్రాసనం భోజనం తర్వాత ఉదయం అవ్వచ్చు మధ్యాహ్నం అవ్వచ్చు ఒక 5 నిమిషాలు మనం వేగేసినట్లుగైతే మోకాళ్ళు బాగా బలంగా ఉంటాయి, పటుత్వంగా ఉంటాయి. దీన్ని అందుకే వజ్రాసనం అంటాం
1: అన్నమాట.
0: అలాగే వృక్షాసనం అనే ఆసనం ఉంటుంది. ఈ వృక్షాసనం బ్యాలెన్సింగ్ చేస్తుంది, మోకాళ్ళని బాగా స్ట్రెంగ్త్ చేస్తుంది. తాడాసనం అనే ఆసనం, అలాగే ఉత్థాన పాదాసనం అనే ఆసనం, ఇవి చాలా తేలికపాటి ఆసనాలు, అంత కష్టమైన ఆసనాలు కాదు, ఎవరైనా చేయొచ్చు అన్నమాట. సో వాళ్ళు చక్కగా అవి ప్రాక్టీస్ చేసినట్లుగా అయితే వాళ్ళ మోకాళ్ళు చాలా చక్కగా సర్జరీస్కి వెళ్లకుండా ఉండేటట్లుగా అవుతుంది.
1: ఇప్పుడు మీరు చెప్పినటువంటి వజ్రాసనం కాకుండా ఇతర ఆసనాలన్నీ కూడా మోకాళ్ళ నొప్పులు సమస్య వచ్చిన తర్వాత చేయదగ్గ ఆసనాలా?
0: అంతేనండి. మోకాళ్ళు ఇప్పుడు తాడాసనం ఉందనుకోండి, తాడాసనం మోకాళ్ళ నొప్పి ఉన్నా చేసుకోవచ్చు. వృక్షాసనం అంటే కొంచెం సపోర్ట్తో చేసి, ఈవెన్ చైర్ ఉంటుంది కదా, చైర్లో కూర్చొని మనం చైర్ యోగా అని అంటామంట. చైర్ యోగాలో కూడా చిన్న తేలికపాటి ఆసనాలు చేయొచ్చు.
1: ఇక ఈ ఆసనం అనేది సుమారుగా ఎంతసేపు చేస్తే ఉపయోగకరంగా ఉంటుంది రోజుకి?
0: ఇక్కడ రెండు, ఎంతసేపు చేయాలి అనే దానికి, ఒకటి ఎక్కువసేపు చేయలేని పక్షంలో ఎక్కువ మార్లు, అంటే ఒక ఉదాహరణకి ఒక ఆసనాన్ని సాధారణంగా ఏ ప్రాబ్లం లేని వాళ్ళకి మనం 2 సార్లు చేస్తాం, మొదటిసారి 1 నిమిషం ఉండేటట్లుగా, 2వసారి 1 నిమిషం ఉండేటట్లుగా. ఉదాహరణకి మోకాళ్ళ నొప్పుల కారణంగా అంతసేపు ఉండలేరు, సో 10 సెకండ్లు 5 సెకండ్లు. మనం యోగా అభ్యాసంలో చాలా గుర్తుపెట్టుకోవాల్సింది శ్రోతలందరూ ఏంటంటే, మీరు యోగా అభ్యాసాన్ని మీ శరీరానికి తగ్గట్టుగా, మీ కండిషన్ ఆఫ్ యువర్ బాడీ బేస్ చేసుకుని చేయగలగాలి. మీ శరీరానికి ఇబ్బంది పడుతూ చేయాల్సిన పని ఎప్పుడు ఉంది, అది లిటరల్గా ఇట్ విల్ డ్యామేజ్ అవర్ బాడీ. మోస్ట్ ఇంపార్టెంట్, ప్రాక్టీస్ యాజ్ పర్ యువర్ బాడీ కండిషన్, దట్ విల్ హెల్ప్ ఆల్వేస్.
1: కాబట్టి మామూలుగా అయితే 1 నిమిషం చేసి ఆపి మళ్ళీ ఇంకొక 1 నిమిషం చేసుకుంటే ఉపయోగకరం.
0: 1 to 1 minutes ఆర్ 1 to 30 seconds, వేరియస్ టెక్నిక్స్ ఉన్నాయి.
1: కానీ మన శరీరానికి నొప్పి కలిగే విధంగా అయితే చేయొద్దు.
0: నొప్పి కలిగేటట్లుగా వృద్ధాప్యం వాళ్ళు చేయకూడదండి. సో తేలికగా చేస్తూ ఉంటే నెమ్మదిగా నెమ్మదిగా ప్రతిరోజు అభ్యాసం చేయడం మొదలు పెడితే ఒక పీరియడ్ ఆఫ్ టైంలో మీరు చక్కగా చేయగలుగుతారు. నొప్పి ఎక్కువగా వచ్చేటట్లుగా ఉండకూడదు. ఇలా నొప్పి ఈరోజు చేస్తాం, నొప్పి వచ్చిందని రేపు ఆపేస్తాం. యోగా అభ్యాసం ఏంటంటే ప్రతిరోజు ఒక సమయం పెట్టుకొని ఆ సమయంలో ప్రతిరోజు చేయాలి. ఇంకా చాలా గుర్తుపెట్టుకోవాల్సింది, యోగా ప్రక్రియ లేదా యోగా సాధన ప్రతిరోజు కూడా ఒక సమయాన్ని ఫిక్స్ చేసుకొని ఆ సమయంని చేసుకోవాలి. ఎంటీ స్టమక్తో ప్రాక్టీస్ చేయాలన్నమాట, అంటే తెల్లవారు ఖాళీ కడుపు లేకపోతే సాయంత్రం ఒక టైం ఫిక్స్ చేసుకొని బాడీ అండ్ మైండ్ ఆ టైంకి అనుగుణంగా ఉండేటట్లుగా ఏర్పాటు చేసుకోవాలన్నమాట.
1: ఇక కీళ్ళ నొప్పుల సమస్యలు మోకాళ్ళ గురించి మాట్లాడుకున్నాం, ఇంకా ఇతర రకాలైనటువంటి కీళ్ళ సమస్యల పరిష్కారాలు ఏంటి? యోగాలు ఏ ఆసనాలు ఉపయోగపడతాయి?
0: అంటే ఆసనాలు ప్రాణాయామ రెండునండి. ఇప్పుడు ఉదాహరణకి అనేక మంది స్థిరంగా కూర్చునే అభ్యాసం లేదు. సో మనం ఫస్ట్ స్థిరంగా కూర్చుంటే ఆ మోకాలికి పటుత్వం వస్తుంది. ఇంకొకటి ప్రాణాయామాస్ ఉంటాయండి. ఈ ప్రాణాయామాస్ ఏం చేస్తాయి, మన యొక్క లోన దాక్కున్న శక్తి ఉంటుంది కదా, అణగారిన శక్తిని జాగృతం చేస్తాయి. అంటే అనేక మంది కీళ్ళ నొప్పులు కానీ అనేక సమస్యతో మా దగ్గరికి వచ్చినప్పుడు సూర్యవేదన ప్రాణాయామ, అనులోమ విలోమ ప్రాణాయామ ఇవి చేసిన వల్ల ఏమంటే వాళ్ళకి శక్తి, నూతనమైన శక్తి వస్తుంది. దానితో ఇంకాస్త త్రికోణాసనం అనే ఆసనం, ఇంకా కొంచెం తేలికపాటి ఆసనాలు చేయగలుగుతారు. ఇంకొక మోస్ట్ ఇంపార్టెంట్ ఏంటంటే మొబిలిటీ బాడీకి ఉండేటట్లుగా చేయాలి. పర్టికులర్గా మోకాళ్ళ నొప్పులు అన్నప్పుడు మీరు కాళ్ళు 2 కుర్చీలో కూర్చునైనా పైకి లేపి మీ పాదాన్ని లోనికి లాగలి మోకాళ్ళు కిందకి ప్రెస్ చేస్తే దాన్ని మనం పడుకునేటప్పుడు ఉత్థాన పాదాసనం అంటాం. కానీ గుర్తుపెట్టుకోవాలి, ఇలా హైపర్ టెన్షన్ ఉంటే 2 కాళ్ళు పైకి లేపకూడదు, ఇన్వర్టెడ్ పోస్చర్ అంటాం. కానీ కుర్చీలో కూర్చునే కాళ్ళు 2 పెట్టి చేయొచ్చు. ఇది మనకు సమయం దొరికిన అప్పుడు కూడా ఒకసారి చేయొచ్చు అన్నమాట. రోజు ప్రతిసారి ఒక టైం ఫిక్స్ చేసుకొని చేస్తాం. దానితోపాటు ఎప్పుడు అభ్యాసం అలా చేస్తే ఆ మోకాళ్ళకి మొబిలిటీ స్టార్ట్ అయ్యి ఆ మజిల్స్ స్ట్రెంగ్త్ అయ్యి ఇంకాస్త ఈజీగా ఆ రికవరీ నుంచి వచ్చేస్తాం.

0: మెడనొప్పులు, నడునొప్పులు వీటికి పరిష్కారాలు ఏమైనా ఉన్నాయా?
1: తప్పనిసరిగా అండి. ఎక్కువగా మొబైల్ చూడడం వల్ల, ఈ మొబైల్ చూడడం అనే వ్యాధి అందరికీ వచ్చేసింది. అంటే పిల్లలు మొబైల్ చూస్తారు, వయసులో ఉన్నవాళ్ళు మరి కాస్త ఎక్కువ చూస్తారు, ఎందుకంటే కాలక్షేపం కోసం చూస్తారు. సో ఒక పొజిషన్లో ఉండి అలా కంటిన్యూస్గా మొబైల్ చూడడం వల్ల మనకి మెడనొప్పి, వెన్నునొప్పి కూడా నెమ్మది. మనం గ్రీవ సంచలన ఆసనం అనే ఆసనాస ఉంటాయన్నమాట, బాడీ జస్ట్ ఏ స్మాల్ మూమెంట్స్ బాడీకి ఇచ్చేది. అలాగే ఫార్వర్డ్ బెండింగ్ తగ్గించాలన్నమాట, బ్యాక్ ఈజీగా రెస్ట్ అయ్యేటట్లుగా. భుజంగాసనం అనే ఆసనం చక్కగా ఉపయోగపడుతుంది, ప్రతి ఒక్కరూ చేయొచ్చు. అంటే చాలామంది శ్రోతలు గమనించాల్సింది ఏంటంటే, నాకు వయస్సు ఎక్కువ ఉంది, నేను ఈ టైంలో యోగా చేయాలా, యోగా చేస్తే నాకేమన్నా? అసలు అలా ఏమీ కాదండి, మీరు చాలా ధైర్యంగా హ్యాపీగా చేయొచ్చు, చిన్న చిన్న ఆసనాలు చేయొచ్చు, మీరు ఏ పరిస్థితిలో ఉన్నా చేయొచ్చు, మంచం మీద నుంచి కదలలేని పరిస్థితిలో ఉన్నా ఆసనాలు చేయొచ్చు, చక్కగా చేసుకోవచ్చు.
0: ఇకపోతే నడునొప్పికి ఏదైనా స్పెసిఫిక్గా ఉన్నాయా?
1: ఇందాక మనం మాట్లాడుకున్న భుజంగ ఆసనం అనే ఆసనం చాలా అద్భుతంగా పనిచేస్తుందండి. సేతుబంధ ఆసనం అనే ఆసనం కూడా నడునొప్పి బాగా పనిచేస్తుంది. అంటే మర్కట ఆసనం, కానీ స్పెసిఫిక్గా ఈ నడునొప్పి ఎందుకు నాకు వచ్చింది అని ప్రతి ఒక్కరు, ఎందుకంటే ఒక రోగి ఈ ప్రపంచంలో ఆయనకు మించిన పెద్ద డాక్టర్ ఎవరు ఉండరు. ఎందుకంటే ఆయనకి ఆ సమస్య తెలిసినంత లోతుగా వేరే వాళ్ళకి
0: తెలియదు.
1: సో దయచేసి శ్రోతలకు చెప్పేది ఏంటి అని అంటే, మీకు నడునొప్పి ఎందుకు వచ్చింది, నాకు నడునొప్పి అనేది ఫస్ట్ ఆలోచన చేయాలి. ఉదాహరణకి ఏదైనా ఎక్కువ స్ట్రెయిన్ అవ్వడం వల్ల వస్తుందా? మాకు కొన్ని కొన్ని పేషెంట్స్ వస్తూ ఉంటారు అన్నమాట, వాళ్ళు మొక్కల కుండి ఎత్తారు, లేదా వాటర్ క్యాన్ ఎత్తారు, గ్యాస్ సిలిండర్ ఎత్తారు అన్నమాట, నడుము పెట్టేస్తుంది ఒకసారి, లేకపోతే షట్టర్ పైకి లేపుతారు. అంటే మనం ఆ వయస్సు తగ్గట్టుగా పని చేయగలమా, పని చేయగలము అని అనుకుంటే చేయాలి, కానీ ఆ పని అంత బరువు ఒకేసారి నడుముకి ఇచ్చినప్పుడు. చాలా ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ నడుము నొప్పికి కారణం ఏంటి అనేది మొదట డాక్టర్ గారిని మనం కన్సల్ట్ చేయాలండి. డాక్టర్ గారిని కన్సల్ట్ చేయకుండా చేయకూడదు. దీన్ని మనం థెరపీ యోగా అంటాం. అనేక మంది యోగా శిక్షకులు దీంట్లో ట్రైనింగ్ తీసుకున్నారు. సో మీరు డాక్టర్ దగ్గరికి, ఇదర్ ఆర్థోపెడిషన్ అవ్వచ్చు, న్యూరో ఫిజిషియన్ అవ్వచ్చు, న్యూరో సర్జన్ అవ్వచ్చు, మీ సమస్యని ఆయన దగ్గర తీసుకువెళ్తే ఆయన MRI, ఎక్స్రే ఏది అవసరమైతే అది తీసి డాక్టర్ గారిని సలహా తీసుకునే యోగా అభ్యాసం చేయాలండి. ఏ థెరపీ యోగా అయినా కూడా, లేకపోతే ఏదో మన సొంత చేయడం ఒక్కసారి మన ప్రాబ్లమ్ని తిరిగి పెంచుతుంది అన్నమాట.
0: ఓహో,
1: సో అది శ్రోతలందరూ గుర్తుపెట్టుకుంటే మంచిది.
0: ఇకపోతే వయసు పెరిగే కొద్దీ అరుగుదల తగ్గుతుంది, తిన్నటువంటి అన్నం అరగదు, అందుకని తక్కువ తినాలనిపిస్తుంది, మళ్ళీ పడదేమో అనిపిస్తుంటుంది. ఇలా ఈ సమస్యల పరిష్కారంగా యోగాలు ఏదన్నా పరిష్కారాలు ఉన్నాయా?
1: తప్పనిసరిగా అండి. పవన ముక్తాసనం, ఒక కాళ్ళతోని ఇంకొక కాళ్ళతోని రెండు కాళ్ళతోని ఈ పవన ముక్తాసనం అనే ఆసన చక్కగా అరుగుదలను పెంచుతుంది. అలాగే నేను ఇందాక చెప్పినట్లుగా ప్రతి ఆహారం తిన్న తర్వాత వజ్రాసనం అనే ఆసనం వేయగలితే అది మోకాళ్ళ నొప్పి తగ్గించడానికి, మోకాళ్ళని పటుత్వం చేయడానికి మరియు డైజెషన్ చేయడానికి కూడా ఉపయోగపడుతుందండి.
0: ఇక కాన్స్టిపేషన్ సమస్య కూడా పెద్దవాళ్ళకి అవుతుంటుంది, ఈ సమస్యకి ఏదైనా పరిష్కారాలు ఉన్నాయా? అంటే
1: తప్పనిసరిగా అండి. అసలు పెద్దవాళ్ళు బాగా అందరికీ తెలిసిన విషయం అయినా మరొకసారి ఈ కార్యక్రమం ద్వారా మనం దీన్ని ఆలోచన చేద్దాం. ఎప్పుడైతే వయస్సు పెరిగిందో మన తాలూకా డైజెషన్ కెపాసిటీ తగ్గిపోతుంది. కానీ పూర్వకాలం మనకుండే డైజెషన్ కెపాసిటీని బేస్ చేసుకొని ఆహారం ఇంటేక్ ఇచ్చినట్లుగా అయితే డెఫినెట్గా
0: కరెక్ట్
1: ఉండదు. ఎందుకంటే గతంలో మనం వయస్సులో ఉన్నప్పుడు మనం చేసే పని వేరేగా ఉంటుంది, దానికి ఆహారం వేరేగా ఉంటుంది. ఎప్పుడైతే వయస్సు పెరిగిందో తప్పనిసరిగా ఫైబర్ ఎక్కువ ఉండే ఫుడ్ తీసుకోవాలి, అలాగే ఈ స్పైసెస్ మసాలా ఇవి చాలా తక్కువ తీసుకోవాలి, నాన్ వెజిటేరియన్ తక్కువ తీసుకోవాలి, అండ్ ట్రై టు రెడ్యూస్ యువర్ ఇంటేక్ ఆఫ్ క్వాంటిటీ.
0: ఒక్కొక్కసారి కొద్ది కొద్ది తీసుకోవాలి.
1: అంటే ఇంకా చక్కనైన ఆరోగ్యం ఉండాలంటే అందరం గుర్తుపెట్టుకోవాలి, తెల్లవారి బ్రేక్ఫాస్ట్ చేస్తాం కదా, మధ్యాహ్నం లంచ్ టైంలో ఆకలి అనిపించాలి, మధ్యాహ్నం లంచ్ తిన్నాం, మళ్ళీ సాయంత్రం స్నాక్స్

0: తినేయడానికి మన అర్హత ఎప్పుడు వస్తుందండి?
1: ఆకలిస్తే,
0: ఆకలిస్తే వస్తారు. అలాగని ఆకలి వేయలేదు కదా అని తినకూడదు. ఆకలి అయ్యేటట్లుగా తినాలి. ఆ ఆకలి అరుగుదల ఉండేటట్లుగా పనిచేయాలి. ఏదో యోగా అభ్యాసం అవ్వచ్చు, వాకింగ్ అవ్వచ్చు. వృద్ధాప్యంలో చాలా మంది సమస్య ఏంటి అని అంటే ల్యాక్ ఆఫ్ యాక్టివిటీ.
1: భౌతికపరమైన పనులే ఉండవు,
0: పనులేమి ఉండవు. కానీ మనం కల్పించుకోవాలన్నమాట, ఏదో యోగా చేయాలి, వాకింగ్ చేయాలి, మీరు ఏదో కొన్ని కొన్ని చిన్న చిన్న పనులు చేయాలి. మనం కుర్చీకో మంచంకో అతుక్కుపోయి ఉండే చేయకూడదు. ఒకసారి నీరు తెచ్చుకోవాలి, మంచినీరు మీరే లేచి వాటర్ తీసుకొని తాగితే బాగుంటుంది.
1: కాబట్టి ఆ జాగ్రత్త తీసుకుంటే కనుక ఈ ఆరోగ్యపరమైన ముఖ్యంగా అరుగుదల సమస్యలన్నీ.
0: డైజెషన్కి ఇంకొకటి, నీరు చాలా ముఖ్యం సార్. ప్రతి ఒక్కరూ కూడా అంటే వాళ్ళకి అదర్ కిడ్నీ ఇష్యూస్ ఇంకేమైనా ఉన్నాయా లేదా చూసుకుని డాక్టర్ గారి యొక్క పర్మిషన్ తీసుకొని ఎంత వాటర్ తీసుకుంటే మంచిది. ఎందుకంటే వాటర్ చాలామంది ఆహారంతో పాటు తీసుకుంటారు, అలా తీసుకుంటే అరుగుదల అవ్వదు. సో ఖచ్చితంగా ఆహారానికి ఒక 45 నిమిషాల నుంచి గంట లోపల తర్వాత వాటర్ తీసుకోకుండా ఉండాలి. ఇంకొకటి, తెల్లవారు నుంచి నీరు పెంచుకొని రావాలి. సాయంత్రం అయ్యేసరికి అది చాలా వరకు తగ్గిపోవాలి. అప్పుడు మనకి రాత్రులు యూరినేషన్ ప్రాబ్లమ్స్ ఏమీ లేకుండా ఉంటాయన్నమాట. అది చాలా ముఖ్యం డైజెషన్ కోసం.
1: బాగుంది. ఇకపోతే లైఫ్ స్టైల్తో వచ్చేటువంటి సమస్యలు, ముఖ్యంగా షుగరు, బీపీ ఇలాంటి సమస్యలకి యోగా పరిష్కారాలు ఏంటి?
0: యోగా యొక్క మేజర్ థింగే లైఫ్ స్టైల్ అండి. యోగా అనేది ఒక అద్భుతమైన జీవన విధానం. మన యొక్క ఋషులు అనేక మంది మనకి ఇది ఇచ్చిన అద్భుతమైన వరం మాట. ఎందుకంటే మనిషి, మనం గుడికి వెళ్ళినప్పుడు కూడా పూజారి గారు దీవిస్తారు ఏంటని, శతమానం భవతి, మనం 100 సంవత్సరాలు ఎలా ఉండాలి అని మన శాస్త్రాలు చెప్తుంది. ఆరోగ్యంగా ఉండాలి. మనం మన జీవన విధానం బాగాలేక, మన ఆలోచన విధానం బాగాలేక ముందుగానే అనేక రకాల అనారోగ్యాలను తెచ్చుకుంటున్నాం. అంటే మీరు అన్నిటికీ లైఫ్ స్టైల్ డిసీజెస్, ఇవి ఎందుకు వస్తున్నాయి? మనం ఆలోచన విధానం కరెక్ట్గా లేక, అంటే పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి, మోస్ట్ ఇంపార్టెంట్. ఆ పాజిటివ్ యాటిట్యూడ్ ఉండాలి. నలుగురితో కలిసి అందరం కలిపి ఒకటే అనే భావన. ప్రతి ఒక్కరం కూడా ఆరోగ్యం కోసం, ఏది ఆరోగ్యం అంటే శారీరక మరియు మానసిక ఆరోగ్యం. సో ఈ రెండింటినీ కూడా చక్కగా బ్యాలెన్స్ చేసేది ఏంటి అని అంటే యోగా అభ్యాసం. యోగా అభ్యాసం అనేసరికి గుర్తుపెట్టుకోవాలి, ఒక్క ఆసనాలు ఒక్కటే కాదు, ఆసనాలు, ప్రాణాయామం, ధ్యానం మరియు మన జీవన విధానం,
1: ఆహార పానీయాలు కూడా
0: ఖచ్చితంగా. ఆహార పానీయాలు అంటే మనం ఏమి తింటున్నామో అదే ఆలోచన. మనం తినే ఆహారం యొక్క చాలా కాన్సన్ట్రేటెడ్ అండ్ వెరీ మైన్యూట్ థింగ్ విల్ బి డైవర్టెడ్ ఇన్ టు యాజ్ ఎ థాట్. సో మనం అందుకే తీసుకునే ఆహారం కూడా చక్కగా ఉండాలి.
1: అనిల్ గారు, ఇక మానసిక ఆరోగ్యం సంబంధించి యోగాలు ప్రధానంగా మెరుగుపరుచుకోవడానికి అవకాశాలు, ఇప్పుడు ఇందాక అన్నారు పాజిటివ్ థింకింగ్ అని, ఇంకా ఏదైనా విషయాలు మనం తెలుసుకోవాల్సిన అంశాలు ఉన్నాయా?
0: యోగా యొక్క మేజర్ థింగే మానసికంగా ఉండాలి, మైండ్ ఓరియంటేషన్ అంటమాట. మైండ్ ఓరియంటేషన్, ఇప్పుడు మనం యాంత్రికమైన జీవితంలోకి వెళ్ళిపోతున్నామాట, వేరే వాళ్ళని కంపారిజన్ చేసుకునేది. పూర్వం అనేక మంది వృద్ధులు కానీ పెద్దవాళ్ళు కానీ వాళ్ళు చాలా ఆదర్శవంతంగా ఉండేవారు అన్నమాట. వాళ్ళ నెక్స్ట్ జనరేషన్ వాళ్ళకి వాళ్ళు ఎప్పుడూ కూడా అద్భుతమైన గైడెన్స్ ఇచ్చేవారు. సో ఈ మానసిక ఆరోగ్యం పర్టికులర్గా అందరికీ ఉండాలి. వీళ్ళకి మరి కాస్త ఉంటే ఫ్యామిలీ, సమాజం అందరూ బాగుంటారు. ఎందుకంటే మనల్ని ఎవరు ఆదర్శవంతంగా మనం చూస్తాం, మన ఇంట్లో ఉండే పెద్దవాళ్ళనే చూస్తాం.
1: అవును,
0: కాబట్టి వాళ్ళు మానసిక ఆరోగ్యం మీద మరి కాస్త ఎక్కువ పెట్టుకోవాలి. మానసిక ఆరోగ్యం యోగా ద్వారా ఎలా వస్తుంది? చక్కనైన ప్రాణాయామస్ ఉంటాయన్నమాట, అనులోమ విలోమ ప్రాణాయామ, భ్రామరి ప్రాణాయామ, అలాగే ధ్యానం. ఓంకారం అనే ఒక మంత్రం తీసుకుంటే ఆ ఓంకారాన్ని ధ్యానం చేయడం, అనేక రకాలైన టెక్నిక్స్ ఉన్నాయి. అంటే శ్రీరామకృష్ణ పరమహంస చెప్తారన్నమాట, ఒక ఇంటిలో ఒక అమ్మకి ఒక భోజనం కర్రీ ఇష్టం, తండ్రికి ఇంకొకటి, ఆ ఇంట్లో ఉండే గృహిణి వాళ్ళ యొక్క టేస్ట్కి తగ్గట్టుగా దానివల్ల. అలాగే ధ్యానంలో అనేక ప్రక్రియలు ఉన్నాయి, వాళ్ళ గురు పరంపర అవ్వచ్చు, లేకపోతే వాళ్ళ యొక్క క్వాలిటీ ఆఫ్ థింకింగ్ బట్టి అయినా. దే కెన్ చూస్ ఎనీథింగ్ అండ్ ప్రాక్టీస్. మోస్ట్ ఇంపార్టెంట్ క్వాలిటీ ఆఫ్ ప్రాక్టీస్. ఎంతసేపు చేశామని కాదు, అనేక మంది మేము రెండు

0: రెండు గంటలు చేసాం, 3 గంటలు చేసాం కాదు, అంత క్వాలిటీగా చేస్తే చాలు. స్వల్ప అభ్యాసం దీర్ఘకాలిక ప్రయోజనం.
1: ఓహో బాగుంది.
0: సో రెగ్యులర్ ప్రాక్టీస్ చేయాలి.
1: ఇకపోతే వయస్సు పెరిగే కొద్దీ ఆలోచనలు, అంటే గతంలో జరిగిన విషయాలు మర్చిపోవటం, ముఖ్యంగా చిన్నప్పుడు గుర్తుంటాయి కానీ ఈ మధ్యకాలంలో చెప్పినటువంటి విషయాలు కూడా గుర్తుండవు, మెమొరీ లాస్, దీనికి ఏమైనా పరిష్కార మార్గాలు ఉన్నాయా?
0: అవునండి, ఈ రోజుల్లో అనేక మంది దగ్గర చూస్తున్నామండి ఈ సమస్య. మెమరీ లాస్కి మోస్ట్ ఇంపార్టెంట్ వృద్ధాప్యంలో ఏంటంటే, ఎవరైతే ఈ వయస్సుకు వస్తున్నారో వాళ్ళు బ్రెయిన్ని యాక్టివ్గా ఉంచుకోవాలండి. యోగా ఆసనాల ద్వారా బ్రెయిన్ అలర్ట్గా ఉండాలన్నమాట. సో ఆల్వేస్ మనం ఈ సెకండ్ ఏమి చేస్తున్నామో ఆ పని మీదే మన దృష్టి ఉండాలి. అలాగే కపాలభాతి ప్రాణాయామం ఉంటుంది, ఆ కపాలభాతి ప్రాణాయామం ఈ బ్రెయిన్కి సంబంధించిన దాంట్లో అద్భుతంగా పనిచేస్తుంది. ఇది మళ్ళీ ఎవరు చేయాలి ఎవరు చేయకూడదు అనేది ఉంటుంది, అది చాలా ఇంపార్టెంట్ అన్నమాట. ఉదాహరణకి హైపర్ టెన్షన్ ఉంటే వీళ్ళు కపాలభాతి చేయకూడదు. భ్రామరి ప్రాణాయామం ఉంది, ఇది అందరూ చేయొచ్చు. సో అద్భుతంగా పనిచేస్తుంది బ్రెయిన్కి. అంటే మీరు అన్నట్టుగా ఒక వయసు అయిన తర్వాత మెమరీ లాస్ అవ్వకుండా భ్రామరి పనిచేస్తుంది. అలాగే వీళ్ళు ఎప్పుడూ కూడా కొత్త భాషను కానీ కొత్త వ్యక్తుల్ని కలవడం కానీ లేకపోతే కొత్త ఆలోచనల వైపు కూడా చేయాలి. అంటే యోగా అభ్యాసం రోజుకు 1 గంట చేస్తాం, 23 గంటలు వదిలేయకూడదు. యోగా అభ్యాసం 1 గంట చేస్తే 23 గంటలు యోగా జీవన విధానంలో ఉంటే అప్పుడు మనకి మంచిగా రిజల్ట్ ఉంటుంది.
1: జీవన విధానం కూడా మార్చుకోవాలి.
0: అంటే ఇప్పుడు వయసులో ఉన్నప్పుడు చేసే ఆలోచనలు వృద్ధాప్యంలో చేయకూడదు. సో మనం నీరు మాదిరిగా, నీరు తన యొక్క ప్రెజెన్స్ని ఆటోమేటిక్గా తన యొక్క పరిధిని దేశ చేసుకొని మారుతుంది అన్నమాట. అనేక మంది వృద్ధులు వాళ్ళు చాలా పవర్ఫుల్ పొజిషన్లో ఉండొచ్చు, కానీ ఒక వయస్సు వచ్చిన తర్వాత ఆ పవర్ అంతా పోతుంది, వాళ్ళని ఎవరూ పట్టించుకోరు. మనం ఆల్వేస్ వి షుడ్ గివ్ అప్ ఎవ్రీథింగ్. ఒక చాలా ముఖ్యమైనది ఏంటంటే, పూర్వం అనేక మంది వృద్ధులు ఒక వయస్సు వచ్చిన తర్వాత దే యూజ్ టు గివ్ అప్ ఎవ్రీథింగ్ అండ్ స్టే ఫోకస్డ్ టువర్డ్స్ టు దేర్ లైఫ్. అంటే జీవనం ఎలా మార్చుకొని నేను ఇంకా ఆదర్శవంతంగా ఉండాలి అని ఆలోచన చేస్తాను.
1: వయసుకు తగ్గట్టు, పరిస్థితులకు తగ్గట్టు
0: ఉండాలి,
1: వాళ్ళు మారాలి,
0: మారాలి, ఆనందంగా ఉండాలి. ఆ ఆనందం ఎంచుకునేది వేరుగా ఉండాలి,
1: వేరుగా ఉండాలి. అంటే దీని ద్వారా కూడా కొంత ఆనందం పొందడానికి అవకాశం ఉంది.
0: యోగా ద్వారా చక్కగా ఆనందాన్ని పొందొచ్చండి. ఎందుకంటే ఆత్మ సంతృప్తి ఆత్మతో, స్వామి వివేకానంద చెప్తారన్నమాట, యు మస్ట్ స్పెండ్ ఎవ్రీ డే ఫర్ సమ్ టైమ్ ఫర్ యూ, దట్ విల్ గివ్ విత్ దిస్ యోగా ఓన్లీ. ఎందుకంటే ఈ వృద్ధాప్యంలో ఉండేవాళ్ళు వీళ్ళు అనేక మంచి కార్యాలు చేసి ఎంతో కష్టపడి అనేక మందిని వృద్ధిలోకి తీసుకుని రావచ్చు, వాళ్ళ పిల్లల్ని మనవాళ్ళని. ఇప్పుడు వాళ్ళకి అవకాశం వచ్చింది వాళ్ళ మీద వాళ్ళు కొంత టైం పెట్టుకొని కాస్త మెరుగుపరుచుకోవాలి ఆరోగ్యం. చాలా ముఖ్యం ఏంటంటే మనం ఎంతకాలం జీవించినా కూడా ఆనందంగా ఆరోగ్యంగా ఉండాలి.
1: నిజం.
0: ఆ రెండు యోగా మనకు చక్కగా ఇస్తుంది.
1: మధునారాయణ గారు, మరి మీరన్నట్లుగా ఈ యోగాని ఉపయోగించుకొని మన జీవన సరళిని అలాగే మన ఆరోగ్యాన్ని మెరుగుపరుచుకుంటూ పెద్ద వయసులో కూడా హాయిగా ఆనందంగా జీవనాన్ని కొనసాగించడానికి ప్రయత్నిద్దామండి. మంచి వివరాలు విషయాలు తెలియజేశారు శ్రోతలు. మరి మీరు చెప్పినటువంటి సూచనలు సలహాలు పాటించి వాళ్ళు కూడా మెరుగైనటువంటి ఆనందాన్ని ఆరోగ్యాన్ని పొందుతారని ఆశిద్దాం. ధన్యవాదాలండి. నమస్కారం.
0: నమస్తే అండి. ధన్యవాదాలు.
2: మీరు ఇంతవరకు పెద్ద వయసులో వచ్చే ఆరోగ్య సమస్యలకు యోగాతో పరిష్కార మార్గాలు ఈ అంశంపై శ్రీ కె మధునారాయణరావు గారితో పరిచయ కార్యక్రమాన్ని విన్నారు. ఇప్పుడు అడవి రాముడు చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల ఆలపించిన పాట వింటారు.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కేసుగుణ. ముఖ్యాంశాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్ట్రస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఇక వార్తల వివరాలు. దేశంలోని అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని కేంద్ర వినియోగదారుల వ్యవహారాలు ఆహార ప్రజాపంపిణీ శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. విజయవాడలో నిర్వహించిన స్వచ్ఛభారత్ చాయ్ పే చర్చా కార్యక్రమాల్లో ఆయన ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి మాట్లాడుతూ గత 12 ఏళ్లలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో దేశం అన్ని రంగాల్లో పురోగతి సాధించిందని అన్నారు. రాజధాని అమరావతి సమగ్ర అభివృద్దికి కేంద్ర ప్రభుత్వం నిరంతరం సహకారం అందిస్తోందని కేంద్ర మంత్రి తెలియజేస్తూ,
1: ఆంధ్రప్రదేశ్ కి జనతా కో భీ నివేదన కర్తా థా, పార్టీ కా డిమాండ్ థా, అమరావతి కో క్యాపిటల్ పర్మనెంట్లీ అగ్రిమెంట్ మే బిల్ పారిత్ కర్కే ఇస్కో 15,000 కరోడ్ రూపాయ హమ్నే శురువాత్ మే అభీ మాన్య మోదీ జీ నే దియా హై, 11,000 కరోడ్ హడ్కో సే పైసా దియా హై. అమరావతి క్యాపిటల్ బన్నే కే బాద్ కనెక్టివిటీ కే లియే, రోడ్ కనెక్టివిటీ కే లియే, రేల్ కనెక్టివిటీ కే లియే బడీ మాత్రా మే పైసా దియా హై. చంద్రబాబు గారు కాలఖండ్ మే ఆనే వాలే దినో మే మోదీ జీ కే మార్గదర్శన్ మే ఔర్ ఇధర్ ఆంధ్ర మే వరల్డ్ క్లాస్ సిటీ కర్కే డెవలప్ హోగా, ఇస్ సబ్ కే లియే మే
0: అనంతరం విజయవాడలోని ఇంద్రకీలాద్రి శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామివార్లను ఆయన దర్శించుకున్నారు. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. సింగపూర్లో నిర్వహించిన సెమికాన్ ఎకోసిస్టమ్ రౌండ్ టేబుల్ సమావేశంలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూల వాతావరణం కల్పించామని తెలిపారు. వేగవంతమైన వాణిజ్య విధానంతో పారిశ్రామిక అనుమతులు మంజూరు చేస్తున్నామని చెప్పారు. వచ్చే 30 రోజుల్లో ఆంధ్రప్రదేశ్ను సందర్శించి రాష్ట పారిశ్రామిక విధానాలు, అవకాశాలను పరిశీలించాలని సింగపూర్ పారిశ్రామికవేత్తలకు ఆహ్వానం పలికారు. సింగపూర్లో నిర్వహించిన వరల్డ్ సిటీస్ సమ్మిట్లో ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి మాట్లాడుతూ అమరావతిని ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలు, సుస్థిర అభివృద్ది, అత్యుత్తమ జీవన ప్రమాణాలతో కూడిన ఆధునిక నగరంగా తీర్చిదిద్దడమే రాష్ట ప్రభుత్వ లక్ష్యమని తెలిపారు. 9 ముఖ్యమైన రంగాల అభివృద్ది ద్వారా పెట్టుబడులను ఆకర్షించి ఉపాధి అవకాశాలను కల్పించనున్నామని పేర్కొన్నారు. అమరావతిని భవిష్యత్ అవసరాలకు అనుగుణంగా ప్రపంచ నగరాల సరసన నిలిచే విధంగా అభివృద్ది చేసేందుకు ప్రభుత్వం కార్యాచరణ చేపట్టిందని ముఖ్యమంత్రి తెలియజేస్తూ,
2: Amaravati is envisaged to be a happy city with the highest standards of livability, sustainability and experiences. It will have world-class infrastructure facilities and economic opportunities for all. 9 thematic schemes we are working, pillars of economic growth, sports city, convention, financial, knowledge, justice, electronics, tourism, health, media. These are all various concepts we are taking for building the city.
0: మార్కాపురం జిల్లాలోని వెలిగొండ ప్రాజెక్టు పనులను రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామనాయుడు ఈరోజు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలోని డోర్నాల మండలం కొత్తూరు వద్ద జరుగుతున్న ప్రాజెక్టు నిర్మాణ పనులను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రత్యేక వాహనంలో సొరంగంలోకి వెళ్లిన మంత్రి 2వ సొరంగంలో జరుగుతున్న పనుల పురోగతిని సమీక్షించారు. అలాగే టన్నల్ బోరింగ్ మిషన్ తొలగింపు ప్రక్రియతో పాటు సొరంగం లైనింగ్ పనులను మంత్రి పరిశీలించి అధికారులు, ఇంజనీర్ల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టు పనులను నాణ్యతా ప్రమాణాలకు అనుగుణంగా నిర్ణీత గడువులో పూర్తి చేసేలా చర్యలు చేపట్టాలని అధికారులకు సూచించారు. సాంకేతిక పరిజ్ఞానం, డ్రోన్ల వినియోగం, సీసీ కెమెరాల వ్యవస్థను విస్తృతంగా ఉపయోగించడం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని హోంమంత్రి వి అనిత తెలిపారు. అమరావతిలోని రాష్ట్ర సచివాలయంలో

0: మంత్రి ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితి మెరుగుపడిందని పేర్కొన్నారు. గతంతో పోలిస్తే నేరాల సంఖ్య 14% కంటే ఎక్కువగా తగ్గిందని వివరించారు. మహిళల చిన్నారుల భద్రతకు శక్తి యాప్ ద్వారా అత్యవసర సేవలు మరింత సమర్థవంతంగా అందుతున్నాయని చెప్పారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న యోగాంధ్ర 2026 కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. వివిధ జిల్లాల్లో అధికారులు, ప్రజలు, విద్యార్థులు పెద్ద సంఖ్యలో ఈరోజు పాల్గొని యోగాభ్యాసం చేశారు. ఏలూరు జిల్లాలోని వట్లూరులో జిల్లా అధికారులు, సిబ్బంది సామూహిక యోగా కార్యక్రమంలో పాల్గొన్నారు. వైఎస్సార్ కడప జిల్లాలోని గండికోట పర్యాటక క్షేత్రంలో పర్యాటక యోగా ఇతివృత్తంతో ప్రత్యేక కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ప్రభుత్వ విప్ సి ఆదినారాయణ రెడ్డి పాల్గొన్నారు. ప్రతి ఒక్కరూ దైనందిన జీవితంలో యోగాను భాగం చేసుకోవాలని ఆయన సూచించారు. అదేవిధంగా శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లాలోని విడవలూరు మండలం రామతీర్థం బీచ్ వద్ద నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమంలో నెల్లూరు లోక్సభ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, కోవూరు శాసనసభ్యురాలు వేమిరెడ్డి ప్రశాంత్ రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రశాంత్ రెడ్డి మాట్లాడుతూ,
1: ఈరోజు మారుతున్న మన జీవన ప్రమాణంలో ప్రతి ఒక్కరూ యోగా చేయాలి, పనిలు ఒత్తిడి నుంచి బయటికి రావాలి, ప్రజలందరూ బాగుండాలి. అదేవిధంగా ప్రతి ఒక్కరూ యోగా, మెడిటేషన్ ఇటువంటివన్నీ మన భారతీయ సాంప్రదాయాలు, సంస్కృతికి అద్దం పట్టే విధంగా ఉంటాయి. కాబట్టి ప్రతి ఒక్కరూ మనకు అందుబాటులో ఉన్న యోగాని ప్రాక్టీస్ చేయాలని చెప్పి కూడా మిమ్మల్ని అందరినీ కోరుకుంటూ ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను.
0: రాష్ట్రంలోని ఆక్వా రైతుల ప్రయోజనాల దృష్ట్యా రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి శాశ్వత రాష్ట్రస్థాయి కమిటీని ఏర్పాటు చేసినట్లు మత్స్య పశుసంవర్ధక శాఖ మంత్రి కె అచ్చెన్నాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. రాష్ట రొయ్యల మేత పదార్థాల ధరల పర్యవేక్షణ కమిటీ ఏర్పాటుకు రాష్ట ప్రభుత్వం ఆమోదం తెలిపిందని వెల్లడించారు. ఆక్వారంగంలో మేత ధరల నియంత్రణ, పారదర్శకత, నాణ్యతా ప్రమాణాల పరిరక్షణే లక్ష్యంగా ఈ కమిటీ పనిచేస్తుందని చెప్పారు. ఆక్వా రైతుల ఉత్పత్తి వ్యయాలను తగ్గించడం, ఆక్వారంగాన్ని మరింత లాభదాయకంగా తీర్చిదిద్దడం ఈ కమిటీ ప్రధాన లక్ష్యమని మంత్రి అచ్చెన్నాయుడు పేర్కొన్నారు. దేశంలో మౌలిక సదుపాయాల రంగంలో గత 12 సంవత్సరాల్లో విశేషమైన పురోగతి సాధించామని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి వై సత్యకుమార్ యాదవ్ పేర్కొన్నారు. 12 ఏళ్ల నవభారత నిర్మాణం అంశంపై సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా ఆయన ఈరోజు స్పందిస్తూ దేశ అభివృద్ధికి కేంద్ర ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమాలు సత్ఫలితాలు ఇస్తున్నాయని తెలిపారు. జాతీయ రహదారుల పరిధి 146,572 కిలోమీటర్లకు పెరిగిందన్నారు. దేశంలో మెట్రో రైలు మార్గాలు 1,155 కిలోమీటర్లకు విస్తరించాయని, గ్రామీణ ప్రాంతాల్లో 790,000 కిలోమీటర్లకు పైగా రహదారులు నిర్మితమయ్యాయని వివరించారు. మౌలిక సదుపాయాల విస్తరణ ద్వారా ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపడడంతో పాటు అభివృద్ది ఫలాలు గ్రామీణ ప్రాంతాలకు చేరుతున్నాయని పేర్కొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని అరకులోయ దేశంలోనే అత్యంత ఆకర్షణీయమైన ఇన్స్టాగ్రామబుల్ ల్యాండ్స్కేప్గా గుర్తింపు పొందుతూ ఇండియన్ రూట్స్ ఎడిటర్స్ ఛాయిస్ జాతీయ పురస్కారానికి ఎంపికైందని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. గోవాలో జరిగిన పర్యాటక జాతీయ సదస్సులో ఈ అవార్డును కేంద్ర పర్యాటక శాఖ మంత్రి గజేంద్ర సింగ్ షెకావత్ చేతుల మీదుగా సంబంధిత అధికారిని పద్మారాణి అందుకున్నారు. దీనిపై మంత్రి కందుల దుర్గేష్ స్పందిస్తూ ఈ అవార్డు రాష్ట్ర పర్యాటక రంగానికి మరింత ప్రోత్సాహాన్ని అందిస్తుందని హర్షం వ్యక్తం చేశారు. సామాజిక మాధ్యమాల ప్రచార కార్యక్రమాల ఫలితంగానే ఈ జాతీయ స్థాయి గుర్తింపు లభించిందని తెలిపారు. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. దేశంలోనే అత్యాధునిక పరిపాలనా కేంద్రంగా అమరావతిని తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభుత్వం కట్టుబడి ఉందన్న కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి. సెమీకండక్టర్ల తయారీ పరిశ్రమలకు ఆంధ్రప్రదేశ్ అత్యుత్తమ గమ్యస్థానమని పేర్కొన్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు. సాంకేతిక పరిజ్ఞానం ద్వారా రాష్ట్రంలో నేరాల నియంత్రణలో పురోగతి సాధించామని తెలిపిన హోంమంత్రి వి అనిత. రొయ్యల మేతకు పారదర్శకమైన ధరల నిర్ణయానికి రాష్ట్రస్థాయి శాశ్వత కమిటీని ఏర్పాటు చేసినట్లు ప్రకటించిన మంత్రి కె అచ్చెన్నాయుడు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి సాయంత్రం 6:10 విశాఖపట్నం కేంద్రం నుంచి ప్రాంతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
1: మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్ తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఈ ప్రసారంలో 1:33 మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో భయాందోళనకు చెక్ పెడదాం ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు. 2:30 రంగస్థలి కార్యక్రమంలో శ్రీ వైశ్యరాజు వెంకటరాజు గారి నిర్వహణలో సత్యహరిశ్చంద్ర నాటకం కాటి సీనులో హరిశ్చంద్రుని పాత్ర, హార్మోనియం శ్రీ జి నాగభూషణం. ఇక సాయంత్ర ప్రసారంలో 5:00 యువవాణి యువజనుల కార్యక్రమం, 5:30 సంధ్యారాగాలు తెలుగు సినిమా పాటలు వింటారు. 6:30 సాయం సమీరం. ఇక 7:15 పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో రకాల గురించి డాక్టర్ కె మధుకుమార్ గారు, గోగు రకాల గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే పునర్వి రైతు మహిళా సంఘం గురించి పద్మజ గారు అందించే వివరాలు వింటారు. ఇక వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం, ఈ అంశంపై ఆర్ పార్వతి గారు అందించే సూచనలు వింటారు. ఇక 7:45 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త, కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పాలన శీర్షికన 12 ఎన్డీఏ పాలన రాయలసీమ ప్రగతి, ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహమూద్ బాషా గారి ప్రసంగం వింటారు. కడప కేంద్ర సమర్పణలో విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇక రాత్రి 8:45 సమాచార్ సంధ్య హిందీలో వార్తలు, 9:00 News@9 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్లైట్, ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి ప్రసారమవుతాయి. ఇక రాత్రి 10:00 హరికథ విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఇవి ఈరోజు ప్రసారమయ్యే కొన్ని ముఖ్య కార్యక్రమాల వివరాలు.

0: మహిళావాణి స్త్రీల కార్యక్రమంలో భయాందోళనకు చెక్ పెడదాం. ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారి వ్యాఖ్యానం వింటారు.
1: మహిళావాణికి స్వాగతం అండి. ఎలా ఉన్నారు మీరంతా? ఏంటి సంగతులు? ఎండలు ఎక్కువగా ఉన్నాయి కదా, వేడి తట్టుకోలేకపోతున్నాం. ఏసీలు ఫ్యాన్లు అదే పనిగా వాడిస్తున్నాం. ఒక్క క్షణం అవి ఆపితే ఉండలేకపోతున్నాం కదండి. ఏదో గాబరాగా ఉంటుంది, చికాకుగా, గుబులుగా, ఏదో చెప్పలేని బాధగా, చాలా విచిత్రంగా, గుండె ఆగిపోతున్నట్లుగా, ఇలా చాలా రకరకాలుగా అనిపిస్తూ ఉంటుంది కదా. ఇటువంటి ఇబ్బందులు, చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు సర్వసాధారణం. అప్పుడప్పుడు మనసు బాగోలేకపోవడం, ఏ పనిపైనా శ్రద్ధ పెట్టలేకపోవడం వంటివి ఏదో ఒకప్పుడు కలుగుతూ ఉంటాయి. ఇటువంటివి మనలో

చాలామందికి అనుభవంలోకి వచ్చినవే. మరికొందరిని చూస్తూ ఉంటాం, అప్పటి వరకు బాగానే ఉంటారు. ఇంతలో ఏమవుతుందో ఏమో, విపరీతమైన భయాందోళనలకు గురి అవుతూ ఉంటారు. ఒళ్లంతా చెమటలు పట్టేసి ఊపిరి తీసుకోవడంలో ఇబ్బంది పడుతూ ఉంటారు. ఎంతో అసౌకర్యానికి గురి అవుతూ చాలా టెన్షన్ పడిపోతూ ఉంటారు. ఇవన్నీ ఆకస్మత్తుగా జరిగిపోతాయి, అంటే క్షణాల వ్యవధిలో. ఇటువంటి ఇబ్బందిని ఎదుర్కొంటున్న వారిలో చాలామందికి తెలియదు ఇది ఏంటి, దేనివల్ల వస్తుంది అన్న విషయం. కొందరేమో అలసట నీరసం వల్ల వచ్చిందేమో అని అనుకుంటారు. మరికొందరేమో ఇదేదో చాలా పెద్ద అనారోగ్య సమస్యతో బాధపడుతున్నామేమో అని అనుకుంటూ ఉంటారు. కొందరైతే గుండెపోటు వచ్చిందేమో అని కూడా అనుకుంటూ ఉంటారు. ఈ ఆకస్మికంగా కలిగే తీవ్రమైన భయం, అసౌకర్యం ఇవన్నీ కూడా ఎటువంటి ముందస్తు హెచ్చరిక లేకుండానే మొదలై కొద్ది క్షణాల వ్యవధిలోనే తారాస్థాయికి చేరుకుంటుంది. దీని కారణంగా శారీరకంగా మానసికంగా తీవ్రమైన ఒత్తిడి కలుగుతుంది. మరి ఇటువంటి లక్షణాలు గల ఆరోగ్య సమస్యని ఏమంటారంటే భయాందోళనలు, అదేనండి పానిక్ అటాక్. మరి ఈరోజు భయాందోళనలకు చెక్ పెడదాం అనే అంశంతో మీ ముందుకు వచ్చాను. పానిక్ డిజార్డర్ ఉన్న వ్యక్తికి ఎటువంటి స్పష్టమైన కారణం లేకుండా క్రమం తప్పకుండా ఏ సమయంలోనైనా ఒత్తిడి, భయాందోళన వంటి భావనలు కలుగుతాయి. మరి ఇలా కలగడానికి గల కారణాలేంటి, ఇలా పానిక్ అటాక్స్ కలిగినప్పుడు ఎటువంటి లక్షణాలుంటాయి, అలాగే ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు కార్యక్రమంలో ఒక పాట విన్న తర్వాత చెప్పుకుందాం.

0: తాం తరగడ ధీం తరగడ తోం తరగడ నం తరగడ తత్త తరగడ దిత్తి తరగడ తోం తోం తరగడ నం నం తరగడ
1: ప్రపంచవ్యాప్తంగా 30 కోట్ల మందికి పైగా ప్రజలు భయాందోళన రుగ్మతతో బాధపడుతున్నారు. మరి ఈ భయాందోళనలు కలిగినప్పుడు శరీరం ఫైట్ ఆర్ ఫ్లైట్ అంటే పోరాటం లేదా పారిపోవడం అనే స్థితికి వెళ్ళిపోతుంది. ఆ సమయంలో ఎలా అనిపిస్తుందంటే గుండె వేగంగా కొట్టుకోవడం, అలాగే ఛాతీలో బిగుతుగా ఉండటం, ఉక్కిరి బిక్కిరి అయినట్లుగా అనిపిస్తూ ఉంటుంది, ఊపిరి ఆగిపోతున్నట్లు కూడా ఉంటుంది. అలాగే విపరీతంగా చెమటలు పట్టడం, వణుకు పుడుతుంది, కడుపులో తిప్పినట్లు ఉండటం, మైకం కమ్మడం వంటి లక్షణాలు కూడా కనిపిస్తాయి. అలాగే ఈ భయాందోళనలు కలిగిన వారికి తాను చనిపోతానేమో అన్నట్లు కూడా అనిపిస్తూ ఉంటుంది. అంటే స్వయంపై నియంత్రణ కోల్పోతామేమో అన్న తీవ్రమైన భయం కూడా కలుగుతుంది. అయితే ఈ పానిక్ అటాక్ యొక్క లక్షణాలు అందరిలో ఒకలాగే ఉండవు, వ్యక్తి నుండి వ్యక్తికి మారుతూ ఉంటుంది. ఈ భయాందోళనల దాడి తగ్గిన తర్వాత అలసిపోయినట్లుగా కూడా అనిపిస్తూ ఉంటుంది. మరి ఈ పానిక్ అటాక్స్ గల కారణాలేంటంటే ముఖ్యంగా జన్యుపరమైన కారణాలు కూడా ఒకటి. అంటే జన్యుపరంగా ఆందోళన రుగ్మతలు లేదా తీవ్ర భయాందోళనలకు సంబంధించిన కుటుంబ చరిత్ర ఉన్నట్లయితే అటువంటి వ్యక్తులకు ఈ భయాందోళనల ప్రభావానికి ఎక్కువగా గురవుతారు. అలాగే మెదడులోని రసాయనాల్లో స్వల్ప మార్పులు ఏర్పడినా కూడా తీవ్ర భయాందోళనలకు కారణమవుతుంది. ఒక్కొక్కసారి అధిక ఒత్తిడి వల్ల కూడా ఈ భయాందోళనలు కలుగుతాయి. అధిక ఒత్తిడికి అనేక కారణాలు కావచ్చు. ప్రియమైన వారిని కోల్పోవడమో, లేక వాళ్ళు దూరం కావడమో, లేదా ఉద్యోగం కోల్పోవడమో, లేదా ఎంతో బాధాకరమైన సంఘటన ద్వారా జీవితంలో పెను మార్పులు సంభవించడం, ఇలా తట్టుకోలేని బాధ కారణంగా అధిక ఒత్తిడి కూడా ఈ భయాందోళనలకు దారితీస్తుందన్నమాట. ఇవే కాకుండా కొన్ని రకాల మత్తు పదార్థాలు వాడటం, అధికంగా మద్యం సేవించడం, అనవసరంగా కొన్ని రకాల మందులను ఉపయోగించడం ద్వారా కూడా తీవ్ర భయాందోళనలు ప్రేరేపించడానికి కారణమవుతాయి. భయాందోళనలు సాధారణంగా కౌమార దశలో లేదా యుక్త వయస్సు ప్రారంభంలో కనిపిస్తాయట. పురుషులతో పోలిస్తే మహిళల్లో భయాందోళనలు అధికంగా ఉంటుంది. ఎక్కువగా ఒత్తిడి గురిచేసే విషయాల గురించి ఆలోచించడం ద్వారా కూడా ఈ భయాందోళనలు ఎక్కువయ్యే అవకాశాలున్నాయి. దీర్ఘకాలిక ఒత్తిడి పానిక్ అటాక్ ప్రమాదాన్ని పెంచుతుంది. మరి ఇలా తరచుగా పానిక్ అటాక్స్ రావడం ద్వారా రోగి వ్యక్తిగత వృత్తిపరమైన కార్యకలాపాలను ప్రభావితం చేస్తాయి. కనుక ఇటువంటి భయాందోళనల బారిన పడేవారు వైద్యులను సంప్రదించి సరైన చికిత్సను తీసుకోవాలి. భయాందోళనలనేవి ప్రాణం పోయేటంత ప్రమాదకరమైన పరిస్థితి ఏమీ కాదు. కాకపోతే ఈ భయాందోళనల దాడి జరిగినప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి అన్న విషయాలు మాత్రం మరోపాట విన్నాక చెప్పుకుందాం.

భయాందోళనల దాడి గురించి చెప్పుకుంటున్నాం కదా. పానిక్ అటాక్స్ వచ్చినప్పుడు లక్షణాల గురించి అయితే తెలుసుకున్నాం కదా. ఇప్పుడు ఎటువంటి జాగ్రత్తలు తీసుకోవాలో తెలుసుకుందాం. భయాందోళనలు మొదలైనప్పుడు ముందుగా గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే, ఈ పరిస్థితి కొంత సమయం వరకే ఉంటుంది, అలాగే నెమ్మదిగా తగ్గిపోతుందని, దీని కారణంగా పెద్ద ప్రమాదమేమీ జరగదని, అలాగే కంగారు పడకుండా శ్వాసపై ధ్యాస పెట్టి నెమ్మదిగా శ్వాస తీసుకుంటూ కాసేపు శ్వాసని ఆపి మెల్లిగా వదలాలి. దీనితో పాటు మీ పరిసరాల్లో ఉన్నవాటిని గట్టిగట్టిగా చెప్తూ కొన్ని వస్తువుల్ని గుర్తించడానికి ప్రయత్నించాలి. ఇదే కాకుండా దగ్గర్లో ఉన్న వస్తువుల్ని తాకడం గానీ వాసన చూడడం వంటివి చేయాలి. ఇలా చేయడం వలన మనం స్పృహలోనే ఉన్నామని, మనకేం కాలేదన్న ధైర్యం వస్తుంది. అలాగే ఈ పానిక్ అటాక్ అన్నది తాత్కాలికమేనని గుర్తుంచుకోవాలి. భయాందోళనల సమస్య ఉన్నవారు తప్పకుండా వైద్యులని సంప్రదించాలి. కొందరిలో ఈ భయాందోళనలు చాలా తీవ్ర స్థాయిలో ఉంటే మరికొందరిలో సాధారణంగా ఉండవచ్చు. అంటే తీవ్రత అంతగా లేనివారు, అంతగా ఇబ్బంది అనిపించిన వారు కొన్ని పద్ధతుల ద్వారా సహజంగా వారి సమస్యను అధిగమించవచ్చు. అదెలా అంటే, క్రమం తప్పకుండా ప్రతిరోజు వ్యాయామం చేయాలి. వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి తగ్గించుకోవచ్చు. ఇక వ్యాయామం వల్ల మనసు శరీరం ఉత్సాహంగా ఉంచుకోవచ్చు. ఇక వ్యాయామంతో పాటు సరైన పోషకాహారం కూడా చాలా అవసరం. నియమిత వేళల్లో సరైన ఆహారం తీసుకుంటూ ఉండాలి. అలాగే వీటితో పాటు తగినంత నిద్ర విశ్రాంతి కూడా అంతే అవసరం. ఇక జీవన శైలిలో సరైన మార్పులు చేయడం ద్వారా కూడా తీవ్ర భయాందోళనలను నిరోధించడంలో సహాయం

సహాయపడుతుంది. భయాందోళనల దాడులతో బాధపడేవారికి వారి కుటుంబ సభ్యులు, స్నేహితులు వారికి అండదండగా ఉండి వారిని కలవరపరిచే విధంగా ఎటువంటి మాటలు గాని వీరి ప్రవర్తన గాని వాళ్లని ఇబ్బంది పెట్టే విధంగా ఉండకుండా చూసుకోవాలి. అలాగే ఈ భయాందోళనల బారిన పడుతున్న వారికి సౌకర్యంగా ఉండేలా ప్రోత్సహించాలి. అంతర్గత సంఘర్షణలతో పోరాడుతున్న వారిని ప్రశాంతంగా ఉండమని చెప్పాలి. అలాగే ఒత్తిడిని కలిగించే ఆలోచనలకు దూరంగా ఉండమని కూడా చెప్పాలి. ప్రతిదానికి భయపడడం అన్నది మానేయాలి. ఎటువంటి పరిస్థితినైనా ధైర్యంగా ఎదుర్కోవాలి. ముఖ్యంగా పిల్లలుగా ఉన్నప్పుడు వారు పడిన తీవ్ర ఆవేదన, మనోవేదన ఒక్కొక్కసారి మనసులో గూడు కట్టుకుని కొన్నాళ్లకు అవే భయాందోళనల రూపంలో దారితీసే ప్రమాదం లేకపోలేదు. అందుకే పిల్లలకైనా, కౌమార దశలో ఉన్నవారికైనా, అలాగే యుక్త వయసు ప్రారంభ దశలో ఉన్నవారికైనా తల్లిదండ్రులు వారిని గమనిస్తూ ఉండాలి. కొన్నిసార్లు పిల్లలు కొన్ని విషయాలు పెద్దలతో చెప్పలేకపోతారు. ఎందుకంటే పెద్దలు ఏమంటారో అనే భయంతో. ముఖ్యంగా పిల్లలు ఇటువంటి భయాలకు దూరంగా ఉండేటట్టు చూడాలి. అంటే ప్రతి విషయాన్ని వాళ్ళు తల్లిదండ్రులతో సహజంగా పంచుకునే విధంగా వాళ్ళని పెంచాలి. అలాగే పిల్లలు ఇబ్బందులు, భయాలు తెలుసుకుని పెద్దలు ఆ భయాల్ని దూరం చేయాలి. వాళ్లలో ధైర్యాన్ని నింపాలి. ఇక మనసుని ప్రశాంతంగా ఉంచుకుని ధైర్యంగా ఉన్నవారు ఎటువంటి సమస్యలనైనా అవలీలగా ఎదుర్కొంటారు. భయం, ఆందోళన వల్ల ఒరిగేది ఏమీ ఉండదు, అనారోగ్య సమస్యలు తప్ప. అందుకే ఏ సమస్యకైనా సమాధానం ఉంటుందని, అలాగే ఎటువంటి అనారోగ్య సమస్యలకైనా చికిత్స ఉంటుందని తెలుసుకొని తీవ్రమైన భయాందోళనల సమస్య ఉన్నవారు తప్పకుండా వైద్యుని సంప్రదించి సరైన చికిత్స పొందడం ద్వారా వారి భయాలను, ఆందోళనలను దూరం చేసుకోగలుగుతారు. ఎంతైనా ఆరోగ్యమే మహాభాగ్యం కదండి. మరి అందరూ ఆరోగ్యంగా ఉండాలని, ఇటువంటి భయాలు, ఆందోళనలు వారి దరి చేరకూడదని కోరుకుంటూ మీ నుండి సెలవు తీసుకుంటుంది మీ శ్రీదేవి.

మీరు ఇంతవరకు భయాందోళనకు చెక్ పెడదాం ఈ అంశంపై శ్రీమతి డి శ్రీదేవి గారు అందించిన వివరాలు విన్నారు. ఇంతటితో ఈనాటి మహిళావాణి కార్యక్రమం సమాప్తం.

ఈ సాయంత్ర ప్రసారంలో 7:15 పల్లెసీములు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో రకాల గురించి డాక్టర్ కె మధుకుమార్ గారు, రోగు రకాల గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే పునర్వి రైతు మహిళా సంఘం గురించి పద్మజ గారు అందించే వివరాలు వింటారు. ఇక వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం, ఈ అంశంపై ఆర్ పార్వతి గారు అందించే సూచనలు వింటారు. ఇక 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పాలన విజయవాడ కేంద్రం నుండి ప్రసారమవుతుంది. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 2 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం 2:15 హిందీలోనూ వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఈ ప్రసారంలో 7:45 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి ప్రసారం అవుతుంది. ఇక 8:15 కేంద్ర ప్రభుత్వం 12 పాలన. ఈ శీర్షికన 12 ఎన్డీఏ పాలన రాయలసీమ ప్రగతి. ఈ అంశంపై సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహమూద్ బాషా గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 2 వస్తుంది. మరికొద్ది క్షణాల్లో ఆంగ్లంలో వార్తలు, అనంతరం హిందీలో వార్తలు ఢిల్లీ కేంద్రం నుండి.
1: Good afternoon. This is Akashvani and I am Valsa Williams with the midday news. The headlines. Prime Minister Narendra Modi to participate in G7 summit in Avignon, France this evening. Prime Minister Modi praises Varanasi exhibition in Bratislava, emphasizes role of art and culture in strengthening ties. Government

0: లో 0.4 మిల్లీమీటర్లుగా నమోదైంది. ప్రాంతంలో ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి అక్కడక్కడ చెదురుమదురు జల్లులు కానీ ఉరుములతో కూడిన జల్లులు కానీ పడే అవకాశం ఉంది. ఆంధ్ర తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం రంగస్థలి ఈ కార్యక్రమంలో శ్రీ వైశ్యరాజు వెంకటరాజు గారి నిర్వాహంలో సత్య హరిశ్చంద్ర నాటకం, కాటిసీనులో హరిశ్చంద్రుని పాత్ర, హార్మోనియం శ్రీజీ నాగభూషణం.
1: స్వామివ వీరబాహుడు నన్ను హరిశ్చంద్రుడా? కాదు కాదు, వీరదాసుడా. నేటి రాత్రి అంతయు ఈ వల్లకాటి ఎందు కావలియుండి ఉదయమున ఇంటికి వచ్చుచున్నప్పుడు ఈ కొండ నిండా కృతకలు నింపుకుని రమ్ము అని సురాభాండవ నాకిప్పించినాడు. అహో సురాభాండవ, నీవు పూజ్యురాలవు, కడుందడు పూజ్యురాలవు. కావుననే విశ్వామిత్రుడి సహాయ సంపత్తిచే విశ్వవిశ్వంభరాదేవికు మదీయ భుజిబీటిపై ఇట్ల దిష్టించి ఉన్నావు. కావున నేను ఇంక త్వరపడి శ్మశాన వాటికికే పోయేదను. ఓ అంధకారం అప్పుడే బ్రహ్మాండమంతయు ఆవరించి కన్నులున్నవారిని సైతము గుడ్డివాండ్ర చేయుచున్నది కదా ఈ అంధకారము.

పొలంబులో నయం దశలో రుశాఖిని ఢాకిని పదుల చుట్టాల సురభి రేలదాంగికి రేలదాంగికి నల్లని మేలి ముసుగు కమల కాండమ్మునకు నల్ల కన్నుమూత సత్య విద్రోహికి దుర్యసజ్జవిగదాడు కడిగతి కడియలమే

0: అహోయ్ శ్మశానమునందెత్తెడి దూచినను
1: బ్రహ్మరాక్షస సమూహం

బాంధవుల్

కపాలముల కొరకు

ఆది సంగమ్ము జల్లింపజయే శివ మశనమునా

అయ్యయ్యో, నేనిప్పుడెంత పొరబడి తిని సగము కాలుచు బరువు లేక నిట్ట నిలువున పైకి లేచిన ఈ శవమును ప్రాణిగా భావించింది. అయ్యయ్యో, ఈ కళేబర బుద్ధి స్థితి ఎంత జాలింగులిపిడి.

చిత్రలు కొని కుజ్జయు నసిల్ ఇది పిశాసుల దోడ నిజ లేక్షణుడు నిజ లేక్షణుడు.

మరణదూత తీక్షణము, ఇది మరణదూత తీక్షణము దృష్టులయ. అవని పాలు

ಸ್ವಸನರಾಣಿ ಗೊಪ್ಪ ಧನ ಬಂದು ನಿನ್ನಿದ್ದ ಪಾ.

త్వరలోను ప్రేతము అక్కడి సిద్ధున కుమిలి కుమిలి ఆచ్చి గదిల్చిన

ఎదురట కల్పించే అభేద భావమున యోరట కల్పించే అభేద భావమున

0: చక్రవర్తులకు సేవకాజనంపు పొట్టు బంగారపు కరదీపగల కంటే నా ఇప్పటికి ఈ నీచ స్థితికి ఈ కొరవ ఏమిక్కి ఉచితమైనది ఆలయ్యనా.
1: భూమి

అయ్యయ్యో, లోకములోని కష్టములన్నీ నన్నే కోరి విరించుతున్నట్లున్నవి. కాకున్నా ఇన్ని కష్టములు ఎవరు అనుభవింతురు? ఈ నిర్భాగ్యము హరిశ్చంద్రుడు గతించిన వెనుక మరల కష్టములకు దావెక్కడ దొరుకును గదా. రాజ్య వియోగం బురకై దుఃఖింపను, మహారణ్యవాసాది ఘోర దుఃఖంబులు ఇన్ని సంభవించిన గణింపను. కడగతి నీచతంబుగు, కడగతి నీచతంబుగు నా ఈ చండాల దాస్యంబురుకు కూడా పరితపింపను. కానీ చేపట్టినదాది నన్నే పరమదైవంబుగా భావించి నా మూలమున తనకంత లేసి కష్టముల

అనుభవించను. క్షమాగుణ సంపత్తి సహించుటే కాక తన్ను ఒక్కనికి తెగనమ్ముకునుడు నే నీచంబుని సంకోచించినప్పుడు నాదా సత్యప్రతిష్ఠగై అనొచ్చు నీచ కృత్యంబులు సగౌరవంబులే అగిననికి నాకు ఉత్సాహము కలిగించి నా సత్యదీక్షణ కాపాడిన నా యద్రాంగి లక్ష్మియగు చంద్రమతి వియోగ దుఃఖమును నేనేగిత భరింతు. ఆ దేవి హా దేవి అసూర్యం పశ్య నీ రాణివాస సౌఖ్యం వేయమయ్యను. అయ్యయ్యో సాధీమణి నీ ప్రతిపదికి ఉండగను నీ వనాధవై ఒక్కన దయకు పాత్రురాలవు కావలసి వచ్చిన కదా. ఒక్కని పంచదాసియే

ఆ నాడు నా భార్యాపుత్రులను కాలకంసుకుని విక్రయించినప్పుడు దాసీ కదలవేమని ఆ పౌరుడు తన తల్లిని అదలించినాడని ఓరీ చెడుగా పుడు

ಕಾಶೀ ಪುತ್ರ ಎಂದು ಸುತಿಳ್ಪಡೆದ್ರು ಎಂದು ಹಾಗಡು ರಂಬು ಹೋದನು.

0: 的歌呀。阿弟耶，嘎英不嘎滚的根。అయ్యయ్యో
1: అట్టి దురవస్థల నుండి సతీసుతులను తప్పింపలేకపోయితే కదా
0: నాకై కదా నాకై కదా రారాజు బిడ్డయ్యకు ఇల్లాలు దిక్కుమాలి పరుల కొంపుల చాకిర్ర కత్తి అల్లాడుట చీచి కఠినాత్మ హరిశ్చంద్ర నీవు నెక్కముగా కిరాతునకు జన్మింపవలసిన వాడవే కదా కిరాతునకు జన్మింపవలసిన వాడవే కదా

అన్న కొడుకును పెంచి ముద్దుతో ముచ్చటల్ చెల్లించిన రవి మొదలకును నీదాక ప్రబల చుండు స్వకుల గౌరవములు కాపాడినావు. పుత్రవత్సలటనెప్పుడు నన్ను ప్రేమించు కులగురిని ఆజ్ఞలో

మీరు ఇంతవరకు శ్రీ వైశ్యరాజు వెంకటరాజు గారి నిర్వహణలో సత్య హరిశ్చంద్రుని పాత్ర విన్నారు. హార్మోనియం శ్రీ జి నాగభూషణం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం నిలయంలో సమయం 3:33. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. ఎఫ్ఎం ప్రసారాలు 102 MHz పై కొనసాగుతూనే ఉంటాయి. శ్రోతలు ఎఫ్ఎం ప్రసారాలు వినవచ్చు. మీడియం వేవ్పై ప్రసారాలు తిరిగి సాయంత్రం 4:58 3.23 అనగా 927 KHz పై రెండవ ప్రసారం ప్రారంభమవుతుంది. అంతవరకు సెలవు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం 323.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై ఈనాటి సాయంత్రం ప్రసారం ప్రారంభం. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఎఫ్ఎం ప్రసారాలు శ్రీకాకుళంలో 102.7 మెగాహెర్ట్స్, రాజమహేంద్రవరంలో 102.9 మెగాహెర్ట్స్, కాకినాడలో 100.1 మెగాహెర్ట్స్ ఫ్రీక్వెన్సీల్లో కూడా వినవచ్చు. శ్రోతలకు నమస్కారం. యువవాణి యోజనల కార్యక్రమం వింటారు.

ఈనాటి యువవాణి యువజనుల కార్యక్రమంలో యువత సామాజిక బాధ్యత అనేది వ్యక్తులు, వ్యాపారాలు లేదా సంస్థలు సమాజం మరియు పర్యావరణం పట్ల పాటించవలసిన నైతిక బాధ్యత. ఇవి కేవలం చట్టాన్ని పాటించడం మాత్రమే కాకుండా సమాజ శ్రేయస్సు కోసం స్వచ్ఛందంగా చేసే మంచి పనులను, నిర్ణయాలను సూచిస్తుంది. యువత వారి యొక్క వ్యక్తిగత ఎదుగుదలతో పాటు సమాజ శ్రేయస్సు కోసం బాధ్యతాయుతంగా వ్యవహరించాల్సిన అవసరం ఉంది. చదువుకోవడం ద్వారా అజ్ఞానాన్ని, మూఢనమ్మకాలను రూపుమాపి తోటివారికి అవగాహన కల్పించాలి. రక్తదానం, పేదలకు సహాయం చేయడం, పర్యావరణ పరిరక్షణ వంటి అంశాలలో స్వచ్ఛందంగా పాల్గొనాలి. చట్టాలను గౌరవించడం, సమాజంలో శాంతి భద్రతలను సహకరించడం, పెద్దలను గౌరవించడం వంటివి అలవరుచుకోవాలి. కుల, మత, లింగ భేదాలు లేకుండా అందరినీ సమానంగా చూడాలి. దేశంలో జరిగే రాజకీయ, సామాజిక ప్రక్రియలపై అవగాహన కలిగి ఉండాలి.

మానవ శరీరం ఒక అద్భుతమైన యంత్రం. బాహ్యంగా మనం చూసే రూపం వెనుక ప్రతి సెకనుకు కోట్లాది జీవక్రియలు ఎంతో క్రమశిక్షణతో జరుగుతూ ఉంటాయి. మన యొక్క దైనందిన జీవితంలో మన శరీరం గురించి మనం పెద్దగా పట్టించుకోకపోవచ్చు, కానీ లోపల జరిగేటువంటి వింతలు వింటే ఎవరైనా ఆశ్చర్యపోవాల్సిందే. 99% మందికి తెలియని మన శరీరానికి సంబంధించిన కొన్ని ఆసక్తికరమైన నిజాలు, అలాగే ఆరోగ్యకరమైన జీవితానికి అవసరమైన విషయాలను ఒక పాట విన్న తర్వాత తెలుసుకుందాము.

0: పట్టల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి.
2: మెషిన్ లో బట్టలేసే ముందు చెక్ చేయలేదా ఏంటి?
1: మార్చండి మార్చండి, అలవాటు మార్చండి. ఇప్పుడు దగ్గరలో ఉన్న బ్యాంకుకి వెళ్లి పాత నోట్లు మార్చండి. బ్యాంక్ వీల్లేదంటే ఆర్బీఐ ఒంబడ్స్మెన్ కి ఫిర్యాదు చేయండి. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగృకంగా ఉండండి.
3: మానవుల మెదడు రోజుకు సగటున 70,000 ఆలోచనలను ఉత్పత్తి చేస్తుంది. ఇందులో అత్యంత విచిత్రమైన విషయం ఏంటంటే 95% ఆలోచనలు ప్రతిరోజు పునరావృతమయ్యేవే. ఆలోచనలు మళ్ళీ మళ్ళీ వస్తూ ఉంటాయి. నిరంతరం శ్రమించే మన గుండె రోజుకు దాదాపు 100,000 సార్లు కొట్టుకుంటుంది. శరీరంలో ప్రతి భాగానికి రక్తాన్ని చేరవేయడానికి గుండె రోజుకు సుమారు 7,500 లీటర్ల రక్తాన్ని పంప్ చేస్తుంది.

0: మనం రోజుకు సగటున 21,600 సార్లు శ్వాస తీసుకుంటాం. ప్రతి ఒక్క శ్వాసలోనూ సుమారు 0.5 లీటర్ల గాలిని ఊపిరితిత్తుల లోపలికి బయటకు పంపుతాయి. అలాగే ఆహారాన్ని అరిగించడానికి మన జీర్ణాశయం ప్రతిరోజు 2 లీటర్ల వరకు అత్యంత శక్తివంతమైన యాసిడ్ను ఉత్పత్తి చేస్తుంది. ఈ ఆమ్లాలు ఎంత శక్తివైన అంటే లోహాన్ని కూడా కరిగించగలవు. అలాగే రక్త కణాల విషయానికి వస్తే మన శరీరంలో దాదాపు 25 ట్రిలియన్ల ఎర్ర రక్త కణాలు ఉంటాయి. ఇవి ఊపిరితిత్తుల నుండి ఆక్సిజన్ను గ్రహించి శరీరంలోని ప్రతి అణువుకు చేరవేసే కీలకమైన పనిని చేస్తాయి. ఇక కాలేయం విషయానికి వస్తే మన శరీరంలో కాలేయం ఒక పెద్ద కెమికల్ ఫ్యాక్టరీ లాంటిది. శరీరంలో 500 కంటే ఎక్కువ రకాల విధులను నిర్వహిస్తుంది. ముఖ్యంగా మనం తినే ఆహారంలోని విష పదార్థాలను తొలగించి శరీరాన్ని కాపాడుతుంది.
1: ధీమ్ ధనక ధీమ్ తడిడ దక ధీమ్ ధనక ధీమ్.

చందమామ ఈ చిత్రం నుండి ఆశా భోన్స్లే, కెఎం రాధాకృష్ణ పాడిన పాట విన్నారు. శరీరంలోని వ్యర్థాలను శుభ్రం చేయడంలో మూత్రపిండాల పాత్ర చాలా గొప్పది. నిరంతరం రక్తాన్ని వడపోస్తూ రోజుకు సుమారు 2 లీటర్ల మూత్రాన్ని ఉత్పత్తి చేస్తాయి. కీళ్ళు, ఎముకలు మన శరీరంలోని ఎముకలు కాంక్రీట్ కంటే 4 రెట్లు బలంగా ఉంటాయి. అంత బలంగా ఉన్నప్పటికీ ఇవి చాలా తేలిగ్గా, అలాగే లోపల స్పాంజ్ లాంటి నిర్మాణాన్ని కలిగి ఉంటాయి. మానవుడి శరీరంలోని అతిపెద్ద అవయవం చర్మం ప్రతిరోజు దాదాపు 30,000 కొత్త కణాలను ఉత్పత్తి చేస్తుంది. పాత చర్మ కణాలు నిరంతరం రాలిపోతూ కొత్త కణాలు వాటి స్థానాన్ని భర్తీ చేస్తాయి. మానవుడి కన్ను సుమారు 10 కోట్ల రంగులను గుర్తించగల అద్భుతమైన సామర్థ్యాన్ని కలిగి ఉంటుంది. అయితే మనం ఒకేసారి 7 రంగులను మాత్రమే స్పష్టంగా గుర్తించగలం.

అవును, వాళ్ళిద్దరూ ఇష్టపడ్డారు. ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, కౌసల్య పాడిన పాట విన్నారు. యువవాణి యోజనల కార్యక్రమం ఇంతటితో సమాప్తం.

0: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా 15/6/2026 నుండి 14/7/2026 వరకు ఇంటింటికి ఓటరు ధృవీకరణ కార్యక్రమం నిర్వహించబడుతోంది. గణన ఫారంలను బిఎల్ఓలు ఓటర్లకు అందిస్తారు. ఓటర్లు గణన ఫారంలను ఇటీవల తీయించుకున్న కలర్ ఫోటోగ్రాఫ్తో పాటు ఇతర వివరాలను పూరించి తిరిగి బిఎల్ఓకి ఇవ్వవలెను. కావున ఓటర్లందరూ బిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్లకు సహకరించగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సంధ్యారాగాలు, మెలోడియస్ తెలుగు సినిమా పాటల కార్యక్రమం. కార్యక్రమంలో ముందుగా పసివాడి ప్రాణం చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం, ఎస్ జానకి పాడిన పాట వింటారు.

సంధ్యారాగం సంధ్యారాగాలు కార్యక్రమంలో తర్వాత పాట నాయకుడు ఈ చిత్రం నుండి పి సుశీల ఎస్పి బాలసుబ్రహ్మణ్యం పాడిన పాట.

0: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఉద్యోగ వార్తలు.
1: ఉద్యోగ వార్తలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, కేంద్ర ప్రభుత్వ పరిధిలోనే వివిధ మంత్రిత్వ శాఖలు, కేంద్రపాలిత ప్రాంతాలలో ఖాళీగా ఉన్న గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి గెజిటెడ్ ఉద్యోగాల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి ఆన్లైన్ దరఖాస్తు ఆహ్వానిస్తుంది. ఈ నోటిఫికేషన్ ద్వారా కేంద్ర ప్రభుత్వ విభాగాల్లోని 538 ఖాళీలను భర్తీ చేయనుంది. అర్హులైన అభ్యర్థులు జూలై 3వ తేదీ వరకు అప్లై చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు. యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్లో గ్రూప్ ఏ మరియు గ్రూప్ బి పోస్టులు ఖాళీలు మొత్తం 538. పోస్టుల వివరాలు. జూనియర్ సైంటిఫిక్ ఆఫీసర్ 9 పోస్టులు, రీజనల్ డైరెక్టర్ 2 పోస్టులు, ఆపరేషన్స్ ఆఫీసర్ 19 పోస్టులు, ఎయిర్ సేఫ్టీ ఆఫీసర్ 15 పోస్టులు, అసిస్టెంట్ లీగల్ అడ్వైజర్ 12 పోస్టులు, అసిస్టెంట్ డైరెక్టర్ 15, అసిస్టెంట్ గ్రేడ్ 2 50, అసిస్టెంట్ మైనింగ్ జయాలజిస్ట్ 5 పోస్టులు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ 5, అసిస్టెంట్ రిజిస్టర్ 11, ప్రైవేట్ సెక్రటరీ 12 పోస్టులు. అర్హతలు. పోస్టును బట్టి అభ్యర్థులు గుర్తింపు పొందిన విశ్వవిద్యాలయం నుంచి సంబంధిత విభాగంలో డిగ్రీ ఇంజనీరింగ్ బిఈ లేదా బీటెక్, పీజీ లేదా పీజీ డిప్లొమా, పిహెచ్డి, ఎల్ఎల్బి, ఎల్ఎల్బి ఉత్తీర్ణతో పాటు ఉద్యోగం అనుభవం ఉండాలి. వయోపరిమితి పోస్టును బట్టి 30 నుంచి 50 ఏళ్ల మధ్య ఉండాలి. ఎంపిక విధానం, స్క్రీనింగ్, షార్ట్ లిస్టింగ్ చేస్తారు. దరఖాస్తులను బట్టి రిక్రూట్మెంట్ టెస్ట్ నిర్వహిస్తుంది. ఆ తర్వాత మెరిట్ సాధించిన అభ్యర్థులకు ఇంటర్వ్యూ నిర్వహించి తుది ఎంపిక చేస్తారు. దరఖాస్తు విధానం, ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తుకి చివరి తేదీ 3 జూలై 2026. మరిన్ని వివరాలకు upsc.gov.in వెబ్సైట్ను సందర్శించగలరు. తర్వాత ఉద్యోగ ప్రకటన. ఆంధ్రప్రదేశ్ మెడికల్ సర్వీసెస్ రిక్రూట్మెంట్ బోర్డు APMSRB జాతీయ ఆరోగ్య మిషన్ పరిధిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన స్టాఫ్ నర్స్, ఫార్మసిస్ట్, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. మొత్తం 529 ఖాళీలను భర్తీ చేయనున్నారు. ఆసక్తి మరియు అర్హత ఉన్న అభ్యర్థులు జూన్ 30 తేదీలోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. పోస్టుల వివరాలు. స్టాఫ్ నర్స్ 419 పోస్టులు, ఫార్మసిస్ట్ 24 పోస్టులు, మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ 86 పోస్టులు. అర్హతలు. స్టాఫ్ నర్స్ బీఎస్సీ నర్సింగ్ లేదా జనరల్ నర్సింగ్ మరియు జీఎన్ఎం ఉత్తీర్ణతో పాటు APNMC రిజిస్ట్రేషన్ ఉండాలి. ఫార్మసిస్ట్ పోస్టులకు డిఫార్మసీ, బి ఫార్మసీ లేదా ఏపీ ప్రభుత్వం గుర్తించిన ఫార్మసీ ఒకేషనల్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. ఏపీ ఫార్మసీ కౌన్సిల్ రిజిస్ట్రేషన్ అవసరం. మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ పోస్టులకు 10+2 లేదా సమాన అర్హతతో పాటు గుర్తింపు పొందిన

0: యూనివర్సిటీ నుంచి ఒక సంవత్సరం పాటు మల్టీ రిహాబిలిటేషన్ వర్కర్ సర్టిఫికేట్ కోర్సు పూర్తి చేసి ఉండాలి. వయోపరిమితి 1 జనవరి 2026 నాటికి 18 నుంచి 40 ఏళ్ల మధ్య ఉండాలి. ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 5 సంవత్సరాలు, దివ్యాంగులకు 10 సంవత్సరాల వయో సడలింపు ఉంటుంది. ఎంపిక విధానం విద్యార్హతల మెరిట్ రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ఉంటుంది. దరఖాస్తు విధానం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు ఫీజు ఓసీలకు 1200, ఎస్సీ ఎస్టీ ఈడబ్ల్యూఎస్ మరియు దివ్యాంగ అభ్యర్థులకు 900. ఆన్లైన్ దరఖాస్తులకు చివరి తేదీ 30 జూన్ 2026. మరిన్ని వివరాలకు apmsrb.ap.gov.in వెబ్సైట్ ని సందర్శించగలరు.
1: ఉద్యోగ వార్తలు విన్నారు, చదివిన వారు శ్రీ బి రాజు.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమాచారవాణి. ముందుగా వాతావరణ వివరాలు. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ సాయంత్రం 5:50 అందించిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 81%. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. గాలిలో తేమ 66%. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. వాతావరణ వివరాలు విన్నారు. ఇప్పుడు మరొక సమాచారం. భారత ప్రభుత్వం, కార్మిక మరియు ఉపాధి మంత్రిత్వ శాఖ, నేషనల్ కెరీర్ సర్వీస్ ఫర్ ఎస్సీ ఎస్టీస్, ప్రభుత్వ ఐటీఐ బాలికల ప్రాంగణం, ఇండస్ట్రియల్ ఎస్టేట్ కంచరపాలెం విశాఖపట్నం వారు ఇప్పుడు చెప్పబోతున్న కోర్సుల్లో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. కోర్సుల వివరాలు. స్పెషల్ కోచింగ్ స్కీమ్ లెవెల్ ఐటీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ. ఈ ఒక్క కోర్సు 2 నెలల కాల వ్యవధి. ముందుగా చెప్పిన స్పెషల్ కోచింగ్ స్కీమ్ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ, కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్, ఈ 3 కోర్సులు 1 సంవత్సరం కాల వ్యవధి కలిగినవి. వయోపరిమితి 18 నుండి 27 సంవత్సరాలు. అలాగే ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ కంప్యూటర్ ట్రైనింగ్ త్రూ ఎన్ఐఈఎల్టీ 18 నుండి 30 సంవత్సరాల మధ్యగల వయసు ఉన్న అభ్యర్థులు ఎంచుకోవచ్చు. లెవెల్ కంప్యూటర్ హార్డ్వేర్ మెయింటెనెన్స్ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ 18 నుండి 30 సంవత్సరాల వయసు గలవాళ్ళు. ఫౌండేషన్ ఆఫ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ టెక్నాలజీ త్రూ ఎన్ఐఈఎల్ఐటీ కోర్సు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు 18 నుండి 30 సంవత్సరాల వయసు గలవారై ఉండాలి. జూలై 1వ తేదీ నాటికి. కనీస అర్హత 10+2,

కుటుంబ వార్షిక ఆదాయం 3 లక్షల లోపుగా ఉండాలి. దీనికి ప్రవేశం ఉచితం, పుస్తకాలు అలాగే స్టేషనరీ ఉచితం. జూలై 1వ తేదీన ప్రారంభమయ్యే అవకాశం ఉంది అని సబ్ రీజనల్ ఎంప్లాయ్మెంట్ ఆఫీసర్ వారు తెలియజేస్తున్నారు. ప్రకటన విన్నారు.

0: providers of military and financial support to Kyiv. Ukrainian President Volodymyr Zelensky also joined G7 leaders for a morning working session, but talks wrapped quickly as leaders gathered for just 75 minutes. Back home, Agriculture and Farmers Welfare Minister Shivraj Singh Chauhan today held a high-level agriculture review meeting in New Delhi and conducted a detailed review of preparations across the country for the Kharif 2026 season. The Agriculture Ministry said in a statement that in the context of possible El Nino conditions, he placed special emphasis on increasing cotton production, achieving self-reliance in pulses, and advanced contingency plans for low-rainfall districts. He gave a clear message that protecting farmers' interests is the government's top priority under the guidance of Prime Minister Narendra Modi. Ahead of the re-examination of National Eligibility Cum Entrance Test or NEET UG 2026, which is scheduled for 21st of June, the government has restricted online messaging and social media app Telegram till the 22nd of this month. The National Testing Agency or NTA has welcomed the decision. In a statement, the NTA said that the platform has also been directed to disable the message editing feature for already posted messages until the 30th of this month. Extending the rally for a third consecutive session, domestic benchmark equity indices ended today's trade with gains of more than 0.5%. Sensex jumped 544 points to close at 76,808, while Nifty rose 135 points to settle at 23,989. And in women's hockey, India has stormed into the semi-finals of the FIH Hockey Nations Cup in Auckland, New Zealand. India defeated Japan in their second pool A match. And that is the end of this news bulletin.
1: అరే రీమా, సోలార్ ప్యానెల్ పెట్టించు, సోలార్ ప్యానెల్ పెట్టించు. మా స్నేహితులు ఎప్పటి నుంచో చెప్తున్నారు, కానీ నేను ప్రధాన మంత్రి గారు చెప్పినప్పుడు నమ్మాను.
2: భారత సర్కార్ కా లక్ష్య సోలార్ పవర్ సే బిజ్లీ బిల్ జీరో కర్నే కా భీ హై.
1: ప్రధాన మంత్రి గారు చెప్పటం వల్ల సోలార్ ప్యానెల్ పెట్టించాను, నా కరెంట్ బిల్ జీరో వచ్చింది. మీరు కూడా పెట్టించండి.
3: పిఎం సూర్యఘర్ ముఫ్త్ బిజ్లీ యోజన చేరడానికి రిజిస్టర్ చేసుకోండి. పిఎం సూర్యఘర్ డాట్ జిఓవి డాట్ ఐఎన్.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. తల్లికి వందనం పథకం కింద ప్రతి విద్యార్థికి ఆర్థిక సహాయం అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు త్వరితగతిన తీసుకోవాలని మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. ఇక వార్తల వివరాలు. ప్రపంచంలో పూర్తి స్థాయిలో రైల్వే లైన్ల విద్యుదీకరణ చేసిన దేశాల్లో భారత్ రెండవ స్థానంలో ఉందని కేంద్ర ఆహార శుద్ది, నూతన పునరుత్పాదక ఇంధన శాఖ మంత్రి ప్రహ్లాద్ జోషి అన్నారు. ప్రగతియాత్రలో భాగంగా విజయవాడలో పర్యటిస్తున్న ఆయన ఈ సాయంత్రం రాయనపాడు శాటిలైట్ రైల్వే స్టేషన్ను సందర్శించారు. బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు పీవీఎన్ మాధవ్, విజయవాడ పశ్చిమ నియోజకవర్గ ఎమ్మెల్యే సుజనా చౌదరితో కలిసి రైల్వే స్టేషన్లో సదుపాయాలను పరిశీలించారు. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్రం సహాయం చేస్తుందన్న ఆయన ఇప్పటికే 15,000 కోట్లు ఇచ్చామని గుర్తు చేశారు. రాజధాని అమరావతి నుంచి దేశంలోని అన్ని ప్రాంతాలకు రైల్వే కనెక్టివిటీ చేస్తామని చెప్పారు. అంతకుముందు ఇంద్రకీలాద్రిపై కనకదుర్గమ్మను ప్రహ్లాద్ జోషి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడుతూ,
1: I have come here for the 12th year celebration to communicate the achievement of the 12 years of Prime Minister Shri Modi government. I am here today. Some transformation what has happened, mind-boggling transformation in India has happened. In many such development issue and in decision making, many milestones have been achieved. So also Prime Minister has completed 12 years as the head of the country, continuously serving first Prime Minister.
0: పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. భూమి, నీరు, మౌలిక వసతులు పరంగా పెట్టుబడులకు ఎంతో

0: సురక్షితమని స్పష్టం చేశారు. విశాఖపట్నంలో ఈ ఏడాది జరగనున్న పార్ట్నర్షిప్ సమ్మిట్కు సన్నాహకంగా సింగపూర్లో సీఏఐ నిర్వహించిన బిజినెస్ రోడ్ షోలో ముఖ్యమంత్రి ఈరోజు పాల్గొని ప్రసంగించారు. సింగపూర్తో భారత్కు ప్రత్యేకించి ఆంధ్రప్రదేశ్కు మంచి సంబంధాలున్నాయని చెప్పారు. 3 దశాబ్దాలుగా సింగపూర్తో కలిసి పనిచేస్తున్నామని, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో హైదరాబాద్లో సింగపూర్ టౌన్షిప్నే నిర్మించామని తెలిపారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన తర్వాత కొత్త రాజధాని నిర్మాణం కోసం సింగపూర్ మాస్టర్ ప్లాన్ తయారు చేసి ఇచ్చిందన్నారు. సింగపూర్ పారిశ్రామికవేత్తలు అమరావతిలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. ఢిల్లీలో పర్యటిస్తున్న రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి కొణిదెల పవన్ కళ్యాణ్ పలువురు కేంద్ర మంత్రులను ఈరోజు కలిశారు. ఈ మధ్యాహ్నం కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ను కలిసి జూలై 1వ తేదీన విబీజీ రామ్జీ ఉపాధి హామీ పథకం జాతీయ స్థాయి ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్లోని అనంతపురంలో నిర్వహించాలని కోరారు. పవన్ కళ్యాణ్ విజ్ఞప్తికి సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రి విబీజీ రామ్జీ ప్రారంభోత్సవాన్ని ఆంధ్రప్రదేశ్లో నిర్వహించడంతో పాటు తాను కూడా ఆ కార్యక్రమానికి హాజరవుతానని చెప్పారు. అనంతరం పవన్ కళ్యాణ్ పాత్రికేయులతో మాట్లాడుతూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ది శాఖల పరిధిలో రాష్ట్రంలో చేపడుతున్న పనుల గురించి ఆయనకు వివరించామని తెలిపారు. అదేవిధంగా కేంద్ర గ్రామీణాభివృద్ది శాఖ నుంచి రాష్ట్రానికి రావలసిన నిధుల విడుదలపై చర్చించామని ఉప ముఖ్యమంత్రి వెల్లడించారు. అనంతరం కేంద్ర పర్యావరణ, అటవీ, వాతావరణ మార్పుల శాఖ మంత్రి భూపేంద్ర యాదవ్తో సమావేశమై ఆంధ్రప్రదేశ్ అటవీ శాఖ అభివృద్దికి సంబంధించి గ్రేట్ గ్రీన్ వాల్ మానిటరింగ్ సెంటర్కు సహకారం అందించాలని, అదేవిధంగా రాష్ట్రంలో పులుల సంరక్షణ కోసం బేస్ క్యాంపుల సంఖ్య 90 నుంచి 150కి పెంచాలని పవన్ కళ్యాణ్ కోరారు. ప్రభుత్వ ప్రైవేటు పాఠశాలల్లో చదువుతున్న ప్రతి విద్యార్థికి తల్లికి వందనం పథకం కింద ఆర్థిక సహాయం త్వరితగతిన అందించేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ అధికారులను ఆదేశించారు. గుంటూరు జిల్లా ఉండవల్లిలోని ఆయన నివాసంలో పాఠశాల విద్య, ఉన్నత విద్య శాఖాధికారులతో మంత్రి ఈరోజు సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా తల్లికి వందనం పథకం, బడి పిలుస్తోంది, షైనింగ్ స్టార్స్, మెగా పీటీఎం, యోగాంధ్ర, టెట్ నిర్వహణ అంశాలపై అధికారులు మంత్రికి వివరించారు. తల్లికి వందనం పథకానికి సంబంధించి తల్లుల ఆధార్ వెరిఫికేషన్ ప్రక్రియ త్వరలోనే పూర్తవుతుందని, జూలై 3వ వారంలో ఈ పథకం అమలుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు అధికారులు వివరించారు. ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థుల ప్రవేశాల పెంపుపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని ఈ సందర్భంగా మంత్రి ఆదేశించారు. ఈ నెల 29వ తేదీన షైనింగ్ స్టార్స్ కార్యక్రమం, జూలై 3వ వారంలో మెగా పేరెంట్స్ టీచర్ మీటింగ్ కార్యక్రమాలను నిర్వహించాలని ఈ సమావేశంలో నిర్ణయించారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు వింటున్నారు. రాష్ట్రంలోని ప్రతి నియోజకవర్గంలో ఎంఎస్ఎంఈ పార్కులను ఏర్పాటు చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నామని ఆ శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్ తెలిపారు. అమరావతిలోని రాష్ట సచివాలయంలో ఆయన ఈరోజు పాత్రికేయులతో మాట్లాడుతూ గడిచిన 2 ఏళ్లలో కొత్త ఆలోచనలతో చాలా అభివృద్ది పనులు చేశామని చెప్పారు. ఎంఎస్ఎంఈలకు సంబంధించి ఒక ప్రత్యేక మంత్రిత్వ శాఖ దేశంలోని ఏ రాష్ట్రంలో లేదని, ఒక కొత్త వరుడితో ప్రత్యేకమైన మార్గదర్శకాలను అనుసరించి ఈ శాఖను ఏర్పాటు చేయటం జరిగిందని తెలిపారు. రాష్ట్రంలో తయారీ రంగాన్ని మరింత బలోపేతం చేయాలని లక్ష్యంగా పెట్టుకున్నట్టు వివరించారు. ఎంఎస్ఎంఈ పార్కులతో పాటు ప్రైవేటు ఇండస్ట్రీ పార్కులను తీసుకువస్తున్నామని మంత్రి కొండపల్లి శ్రీనివాస్ వివరిస్తూ,
1: వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రినర్ అనే కొత్త విధానం తీసుకురావడం జరిగింది. ప్రతి కుటుంబంలో కూడా ఆర్థిక అభివృద్ధి కలవర్చాలి, సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది. దేశంలో ఎక్కడా లేదు, జనరల్ గా ఇండస్ట్రియల్ పాలసీ అంటారు. ఇండస్ట్రియల్ పాలసీలో ఏ ఇండస్ట్రీ అయినా కూడా అందులోనే ఫిట్టింగ్ చేయడానికి ట్రై చేస్తారు. కానీ ఇక్కడ సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం వల్ల ప్రతి సెక్టర్ కి కూడా ఏ ఇన్సెంటివ్ ఇస్తే వాడు సస్టైన్ అయ్యి ఇంకా బెటర్ ప్రోగ్రెస్ కి వెళ్తాడు, కాస్ట్ ఆఫ్ ప్రోడక్ట్ మ్యానుఫాక్చరింగ్ కాస్ట్ ఎలా తగ్గించవచ్చు అనే విధానం మీద చాలా వరకు ఈరోజు సెక్టర్ ఓరియంటెడ్ పాలసీస్ తీసుకురావడం జరిగింది.
0: విశాఖపట్నంలో ఏర్పాటవుతున్న డేటా సెంటర్లపై కొందరు సామాజిక మాధ్యమాల్లో చేస్తున్న ప్రచారం పూర్తిగా అవాస్తవమని స్థానిక పార్లమెంటు సభ్యులు మతుకుమిల్లి శ్రీభరత్ అన్నారు. మహావిశాఖ నగరపాలక సంస్థ కార్యాలయంలో జరిగిన పాత్రికేయుల సమావేశంలో కమిషనర్ కేతన్ గార్గ్తో కలిసి ఆయన ఈరోజు మాట్లాడారు. డేటా సెంటర్ల ఏర్పాటు వల్ల విశాఖలో నీటి కొరత ఏర్పడుతుందని, పర్యావరణానికి తీవ్ర నష్టం జరుగుతుందని ప్రచారం చేయటం బాధ్యతారాహిత్యమని పేర్కొన్నారు. వాస్తవానికి ప్రస్తుతం ఉన్న నీటి వనరులు, భవిష్యత్తులో అందుబాటులోకి రానున్న పోలవరం జలాలు,

0: ప్రతిపాదిత డీసాలినేషన్ ప్లాంట్లను పరిగణలోకి తీసుకుంటే విశాఖ నగర భవిష్యత్ అవసరాలకు మించి నీటి లభ్యత ఉండనుందని స్పష్టం చేశారు. విశాఖపట్నం ప్రాంతంలో సుమారు 410 ఎమ్మెల్డీ నీటి సరఫరా జరుగుతోందని ఎంపీ భరత్ వివరిస్తూ,
1: ఇక్కడున్న టౌన్షిప్స్, ఇండివిజువల్ హోమ్స్ అన్ని కలుపుకుంటే ఇంచుమించు మనకి డిమాండ్ ఒక 470-480 మిలియన్ లీటర్స్ పర్ డే. దాంట్లో మనము ఆల్రెడీ ఒక 410 మిలియన్ లీటర్స్ పర్ డే సప్లై చేస్తున్నాం. 2026లో మనకి 25 లక్షల జనాభా ఉంటే ఇంచుమించు 2047 లేదా 2040 కల్లా మనం డబుల్ అవుతుందని ఎస్టిమేట్. అంటే చాలా అగ్రెసివ్ తవ్వకపోవచ్చు, కానీ 2040కి 50 లక్షల జనాభా ఇక్కడికి వస్తారు. దానికి మనకి ఎంత వాటర్ కావాలి? సో ఆ క్యాల్కులేషన్ వాళ్ళు ఇక్కడ చేస్తే మనకి ఆల్రెడీ 1243 ఎమ్ఎల్డి సప్లై చేసే కెపాసిటీ ఇవాళ విశాఖపట్నానికి ఉంది.
0: రాష్ట్రంలో రైతాంగం అనేక సమస్యలను ఎదుర్కొంటోందని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. గుంటూరు జిల్లా తాడేపల్లిలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆక్వా రైతులు, ప్రాన్ ప్రొడక్షన్ ప్రతినిధులతో ఈరోజు నిర్వహించిన సమావేశంలో జగన్మోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందిస్తోందని కేంద్ర మంత్రి ప్రహ్లాద్ జోషి తెలిపారు. పెట్టుబడులకు ఆంధ్రప్రదేశ్ అత్యంత అనుకూల ప్రాంతమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
2: I'm looking for a life insurance policy that has a low premium, gives a good bonus, and is truly trustworthy.
3: Go for PLI.
4: Along with government employees, all professionals, graduates, and diploma holders can avail the benefits of the PLI policy. PLI is backed by the trust of Postal Department. Contact your nearest post office today or log into indiapost.gov.in.
5: Iyam Akashavani. Samprati Vartaha Shruyantam. Pravachika Vandana Kashyapaha. आदौ मुख्य वार्ताः. G7 शिखर सम्मेलने भागं ग्रहीतुं प्रधानमंत्री नरेंद्र मोदी फ्रांस देशस्य एवियन नगरं प्राप्तवान्. ब्रास्तेसल लावायाम आयोजितायाः वाराणसी प्रदर्शन्याः प्रशंसां कुर्वन् प्रधानमंत्री मोदी द्विपक्षीय संबद्धानां सुदृढ़ीकरणे कला संस्कृतेः भूमिकां रेखांकितवान्. नीट यूजी पुनः परीक्षायाः पूर्वं सर्वकारेण अस्य मासस्य 12 दिनांकपर्यन्तं टेलीग्राम प्रतिबंधितम्. जून मासस्य 30 दिनांकपर्यन्तं संदेश संपादन सुविधा अपि निष्क्रिया भविष्यति. संयुक्त राष्ट्र सुरक्षा परिषदि केवलं अस्थायी आसनानां विस्ताराय आगतं प्रस्तावं भारतेन प्रख्यात. वर्तमान परिष्कार प्रक्रियां च विफलतायाः समीपम् इति कथितम्. अपि च न्यूजीलैंडस्य ऑकलैंड नगरे जापान दलं 2-1 इत्यंकैः पराजित्य भारतीय महिला दलं FIH नेशंस कप स्पर्धायाः उपांत्य चक्रे प्रविष्टम्. अथ वार्ताः विस्तरेण. प्रधानमंत्री नरेंद्र मोदी G7 शिखर सम्मेलने भागं ग्रहीतुं द्विदिवसीय यात्रायां अद्य फ्रांस देशस्य एवियन नगरं प्राप्तवान्. प्रधानमंत्रिणः इयं अनवरतं सप्तमी G7 उपस्थिति वर्तते. सहैव अस्मिन् प्रमुखे बहुपक्षीय आयोजने भारतस्य इदं 13वां सहभागित्वं वर्तते. इयं शिखरवार्ता भारतस्य कृते महत सामरिक महत्वं भजते, यतो हि प्रधानमंत्री वैश्विकपटले विकासशील विश्वस्य समाह्वानानि दृढतया उपस्थापयिष्यति. अद्य सायंकाले फ्रांसदेशस्य राष्ट्रपतिः इमैनुअल मैक्रोन इत्यस्य प्रधानमंत्रिणः औपचारिकं स्वागतं विधास्यति. ततः परं श्रीमोदी नूतन सहभागिता निर्माणं अथ अन्ताराष्ट्रिय एकतायाः सुदृढ़ीकरणम् इति मुख्य विषयाधारिते उच्चस्तरीय उपवेशने भागं भजिष्यति. इतः पूर्वं प्रधानमंत्री नरेंद्र मोदी स्लोवाकिया देशस्य यात्रां परिसमाप्यं फ्रांस देशाय प्रस्थितवान्. तेनोक्तं यत् तस्य स्लोवाकिया यात्राया भारत स्लोवाकिया देशयोः द्विपक्षीय सम्बद्धाः अतीव सुदृढ़ा भविष्यन्ति. यात्रायाः अनन्तरं सामाजिक संजालीय संदेशे प्रधानमंत्रिणः

0: जापानदलं द्वे एकम् इति अङ्कान्तरालेन पराजितम्। अस्याः प्रतियोगितायाः पूल ए इत्यस्य अन्तिमे चक्रे गुरुवासरे भारतस्य सम्मुखम् उरुग्वे दलं भविष्यति। भारतीय ऋतुविज्ञानविभागेन सूचितं यत् अरुणाचलप्रदेशे, असमे, मेघालये, हिमालयपादप्रदेशे, पश्चिमबङ्गाले, सिक्किमराज्ये च एतेषु राज्येषु आगामि रविवासरपर्यन्त केषुचित् स्थानेषु तीव्रा अतितीव्रा च वर्षा सम्भाव्यते, तथा च तमिलनाडु राज्ये पुद्दुचेरी कराईकल इत्यत्र च आगामि शुक्रवासरपर्यन्त अतिवर्षायाः सम्भावना वर्तते। ऋतुविभागस्य अनुसारेण अद्य दिल्ली, चण्डीगढ़, हरियाणा, पंजाब, हिमाचलप्रदेश, आंतरिक कर्नाटक, जम्मू कश्मीर, लद्दाख, झारखंड, मध्य प्रदेश, महाराष्ट्र स्थलेषु मेघगर्जनेन सह वृष्टिः, विद्युत च संभाव्यते। अनेन सह प्रतिहोरा 50 किलोमीटर परिमित वेगेन प्रबल वायुश च संभाव्यते। जनाः आवश्यक जनसंचेतनाः पालयन्तु, ऋतुः विभागस्य निर्देशांच अनुसरन्तु। इति वार्ताः।
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సాయం సమీరం కార్యక్రమానికి స్వాగతం. ముందుగా శ్రీమతి ఎన్సి పార్వతీ శంకర్ గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. తర్వాత ఫిట్నెస్ మంత్ర వికాసంలో నషా ముక్త్ భారత్ అభియాన్ గురించి వింటారు. కార్యక్రమంలో ముందుగా లలిత సంగీతం. శ్రీమతి ఎన్సి పార్వతీ శంకర్ గారు పాడిన కొన్ని లలిత గీతాలు వింటారు. ఆకులో ఆకునై, రచన శ్రీ దేవులపల్లి కృష్ణశాస్త్రి గారు

లలిత సంగీతం కార్యక్రమంలో మీరింతవరకు శ్రీమతి ఎన్సి పార్వతీ శంకర్ గారు పాడిన కొన్ని లలిత గీతాలు విన్నారు. ఇంతటితో ఈనాటి లలిత సంగీతం కార్యక్రమం సమాప్తం. సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు ఫిట్నెస్ మంత్ర. మెట్లు ఎక్కడం అనేది ఒక అద్భుతమైన కార్డియో వ్యాయామం, కానీ కొందరు కొద్ది దూరం ఎక్కగానే ఊపిరి అందక ఇబ్బంది పడుతున్నారు. శారీరక దృఢత్వం లేకపోవడం వలన ఇలా జరుగుతూ ఉంటుంది. చాలామందికి రెండు అంతస్తులు మెట్లు ఎక్కగానే విపరీతమైన ఆయాసం రావడం, గుండె వేగం పెరగడం వంటివి జరుగుతూ ఉంటాయి. ఊపిరితిత్తుల సామర్థ్యం తగ్గడం తక్కువ స్టామినాకు సంకేతం. ఈ పరిస్థితిని అధిగమించడం అంటే క్రమబద్ధమైన వ్యాయామం చాలా అవసరం. ఊపిరితిత్తుల శక్తిని పెంచుకోవడానికి కొన్ని పద్ధతుల్ని పాటించాలి. ప్రాణాయామం, బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఊపిరితిత్తులను బలోపేతం చేస్తాయి. ఆహారంలో ఐరన్, వైటమిన్ సి పుష్కలంగా ఉండేలా చూసుకోవాలి. ఇందువలన రక్తంలో ఆక్సిజన్ సరఫరా పెరిగి అలసిపోకుండా ఉంటారు. క్రమం తప్పకుండా చేసే చిన్నపాటి వ్యాయామాలు స్టామినాను రెట్టింపు చేస్తాయి. రోజు ఉదయం లేదా సాయంత్రం ప్రశాంతంగా కూర్చుని దీర్ఘశ్వాస తీసుకోవడం అలవాటు చేసుకోవాలి. ముక్కుతో గాలిని పీల్చి నెమ్మదిగా వదలాలి. దీనివల్ల ఊపిరితిత్తుల్లోని గాలి గదులు ఆల్వియోలీ పూర్తిగా తెరుచుకొని ఆక్సిజన్ గ్రహించే సామర్థ్యం పెరుగుతుంది. కార్డియో వ్యాయామాలు కేవలం మెట్లు ఎక్కడం మాత్రమే కాదు, సాధారణ నడక, సైక్లింగ్ లేదా స్విమ్మింగ్ వంటివి స్టామినాను పెంచుతాయి. గుండె కండరాలను బలోపేతం చేసి తక్కువ శ్రమతో ఎక్కువ ఆక్సిజన్ పంపింగ్ చేసేలా చేస్తాయి. మెట్లు ఎక్కేటప్పుడు వెన్నెముక నిటారుగా ఉంచాలి. వంగి నడవడం వల్ల ఊపిరితిత్తులపై ఒత్తిడి పడి శ్వాస తీసుకోవడం కష్టమవుతుంది. వేగంగా ఎక్కకుండా స్థిరమైన వేగంతో ఎక్కడం అలవాటు చేసుకోవాలి. శ్వాసను బిగబట్టకుండా క్రమ పద్ధతిలో గాలి పీల్చుకుంటూ మెట్లను ఎక్కాలి. అధిక బరువు ఉన్నవారికి మెట్లు ఎక్కేటప్పుడు శరీరాన్ని పైకి నెట్టడానికి ఎక్కువ శక్తి అవసరమవుతుంది. దీనివల్ల త్వరగా ఆయాసం వస్తుంది. సమతుల్య ఆహారం ద్వారా బరువును అదుపులో ఉంచుకోవడం చాలా ముఖ్యం. స్టామినా పెంచుకోవాలి అనుకునేవారు పొగ త్రాగే అలవాటుకు దూరంగా ఉండాలి. ఒకవేళ విశ్రాంతి తీసుకుంటున్నప్పుడు కూడా ఆయాసం వస్తున్నట్లయితే లేదా గుండెలో నొప్పి అనిపిస్తే అది కేవలం స్టామినా సమస్య కాకపోవచ్చు. అలాంటప్పుడు వెంటనే వైద్యుడిని సంప్రదించడం చాలా అవసరం. ఇప్పుడు ఒక పాట వింటారు.

సాయం సమీరం కార్యక్రమంలో ఇప్పుడు వికాసం. నషా ముక్త్ భారత్ అభియాన్. మాదక ద్రవ్యాల దుర్వినియోగాన్ని అరికట్టడానికి భారతదేశాన్ని డ్రగ్ ఫ్రీ దేశం

మార్చడానికి భారత ప్రభుత్వం చేపట్టిన ఒక ప్రత్యేకమైన జాతీయ కార్యక్రమమే నషా ముక్త్ భారత్ అభియాన్. కేంద్ర సామాజిక న్యాయం మరియు సాధికారత మంత్రిత్వ శాఖ ప్రారంభించింది. నషా ముక్త్ భారత్ అభియాన్ యొక్క ముఖ్యమైన వివరాలు. ప్రధాన లక్ష్యాలు ఏంటంటే, అవగాహనను కల్పిస్తుంది. యువత, విద్యార్థులు, మహిళల్లో మాదక ద్రవ్యాల వలన కలిగే అనర్థాలపై విస్తృత ప్రచారం చేయడం ముఖ్యమైన లక్ష్యం. చికిత్స, పునరావాసం, వ్యసనపరులకు కౌన్సిలింగ్, వైద్య చికిత్స అందించడం, వారిని సాధారణ జీవితంలోకి తీసుకురావడం వంటివి చేపడతారు. సమన్వయం, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో, ఆరోగ్య శాఖ, వివిధ స్వచ్ఛంద సంస్థల సహాయంతో ఈ కార్యక్రమం అమలవుతుంది. నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రారంభంలో అత్యంత ప్రమాదకరమైనవిగా గుర్తించిన 272 జిల్లాల్లో అమలు చేశారు. తర్వాత దేశవ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాలకు విస్తరించడం జరిగింది. విద్యా సంస్థలు, కమ్యూనిటీలు, ఆసుపత్రుల ద్వారా డ్రగ్స్ వాడకాన్ని తగ్గించడం ఈ నషా ముక్త్ భారత్ అభియాన్ ప్రధాన ఉద్దేశం.

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం ఈనాటి ప్రసారాల వివరాలు. ఈ ప్రసారంలో 7:15 పల్లెసీముల వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో రకాల గురించి డాక్టర్ కె మధుకుమార్ గారు, గోగు రకాల గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే పునర్వి రైతు మహిళా సంఘం గురించి అందించే వివరాలు వింటారు. తర్వాత జానపద గీతం. వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం చదివిన వారు శ్రీమతి ఆర్ పార్వతి. 7:45 వికసిత్ భారత్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆధ్వర్యంలో మహిళల రక్షణ కోసం పోలీస్ శాఖ అందిస్తున్న సేవల గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయం వింటారు. పరిచయకర్త కార్యక్రమ నిర్వహణ డాక్టర్ జి చంద్రశేఖర్. ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:00 స్వర్మాలిక తెలుగు సినిమా పాటలు. 8:15 కేంద్ర ప్రభుత్వం 12 ఏళ్ల ఎన్డీఏ పాలన, రాయలసీమ ప్రగతి. సీనియర్ జర్నలిస్ట్ షేక్ మహమూద్ భాషా గారి ప్రసంగం వింటారు. ఆకాశవాణి కడప కేంద్ర సౌజన్యంతో ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి రిలే. 8:30 తెలుగులో జాతీయ వార్తలు. 9:30 స్వరమాలిక తెలుగు సినిమా పాటలు. ఈ రాత్రి 10:00 హరికథ ప్రసారమవుతుంది విజయవాడ కేంద్రం నుండి రిలే. ఇవి ఈనాటి కార్యక్రమాల వివరాలు. ఇక రేపటి ప్రసారాల వివరాలు. రేపు ఉదయం 6:00 దేశభక్తి గీతం, ఎగురుతోంది గగనవీధి మువ్వనెల జెండా బృందగానం వింటారు. రచన శ్రీ బులుసు వెంకటేశ్వరరావు గారు, సంగీతం డాక్టర్ కెఎస్ చంద్రశేఖర్. 6:10 భక్తి రంజని కార్యక్రమంలో ముకుందమాల కీర్తనలు, దమ్మపదం వింటారు. 6:30 చింతన కార్యక్రమంలో బౌద్ధ సూక్తులు వింటారు, వ్యాఖ్యత శ్రీ రొక్కాల రాజన్. 6:35 పొలం పనులు కార్యక్రమంలో నీటి సంరక్షణ జాగ్రత్తలు గురించి శ్రీ ఎన్ సుధాకర్ రెడ్డి గారు అందిస్తున్న వివరాలు వింటారు. 7:15 ఉదయ సమీరాల కార్యక్రమంలో నేటిమాట శీర్షికన వరల్డ్ డే టు కాంబాట్ డిజర్టిఫికేషన్ అండ్ డ్రౌట్ గురించి వింటారు. సంపాదకుడు, రచయిత, స్వాతంత్ర్య సమరయోధుడు తిరుమల రామచంద్ర గారి జయంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, ప్రసిద్ధ తెలుగు రచయిత చిలకమర్తి లక్ష్మీ నరసింహం గారి వర్ధంతి సందర్భంగా వారి జీవిత విశేషాలు, జీవన విధానానికి 5 యోగ సూత్రాలు ప్రసంగ ధారావాహిక 2వ భాగం. ప్రసంగకర్త శ్రీ జి వేదభాస్కరం గారు పుష్పాంజలి సమాచారం అని కూడా ఉంటాయి. 8:30 ప్రకాశం జిల్లా సమాచార లేఖ వింటారు. రచన శ్రీ ఎంవిఎస్ ప్రసాద్ గారు. 8:35 కర్ణాటక సంగీతం కార్యక్రమంలో శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారి వయలిన్ వింటారు. శ్రీ పి రవీంద్రుడు గారు మృదంగం, శ్రీ పి ప్రసాద్ గారు తాళం. 8:59 పాటల పల్లకి. రేపు ఉదయం 10:00 ప్రభుత్వ అభివృద్ధి మరియు సంక్షేమ పథకాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు. ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం. 10:20 పాటల పల్లకి ఫోన్ ఇన్ లైవ్. శ్రోతలు ఫోన్ చేయాల్సిన నంబర్లు 0891-2727-244, 2727-2888. ఈ నెంబర్లకు ఫోన్ ఇన్ లైవ్లో పాల్గొనవచ్చు.

పదకొండు గంటలకు మధురిమ పాత తెలుగు సినిమా పాటలు, 12 గంటల 10 నిమిషాలకు మధుమంజరి తెలుగు సినిమా పాటలు, 12 గంటల 40 నిమిషాలకు కార్మికుల కార్యక్రమంలో సత్ కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ వారి కదంబ కార్యక్రమం వింటారు. కార్మిక గేయం కూడా ఉంటుంది. 1 గంట 10 నిమిషాలకు తెలుగు సినిమా పాటలు, 1 గంట 33 నిమిషాలకు మహిళావాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్, 2 గంటల 30 నిమిషాలకు వాతావరణ వివరాలు, 2 గంటల 31 నిమిషానికి ఒకే గీత రచయిత రచించిన సినిమా పాటలు. సాయంత్రం 5 గంటలకు యువవాణి యోజనల కార్యక్రమం, 5 గంటల 30 నిమిషాలకు సంధ్యారాగాలు, 5 గంటల 55 నిమిషాలకు ఉద్యోగ వార్తలు, 6 గంటలకు సమాచారవాణి, 6 గంటల 30 నిమిషాలకు ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2024లో భాగంగా ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య ఇంగ్లాండ్లోని హెడ్డింగ్లీ లీడ్స్లో జరగనున్న T20 క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు. రేడియో సెట్లో మాత్రమే రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా వినవచ్చు. ఈ క్రికెట్ ఆట వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ఉంటుంది. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఆర్ యాప్ ద్వారా కూడా వినవచ్చు. 6 గంటల 30 నిమిషాలకు సాయం సమీరం కార్యక్రమంలో ఫిట్నెస్ మంత్ర, వికాసం, ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన, వ్యక్తిత్వం ఉంటాయి. ఇవి ఈరోజు మరియు రేపటి కార్యక్రమాల వివరాలు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం సమయం 7 గంటల 5 నిమిషాలకు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు. హైదరాబాద్ కేంద్రం నుండి రిలే.

ఆకాశవాణి వార్తలు చదువుతున్నది దుర్గా ఉషారమణి. ఫ్రాన్స్లో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యల గురించి ప్రస్తావిస్తారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలు అందించడంలో భారత్కు సామర్థ్యం ఉందని వాణిజ్య శాఖ మంత్రి పీయూష్ గోయల్ పేర్కొన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ సమీక్షించారు. ఫీఫా ప్రపంచకప్ టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. G7 శిఖరాగ్ర సదస్సులో పాల్గొనేందుకు 2 రోజుల పర్యటన నిమిత్తం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈరోజు ఫ్రాన్స్లోని ఏవియాన్ నగరానికి చేరుకున్నారు. ఈ ప్రతిష్టాత్మక సదస్సు నిన్న ప్రారంభమైంది. ఏవియాన్ చేరుకున్న అనంతరం ప్రధానమంత్రి ఒక సోషల్ మీడియా పోస్టులో వ్యాఖ్యానిస్తూ ప్రపంచ నేతలతో చర్చలు జరిపేందుకు, కీలక అంతర్జాతీయ అంశాలపై అభిప్రాయాలు పంచుకునేందుకు తాను ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నట్లు పేర్కొన్నారు. మరింత స్థిరమైన, సుసంపన్నమైన భూగ్రహం కోసం సామూహిక ప్రయత్నాలను ముందుకు తీసుకువెళ్ళడానికి భారతదేశం ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటుందని ఆయన పునరుద్ఘాటించారు. అంతకుముందు ఏవియాన్ వెళ్లే మార్గంలో ప్రధానమంత్రి స్విట్జర్లాండ్లోని జెనీవాలో దిగారు. విమానాశ్రయంలో ఆయనకు స్విట్జర్లాండ్ అధ్యక్షుడు గే ఫార్మలిన్ ఘనస్వాగతం పలికారు. ఇరు దేశాల నేతలు పరస్పరం కుశల ప్రశ్నలు వేసుకుని భారత స్విట్జర్లాండ్ భాగస్వామ్యాన్ని మరింత బలోపేతం చేయాలనే తమ కృత నిశ్చయాన్ని చాటారు. క్లుప్తమైన ఈ సమావేశం అనంతరం జెనీవా నుంచి దాదాపు 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఏవియాన్కు ప్రధానమంత్రి బయలుదేరి వెళ్లారు. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి పాల్గొనడం ఇది వరుసగా 7వ సారి కాగా, ఈ వేదిక పైన భారత్ భాగస్వామిగా పాల్గొనడం ఇది 13వ సారి. ఈ సదస్సులో భారత్ నిరంతర భాగస్వామి కావడం అనేది ప్రధాన అంతర్జాతీయ సవాళ్లను పరిష్కరించడంలో, అలాగే శాంతి, భద్రత, స్థిరమైన అభివృద్ధి, ఆర్థిక వృద్ధిని పెంపొందించే దిశగా ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న ప్రయత్నాలకు తన వంతు సహకారాన్ని అందించడంలో మన దేశం పెరుగుతున్న పాత్రను ప్రతిఫలిస్తోంది. ప్రపంచ వేదికపైన అభివృద్ధి చెందుతున్న దేశాల స్వరాన్ని, వారి సమస్యలను ప్రధానమంత్రి వినిపిస్తారని భావిస్తుండటంతో భారత్కు ఈ సదస్సు మరింత ప్రాధాన్యత సంతరించుకుంది. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మాక్రోన్ ఈ సాయంత్రం ప్రధానమంత్రికి అధికారికంగా స్వాగతం పలుకుతారు. ఆ తర్వాత కొత్త భాగస్వామ్యాల ఏర్పాటు, అంతర్జాతీయ సంఖ్యభావ పునర్నిర్మాణం అనే అంశంపై జరిగే ఉన్నత స్థాయి వర్కింగ్ సెషన్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ పాల్గొంటారు. ఈ సమావేశంలో G7 దేశాల నేతలు, భాగస్వామ్య దేశాల అధినేతలు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంక్ ఉన్నతాధికారులు ఒకే వేదికపైన చర్చలు జరుపుతారు. కెనడా ప్రధానమంత్రి మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధానమంత్రి కేర్ స్టార్మర్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మొహమ్మద్ బిన్ జాయెద్ అల్ నహ్యాన్లతో కూడా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహిస్తారు. అనంతరం ఈ రాత్రి

ఫ్రాన్స్ అధ్యక్షుడు మ్యాక్రాన్ ఇచ్చే అధికారిక విందుకు మోదీ హాజరవుతారు. రేపు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్తో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ జరపబోయే సమావేశం కూడా అత్యంత కీలకమైనదిగా భావిస్తున్నారు. ఇరు దేశాల మధ్య వివిధ రంగాల్లో ద్వైపాక్షిక సహకారాన్ని మరింత బలోపేతం చేసే మార్గాలపైన ఇద్దరు నాయకులు చర్చిస్తారు. G7 దేశాల శిఖరాగ్ర సదస్సులో యుక్రెయిన్ సంక్షోభంపై అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ వైఖరిని మార్చేందుకు అమెరికా మిత్రదేశాలు ప్రయత్నించనున్నాయి. 4 సంవత్సరాలకు పైగా సాగుతున్న ఈ యుద్ధాన్ని సదస్సు ప్రధాన ఎజెండాకలోకి తీసుకురావాలని మిత్రదేశాలు పట్టుబడుతున్నాయి. యుక్రెయిన్కు అమెరికా మద్దతును కొనసాగించేలాగా, అలాగే శాంతి ఒప్పందం కోసం వచ్చేలా రష్యాపై ఒత్తిడి పెంచేలాగా డొనాల్డ్ ట్రంప్ నొప్పించేందుకు తాను ప్రయత్నిస్తానని ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమాన్యుయల్ మ్యాక్రాన్ ప్రకటించారు. ట్రంప్ నేతృత్వంలోని అమెరికా యుక్రెయిన్కు సహాయాన్ని తగ్గించిన నేపథ్యంలో ప్రస్తుతం ఫ్రాన్స్, ఇతర యూరోపియన్ దేశాలే యుక్రెయిన్కు సైనిక ఆర్థిక రంగాల్లో అతిపెద్ద మద్దతుదారులుగా నిలిచాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. ఫ్రాన్స్లో నీస్ మసేనా నగరంలో మన దేశానికి చెందిన యూనిఫైడ్ పేమెంట్స్ ఇంటర్ఫేస్ యూపీఐ సేవలను కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ ఈరోజు ప్రారంభించారు. సోషల్ మీడియా పోస్టులో ఆయన ఈ విషయం తెలియజేస్తూ, అంతర్జాతీయ స్థాయి డిజిటల్ చెల్లింపుల వేదికను ఫ్రాన్స్లోని ఒక ప్రముఖ రీటైల్ కేంద్రానికి పరిచయం చేయడం యూపీఐ ప్రపంచవ్యాప్త విస్తరణలో మరొక కీలకమైన మైలురాయి అని గోయల్ అభివర్ణించారు. అంతర్జాతీయ స్థాయిలో నమ్మకమైన, సులభతరమైన, పరస్పర అనుసంధానంతో కూడిన డిజిటల్ పరిష్కారాలను అందించడంలో మన దేశానికి ఉన్న సామర్థ్యాన్ని యూపీఐ ప్రత్యేకంగా చాటి చెబుతుందని పీయూష్ గోయల్ పేర్కొన్నారు. ఈ సరికొత్త సేవలు భారత్, ఫ్రాన్స్ దేశాల మధ్య ఆర్థిక సాంకేతిక బంధాలను మరింత బలోపేతం చేస్తాయని, వ్యూహాత్మక భాగస్వామ్య లక్ష్యాలను చేరుకోవడంలో తోడ్పడతాయని కేంద్ర మంత్రి అన్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై కేంద్ర వ్యవసాయ రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమీక్షించారు. న్యూఢిల్లీలో ఉన్నత స్థాయి సమీక్ష సమావేశంలో ఈ సమగ్ర సమీక్ష జరిగింది. రానున్న కాలంలో ఎదురయ్యే అవకాశం ఉన్న ఎల్నేనో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచడం, పప్పు ధాన్యాల సాగులో స్వయం సమృద్ధి సాధించడం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయడంపైన వ్యవసాయ మంత్రి ప్రత్యేకంగా దృష్టి సారించినట్లు వ్యవసాయ మంత్రిత్వ శాఖ ఒక ప్రకటనలో తెలియజేసింది. రైతుల ప్రయోజనాలు కాపాడమే ప్రభుత్వ ప్రథమ ప్రాధాన్యత అని కేంద్ర మంత్రి ఈ సందర్భంగా స్పష్టం చేశారు. ఖరీఫ్ సీజన్లో తలెత్తే ఎలాంటి ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచైనా వ్యవసాయాన్ని, రైతులను రక్షించడానికి అవసరమైన అన్ని ముందస్తు చర్యలు తీసుకోవడంపై సమావేశంలో ప్రధానంగా చర్చించారు. తక్కువ లేదా అసమానమైన వర్షపాతం నమోదయ్యే అవకాశం ఉన్న జిల్లాల్లో ముందస్తు ఏర్పాట్లు పూర్తి చేయాలని కూడా శివరాజ్ సింగ్ చౌహాన్ ఆదేశించారు. భారతీయ వైద్య విధానం హోమియోపతి ఫార్మకోపియా కమిషన్ చైనాలో ఈవేళ నుంచి ప్రారంభమైన 5వ ప్రపంచ ఆరోగ్య సంస్థ అంతర్జాతీయ హెర్బల్ ఫార్మకోపియా అభివృద్ధి నిపుణుల సమావేశంలో పాల్గొంటోంది. మూలిక ఔషధాల అంతర్జాతీయ ప్రమాణాలపై చర్చించేందుకు WHO సభ్య దేశాల నుంచి వచ్చిన ప్రముఖ నిపుణులు ఈ సదస్సులో ఒక వేదికపైన చర్చలు జరుపుతున్నట్లు ఆయుష్ మంత్రిత్వ శాఖ తెలియజేసింది. ఈ ఉన్నత స్థాయి సమావేశంలో PCIMHH డైరెక్టర్ డాక్టర్ రమణ్ మోహన్ సింగ్ నిపుణుడైన సభ్యుడిగా భారత్కు ప్రాతినిధ్యం వహిస్తున్నారు. సంప్రదాయ మూలిక వైద్య రంగంలో భారతదేశానికి పెరుగుతున్న నాయకత్వ పాత్రను, సాక్ష్యాధారాలతో కూడిన అంతర్జాతీయ ఆరోగ్య సంరక్షణ పెంపొందించడంలో మన దేశానికి ఉన్న నిశ్చయాన్ని ఆయన వివరించనున్నట్లు మంత్రిత్వ శాఖ తెలియజేసింది. నాణ్యత, భద్రత, స్వచ్ఛత పరంగా భారతీయ సంప్రదాయ వైద్య ప్రమాణాలను అంతర్జాతీయ ప్రమాణాలతో అనుసంధానం చేయడానికి, అలాగే ప్రపంచవ్యాప్త ఫార్మకోపియాలతో సమన్వయం సాధించడానికి ఇది ఒక కీలకమైన సందర్భం అని ఆయుష్ మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. ఈ నెల 21వ తేదీన జరగనున్న నీట్ యూజీ 2026 రీఎగ్జామినేషన్ నేపథ్యంలో ప్రభుత్వం ఆన్లైన్ మెసేజింగ్, సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై ఈ నెల 22వ తేదీ వరకు ఆంక్షలు విధించింది. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ప్రభుత్వ నిర్ణయాల పట్ల హర్షం ప్రకటిస్తోంది. ఈ నెల 30వ తేదీ వరకు టెలిగ్రామ్ ప్లాట్ఫామ్లో ఇప్పటికే పోస్ట్ చేసిన సందేశాలను సవరించే ఫీచర్ను కూడా నిలిపివేయాలని సదరు సంస్థను ఆదేశించినట్లు ఎన్టీఏ ఒక ప్రకటనలో వెల్లడించింది. 2027 జనగణన మొదటి దశలో భాగంగా హిమాచల్ ప్రదేశ్లో సెల్ఫీ

0: న్యూమరేషన్ గడువు ముగియడంతో ఇవాటి నుంచి గృహాల జాబితా నమోదు, గృహ గణన క్షేత్రస్థాయి పరిశీలనలు ప్రారంభమయ్యాయి. ఎన్యూమరేటర్లు చేపట్టే ఇంటింటి సర్వే వచ్చే నెల 15 వరకు హిమాచల్ ప్రదేశ్లో కొనసాగుతుందని కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తెలియజేసింది. కాగా కేరళ, నాగాలాండ్ రాష్ట్రాల్లో సెల్ఫ్ ఎన్యూమరేషన్ ప్రక్రియ ఈరోజు ప్రారంభమైంది. కేంద్ర తాగునీరు పారిశుద్ధ్య శాఖ ఇవాళ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా 9వ జిల్లా కలెక్టర్ల పేయజల్ సంవాద్ కార్యక్రమాన్ని నిర్వహించింది. జల జీవన్ మిషన్ 2.0 అమలును వేగవంతం చేయడం పైన, అలాగే ఉత్తమ పద్ధతులను పరస్పరం పంచుకోవడంపైన చర్చించేందుకు వివిధ రాష్ట్రాల కలెక్టర్లతో ఈ సమావేశం ఏర్పాటు చేశారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈ రాత్రి అమెరికాలో న్యూజెర్సీలో జరిగే గ్రూప్ ఐ మ్యాచ్లో ఫ్రాన్స్, సెనెగల్ దేశాలు తలపడతాయి. అర్ధరాత్రి 12:30 భారత కాలమానం ప్రకారం ఈ మ్యాచ్ ప్రారంభమవుతుంది. మరొక మ్యాచ్లో నార్వే, ఇరాక్ జట్లు బోస్టన్ స్టేడియంలో తలపడతాయి. విశేషాలు మరొకసారి. G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అభివృద్ధి చెందుతున్న దేశాల సమస్యలను ప్రస్తావించనున్నారు. దేశవ్యాప్తంగా 2026 ఖరీఫ్ సీజన్ సన్నద్ధతపై వ్యవసాయ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ ఈరోజు సమగ్ర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఫీఫా ప్రపంచకప్ 2026 టోర్నమెంట్లో ఈరోజు ఫ్రాన్స్, సెనెగల్, నార్వే, ఇరాక్ జట్లు తలపడతాయి. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం.
2: మీ మార్కెట్ రిటర్న్స్ ను వేగంగా పెంచుకోవడానికి మీరు సిద్ధంగా ఉన్నారా? ఎల్ఐసి ఇండెక్స్ ప్లస్ నెలకి కేవలం 2500 రూపాయల ప్రీమియంతో ఫ్లెక్సీ స్మార్ట్ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 50లోని స్టాక్స్ లో పెట్టుబడి పెడుతుంది. లేదా ఫ్లెక్సీ గ్రోత్ ఫండ్, ఇది నిఫ్టీ 100 పై దృష్టి సారించి అభివృద్ధిని లక్ష్యంగా ఉంచుతుంది. ఎల్ఐసి హర్ పల్ ఆప్కే సాథ్.

0: ఈనాటి పల్లె సీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో వరిలో రకాల గురించి డాక్టర్ కె మధుకుమార్ గారు, గోగు రకాల గురించి డాక్టర్ శ్రీనివాస్ గారు, అలాగే పునర్వి రైతు మహిళా సంఘం గురించి అందించే వివరాలు వింటారు.
1: ఈనాటి పల్లె సీమలు కార్యక్రమంలో మొదటి అంశంగా వరి సాగులో రకాల గురించి వ్యవసాయ శాస్త్రవేత్త డాక్టర్ మధుకుమార్ గారు అందించే వివరాలు వింటారు. రెండవ అంశంగా గోగు పంటలో రకాల గురించి శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ గారు అందించే వివరాలు వింటారు. చివరి అంశంగా రైతు సేవలో పునర్వి రైతు మహిళా సంఘం పద్మజ గారు అందించే వివరాలు వింటారు.
2: ఈరోజు దేశంలోనే కాదు రాష్ట్రంలో కూడా వరి ప్రధానమైన పంట. ముఖ్యంగా వరి సాగుకు సంబంధించి ఇంతవరకు చాలా రకరకాలైనటువంటి పద్ధతులు, విత్తే పద్ధతుల దగ్గర నుంచి పండించే పద్ధతులు అన్నీ కూడా రకరకాల ప్రాంతాల్లో రకరకాలుగా అక్కడున్న సమస్యలు బట్టి చేస్తున్నారు. ఎదైతేనేమి, ఉడుపైతేనేమి, మిషన్ అయితేనేమి. అయితే వరి సాగు చేసేటప్పుడు ముఖ్యంగా అందరూ రైతులు గుర్తుపెట్టుకోవాల్సింది, వరి ఎలా సాగు చేసినా పండుద్ది, అయితే దాన్ని ఎలా పండించాలనేదే క్వశ్చన్. ముఖ్యంగా వరిని పండించేటప్పుడు ప్రతి వరిలో కూడా సందర్భానుసారము ప్రాంతీయాలకు ఆధారంగా కొన్ని రకాలను తయారు చేయడం అనేది జరుగుతుంది. ఈ రకాలన్నీ కొన్ని 120 రోజులు ఉంటాయి, కొన్ని 130 రోజులు ఉంటాయి, కొన్ని 150 రోజులు కూడా ఉంటాయి. అంటే అక్కడ నీటి వసతి ఎక్కువగా ఉంటే ఎక్కువ కాలపరిమితి కలిగిన రకాలు వేసుకోవాలి, నీటి సదుపాయం తక్కువగా ఉన్న ఏరియాల్లో తక్కువ కాలపరిమితి వేసుకోవాలి. మొదట పంటకి ఏ కాలపరిమితి అనేది ప్రాంతాల వారీగా ఉంటుంది. రెండో పంటకు మాత్రం ఖచ్చితంగా స్వల్పకాలిక రకాలు, అంటే 120 నుంచి 125 రోజుల కాలపరిమితి రకాలను మాత్రమే వేసుకోవాలి. ఇది జనరల్ సిఫార్సు. ఇక సాగు విషయానికి వస్తే మనము లైఫ్ సైకిల్

0: సైకిల్ అని ఒకటి ఉంటుంది, ఏ జీవికైనా. ప్రాణం ఉన్న ప్రతి జీవికి కూడా ఒక జీవిత చరిత్ర ఉంటుంది. ఆ జీవిత చరిత్రలో వరికి సంబంధించి మూడు దశలు ఉంటాయి ముఖ్యంగా. ఒకటి నారుమడి దశ, రెండు శాకీయ దశ, మూడు ప్రత్యుత్పత్తి దశ. వ్యవసాయం చేసే రైతైనా ఒకటి గుర్తుపెట్టుకోవాలి, మనం ఇచ్చినటువంటి ఎరువుల యాజమాన్యం శాకీయ దశ వరకే ఉంచాలి. ఒకసారి కనుక పొట్టకు తగిలిందంటే ఇక ఎరువులు వేయడం ఆపేయాలి. అది మొదటి పాయింట్. మీరు ఎంత ఎరువుల యాజమాన్యం చేయాలనుకున్నా, ఏ ఎరువు వేయాలనుకున్నా నాటిన రోజు నుంచి పొట్టదశ, చిరుపొట్ట దశ వరకు మాత్రమే వేసుకోవాలి. ఏ రకమైనా సరే, ఇన్ని రోజుల కాలపరిమితి అయిన రకమైనా సరే, పొట్ట నుంచి పూతకి నెల రోజులు, పూత నుంచి కోతకి నెల రోజులు. కాబట్టి ఈ 60 రోజులు అనేది కాలపరిమితులు మారినా ఈ ప్రత్యుత్పత్తి దశ మాత్రం మారదు. అది మాత్రం గుర్తుపెట్టుకోండి. ఒకటి కనుక పూత అనేది ఫలానా రోజు వచ్చిందంటే ఆ రోజుకి కరెక్ట్గా నెల రోజుల్లో కోత దశలో ఉంటుంది, కోతకి సిద్ధం అన్నమాట. కాబట్టి ఎరువుల యాజమాన్యం శాఖీ దశ వరకే ఉంటుంది. ఈ 60 రోజులు అనేది మాత్రం ప్రతి రకానికి ఫిక్స్డ్గా ఉంటుంది. అయితే ఈ మధ్యకాలంలో యూరియా వాడకం గురించి కానీ ఇతర సేంద్రీయ వ్యవసాయం కానీ ఈ మధ్యన వస్తున్న సందర్భంలో ముఖ్యంగా రైతు సోదరులు గమనించాల్సింది, యూరియా మేనేజ్మెంట్ చేసేటప్పుడు మీరు ఎంత ఎరువు వేస్తున్నారో ఎక్కువ విడతలుగా ఉడిచిన నుంచి పొట్టదశ మధ్యలోనే వేయాలి. నెంబర్ ఆఫ్ డోసెస్ పెంచుకోండి, ఎక్కువ దఫాలుగా వేయండి, తక్కువ మోతాదులో వేయండి. ఒకవేళ కనుక మీరు గత్తాలు, పచ్చిరొట్ట ఎరువులు వేసినట్టయితే మిగతా రైతులు వేయిన రైతు వేసిన ఎరువు మోతాదుకి 25% తగ్గించుకొని వేసుకోవాలి. ఎందుకంటే ఈ పచ్చిరొట్ట ఎరువుల్లోని, ఈ గత్తాల్లోని కూడా మనకి న్యూట్రియన్స్ వస్తాయి కాబట్టి ఎరువును తగ్గించుకోవాలి. రెండో విషయం ఏంటంటే మొక్క గనక యొక్క ఎదుగుదల, పిలకలు పెట్టే సామర్థ్యం అంతా బాగున్నప్పుడు ఎక్కువ అంటే పక్వాలతో పోలికతో కాకుండా అవసరం మేరకు మాత్రమే నత్రజని ఎరువుల్ని వినియోగించడం చేయాలి. పొటాష్ ఎరువుని జనరల్గా రెండు దప్పాలుగా, అంటే మొదటిసారి ఉడిచినప్పుడుగా, రెండవది చిరుపొట్ట దశలోనే, ఈ రెండు సార్లు వేసుకోవాల్సి ఉంటుంది. మీకు సిఫార్సు చేసే ఎరువులు ఏవైతే ఉన్నాయో దానికి మించి వాడకండి. ఒకవేళ వాడినట్టయితే మీకు అనవసరంగా పురుగులు తెగుళ్ళు సమస్య పెరిగి మీకు ఖర్చు పెరుగుతుందే తప్ప దిగుబడిలో ఎటువంటి మార్పు అయితే మాత్రం రాదు. కాబట్టి సిఫార్సు చేసిన ఎరువులనే వాడండి, సిఫార్సు చేసిన పద్ధతుల్లోనే వాడండి. మీరు రకాలు ఎంపిక చేసుకునేటప్పుడు చాలా జాగ్రత్తగా ఈ రకాలను, సూట్ అయిన రకాలను మాత్రమే ఎంపిక చేసుకోండి. మీ కాల పరిమితి అనేది అడిగి మీరిప్పుడు సాగు చేస్తున్న రకాలకి ఆ కొత్త రకాల యొక్క కాల పరిమితి కనుక సరిపోతే అలాంటి రకాలను మాత్రమే మీరు సాగు చేయాల్సి ఉంటుంది. ముఖ్యంగా ఎవరైతే అంటే ఈ జిల్లాలో ఖరీఫ్ వేస్తే ఒక మొదటి పంటే వరి ఉంటుంది, రెండో పంట వరి ఉండదు కాబట్టి మీకు అంత ప్రాబ్లం ఉండదు. కానీ రెండో పంట వరేసే రైతులు అయితే మాత్రం రబీ సీజన్లో అగ్గి తెగులు, పీక పురుగు, జింక్ లోపం అనేవి ఈ చలికి వచ్చే అవకాశాలు ఉంటాయి కాబట్టి అవి కనుక గమనించినట్టయితే దానికి సిఫార్సు చేసినట్టు మందులు పిచికారీ చేసుకోవాల్సి ఉంటుంది. ముఖ్యంగా ప్రతి ఒక్కరూ వ్యవసాయ పంచాంగాల్లో కానీ మీకు ఇప్పుడున్న సోషల్ మీడియాలో కానీ వరికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు అటు శాస్త్రవేత్తలు కానీ వ్యవసాయ అధికారులు కానీ రైతులు కానీ అందరూ చెప్తూ ఉంటారు, అవి క్షుణ్ణంగా పరిశీలించండి. అందులో ఉండేది ఒకే ఒక్క, ఏ మొక్క సాగుదలనైనా ఒకటే లాజిక్, దాని జీవిత చరిత్రలో ఇంపార్టెంట్ దశలు ఏంటి, ఏ దశకి ఎరువు ఎప్పుడు కొట్టాలి, ఏ దశలో పురుగు ఆశిస్తారు, ఈ రెండూ తెలుసుకుంటే ఏ వ్యవసాయమైనా సరే సులభతరంగా చేసుకోవచ్చు. ప్రతి పురుగు అని చెప్పింది ప్రతి దశలోని ఆశించదు, ప్రతి నెలలోని ఆశించదు, అది ఒక పర్టికులర్ టైంలోనే పురుగు కానీ తెగులు కానీ వస్తుంది, పర్టికులర్ పరిస్థితుల్లో మాత్రమే వస్తుంది. కాబట్టి ఏదైనా సరే అవగాహన చేసుకునేటప్పుడు ఈ టైంలో ఏ జబ్బు వస్తుంది, ఏ తెగులు ఏ పురుగు వస్తుంది, లేక ఏ లోపాలు ఉంటాయి అనేది దృష్టిలో పెట్టుకొని మేనేజ్మెంట్కి వెళ్లాల్సి ఉంటుంది.
1: గోగులో మనకు తెలుసు రెండు రకాల గోగు ఉన్నాయి, నారగోగు, కూరగోగు, అలాగే సిసాలు, సిసాలు అంటే కిత్తనార, అలాగే మూడవది సన్నహెంపు, మనకు తెలుసు కట్టి జనుము. సో ఈ మూడు పంటలు విడుదల చేయడం జరిగింది. అలాగే కూరగోగులో భీమిలి అనేటువంటి రకము విడుదల చేయడం జరిగింది. రైతు సోదరులు మరి ఒక 20 సంవత్సరాల ముందు చూసినట్లయితే దగ్గర 4 లక్షల నుంచి 5 లక్షల హెక్టార్ల వరకు కూడాను ఈ యొక్క నారగోగును వేస్తూ ఉండేవాళ్ళు. కానీ వివిధ పరిస్థితులను బట్టి, అంటే మనం ముఖ్యంగా విజయనగరం

0: శ్రీకాకుళం పార్వతీపురం ఈ జిల్లాలో నీటి వసతి లభ్యత ఉండటం బట్టి రైతు సోదరులు గోగు నుంచి మిగతా పంటల వైపు వెళ్ళటం జరిగింది. అందులో మరి వరి కానీ మొక్కజొన్న కానీ మిగతా పంటల వైపు వెళ్ళారు. అయినప్పటికీ కూడా కొంతమంది ఔత్సాహిక రైతులు లేకపోతే అలవాటు పడినటువంటి రైతులు ఇంకా మరి గోగు సాగును చేస్తున్నారు. ఇందులో కొన్ని యాజమాన్య పద్ధతులు రైతు సోదరులు గమనించినట్లయితే ఇందులో మరి ఏప్రిల్ మే నెలలో మరి విత్తనాలు తొలకరి వర్షానికి విత్తనాలు చల్లుకోవాలి. అలాగే మరి పంట వేయటం లేట్ అయినట్లయితే మరి దిగుబడి తగ్గే అవకాశం ఉందన్నమాట. ఎందుకంటే గోగు అనేది ఇది కాంతికి అనుకూలంగా వచ్చేటువంటి పంట, అంటే ఫోటో సెన్సిటివ్ క్రాప్ అనమాట. మనం పంట ఎప్పుడేసినప్పుడు కూడాను వింటర్ సీజను అంటే చలి వచ్చినప్పుడు వెంటనే పూత వచ్చేసి మనకు దిగుబడి వస్తుంది అనమాట. సో ఎప్పుడైతే మే నెలలో వేసినట్లయితే మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ 5 నెలల్లో అవకాశం ఉంటుంది కాబట్టి మరి పంట ఎక్కువగా పెరుగుతుంది. మనకి ఇందులో ప్రధానమైన ప్రోడక్ట్ నార, నార కాబట్టి మొక్క ఎక్కువగా ఎత్తు పెరగాలి, అదేవిధంగా మరి కాండం దృఢంగా ఉండాలి. సో ఈ లక్షణాలను పట్టుకొని విత్తే సమయం అనేది చాలా ప్రాముఖ్యం అనమాట. సో మే నెల జూన్ నెల మొదటి పక్షంలాగా విత్తుకున్నట్లయితే మొక్క ఏపుగా ఎదిగి మంచి దిగుబడిని ఇస్తుంది. అలాగే రైతు సోదరులు సాధారణంగా వాళ్ళ యొక్క సొంత రకాలను ఉపయోగిస్తూ ఉంటారు. సో ఇందులో ఏంటంటే మరి దగ్గర దగ్గరగా విత్తుతూ ఉంటారు. సో దానివల్ల దిగుబడి రాదు కాబట్టి సాలల్లో విత్తుకోవాలి రైతులు అవకాశం ఉన్నట్లయితే. అలాగే మొక్కకి మొక్కకి దూరం ఉంచుకోవాలి. 6 నుంచి 7 కేజీల విత్తనం ఎకరానికి సరిపోతుంది. ఎక్కువగా తీసుకున్నట్లయితే మొక్క దృఢంగా ఉండక నార తక్కువ వస్తుంది. 6 నుంచి 7 కేజీలు మాత్రమే వాడాలి. అధిక దిగుబడి ఇచ్చేటువంటి రకాలను ఎన్నుకోవాలి. రీసెంట్గా రిలీజ్ అయిన వెరైటీలు AMV 10, AMV 11 అనేటువంటి రకాలు, ఇది 10 నుంచి 12 నార దిగుబడి ఇస్తుంది ఎకరానికి. అదేవిధంగా క్వాలిటీ కూడా మంచిగా ఉంటుంది. అలాగే ఈ రకాలు ముఖ్యమైనటువంటి తెగులు ఇనుము తెగులు, తిన రూట్ రాట్ అంటాము. ఇది వచ్చిందంటే 50 నుంచి 60% దిగుబడి తగ్గిపోతుంది కాబట్టి తుప్పు తెగులను తట్టుకునే రకాలు, రసం పీల్చే పురుగులు తట్టుకునే రకాలు AMV 9, 10, 11 ఇవి సమర్థవంతంగా తట్టుకుంటాయి. దగ్గర 12 క్వింటాల దిగుబడి ఇస్తాయి కాబట్టి రైతు సోదరులు కొత్త రకపు విత్తనాలను వాడుకున్నట్లయితే ఉపయోగము. అలాగే మరి కలుపు ఇందులో ప్రధానమైన సమస్య. రైతు సోదరులు ఎక్కువగా ఖర్చు పెట్టేది, ఇది పెట్టుబడి తక్కువగా ఆశించేటువంటి పంట, అయినప్పటికీ కలుపుకే ఎక్కువ ఖర్చు అవుతుంది కాబట్టి ప్రీ ఎమర్జెన్సీ హెర్బిసైడ్ ప్రిట్లాక్లోర్ కానీ పెండిమెథాలిన్ కానీ 2 ml/L వాడుకున్నట్లయితే ఎర్లీ దశలో వచ్చేటి కలుపును మనం సమర్థవంతంగా నివారించుకోవచ్చు. అలాగే రైతు సోదరులు ఇంకొకటి ఎక్కువ ఖర్చు అయ్యేది ఇందులో ఏంటంటే పురుగులు సమస్య లేకపోతే ఇంకా ఎక్కువ ఉండదు కాబట్టి ప్రాముఖ్యమైన ఖర్చు ఇది ఎందుకు పెడతారంటే కర్ర తీతకు ఎక్కువ వాడతారు. జనరల్గా రైతు సోదరులు కర్ర మొత్తం పీకుతారు, పీకి ఊరవేస్తారు, కానీ అది మంచి పద్ధతి కాదు. ఊరవేసినప్పుడు సూక్ష్మజీవులు ఆ కర్రలోకి వెళ్ళి సరిగ్గా రెట్టింగ్ అవ్వదు అనమాట. కాబట్టి రైతులు కొడవలతో కొయ్యాలి, బేస్ లెవెల్కి కొడవలతో కోసి వాటిని చిన్న చిన్న కట్టలుగా కట్టి మంచి నీటి ఎరువులు ఊరబెట్టినట్లయితే 12 నుంచి 15 రోజుల్లో కర్ర బాగా ఊరి మంచి నార వస్తుంది అనమాట. అలాగే నార కూడాను వాతావరణంలో ఎండబెట్టి అమ్ముకున్నట్లయితే మంచి దిగుబడి వస్తుంది. గత సంవత్సరం ఈ సంవత్సరం కూడాను గోగు నారకి సుమారుగా క్వింటాల్కి 65 నుంచి 70 రూపాయలు కేజీ, అంటే 6 నుంచి 7 వేలు క్వింటాల్ ఉంది. సుమారుగా 8 క్వింటాల్ వేసుకున్నా కూడాను రైతు సోదరులకు 50 నుంచి 60 వేలు సాగు ఖర్చు పోను, 30 నుంచి 40 వేలు ఈజీగా మరి ఆదాయం నుంచి తీసుకోవచ్చు. సో ఇది ఒక మంచి పంట. అలాగే నార అమ్ముకోవటం కాకుండా వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడా దీని నుంచి మనం తీసుకోవచ్చు. సో ఈ ఫైబర్ నుంచి కొన్ని సెల్ఫ్ హెల్ప్ గ్రూపులు కానీ చిన్న చిన్న గ్రూపులు కానీ ఫామ్ అయ్యి కొన్ని మ్యాట్స్ కానీ లేకపోతే తాళ్ళు కానీ ఇలాంటి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ చేసుకున్నట్లయితే ఉపయోగం ఉంటుంది. అలాగే కూరగోగు నుంచి ఒక వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్ ఏంటంటే ఫ్లవర్స్ నుంచి క్యాలిక్స్, ఆ క్యాలిక్స్ నుంచి మనం టీ తయారు చేసుకోవచ్చు, హెర్బల్ టీ, హైబిస్కస్ టీ అంటున్నారు. ఇది చాలా యాంటీ ఆక్సిడెంట్స్ ఉండి ఆరోగ్యానికి ఉపయోగకరం కాబట్టి ఇది కూడా మేము రీసెర్చ్లో పెట్టాము. 1-2 వెరైటీలు త్వరలోనే రిలీజ్ అవుతాయి. సో ఈ హైబిస్కస్ టీ కూడా ఉపయోగకరంగా ఉంటుంది. ఇలాగ రైతు సోదరులు ఎక్కడైతే మరి వరి మొక్కజొన్న అవకాశం లేదో అలాంటి ప్రదేశాల్లో ఈ యొక్క గోగును కానీ తిస్సాలు కిత్తనార కూడా మంచిది. ఇది కూడా మనం తీసుకున్నట్లయితే రైతులకి అదనపు ఆదాయం చేకూర్చడానికి వీలవుతుంది. సో ఈ యాజమాన్య పద్ధతులు పాటించినట్లయితే రైతుకు నికరాదాయం పెరుగుతుంది. గోగు పంటను కూడా మరి జాతీయ స్థాయిలో ఎంకరేజ్ చేస్తుంది గవర్నమెంట్. మరి ఎందుకంటే ప్లాస్టిక్ తగ్గించాలి, మరి న్యాచురల్ ఫైబర్స్ పెంచాలి అన్న ఉద్దేశంతో ఎంకరేజ్ చేస్తుంది కాబట్టి ముందు ముందు ఇంకా ప్రైస్ పెరిగే అవకాశం ఉంటుంది. చాలా అవకాశాలు కూడా ఉంటాయి వాల్యూ యాడెడ్ ప్రొడక్ట్స్ కూడాను. మరి అంశాలు ఉపయోగపడ్డాయని నమ్ముతూ అందరికీ ధన్యవాదాలు.
1: పునర్వి రైతు ఉత్పత్తిదారుల సంస్థను ఏర్పాటు చేసుకున్నాం. ఇక్కడ

చాలామంది మహిళలు యువతీ యువకులు మాత్రమే మాకు ముందుగా రైతులుగా చేరారు. ఎందుకంటే మనం అందరము ఆర్గానిక్గా సేంద్రియంగా పండిద్దాం, మంచి ఆహారాన్ని అందిద్దాం అని ఆశ ఉన్నవాళ్ళమే అయినప్పటికీ మనకి వ్యవసాయానికి కావలసిన ఎరువులు సహజంగా అందట్లేదు, వాటికి కావాల్సిన పురుగు మందులు సహజమైనవి అందట్లేదు. ఇవి మరి కెమికల్స్ మనము కొనుక్కుంటూ ఆర్గానిక్ ఫార్మింగ్ని ఎలా చేస్తాం? మనందరికీ మంచి ఆహారం అవసరమే, కానీ భూమిని బాగు చేసేది ఎవరు? బాగు చేసే రైతుకు సహాయం చేసేది ఎవరు? దీనికోసం పునర్వి రైతు ఉత్పత్తిదారుల సంఘంలో ఉన్న సభ్యులందరూ కలిసి ఒక చిన్న ప్రయత్నం అయితే ఇప్పుడు చేస్తున్నారు. మనము తిని పడేసే పాడైపోతున్న పండ్లు, అలాగే ఆ పండ్ల తాలూకా వ్యర్థాలు, కూరగాయల తాలూకా వ్యర్థాలు, వీటన్నిటినీ ఒక డైజెస్టర్, ఒక ట్యాంక్ లాంటిది కట్టుకొని ఆ ట్యాంక్లో పులియబెట్టుకొని రకరకాల లిక్విడ్ ఫర్టిలైజర్స్ తయారు చేస్తున్నారన్నమాట. అంటే మనం ఏదైతే వ్యర్థమని పూర్వం పెంట మీద వేసుకునేవాళ్ళం అది ఎరువైపోయేది, సహజంగా అది తెచ్చుకొని మనం ఎరువులు పొలంకి వాడుకునేవాళ్ళం. ఇప్పుడు పాడి పంట దూరం అయిపోయినాయి, మరి దానికి తోడు అనర్థం తెచ్చే రకరకాల ప్లాస్టిక్లు, గాజులు ఇవన్నీ కూడా మన పెంట పోగుల్లోకి చేరిపోయినాయి. మరి దాన్నేమో మనం స్వచ్ఛమైన గ్రామాలుగా చేసుకోవాలని ఊరి చివర గెడ్డల్లోనో ఊరి చివర ఉండే బట్టీల్లో అక్కడ వేసుకుంటూ ఉన్నాం. దాన్ని అప్పుడప్పుడు కాల్ చేస్తున్నాము, మనది స్వచ్ఛ గ్రామము అవుతుందని ఆశలతో ఉన్నాం. కానీ మనకి వనరులుగా ఉండాల్సిన మన వాటిని కాల్చుకొని తగలబెట్టుకొని నదుల్ని పాడు చేసి తిరిగి మన ఆరోగ్యాన్ని ప్రకృతిని పాడు చేసే అనేక రకాల వనరుల్ని మనం వ్యర్థాలుగా మార్చుకుంటూ మరి పెట్టుబడి ఎక్కువ పెట్టుకుంటూ నష్టాల పాలవుతూ అలాగే మన ఆహారం తిన్న వాళ్ళ ఆరోగ్యం కూడా పాడు చేసుకుంటున్నాం కదా అన్న తలంపుతో అనేక మంది ఇప్పుడు గ్రాడ్యుయేట్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్ కూడా వాళ్ళు ఉద్యోగ ప్రయత్నాలు మానికొందరు, ఉద్యోగాలు మానికొందరు మనం ఉత్పత్తిదారు రైతు ఉత్పత్తిదారుల సంఘం అయితే పెట్టుకున్నారు. ఈ సంఘాలు ఎక్కువ మంది రైతులు తెలియక చేరకపోతున్నారు. ప్రతి రైతు కూడా మనం భవిష్యత్తులో వ్యవసాయం చేయాలంటే వ్యక్తిగతంగా మనం చేయలేము, మనందరం ఒక కోఆపరేటివ్ స్పిరిట్తో ఉమ్మడిగా ఎఫ్పిఓలు అయితే మనం జాయిన్ అవ్వాలి. ఎఫ్పిఓల ద్వారా చాలా ప్రయోజనం ఉంది రైతులకి, ఇది తెలుసుకుంటే మనం ఎఫ్పిఓలో చేరి మనము ఉద్యోగాలకి అర్థించకుండా మన పిల్లలు కూడా ఉద్యోగాలు వేట లేకుండా మనమే ఉద్యోగాలు సృష్టించవచ్చు. మన పిల్లలు రోజుకు ఒక 3 టన్నుల వేస్ట్ని వేస్ట్గా అవ్వకుండా రోజుకి 2 సార్లు సేకరిస్తారు. పండ్ల తొక్కలు, అలాగే కొబ్బరి బొండాలు, కొబ్బరి పీచు, పొయ్యి బుగ్గి, కూరగాయలు వెంటనే సేకరించడం వల్ల అవి వాసన రాకుండా చక్కగా ప్రాసెస్ అవుతాయి. ఏదైతే మళ్ళీ మనం ఎరువుగా తయారు చేసుకోవచ్చు వాటిని ఎరువుగా తయారు చేస్తూ బయో ఫర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ ఉంటాయని అవన్నీ పెద్ద స్థాయిలో పెట్టుకోవాలంటే చాలా పెట్టుబడి అవుతుంది కదా. మనం ఎఫ్పిఓ ద్వారా ఏం చేద్దాము అంటే వీళ్ళందరూ కలిసి యూత్ అంతా కలిపి రోజుకి 3 టన్నుల లిక్విడ్ ఫర్టిలైజర్ తయారు చేయడం పెట్టారు. దాంట్లో యాస్పర్జిల్లస్ లాంటివి, తర్వాత బ్యాసిల్లస్, యాస్పర్జిల్లస్ నైజరు, తర్వాత సూడోమోనాస్, ఇందాక చెప్పినట్లు అవన్నిటినీ కూడా కల్చర్ని వీళ్ళు చాలా సూక్ష్మంగా చెట్టు నీడల్లో ట్యాంకులు కట్టి ఆ ట్యాంకుల్లోనే ఈ ఆవు పేడ, ఈ పళ్ళ తాలూకా తొక్కలు అవన్నీ వేసి తయారు చేసి రైతులకు పంచడం మొదలుపెట్టారు. రైతులు ఇవి వాడిన తర్వాత ఎక్కువ మంది చేరడం మొదలైంది. ఇది ఈ సంవత్సరం 1000 మంది రైతుల్ని చేర్చుకోవాలి, ఒక 25 మంది చదువుకున్న యువతి యువకుల్ని ఎంటర్ప్రినర్స్గా తయారు చేయాలనే సంకల్పంతో ఇప్పుడు ఈ ఎఫ్పిఓ ప్రయత్నం చేస్తున్నారు. కాబట్టి మనం తలుచుకుంటే మన పిల్లలు ఆరోగ్యమే కాకుండా మన భూమి ఆరోగ్యమే కాపాడుకుంటూ మన పంటల్ని ఉత్పత్తులుగా తయారు చేసుకోవడానికి ఆయుధం మన చేతుల్లోనే ఉంది. కాబట్టి మనం చేయవలసిందంతా సంఘటితమవడమే, ఒకరికొకరికి సహకరించుకుంటూ ప్రభుత్వం వారు, వ్యవసాయ పరిశోధన శాస్త్రవేత్తలు వీళ్ళందరూ ఇస్తున్న సహకారాన్ని మనం అందించుకోగలగాలని

0: అన్నమాట. మనం కొంతమంది మన పిల్లలకి ఉద్యోగాలు రావచ్చు, కొంతమంది బయటికి వెళ్ళిపోతారు, కానీ అందరికీ పెద్ద పెద్ద ఉద్యోగాలు రాకపోవచ్చు. అప్పుడు మన భూమి వదిలేసి ఎక్కడో చిన్న చితికా పనులు చేసుకునే బదులు మన భూమిని కాపాడుకుంటూ పంటలు పండించుకుంటూ పంటల ద్వారా వచ్చిన వాటిని ఉత్పత్తులుగా మార్చుకుంటూ అగ్రి రిలేటెడ్ చిన్న చిన్న పరిశోధన చిన్న చిన్న పరిశ్రమలు కూడా పెట్టుకోవడానికి మనకే కాదు మన వచ్చే తరాలకు కూడా మనం ఎంప్లాయ్మెంట్ కూడా జనరేట్ చేసే అవకాశం మన దగ్గర ఉంది. గ్రామ స్వరాజ్యం అంటే మరి ఎక్కడో కాదు, మన చేతుల్లోనే ఉందని ఇక్కడ కొంతమంది నిరూపిస్తున్నారు. దీని పునర్వి ఎఫ్పిఓకి మరి ఇక్కడ ఏఆర్ఎస్ నుంచి ఈ మధ్యకాలంలో సుమారు 8 లక్షల రూపాయల విలువైన యూనిట్లు చిన్న చిన్నవి అందజేయడం కూడా జరిగింది. దానితో మన పునర్వి రైతులు ఇందాక చెప్పినట్లు 50% కంటే ఎక్కువ మంది యువతీ యువకులు ఉన్నారు. కాబట్టి వాళ్ళు టెక్నాలజీని అందిపించుకుంటూ తోటి రైతులకు కూడా టెక్నాలజీని అందజేస్తూ ఒకరికొకరు సహకరించుకుంటూ చేస్తున్నారు. ఎఫ్పిఓ ద్వారా ఇప్పుడు మరి ఏఆర్ఎస్ కేవీకే వారి సహకారం ద్వారా సొంతగా యూనిట్లు పెట్టుకోగలుగుతున్నారు. ఇవి ఇంకా మార్కెటింగ్ కూడా బలోపేతమయ్యి యూనిట్లు సెల్ఫ్ సస్టైన్ అయ్యే స్థాయికి వస్తే ఇంకా ఎంతోమంది ఈ యూనిట్లు పెట్టుకోగలరని, విన్నది మనకి ఉపయోగపడింది అందిపుచ్చుకొని దాన్ని మళ్ళీ నలుగురికి తెలియచేద్దామా అన్న తపన మనలో ఉంటే మనం తప్పకుండా ఈ వ్యవసాయాన్ని వ్యవసాయ ఉత్పత్తుల్ని మంచిగా ఏ కెమికల్స్ లేకుండా చక్కగా పండించవచ్చు, చక్కగా అన్నదాతలం అవ్వచ్చు. అన్నదాత అంటే స్వార్థపరుడు కాదు, అందరి మేలు కోరేవాడు అనేది మనం నిరూపించవచ్చు.
1: ఈనాటి పల్లెసీమలు కార్యక్రమంలో మీరు ఇంతవరకు మొదటి అంశంగా వరి సాగులు రకాల గురించి శాస్త్రవేత్త డాక్టర్ మధుకుమార్ గారు అందించిన వివరాలు విన్నారు. రెండవ అంశంగా గోగు పంటల రకాల గురించి శాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాస్ గారు అందించిన వివరాలు, అలాగే రైతు సేవలో పునర్వి రైతు మహిళా సంఘం పద్మజ గారు అందించిన వివరాలు విన్నారు.
2: ఇప్పుడు జానపద గీతం వింటారు.

0: తల్లిగ తల్లి.
1: జానపద గీతం విన్నారు. ఇప్పుడు వ్యవసాయ సమాచారంలో పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సమాచారం వింటారు. చదివిన వారు శ్రీమతి ఆర్ పార్వతి.
2: రైతు సోదర సోదరిమణులకు నమస్కారం. ఈనాటి మన కార్యక్రమంలో ఆచార్య ఎన్జి రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం చింతపల్లి ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం వ్యవసాయ శాస్త్రవేత్తలు పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు అందిస్తున్న వాతావరణ ఆధారిత వ్యవసాయ సూచనలు వింటారు. వాతావరణ ఆధారిత సూచనలు. భారత వాతావరణ విభాగం వారు అందించిన సమాచారం ప్రకారం రానున్న వారంలో చాలా తక్కువ నుండి తేలికపాటి వర్షపాతం, అంటే 2.2 నుంచి 11.0 మిల్లీమీటర్ల వర్షం కురిసే అవకాశం ఉంది. గరిష్ట ఉష్ణోగ్రతలు 38.4 నుంచి 39.9 డిగ్రీల సెల్సియస్గా నమోదు అయ్యే అవకాశం ఉంది. కనిష్ట ఉష్ణోగ్రతలు 27.8 నుంచి 28.4 డిగ్రీల సెంటీగ్రేడ్ల మధ్య ఉండవచ్చు. గాలిలో తేమ శాతం ఉదయం వేళలో 68 నుంచి 79% వరకు ఉంటుంది. మధ్యాహ్న సమయంలో 45 నుంచి 72% ఉండవచ్చు. గాలి వేగం గంటకు 7 నుంచి 8 కిలోమీటర్ల వేగంతో వీచే సూచనలు ఉన్నాయి. ఆకాశం మేఘావృతమై ఉంటుంది. రైతులకు సాధారణ

0: సవర్ణ సలహా. వ్యవసాయ శాస్త్రవేత్తలు ఈ విధంగా తెలియజేస్తున్నారు. ప్రస్తుత వెచ్చని మరియు వాతావరణ పరిస్థితులు ఇంకా తేలికపాటి వర్షా సూచనలు పంటల సాధారణ అభివృద్ధికి అనుకూలంగా ఉన్నందున ఆశించిన తేలికపాటి వర్షాలు నేలలో తేమను నిలుపుకోవడంలో సహాయపడతాయి. అయినప్పటికీ రైతులు పొలంలో పరిస్థితులను ఎప్పటికప్పుడు గమనించుకుంటూ ఉండి పొడి వాతావరణం ఎక్కువ రోజులు ఉంటే అవసరానికి అనుగుణంగా తేలికపాటి నీటిపారుదలను ఇవ్వవలసి ఉంటుంది. మోస్తారు తేమ ఉండడం వల్ల వాతావరణం అడపదడప మేఘవృతమై ఉంటుంది, కాబట్టి తెగుళ్ళు ఇంకా వ్యాధుల ప్రబలత ఉండే అవకాశం ఉంటుంది. అందువల్ల రైతులు క్రమం తప్పకుండా పొలాన్ని పరిశీలించి వాతావరణం స్పష్టంగా ఉన్నప్పుడు ముఖ్యంగా లేదా అంటే ఉదయం కానీ సాయంత్రం కానీ వర్షం లేని సమయం వేళల్లో మొక్కల సంరక్షణ చర్యలు చేపట్టాలి. వర్షం లేని సమయాల్లో అంతర్కృషి ఇంకా కలుపు నివారణ పనులను చేసుకోవచ్చు. నేలలో తేమను నిలుపుకోవడానికి ఇంకా నేల ఉష్ణోగ్రతను తగ్గించుకోవడానికి మల్చింగ్ పద్ధతులను చేయడం మంచిది. వర్షాల సమయంలో నీరు నిలువ ఉండకుండా పొలాల్లో సరైన నీటి కాలువలను రైతులు ఏర్పాటు చేసుకోవాలి. పశువులకు శుభ్రమైన తాగే నీటిని అందించాలి. అలాగే వర్షం నుండి పశువులకు రక్షణ కల్పించడానికి తగిన ఆశ్రయాన్ని ఇవ్వవలసి ఉంటుంది. వ్యవసాయ సలహాలు. మామిడి పంటలో పండ్ల అభివృద్ధి కోత దశ. పండ్ల ఈగలు ఇంకా పండు తొలిచే పురుగుల నివారణకు తోటలో పడిపోయిన అలాగే దెబ్బతిన్న పండ్లను తొలగించి నాశనం చేయాలి. పురుగు ఉధృతి కనుక కనిపిస్తే వేప నూనె 2 నుంచి 3 మిల్లీలీటర్లు లేదా స్పెనోసైడ్ 45 SC మందును 0.3 మిల్లీలీటర్లు లీటర్ నీటికి కలిపి వర్షం లేని సమయంలో పిచికారీ చేసుకోవాలి. వేడి ఇంకా తేమ అధికంగా ఉన్న వాతావరణ పరిస్థితులు కారణంగా మామిడి హాపర్లు ఇంకా ఇతర రసం పీల్చే పురుగులు కనిపించే అవకాశం ఉంది. కనుక ఉధృతి కనిపిస్తే థయోమెథాక్సమ్ 0.3 గ్రాములు లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 మిల్లీలీటర్లు ప్రతి లీటర్ నీటికి కలిపి పొడి వాతావరణంలో పిచికారీ చేసుకోవాలి. కోతకు వచ్చిన పళ్ళను వర్షం లేని సమయంలో కోయాలి. కోత అనంతరం పండ్లను నీడ లేదా గాలి సరిగా పడే ప్రదేశంలో నిల్వ ఉంచినట్లయితే కనుక పండ్ల నాణ్యత ఇంకా నిల్వకాలం మెరుగుపడుతుంది. ఖరీఫ్ సీజన్కు ముందస్తు వ్యవసాయ సలహాలు. రాబోయే ఖరీఫ్ సీజన్ కొరకు ప్రాథమిక దుక్కి దున్నడం ఇంకా పొలాన్ని చదును చేసి పనుల కోసం ప్రస్తుతం కురిసిన వర్షాలను ఇంకా నేలలోని సరైన తేమను ఉపయోగించుకోవాలి. ఋతుపవనాలు ప్రారంభం కాకముందే రైతులు నాణ్యమైన విత్తనాలు ఎరువులు ఇంకా సస్యరక్షణ రసాయనాలను సేకరించి తేమ తగలని సురక్షితమైన ప్రదేశాలలో నిల్వ చేసుకుని ఉంచుకోవాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రాబోయే వర్షాకాలంలో సమర్థవంతమైన నీటి యాజమాన్యం కోసం పొలం గట్లను డ్రైనేజీ కాలువలను ఇంకా నీటి నిల్వ నిర్మాణాలను బాగు చేసి బలోపేతం చేసుకోవాలి. నేలలో సేంద్రీయ కార్బనాన్ని ఇంకా తేమను బట్టి ఉంచే సామర్థ్యాన్ని పెంచడానికి పొలం తయారీ సమయంలోనే పశువుల ఎరువు కంపోస్టు ఇంకా పంట వ్యర్థాలను వేసి కలియదున్నాలి. మధ్య మధ్యలో కురిసే వర్షాల వల్ల నారు కుళ్ళిపోకుండా ఉండడానికి తగిన డ్రైనేజీ నీటిపారుదల వసతితో ఖరీఫ్ కూరగాయలు ఇంకా ఇతర పంటల నారుమళ్లను సిద్ధం చేసుకోవాలి. భూమి యొక్క సారవంతమైన స్థితిని అంచనా వేయడానికి ఇంకా భూసార పరీక్షల సిఫార్సుల ఆధారంగా ఆయా ప్రాంతాలకు తగిన పోషక యాజమాన్యాన్ని చేపట్టడానికి ఖరీఫ్ పంటల సాగుకు ముందే రైతులకు ఖచ్చితంగా మట్టి నమూనాలను సేకరించి భూసార పరీక్షలు చేయించుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. నేలలో సేంద్రీయ కార్బనం భూమి భౌతిక స్థితి ఇంకా తర్వాత వేసే పంటలకు అవసరమైన పోషకాల లభ్యతను పెంచడానికి పచ్చిరొట్ట ఎరువుల సాగు చేపట్టవలసి ఉంటుంది. అందుకోసం ఎకరానికి 25 నుంచి 30 కిలోల జీలుగా లేదా 40 నుంచి 55 కిలోల జనుము విత్తనాలను చల్లి విత్తిన 45 నుంచి 50 రోజుల తర్వాత ఆ పంటలను దుక్కిలో వేసి కలియదున్నాలి. ప్రస్తుతం ఉన్న అధిక తేమ ఇంకా మబ్బులతో కూడిన వాతావరణం పశువుల్లో గొంతు వాపు ఇంకా జబ్బవాపు వ్యాధులు ప్రబలడానికి అనుకూలంగా ఉన్నందున వ్యాధి నిరోధక టీకాలు తప్పనిసరిగా వేయించాలి. కాబట్టి రైతులు వెటర్నరీ అధికారుల సలహా మేరకు పశువులకు తక్షణమే టీకాలు తప్పకుండా వేయించాలి. ప్రస్తుతం వర్షాలు కురిసే సమయంలో బ్యాక్టీరియా ఇంకా పరాన్నజీవుల వల్ల వచ్చే వ్యాధులు వ్యాపించకుండా ఉండడానికి పశువుల కొట్టాల వద్ద సరైన పరిశుభ్రతను రైతులు పాటించాలి. నేల ఎప్పుడు పొడిగా ఉండేలా చూసుకోవాలి. రైతులు వాతావరణ ఆధారిత పంట సలహా అలాగే వాతావరణ సూచన కోసం మేఘ్దూత్ మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసి ఉపయోగించుకోవాలి. అలాగే రైతులు పిడుగులు ఇంకా ఉరుములతో కూడిన హెచ్చరికల కోసం దామిని మొబైల్ యాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని వ్యవసాయ అధికారులు తెలియజేస్తున్నారు.
1: వ్యవసాయ సమాచారంలో మీరింతవరకు పార్వతీపురం మన్యం జిల్లా రైతు సోదరులకు శాస్త్రవేత్తలు అందిస్తున్న వాతావరణ

ఆధారిత వ్యవసాయ సమాచారం విన్నారు. చదివిన వారు శ్రీమతి ఆర్ పార్వతి. ఇంతటితో ఈనాటి పల్లెసీమలు వ్యవసాయదారుల కార్యక్రమం సమాప్తం.

ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బిఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ యాప్ ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బిఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 7:45 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం మరికొద్ది క్షణాల్లో వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.
2: ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీస్ శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు, లక్ష్యాలు, ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సీఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం. మీకు పరిచయం చేస్తున్నవారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్.
3: ఈరోజు మన స్టూడియోలో మహిళా పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ గారు శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారు మనతో పాటు ఉన్నారు. మరి ముందుగా వీరిని స్టూడియోకు ఆహ్వానిద్దాం. నమస్కారం అండి శ్రీమతి విజయలక్ష్మి గారు.
4: నమస్తే సార్.
3: ముఖ్యంగా చూస్తే అండి, గత ప్రభుత్వంలో గానీ ఈ ప్రభుత్వంలో గానీ మహిళా పోలీస్ స్టేషన్లు రావడం జరిగింది. ఇప్పుడు శక్తి టీమ్స్ అనేటివి కొత్తగా వచ్చాయండి. మరి ఈ శక్తి టీమ్స్ గురించి, ఇవి ఎప్పుడు స్థాపించబడ్డాయి, వీటి నేపథ్యం ఏంటి, వీరు ఎప్పుడైనా గానీ ఎక్కడైనా గానీ రెస్పాండ్ అవుతారా, వీరు రెస్పాండ్ అయ్యేదానికి టోల్ ఫ్రీ నెంబర్ ఏమన్నా ఉందా, ఇటువంటి విషయాల గురించి మా శ్రోతలకు కాస్త తెలియజేస్తారండి విజయలక్ష్మి గారు.
4: తప్పకుండా సార్. నా పేరు విజయలక్ష్మి సార్. నేను మహిళా పిఎస్లో ఫిబ్రవరి 2025 నుంచి వర్క్ చేస్తున్నాను సార్. మహిళా పిఎస్లో పనిచేస్తున్నప్పుడు మేము మహిళా పోలీస్ స్టేషన్లో, అందులో భాగంగానే ఈ గవర్నమెంట్ మహిళా పోలీస్ స్టేషన్లన్నీ ఎప్పటి నుంచో ఉన్నాయి సార్. కానీ ఇప్పుడు ఈ మధ్య మహిళల మీద, చిన్నపిల్లల మీద జరుగుతున్న నేరాల పట్ల స్పెషల్ వింగ్స్ అనేది కొద్దిగా, అంటే మహిళా పోలీస్ స్టేషన్లోనే ఒక వింగ్ లాగా, మహిళా పోలీస్ స్టేషన్లోనే ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సీఎం గారు ఇంటర్నేషనల్ ఉమెన్స్ డే సందర్భంగా మార్చి 8న మన ఏపీ స్టేట్ మొత్తంగా శక్తి టీమ్స్ అని ఇనాగ్రేషన్ చేశారు. అందులో భాగంగా మన కర్నూలు జిల్లాలో మా పోలీసు పరంగా మొత్తం మనకు 4 సబ్ డివిజన్లు ఉన్నాయి. కర్నూలు సబ్ డివిజన్, ఆదోని సబ్ డివిజన్, పత్తికొండ సబ్ డివిజన్, ఎమ్మిగ్నూరు సబ్ డివిజన్. 11 సబ్ డివిజన్కి ఒక టీం ఉంది. అంటే ఆ టీంలో మన కర్నూలు వచ్చేసి ఒక డిస్టిక్ టీం ఉంది, ఒక సబ్ డివిజన్ టీం ఉంది. మొత్తం 5 టీమ్స్ పనిచేస్తున్నాయి సార్ మన కర్నూలు జిల్లాలో. శక్తి టీమ్స్ 5 టీమ్స్ పనిచేస్తున్నాయి. ప్రతి ఒక్క టీంలో 2 ఉమెన్ ఖచ్చితంగా ఉంటారు. ఉమెన్ కానిస్టేబుల్ కావచ్చు, అంతకన్నా ఎక్కువ క్యాడర్ కావచ్చు, 2 ఉమెన్ ఖచ్చితంగా ఉండాలి. 4 మాత్రం జెంట్స్ తీసుకుంటున్నాం. అంటే ఒక్కొక్క టీంలో మొత్తం టోటల్ 6 మెంబర్స్ మా స్టాఫ్ ఉంటారు పోలీస్. ప్రతి ఒక్క సబ్ డివిజన్లో ఉన్నారు. అట్లా మేము మొత్తం టోటల్గా మన జిల్లాలో 30 మంది పనిచేస్తున్నాం. శక్తి టీం కింద మేము మొత్తం 5 టీములుగా డివైడ్ అయి మొత్తం 30 మంది స్టాఫ్ పనిచేస్తున్నాం సార్. ఈ శక్తి టీం యొక్క ముఖ్య ఉద్దేశం ఏమంటే, ఇప్పటి వరకు 5 నెలలు అయింది మన ఈ శక్తి టీమ్స్ ఏర్పడి. ఈ 5 నెలల కాలంలో మన కర్నూలు జిల్లాలో మా శక్తి టీమ్స్ చేసిన పని ఏమంటే సార్, మా వాళ్ళు ప్రతి ఒక్క స్కూల్స్కి, కాలేజీలకి, అంగన్వాడీ సెంటర్లకు వెళ్ళి చిన్నపిల్లల పట్ల జరుగుతున్న నేరాలను, అంగన్వాడీ సెంటర్లకైతేనేమి 1-5 క్లాస్ వరకు ఉన్నటువంటి ప్రభుత్వ మరియు ప్రైవేటు స్కూళ్ళకి వెళ్ళి పిల్లలకు సేఫ్ టచ్, అన్సేఫ్ టచ్, అంటే బ్యాడ్ టచ్, గుడ్ టచ్ గురించి చెప్తున్నారు. అంటే ఈ మధ్య కాలంలో మనకు చిన్నపిల్లల మీద అఘాయిత్యాలు జరుగుతున్నాయి, వాటిని పిల్లలకు నాలెడ్జ్ ఉండాలి. అరే ఒక వ్యక్తి, బాగా తెలిసిన వ్యక్తి మన ఇంటికి వస్తూ వెళ్తూ ఉంటారు. మన వాళ్ళు కొంతమంది నమ్మకంతో మన తెలిసిన అబ్బాయే కదా, తెలిసిన వ్యక్తే కదా అని అంటారు. తెలిసిన వాళ్లే ఎక్కువ ఈ చిన్నపిల్లల పైన లైంగిక దాడులు చేసే అవకాశం ఎక్కువగా ఉంది. అలాంటప్పుడు వీళ్లకు చిన్నప్పటి నుంచి అంగన్వాడీ సెంటర్లలో కావచ్చు, 1-5 క్లాస్ ఏజ్ గ్రూప్ లో, ప్రైవేటు అండ్ ప్రభుత్వ పాఠశాలల్లో మా వాళ్ళు ఇది బ్యాడ్ టచ్, ఇది గుడ్ టచ్, ఎవరైనా గుడ్ టచ్ చేస్తే మనకు ఎటువంటి ఇబ్బంది లేదు, కానీ ఈ విధంగా చేసినప్పుడు దీన్ని ప్లేసులలో మేము చెప్తాం సార్, వాళ్లకు వీడియోస్ వేసి కూడా చూపిస్తున్నాం, ఇవి ఇవి చేస్తే, ఇక్కడ టచ్ చేస్తే ఇది బ్యాడ్ టచ్, మీకు అన్సేఫ్ టచ్, ఇమీడియట్లీ మీరు స్కూల్లో ఉంటే టీచర్స్ చెప్పాలి, ఎవరైనా బ్యాడ్ టచ్ చేస్తే, ఇంటి దగ్గర అయితే పేరెంట్స్ చెప్పాలి, ఈ విధంగా బ్యాడ్ టచ్ చేస్తే మీరు అస్సలు సహించకూడదు.

అని చిన్నపిల్లలకి మా వాళ్ళు వీడియో పూర్వకంగా వేసి చూపిస్తున్నారు. స్కూళ్ల నుంచి చూస్తే 6th to 10th అండ్ ఇంటర్మీడియట్ స్కూల్ పిల్లలకు, అది ప్రైవేట్ స్కూల్ కావచ్చు గవర్నమెంట్ స్కూల్ కావచ్చు, వాళ్ళందరికీ చైల్డ్ మ్యారేజెస్ అంటే ఏంటి, వాటి వల్ల మనకు ఎలాంటి నష్టాలు కలుగుతాయి, పిల్లలు ఎవరైనా స్కూళ్ళకి వచ్చేటప్పుడు ఈవిటీజింగ్ చేస్తూ ఉంటారు కొంతమంది, అదే స్కూల్ కావచ్చు బయట అవుటర్స్ కూడా కావచ్చు, ఈవిటీజింగ్ చేసేటప్పుడు మీరు ఏ విధంగా భయపడకుండా ధైర్యంగా స్కూల్లో టీచర్స్ గాని ఇంటి దగ్గర పేరెంట్స్ గాని ఏ విధంగా తెలియచేయాలి, ఒకవేళ మీకు చెప్పాలని భయం అయితే ఇమీడియట్లీ మాకు పోలీస్ వాళ్లకు ఏ విధంగా ఇంటిమేషన్ ఇవ్వాలి. 112 అనేది టోల్ ఫ్రీ నెంబర్ సార్, 112 అనేది 112 అనే నెంబర్ కూడా మీరు కాల్ చేసి ఇట్లా పలాని స్కూల్ దగ్గర మేము ఇలా వెళ్తున్నాం ఈ టైమింగ్ లో ఎవరో గుర్తు తెలియని వ్యక్తులు ఇలా వచ్చి మమ్మల్ని ఈవిటీజింగ్ చేస్తున్నారు స్కూల్ కు వచ్చే టైంలో లేకుంటే స్కూల్ నుంచి ఇంటికి వెళ్లే టైంలో అని 112 కాల్ కి కాల్ చేయొచ్చు. ఎందుకంటే చిన్నపిల్లలు కాబట్టి మొబైల్ ఉండదు కాబట్టి వాళ్లకు టోల్ ఫ్రీ నెంబర్ చెప్తున్నాం. మీకు ఈ సేఫ్ టచ్ అన్సేఫ్ టచ్ కూడా ఎవరైనా బ్యాడ్ టచ్ చేసినప్పుడు కూడా మీకు మీరు ఇమీడియట్లీ 1098 చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ అని కూడా వాళ్ళకి ఆ నెంబర్ కూడా చెప్తున్నాం చిన్నపిల్లలకు కూడా, మీరు ఎప్పటికైనా గుర్తు పెట్టుకోండి మీకంటూ ఒక నెంబర్ టోల్ ఫ్రీ నెంబర్ ఉందని చిన్నపిల్లలకు కూడా మేము టోల్ ఫ్రీ నెంబర్ కూడా చెప్తున్నాం సార్. ఈ విధంగా పిల్లలకి 6th to 10th అంటే ఇంటర్మీడియట్ పిల్లలకి మెయిన్ మేము అవగాహన వాళ్లకు కార్యక్రమాలు చేపడుతున్నాం. బ్యాడ్ టచ్ గుట్ట చైతన్యమి చైల్డ్ మ్యారేజెస్ చేస్తూ ఉంటే మీరు ఎలా 1098 ఫోన్ చేస్తే ఎవరెవరు వస్తారు, మీరు ఇచ్చిన పలాని చైల్డ్ మ్యారేజ్ జరుగుతుందంటే మీ ఇన్ఫర్మేషన్ మేము ఎవరికి చెప్పము, మీ యొక్క ఎవరైతే సమాచారం ఇస్తారో సమాచారం ఇచ్చిన వ్యక్తి యొక్క వివరాలను గోప్యంగా ఉంచుతాము, చైల్డ్ మ్యారేజ్ ఆపడానికి మేమందరం వచ్చి ఖచ్చితంగా ఆపేసి ఆ పాపకి చదువుకోవడానికి ఇంట్రెస్ట్ ఉంటే చదువుకోవడానికి వినే విధంగా వాళ్ళ పేరెంట్స్ కి వాళ్ళందరూ కౌన్సిలింగ్ చేస్తాము అని చైల్డ్ మ్యారేజ్ గురించి గానీ ఈవిటీజింగ్ గురించి గానీ ఈ మధ్య సోషల్ మీడియా ప్రభావం ఎక్కువ ఉంది సార్ పిల్లల మీద, ప్రతి ఒక్కరూ మొబైల్. చిన్నపిల్లలు వాళ్ళ ఇంటి దగ్గర వాళ్ళ స్కూల్లో ఉన్నప్పుడు ఇకపోయినా గానీ గవర్నమెంట్ కొన్ని ట్యాబ్స్ కూడా ఇచ్చింది, కానీ ఇంటికి వెళ్ళిపోయిన కూడా పేరెంట్స్ కావచ్చు లేకుంటే ఇంట్లో వాళ్ళ అన్న వాళ్ళు అక్క వాళ్ళు కావచ్చు మొబైల్స్ వాడుతున్నారు పిల్లలు ఎక్కువ. ఈ సోషల్ మీడియా ప్రభావం చిన్నపిల్లల మీద ఎక్కువ చూపిస్తుంది, రకరకాల రీల్స్ అయితేనేమి అవి చూస్తూ ఇన్స్టాగ్రామ్ అయితేనేమి స్నాప్ చాట్ అంట చాలా రకరకాలు, అంటే వాళ్లకు తెలియని వ్యక్తులతో కూడా ఈ స్నాప్ చాట్ వల్ల పరిచయం, కొన్ని గేమ్స్ వల్ల పరిచయం, పిల్లలు ఏమైతే మనము చేయదనుకుంటున్నాం అవే చేస్తున్నారు ఎక్కువ పిల్లలు. మొబైల్ వాళ్ళు చదువు పరంగా వాడుకుంటే మొబైల్ నుంచి చాలా నేర్చుకోవచ్చు నాలెడ్జ్, కానీ మంచి కంటే కొద్దిగా చెడు కూడా వాడుకుంటున్నారు పిల్లలు. చెడుగా మన పిల్లలు మొబైల్ చూసేటప్పుడు మన పిల్లలు ఏం చూస్తున్నారు, వాళ్ళకి ఎడ్యుకేషన్ సంబంధించి చూస్తున్నారా ఏదైనా నాలెడ్జ్ పరంగా చూస్తున్నారా అనేది తల్లిదండ్రులు ఖచ్చితంగా పిల్లల పైన నిఘా ఉంచాలి. ఎందుకంటే ఇప్పుడు కొంతమంది పిల్లలు ఇంటర్మీడియట్ పిల్లలు కావచ్చు 10th class పిల్లలు కావచ్చు మొబైల్ వాడుతున్నారు, కొంతమంది పిల్లలు వాడుతున్నారు, కనీసం ఆ మొబైల్ ఫ్రీగా పేరెంట్స్ కూడా ఇచ్చేటటువంటి పరిస్థితులు లేరు. మొబైల్ కి ఒక లాక్ ఉంటది, వాట్సాప్ ఓపెన్ చేయాలంటే ఒక లాక్ ఉంటది, ఇన్ని లాకులు పెట్టి మెయింటైన్ చేయాల్సిన అవసరం ఏముంది పిల్లలు చెప్పండి సార్. అంటే మన పిల్లలు ఏదో పేరెంట్స్ లేకుండా ఏదో హైడ్ చేస్తున్నారు అనేది తల్లిదండ్రులు పసిగట్టాలి వాళ్ళతో. పిల్లలు ముఖ్యంగా పేరెంట్స్ పిల్లలతో ఫ్రీగా మూవ్ అయ్యి అసలు ఏం చేస్తున్నావు ఏంటి అనేది నిఘా పెట్టినప్పుడే పిల్లలు అమ్మాయి కావచ్చు అబ్బాయి కావచ్చు చెడు అలవాట్లకి దగ్గరే అవకాశం ఉండదు. పేరెంట్స్ ఎప్పుడైతే నిఘా పెడతారో అప్పుడు ఉండదు. ఎప్పుడైతే పేరెంట్స్ మేము మంచి కాలేజ్ చేర్పించాం పిల్లలకి మంచిగా ఫీజులు కడుతున్నామని ఎప్పుడైతే ఫ్రీగా వదిలేశారో అమ్మాయి స్కూల్ పోతుందో అబ్బాయి కాలేజీకి వెళ్తున్నారో లేదో మనకు తెలియదు, వాళ్ళ పిల్లల మీద మనకు గ్రిప్ వెళ్ళిపోతుంది. ప్రతి ఒక్క తల్లిదండ్రులు కాలేజ్ చేర్పించిన అమ్మాయిలు కావచ్చు అబ్బాయిలు కావచ్చు మంత్లీ 1 time అయినా కాలేజ్కి వెళ్ళి విజిట్ చేసి మా అమ్మాయి ఎలా ఉంది మా అబ్బాయి ఎలా ఉన్నారు వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంది క్లాసులో ఎలా ఉన్నారు కాలేజీలో ఎలా ఉన్నారు అనేది ఖచ్చితంగా పేరెంట్స్ పోయి అలా అడిగినప్పుడే పిల్లలు కూడా భయం ఉంటుంది సార్. ఇప్పుడు కాలేజీ పిల్లలకు ఇప్పుడు ఇంటర్మీడియట్ తర్వాత డిగ్రీ చదివే పిల్లలు కానీ ఇంజనీరింగ్ మెడిసిన్ చేసే పిల్లలు ఉన్నారు కదా సార్, ఎవరైతే ప్రతి ఒక్క విద్యార్థి మొబైల్ వాడే విద్యార్థులు కావచ్చు మహిళలు కావచ్చు ప్రతి ఒక్కరికి కూడా శక్తి యాప్ అనేది మొబైల్లో మనము డౌన్లోడ్ చేసుకుంటే సార్ ఈ శక్తి యాప్ అనేది మనకు అత్యవసర సమయాలలో ఫోన్ చేసే సమయం కూడా లేదు కానీ మనం ఏదో ఆపదలో ఉన్నాము అనుకున్నప్పుడు ఈ శక్తి యాప్ అనేది చాలా బ్రహ్మాండంగా పనిచేస్తుంది సార్. ప్రతి ఒక్క మహిళ ప్రతి ఒక్క స్టూడెంట్ శక్తి యాప్ను డౌన్లోడ్ చేసుకుంటే దాంట్లో మనకు ఒక యాప్ డౌన్లోడ్ చేసుకొని ఫీచర్స్ ఉన్నాయి సార్, ఆ ఫీచర్స్లో హ్యాండ్ షేక్ అనే ఒక యాప్ను జస్ట్ అలా చేస్తే మనకు కాల్ చేయకపోయినా మన అత్యవసర సమయంలో మన ఆపదలో ఉన్నామంటే జస్ట్ హ్యాండ్ షేక్ చేస్తే ఆటోమేటిక్గా మనకు కాల్ వస్తుంది సార్. ఎందుకంటే ప్రతి ఒక్క మహిళ కూడా అత్యవసర సమయాలలో

మీకు 112కి కాల్ చేసి దానికంటే జస్ట్ ఆ యాప్ ఉంటే జస్ట్ షేక్ చేస్తే ఇమీడియట్లీ మీరు ఎప్పుడైతే యాప్ను డౌన్లోడ్ చేసుకొని రిజిస్ట్రేషన్ చేసుకుంటారో అది మా డీజీపీ ఆఫీస్లో మీ ఇన్ఫర్మేషన్ అంతా ఉంటుంది సార్, అయి ఉంటుంది. మీరు ఎక్కడైతే ఆపదలో ఉన్నారో అప్పుడు జస్ట్ ఆ మొబైల్ని మీరు జస్ట్ ఇలా షేక్ చేస్తే చాలు, ఆటోమేటిక్గా ఇది జీపీఎస్ బేస్ మీద పనిచేస్తుంది. ఆటోమేటిక్గా డీజీ కంట్రోల్కి వెళ్ళి మీకు వితిన్ 30 seconds to 2 minutes లోపల మీకు కాల్ వచ్చేస్తుంది, ఎక్కడ ఉన్నారు, ఏంటి, మీరు ఏ బాధ సమయంలో ఏ ఇబ్బందికరమైన పరిస్థితిలో ఉన్నారు అనేది ఖచ్చితంగా కాల్ వస్తుంది. వచ్చిన తర్వాత డీజీ కంట్రోల్ వాళ్ళు కన్సర్న్డ్ ఆమె ఏ ఏరియాలో ఉందో, ఆ బాధితురాలు ఏ ఏరియాలో ఉందని ఆ ఏరియా సంబంధించిన ఎస్హెచ్ఓ గారికి, సిఏ కావచ్చు ఎస్ఐ కావచ్చు, వాళ్ళకి ఇమీడియట్లీ ఆమె లొకేషన్ ఆ మొబైల్ నంబర్ ఇన్ఫర్మేషన్ అంతా పాస్ ఆన్ చేసి పంపిస్తారు సార్. ఆ వ్యక్తి ఎవరైతే మనకు ఆపదలో ఉందనో ఆమె దగ్గరికి పోలీసు 3 to 10 minutes లోపల రీచ్ అవుతారు సార్, ఖచ్చితంగా రీచ్ అవుతారు. 3 to 10 minutes లోపల ఖచ్చితంగా పోలీస్ రీచ్ అయ్యి ఆమెను ఖచ్చితంగా ఆమె ఉన్న ఇబ్బందుల నుంచి ఆ సమస్యను ఖచ్చితంగా పరిష్కరిస్తారు సార్. కాబట్టి శక్తి యాప్ అనేది ప్రతి ఒక్క మహిళ, ప్రతి ఒక్క స్టూడెంట్, మొబైల్ వాడే స్టూడెంట్స్ ప్రతి ఒక్కరు కూడా ఈ యాప్ని డౌన్లోడ్ చేసుకుని అత్యవసర సమయాల్లో చాలా ఉపయోగపడుతుంది సార్. అంతేకాకుండా దాంట్లో నైట్ షెల్టర్ అనే ఫీచర్ కూడా ఉంది సార్. మనము ఎవరైనా భర్త ఏదైనా కొట్టింటాడు, ఆమె నైట్ ఇంట్లో నుంచి బయటకు వచ్చేసింటారు సార్, ఆమె పుట్టింటికి పోవాలంటే చాలా దూరంలో ఉంటారు పుట్టింటి వాళ్ళు, ఆ టైంలో ఎక్కడ పోవాలనుకుంటే నైట్ షెల్టర్ అనే జస్ట్ యాప్లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అని క్లిక్ చేస్తే మన వితిన్ స్టేట్లో, మనం ఇప్పుడు కర్నూలులో ఉంటే కర్నూలు షెల్టర్ చూపిస్తుంది, మనం వైజాగ్ వెళ్ళి నైట్ షెల్టర్ కావాలంటే వైజాగ్లో నియర్ బై నైట్ షెల్టర్ని చూపిస్తుంది సార్. స్టేట్ వైడ్ మామూలుగా మనకు మన రాష్ట్ర వ్యాప్తంగా నైట్ షెల్టర్స్ ఉన్నాయి, ఇవి గవర్నమెంట్ వాళ్లే ఆర్గనైజ్ చేస్తున్నారు సార్. మనకు కూడా ఇక్కడ నైట్ షెల్టర్ ఉంది, వన్ స్టాప్ సెంటరు మన గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ ఉంది కదా సార్, అక్కడే ఉంది మన నైట్ షెల్టర్ కూడా, మేరీ గారిని చూస్తారు సార్ ఆవిడ. కాబట్టి ఎవరైనా గానీ ఆపద సమయంలో ఎవరైనా భర్త గానీ ఏదో ఒకట ప్రాబ్లంతో బయటకు వచ్చిన మహిళ ఒంటరిగా బయట ఎక్కడంటే అక్కడ సేఫ్టీ లేకుండా ఉండేదాని బదులు యాప్లోకి వెళ్ళి నైట్ షెల్టర్ అనే ఆప్షన్లోకి వెళ్ళి జస్ట్ మనం చూస్తే మనకు మన మన జిల్లాలో ఉన్న ఎక్కడైనా నైట్ షెల్టర్కి మనం వెళ్ళచ్చు సార్, ఫ్రీ ఆఫ్ కాస్ట్ గవర్నమెంటే చూస్తుంది సార్. అంతేకాకుండా కొంతమంది కంప్లైంట్ స్టేషన్కి వెళ్ళి ఇవ్వాలంటే కూడా కొంతమంది ఇబ్బంది పడుతూ ఉంటారు సార్. మనము ఈ యాప్ ద్వారానే పోలీస్ కంప్లైంట్ కూడా చేయొచ్చు సార్, ఎవరికైనా మనం దాంట్లోనే కంప్లైంట్ అనే ఆప్షన్ ఉంటుంది, దాంట్లోకి వెళ్ళి మన ప్రాబ్లం అంతా చేస్తూ మనం ఏదైతే కంప్లైంట్ ఇవ్వాలనుకుంటున్నామో ఆ కంప్లైంట్ కూడా అప్లోడ్ చేయొచ్చు సార్. కాబట్టి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్టీ ఉంది, చాలా ఉపయోగకరంగా ఉంటుంది సార్. కాబట్టి నేను ఈరోజు మన రేడియో వింటూ ఉన్నటువంటి శ్రోతలందరికీ తెలియజేసింది ఏమంటే ప్రతి ఒక్కరూ కూడా శక్తి యాప్ని డౌన్లోడ్ చేసుకోండి, దాంట్లో ఉన్న ఫీచర్లు కంపల్సరీ మీకు ఫ్యూచర్లో ఖచ్చితంగా ఏదో ఒక సందర్భంలో ఉపయోగపడతాయని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సార్. ఎవరైనా మిస్సింగ్ పిల్లలు కూడా ఉంటారు సార్ మనకు, అంటే మన పిల్లలే మిస్సింగ్ అయిపోండొచ్చు, ఎవరైనా పిల్లలు కూడా మిస్సింగ్ అయి ఉంటారు, మిస్సింగ్ కంప్లైంట్ కూడా మనము ఈ యాప్ ద్వారానే కంప్లైంట్ రైజ్ చేయొచ్చు సార్. పోలీస్ స్టేషన్ వరకు పోయి చేయని అవసరం లేదు సార్, యాప్ ఓపెన్ చేసుకుంటే మనకు అన్ని రకాల ఫీచర్స్ ఉన్నాయి సార్ దాంట్లో. కాబట్టి ప్రతి ఒక్కరూ అందులో ఉన్నటువంటి అన్ని ఫీచర్స్ ని ఉపయోగించుకొని ఆపద సమయంలో కావచ్చు, ఒక కంప్లైంట్ కావచ్చు, మీరు అన్ని ఈ యాప్ ద్వారానే అన్ని రకాలుగా ఈ విధంగా ఉంటాయి సార్ మొత్తము మనకు యాప్ అనేది. ఇది కంప్లైంట్ సార్, గివ్ ఏ కంప్లైంట్, ఈ యాప్ ద్వారానే ఈ ఫీచర్ ద్వారానే మనం కంప్లైంట్ ఇవ్వచ్చు. ఇక్కడ రిపోర్ట్ మిస్సింగ్ చిల్డ్రన్స్, మిస్సింగ్ చిల్డ్రన్స్ మనం ఇక్కడ రిపోర్ట్ చేయొచ్చు. లేదా మనకు ఇక్కడ నైట్ షెల్టర్స్, ఇక్కడ నైట్ షెల్టర్ క్లిక్ చేస్తే మన స్టేట్లో ఉన్న అన్ని షెల్టర్స్ వస్తాయి సార్. మన ఏ జిల్లా అయితే ఆ జిల్లా షెల్టర్ వాళ్ళకి కాల్ చేస్తే జస్ట్ వాళ్ళ లొకేషన్ అని చెప్తారు. ఇలా వస్తే మనము రిపోర్ట్ ఇల్లీగల్ యాక్టివిటీస్, మన ఏరియాలో ఎవరైనా ఇల్లీగల్ యాక్టివిటీ చేస్తూ ఉంటారు, ఎగ్జాంపుల్ మా ఏరియాలో బెల్ట్ షాపులు అమ్ముతున్నారు, లేకుంటే ఎక్కువ ఈ ఏరియాలో తాగి ఇట్లా ఇబ్బంది పెడుతున్నారు, వచ్చే వాళ్ళు పోయే వాళ్ళకి ఇబ్బందికరంగా ఉంది, లేదా ఇక్కడ మట్కా రాస్తున్నారు, లేదా ఇక్కడ డ్రగ్స్ కానీ మీరు అన్నారు గంజాయి కానీ అట్లా ఏవైనా ఇలా అమ్ముతున్నారు, అంటే ఎనీ ఇల్లీగల్ యాక్టివిటీస్ ఆ ఏరియాలో జరుగుతుంటే మనం స్టేషన్కి పోయి ఇవ్వాలంటే మన పేరు ఎక్కడ వస్తుందని భయంతో మనం ఇవ్వం సార్. ఇల్లీగల్ యాక్టివిటీస్ కూడా ఈ యాప్ ద్వారా మనము కంప్లైంట్ చేయొచ్చు సార్. ఇంకా వచ్చేసి మనకు ఫ్యామిలీ కౌన్సిలింగ్, మేము ఇట్లా భార్యాభర్తలు గొడవ పడినాము, లేకుంటే ఎవరి తరపునైనా కానీ ఈ విధంగా వాళ్ళిద్దరు సమస్య ఉంది, ఈ విధంగా ఫ్యామిలీ కౌన్సిలింగ్ చేయండి అని కూడా మనము ఈ శక్తి యాప్ ద్వారా మనకు చాలా సేఫ్ ట్రావెల్ సార్. మనం అక్కడ క్యాబ్ బుక్ చేసుకుంటాం, క్యాబ్ అనే వ్యక్తి సరైన పోతున్నా లేదా అనేది కూడా మనకు సేఫ్ ట్రావెల్.

0: లో జస్ట్ యాప్ ఇది చేసుకుంటే అతను సేఫ్ గా తీసుకెళ్తే ఏం లేదు సార్, సేఫ్ గా తీసుకెళ్ళకపోతే ఆటోమేటిక్ గా మనకు తెలుస్తుంది ఇతను రాంగ్ డైరెక్షన్ లో తీసుకెళ్తున్నాడని. కాబట్టి ఇన్ని ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి మన శ్రోతలందరూ కూడా యాప్ డౌన్లోడ్ చేసుకుని వాళ్లకు ఏ సమయంలో అయినా ఈ విధంగా ఉపయోగపడుతుందని మీ ద్వారా నేను తెలియజేస్తున్నాను సార్.
1: చాలా చక్కగా చెప్పారండి. ఈరోజు మా స్టూడియోకి వచ్చి ఎంతో విలువైన సమాచారాన్ని తెలియజేసినందుకు ఆకాశవాణి తరఫున మరి మా అందరి కర్నూలు జిల్లా శ్రోతలే కాదు రాష్ట్ర శ్రోతలందరి తరఫున మీకు ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ముగిస్తున్నామండి. నమస్కారం అండి, కృతజ్ఞతలు.
0: థ్యాంక్ యూ సార్.
2: మీరు ఇంతవరకు ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో పోలీసు శాఖ నిర్వహిస్తున్న శక్తి టీం విధులు లక్ష్యాలు ఈ అంశం గురించి కర్నూలు మహిళా పోలీస్ స్టేషన్ సిఐ శ్రీమతి ఎల్ విజయలక్ష్మి గారితో పరిచయ కార్యక్రమం విన్నారు. మీకు పరిచయం చేసిన వారు డాక్టర్ గుర్రం చంద్రశేఖర్, కార్యక్రమం నిర్వహణ డాక్టర్ గుర్రం చంద్రశేఖర్. ఈ కార్యక్రమం ఆకాశవాణి కర్నూలు కేంద్ర సమర్పణ.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు వింటారు. కార్యక్రమంలో ముందుగా 16 ఈ చిత్రం నుండి కుమార్ సాను పాడిన పాట వింటారు.

0: ప్రత్యేక సమగ్ర ఓటర్ల జాబితా సవరణలో భాగంగా సందేహాలు మరియు ఇతర వివరాల కొరకు మీ బీఎల్ఓతో కాల్ బుక్ చేసుకోవడానికి ఈసీఐ నెట్ యాప్ను ప్లేస్టోర్ లేదా voters.eci.gov.in ద్వారా డౌన్లోడ్ చేసుకుని మీరు కాల్ బుక్ చేసుకున్న తర్వాత మీ బీఎల్ఓ 48 గంటల లోపల మళ్లీ మీకు కాల్ చేసి మీ సందేహాలు నివృత్తి చేయగలరు. శ్రీ వివేక్ యాదవ్, ఐఏఎస్, ప్రధాన ఎన్నికల అధికారి, ఆంధ్రప్రదేశ్.
1: చివరిగా, నువ్వు లేక నేను లేను ఈ చిత్రం నుండి ఆర్పి పట్నాయక్ గానం వింటారు.

స్వరమాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:15 కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

0: ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకుంటున్న సందర్భంగా ప్రత్యేక కార్యక్రమం.
1: ఆకాశవాణి ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏండ్ల కేంద్ర ప్రభుత్వ పాలన, రాయలసీమ ప్రగతి ఈ అంశాన్ని గురించి సీనియర్ జర్నలిస్ట్ శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం వినండి.
2: ఏరువాక సాగాలి, ఎడారి నేలలు పచ్చదనంతో నిండాలి. ఇది దశాబ్దాలుగా రాయలసీమ గుండెల్లో రగులుతున్న ఆశ. ఒకప్పుడు విజయనగర సామ్రాజ్య వైభవానికి రాజధానిగా, రతనాలసీమగా వెలిగి కాలక్రమంలో ప్రకృతి కన్నీర్రజేయడంతో కరువునేలగా మారిన రాయలసీమ స్వరూపం ఇప్పుడిప్పుడే మారుతోంది. ఒక ప్రాంతం సాధించిన మార్పును అంచనా వేయడానికి కేవలం ప్రకటనలు సరిపోవు. ఆ మార్పును సాక్ష్యాధారాలతో, నిఖార్సైన గణాంకాలతో చూసినప్పుడే ఆ ప్రస్థానంలోని వాస్తవికత మనకు అర్థమవుతుంది. గడిచిన 12 ఏళ్ల కాలంలో కేంద్ర రాష్ట్ర ఎన్డీఏ ప్రభుత్వాల హయాంలో ఈ కరువునేలపై ప్రగతి బీజాలు ఎలా పడ్డాయి? మాటల కంటే ఎక్కువగా అంకెలు, క్షేత్రస్థాయి వాస్తవాలు ఈ ప్రాంత పురోగతిని ఎలా చాటిచెబుతున్నాయి? సంక్షేమ పథకాలు సామాన్యుడి గుమ్మంలోకి ఎలా చేరాయి? మౌలిక వసతులు, పారిశ్రామిక నూతన ఆవిష్కరణలు ఈ నేల భవిష్యత్తును ఎలా మారుస్తున్నాయో ఈరోజు మన విశ్లేషణలో నిశితంగా లోతుగా పరిశీలిద్దాం. ఒక ప్రాంతానికి పెట్టుబడులు రావాలన్నా, ఇక్కడి పంటలు సకాలంలో మార్కెట్కు వెళ్లాలన్నా కనెక్టివిటీనే మొదటి ప్రాధాన్యత. గత 12 ఏళ్ల కాలంలో రాయలసీమ పరిధిలో రవాణా రంగంలో ఊహించని నిశ్శబ్ద విప్లవం జరిగింది. ఉమ్మడి 4 జిల్లాల పరిధిలో దాదాపు 2500 కిలోమీటర్లకు పైగా జాతీయ రహదారుల విస్తరణ మరియు ఆధునీకరణ పనులు జరిగాయి. ఇందులో అత్యంత ప్రతిష్టాత్మకమైనది సుమారు 14,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో నిర్మితమవుతున్న 343 కిలోమీటర్ల బెంగళూరు విజయవాడ గ్రీన్ఫీల్డ్ ఎక్స్ప్రెస్ హైవే. ఈ రహదారిలో మెజారిటీ భాగం కర్నూలు, కడప జిల్లాల మీదుగానే సాగుతోంది. ఇది రాయలసీమను దక్షిణాదిలోని 2 ప్రధాన ఆర్థిక నగరాలతో అనుసంధానించే గేమ్ ఛేంజర్ కాబోతోంది. అలాగే హైదరాబాద్ అనంతపురం బెంగళూరు యాక్సెస్ కంట్రోల్ హైవే NH 44 ప్రస్తుతం ఉన్న 4 లేన్ల రహదారిని 6 వరుసల ఎక్స్ప్రెస్ హైవేగా మారుస్తున్నారు. కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల పరిధిలో 260 కిలోమీటర్ల మేర 13,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ఈ హైవే పనులు జరుగుతున్నాయి. రహదారులతో పాటు వైమానిక రంగాన్ని తీసుకుంటే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఉడాన్ పథకం రాయలసీమకు కొత్త రెక్కలు తొడిగింది. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద నిర్మించిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి విమానాశ్రయం, కడప విమానాశ్రయం రన్వే విస్తరణ మరియు నైట్ ల్యాండింగ్ సౌకర్యాల కల్పన, తిరుపతి అంతర్జాతీయ విమానాశ్రయ నూతన టెర్మినల్ భవన నిర్మాణం, ఈ మూడు కూడా రాయలసీమను నేరుగా దేశ పారిశ్రామిక పర్యాటక పటంలో అగ్రభాగాన నిలబెట్టాయి. నేడు సీమ నేలమీదినుంచి ఢిల్లీ, బెంగళూరు, హైదరాబాద్, చెన్నై నగరాలకు విమాన సర్వీసులు నడుస్తున్నాయంటే అది గత 12 ఏళ్ల ప్రణాళికాబద్ధమైన కృషి ఫలితమే. రాయలసీమ అంటే కేవలం వ్యవసాయం మాత్రమే, ఇక్కడ భారీ పరిశ్రమలు రావు అనే అపోహను ఎన్డీఏ పాలనలోని పారిశ్రామిక విధానాలు పటా

పంచలు చేశాయి. అనంతపురం జిల్లా పెనుగొండ పరిసరాల్లో దాదాపు 13,000 కోట్ల రూపాయల పెట్టుబడితో ఏర్పాటైన కియా మోటార్స్ ప్లాంట్ ఒక మచ్చుతునక. ఈ ఒక్క ప్లాంట్ ద్వారా నేరుగా మరియు అనుబంధ పరిశ్రమల ద్వారా పరోక్షంగా 20,000 మందికి పైగా స్థానిక యువతకు ఉద్యోగ అవకాశాలు లభించాయి. ఒకప్పుడు అనంతపురం నుంచి ముంబైకి బెంగళూరుకు కూలీలుగా వలస వెళ్లిన చేతులు నేడు అదే అనంతపురం మట్టిపై అంతర్జాతీయ స్థాయి కార్లను అసెంబుల్ చేస్తున్నాయి. ఇక చిత్తూరు తిరుపతి జిల్లాల సరిహద్దుల్లోని శ్రీసిటీ సెజ్ నేడు 45,000 కోట్ల రూపాయలకు పైగా పెట్టుబడులతో విలసిల్లుతోంది. 27కు పైగా దేశాలకు చెందిన 100కు పైగా అంతర్జాతీయ కంపెనీలు ఇక్కడ కొలువుతీరాయి. కనీసం 50,000 మందికి పైగా ప్రత్యక్ష ఉపాధి కల్పిస్తూ దేశంలోనే అతిపెద్ద ఎలక్ట్రానిక్స్ మరియు మ్యానుఫ్యాక్చరింగ్ హబ్లలో ఒకటిగా అవతరించింది. అలాగే కడప జిల్లా కొప్పర్తి వద్ద ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన ప్రత్యేక రాయితీలు, నిధులు భవిష్యత్తులో ఈ ప్రాంతాన్ని మరో పారిశ్రామిక కేంద్రంగా మార్చబోతున్నాయి. వైజాగ్ చెన్నై ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా కొప్పర్తి పారిశ్రామికవాడలో 8,860 కోట్ల రూపాయల పెట్టుబడి సామర్థ్యంతో 2,595 ఎకరాల్లో శరవేగంగా అభివృద్ధి జరుగుతోంది. శ్రీ సత్యసాయి జిల్లాలో ఆర్ఆర్పి ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ ద్వారా 10,239 కోట్ల రూపాయల భారీ పెట్టుబడితో ఎలక్ట్రానిక్స్ అండ్ సెమీకండక్టర్ పరిశ్రమ నిర్మాణం జరుగుతోంది. ఇక్కడ మనం ప్రత్యేకంగా చెప్పుకోవాల్సిన మరో అద్భుత ప్రగతి రక్షణ విమానయాన తయారీ రంగం. రాయలసీమ ప్రాంతం ప్రస్తుతం దేశంలోనే అత్యంత కీలకమైన రక్షణ ఏరోస్పేస్ హబ్గా మారుతోంది. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 650 ఎకరాల విస్తీర్ణంలో 15,803 కోట్ల రూపాయలతో 5వ తరం స్టీత్ మల్టీరోల్ ఫైటర్జెట్ యుద్ధ విమానాల తయారీ టెస్టింగ్ కేంద్రాన్ని నిర్మిస్తున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా సుమారు 7,500 మందికి ప్రత్యక్ష ఉపాధి లభించనుంది. దీనికి అనుబంధంగా వచ్చే ఇతర పరిశ్రమల ద్వారా భవిష్యత్తులో 100 కోట్ల పెట్టుబడులు వస్తాయని అంచనా వేస్తున్నారు. అలాగే డిఫెన్స్ రంగానికి అవసరమైన డ్రోన్ల తయారీని ప్రోత్సహించడానికి కర్నూలులో ప్రత్యేకంగా డ్రోన్ సిటీ అభివృద్ధి చేస్తున్నారు. ఇది దేశంలోనే అత్యుత్తమ డ్రోన్ ఎకోసిస్టంగా రూపుదిద్దుకోనుంది. హైదరాబాద్ బెంగళూరు ఇండస్ట్రియల్ కారిడార్లో భాగంగా 2,621 ఎకరాల్లో 12,000 కోట్ల రూపాయల పెట్టుబడి లక్ష్యంగా తయారీ రంగాన్ని ప్రోత్సహిస్తున్నారు. ఒకప్పుడు పారిశ్రామికంగా వెనుకబడిన కర్నూలు మట్టిపై నేడు దేశ రక్షణకు విమానయాన రంగానికి అవసరమైన హైటెక్ సాంకేతిక పరిజ్ఞానం రూపుదిద్దుకోవడం ఈ 12 ఏళ్ల కాలంలో సాధించిన వ్యూహాత్మక విజయం. రాయలసీమలో సూర్యుడు ప్రచండంగా మండుతాడని మనకు తెలుసు. ఆ తీవ్రమైన ఎండను శాపంగా కాకుండా ఒక వరంగా మార్చింది ఎన్డీఏ ప్రభుత్వ నేషనల్ సోలార్ మిషన్. గడిచిన 12 ఏళ్లలో రాయలసీమ ప్రాంతం ప్రపంచంలోనే అతిపెద్ద హరిత ఇంధన కేంద్రంగా అవతరించింది. ముఖ్యంగా వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొండాపురం మండలం టీకోడూరు వద్ద కేంద్ర ప్రభుత్వం సుఖబీర్ ఆగ్రో ఎనర్జీ లిమిటెడ్ ఆధ్వర్యంలో 1,200 కోట్ల రూపాయల వ్యయంతో 15 ఎకరాలలో 300 మెగావాట్ల సామర్థ్యం గల మెగా సోలార్ పవర్ ప్లాంట్ ప్రారంభించింది. 11 నెలల కాలంలోనే ఈ ప్రాజెక్టు నిర్మాణాన్ని పూర్తి చేయడం విశేషం. అలాగే జిల్లాలోని అనుకూలమైన కొండ ప్రాంతాలలో గ్రీన్ ఎనర్జీ ప్రాజెక్టులలో భాగంగా విండ్, సోలార్ మరియు భారీ పంప్డ్ స్టోరేజ్ విద్యుత్ ప్రాజెక్టుల ఏర్పాటు ప్రక్రియ వేగంగా జరుగుతోంది. కడప, కర్నూల్ మరియు అనంతపురం జిల్లాల్లో కలిపి దాదాపు 4,000 మెగావాట్లకు పైగా గ్రీన్ ఎనర్జీ గ్రిడ్కు అనుసంధానం చేయబడింది. ఒకప్పుడు బంజరు భూములుగా పడి ఉన్న నిస్సారమైన నేలలు నేడు లక్షలాది సోలార్ ప్యాన్లతో మెరుస్తూ దేశానికే వెలుగులు పంచుతున్నాయి. ఇది కేవలం పర్యావరణహితమైన విద్యుత్ ఉత్పత్తి మాత్రమే కాదు, 100,000 కోట్ల రూపాయల స్థానిక లీజు ఆదాయాన్ని, వేలాది మందికి ఉపాధిని తెచ్చిపెట్టిన పచ్చని విప్లవం. భౌతిక సంపద కంటే మానవ వనరుల వికాసమే శాశ్వతమైన అభివృద్ధి అని విశ్వసించి గడిచిన 12 ఏళ్లలో కేంద్ర ప్రభుత్వం విభజన చట్టం హామీల కంటే అదనంగా రాయలసీమకు దేశంలోనే అత్యున్నత స్థాయి ప్రీమియం

0: ఎం విద్యాసంస్థలను కేటాయించింది. ఒకే ప్రాంతంలో ఇన్ని జాతీయ సంస్థలు రావడం దేశ చరిత్రలోనే అరుదు. తిరుపతిలో ఏర్పాటైన ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్, కర్నూలులో ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ మరియు పాలసముద్రం వద్ద ఏర్పాటైన నేషనల్ అకాడమీ ఆఫ్ కస్టమ్స్ ఇండైరెక్ట్ ట్యాక్సెస్ అండ్ నార్కోటిక్స్ వంటి జాతీయ స్థాయి సంస్థల మౌలిక వసతుల కోసం దాదాపు 5,000 కోట్ల రూపాయలకు పైగా నిధులు వెచ్చించడం జరిగింది. ఒకప్పుడు నాణ్యమైన చదువు కోసం చెన్నై, హైదరాబాద్ వైపు చూసిన రాయలసీమ విద్యార్థులు నేడు గ్లోబల్ స్టాండర్డ్స్ ఉన్న విద్యను సొంత గడ్డపైనే అందుకుంటూ ఉన్నారు. రాయలసీమ అంతరాత్మ వ్యవసాయం. కరువుతో పోరాడే ఇక్కడి రైతులకు నీటిచుక్కే ప్రాణాధారం. ఎన్డీఏ హయాంలో ప్రవేశపెట్టిన ప్రధానమంత్రి కృషి సంచాయి యోజన రాయలసీమలో ఒక సరికొత్త రికార్డుకు కారణమైంది. ఈ పథకం కింద కేవలం సూక్ష్మ నీటిపారుదల కోసమే రాయలసీమ రైతులకు దాదాపు 3,000 కోట్ల రూపాయలకు పైగా సబ్సిడీ నిధులు అందాయి. దీనివల్ల అనంతపురం, వైఎస్ఆర్ కడప జిల్లాలు దేశంలోనే అత్యధికంగా డ్రిప్ ఇరిగేషన్ వాడుతున్న జిల్లాల సరసన చేరి అంతర్జాతీయ ప్రశంసలు పొందాయి. మరోవైపు హంద్రీ నీవా సుజల స్రవంతి ఫేజ్ 1, ఫేజ్ 2 పనుల పురోగతి, గాలేరు నగరి ప్రాజెక్టుల ద్వారా కరువు నేలల్లో దాదాపు 4 లక్షల ఎకరాలకు సాగునీటి స్థిరీకరణ జరిగింది. తక్కువ నీటితో ఎక్కువ దిగుబడి తీసే సాంకేతికత అందుబాటులోకి రావడం వల్ల నేడు దేశంలోనే అతిపెద్ద బనానా మరియు స్వీట్ ఆరెంజ్ ఎక్స్పోర్ట్ క్లస్టర్, అరటి బత్తాయి ఎగుమతుల కేంద్రంగా కడప, అనంతపురం జిల్లాలు రికార్డు సృష్టించాయి. ఇక్కడి పండ్లు నేడు గల్ఫ్ దేశాలకు ఎగుమతి అవుతూ ఉండడం సీమ రైతన్న సాధించిన ఘనత. ఇక గ్రామీణ సంక్షేమ డేటాను నిశితంగా పరిశీలిస్తే ఎన్డీఏ ప్రభుత్వాల సామాజిక స్పృహ స్పష్టమవుతుంది. ప్రధానమంత్రి ఆవాస్ యోజన గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల కింద రాయలసీమలోని 4 ఉమ్మడి జిల్లాల్లో కలిపి దాదాపు 4.5 లక్షల పక్కాగృహాల నిర్మాణం ఆమోదం పొందింది. జల్ జీవన్ మిషన్ కింద రాయలసీమలోని సుదూర గ్రామీణ ప్రాంతాల్లో సైతం గడిచిన 5 ఏళ్లలోనే 60% పైగా గృహాలకు నేరుగా మంచినీటి కుళాయి కనెక్షన్లు ఇవ్వడం జరిగింది. శతాబ్దాలుగా ఫ్లోరైడ్ నీటితో మోకాల నొప్పుల బారిన పడ్డ పశ్చిమ కర్నూలు, ప్రకాశం సరిహద్దు పల్లెలకు ఇది నిజమైన సంక్షేమం. ముద్రా రుణాల ద్వారా దాదాపు 8,000 కోట్ల రూపాయలు ఈ ప్రాంత చిన్న మధ్యతరహా వ్యాపారులకు, మహిళా పారిశ్రామికవేత్తలకు అందాయి. 12 ఏళ్లలో ఎంతో ప్రగతి జరిగినప్పటికీ రాయలసీమ హృదయంలో ఇంకా కొన్ని గాయాలు మిగిలే ఉన్నాయి. కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కుకు ఆశించిన స్థాయిలో మరిన్ని భారీ పరిశ్రమలు రావాలి. దశాబ్దాల కల అయిన కడప స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనులు వేగవంతం కావాల్సి ఉంది. అదేవిధంగా మనం చెప్పుకున్న జెట్ విమానాల అనుబంధ పరిశ్రమల క్లస్టర్లను క్షేత్రస్థాయిలో మరింత వేగంగా విస్తరించాలి. పరిశ్రమలు వస్తున్నప్పటికీ ఇక్కడి స్థానిక డిగ్రీ, డిప్లొమా, ఐటీఐ చదివిన యువతకు ఆధునిక సాంకేతికతపై నైపుణ్యాల కొరత వేధిస్తోంది. కేవలం భౌతిక నిర్మాణాలే కాకుండా పెద్ద ఎత్తున స్కిల్ డెవలప్మెంట్ ఎక్సలెన్స్ సెంటర్లను ఏర్పాటు చేసి స్థానిక యువతకు 100% ఉపాధి దక్కేలా చూడటం రాబోయే కాలంలో అత్యంత కీలకం. గత 12 ఏళ్ల అంకెలు మనకు స్పష్టం చేస్తున్న సత్యం ఒక్కటే. రాయలసీమపై దశాబ్దాలుగా ఉన్న వెనుకబడిన ప్రాంతం అనే ముద్రను చెరిపేసేందుకు అవసరమైన ఫిజికల్ అండ్ డిజిటల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, భౌతిక, డిజిటల్ మౌలిక వసతులు సిద్ధమయ్యాయి. కరువుసీమ నుండి ప్రగతిసీమ వైపు, సంప్రదాయ వ్యవసాయం నుండి ఏరోస్పేస్ మరియు అంతర్జాతీయ సౌర విద్యుత్ హబ్ వైపు అడుగులు వేయించేలా ఒక బలమైన పునాది అయితే పడింది. కాని ఈ ప్రస్థానం ఇక్కడితో ఆగకూడదు. ఈ పటిష్టమైన పునాదిపై రాబోయే రోజుల్లో స్థానిక సహజ వనరులను, ఇక్కడి అపారమైన మానవ వనరులను, ముఖ్యంగా యువశక్తిని మరింత సమర్థవంతంగా వినియోగించుకున్నప్పుడే రాయలసీమ చరిత్రలో కోల్పోయిన తన సమున్నత వైభవాన్ని తిరిగి సాధించి నిజమైన రతనాలసీమగా మళ్లీ అవతరిస్తుంది.
1: ప్రభుత్వం 12 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా 12 ఏండ్ల కేంద్ర

0: పరిపాలన రాయలసీమ ప్రగతి ఈ అంశాన్ని గురించి సీనియర్
1: జర్నలిస్ట్ శ్రీ షేక్ మెహబూబ్ బాషా గారి ప్రసంగం విన్నారు. ఈ కార్యక్రమం ఆకాశవాణి కడప కేంద్ర సమర్పణ.
0: ఈ కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి
2: వెలువడింది.
3: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. మరికొద్ది క్షణాల్లో తెలుగులో జాతీయ వార్తలు వింటారు.

0: ఆకాశవాణి జాతీయ వార్తలు చదువుతున్నది పొన్నగంటి సుధా. ముందుగా ముఖ్యాంశాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని కేంద్ర మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అధికారులను ఆదేశించారు. నీట్ యూజీ 2026 పునఃపరీక్ష నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఇక వార్తల వివరాలు. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కొద్దిసేపటి క్రితం పాల్గొన్నారు. కొత్త భాగస్వామ్యాలను నిర్మించటం, అంతర్జాతీయ ఐక్యతను పునరుద్ధరించటం అనే ఇతివృత్తంతో జరుగుతున్న ఈ ఉన్నత స్థాయి సమావేశంలో G7 దేశాల నాయకులతో పాటు భాగస్వామ్య దేశాల ప్రతినిధులు, ప్రపంచ బ్యాంక్, ఆఫ్రికన్ డెవలప్మెంట్ బ్యాంకుకు చెందిన కీలక ప్రతినిధులు పాల్గొన్నారు. ఫ్రాన్స్ అధ్యక్షుడు ఎమాన్యుయల్ మాక్రాన్, ప్రధాని మోదీతో పాటు ఇతర భాగస్వామ్య దేశాలకు అధికారిక స్వాగతం పలికిన అనంతరం సమావేశం ప్రారంభమైంది. G7 శిఖరాగ్ర సదస్సుకు ప్రధాని నరేంద్ర మోదీ హాజరవడం ఇది వరుసగా 7వ సారి. ఈ సదస్సులో భారత్ క్రమం తప్పకుండా పాల్గొనడం ద్వారా ప్రపంచ సవాళ్ల పరిష్కారంలో శాంతి, భద్రత, సుస్థిర అభివృద్ది, ఆర్థిక వృద్ధికి సంబంధించిన అంతర్జాతీయ ప్రయత్నాల్లో భారత్ పాత్ర మరింత పెరుగుతున్నట్టు స్పష్టమవుతోంది. ఈ G7 సదస్సుకు సందర్భంగా నరేంద్ర మోదీ పలు దౌత్య కార్యక్రమాల్లో కూడా పాల్గొననున్నారు. కెనడా ప్రధాని మార్క్ కార్నీ, యునైటెడ్ కింగ్డమ్ ప్రధాని కీర్ స్టార్మర్, అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ అధ్యక్షుడు షేక్ మహమ్మద్ బిన్ జాయిద్ అల్ నహ్యాన్లతో భారత ప్రధాని ద్వైపాక్షిక సమావేశాలు నిర్వహించనున్నారు. ఖరీఫ్ 2026 సీజన్కు సంబంధించి దేశవ్యాప్తంగా చేపడుతున్న సన్నాహక చర్యలపై కేంద్ర వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ న్యూఢిల్లీలో ఈరోజు ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఎల్ నినో పరిస్థితుల నేపథ్యంలో పత్తి ఉత్పత్తిని పెంచటం, పప్పుధాన్యాల్లో స్వయం సమృద్ది సాధించటం, తక్కువ వర్షపాతం నమోదయ్యే జిల్లాల కోసం ముందస్తు కార్యాచరణ ప్రణాళికలు రూపొందించడంపై ప్రత్యేక దృష్టి సారించాలని అధికారులను ఆదేశించారు. ఖరీఫ్ సీజన్లో ఎదురయ్యే ప్రతికూల వాతావరణ పరిస్థితుల నుంచి రైతులను రక్షించేందుకు అవసరమైన అన్ని చర్యలను ముందుగానే చేపట్టాలని సూచించారు. వాతావరణ సవాళ్లు ఎదురైనప్పుడు రైతులకు తక్షణ ప్రత్యామ్నాయాలు, సలహాలు, అవసరమైన సహాయాన్ని అందించే విధంగా చర్యలు ఉండాలన్నారు. నీటి సంరక్షణ, నేలలో తేమ నిర్వహణ, అంతర పంటల సాగు, ప్రత్యామ్నాయ పంట విధానాలపై ప్రత్యేక శ్రద్ధ పెట్టాలని అధికారులకు కేంద్ర మంత్రి స్పష్టం చేశారు. వికసిత్ భారత్ యూత్ పార్లమెంటు 2026 కార్యక్రమాన్ని లోక్సభ స్పీకర్ ఓం బిర్లా సంవిధాన్ సదన్లోని చారిత్రాత్మక సెంట్రల్ హాల్లో ఈరోజు ప్రారంభించారు. దేశంలోని పలు ప్రాంతాల నుంచి హాజరైన యువ ప్రతినిధులను ఉద్దేశించి ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. వికసిత్ భారత్ కోసం మార్గసూచిపై చర్చించేటప్పుడు ఈ చారిత్రాత్మక వేదిక నుంచి స్ఫూర్తి పొందాలని యువతను ఆయన కోరారు. వికసిత్ భారత్ 2047 కలను సాకారం చేసే బాధ్యత యువతపైనే ఉందని పేర్కొంటూ యువతను దేశ నిర్మాణం వైపు నడిపిస్తున్నందుకు యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖను ఆయన ప్రశంసించారు.
1: భారత్ యువ సపనా బడా హోర్ ఆనే వాళ్ళ సమయ భారత్

0: का युवा ही तकनीकी और टेक्नोलॉजी के अंदर दुनिया का नेतृत्व करेगा। ये भारत के नौजवानों की ताकत है।
1: నీట్ యూజీ 2026 పునఃపరీక్ష ఈ నెల 21వ తేదీన జరగనున్న నేపథ్యంలో ఆన్లైన్ మెసేజింగ్ సోషల్ మీడియా యాప్ టెలిగ్రామ్పై కేంద్ర ప్రభుత్వం తాత్కాలిక ఆంక్షలు విధించింది. ఈ ఆంక్షలు ఈ నెల 22వ తేదీ వరకు అమల్లో ఉంటాయి. భారతదేశంలో నిర్దిష్టమైన పరిమిత కాలానికి టెలిగ్రామ్ యాక్సెస్ను నియంత్రించాలని కేంద్ర ఎలక్ట్రానిక్స్ సమాచార సాంకేతిక మంత్రిత్వ శాఖ ఇచ్చిన ఆదేశాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ ఎన్టీఏ స్వాగతించింది. ఈ ఆంక్షలు పునఃపరీక్ష జరిగే రోజు ఆ తర్వాత తక్షణ కాలానికి వర్తిస్తాయని ఎన్టీఏ ఒక ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే పోస్టు చేసిన సందేశాలను ఎడిట్ చేసే సదుపాయాన్ని ఈ నెల 30వ తేదీ వరకు నిలిపివేయాలని కూడా టెలిగ్రామ్కు ఆదేశాలు ఇచ్చినట్టు పేర్కొంది. జాతీయ స్థాయి పరీక్షల్లో ప్రశ్నాపత్రాల లీక్లపై తప్పుడు ప్రచారాలు, తర్వాత సృష్టించే ఆరోపణలకు ఈ మెసేజ్ ఎడిటింగ్ ఫీచర్ను కొందరు దుర్వినియోగం చేసినట్టు ఆరోపణలు ఉన్నాయని ఎన్టీఏ తెలిపింది. అలాంటి దుర్వినియోగాన్ని అరికట్టేందుకు ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు వింటున్నారు. భారత్ ఇన్నోవేట్స్ భవిష్యత్తుకు మార్గదర్శక వేదికగా మారనుందని కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖ మంత్రి పీయూష్ గోయల్ అన్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఫ్రాన్స్ అధ్యక్షుడు ఇమానుయల్ మాక్రాన్ల ఇరువురి ఉమ్మడి దృష్టికోణం ఆధారంగా భారత్ ఇన్నోవేట్స్ రూపుదిద్దుకుందని ఆయన తెలిపారు. ఫ్రాన్స్లోని నీస్ నగరంలో ఈరోజు జరిగిన భారత్ ఇన్నోవేట్స్ ముగింపు కార్యక్రమంలో పాల్గొన్న పీయూష్ గోయల్ ప్రసంగిస్తూ, భవిష్యత్తులో ఈ కార్యక్రమం ఒక కొత్త దిశను చూపించే వేదికగా నిలుస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ వేదిక ద్వారా ఆవిష్కర్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులకు తమ రంగాలకు సంబంధించిన అభిప్రాయాలను, సూచనలను అందించే అవకాశం లభించిందని తెలిపారు. అదేవిధంగా భారత్లో సౌర ఇంధన రంగం గురించి ప్రస్తావించిన పీయూష్ గోయల్, దేశ సౌరశక్తి మిషన్ లక్ష్యాన్ని నిర్దేశిత గడువుకు ముందుగానే అధిగమించిందన్నారు. భారత సౌర విద్యుత్ సామర్థ్యం 20 గిగావాట్ల నుంచి 100 గిగావాట్లకు పెరిగిందని పీయూష్ గోయల్ వెల్లడిస్తూ,
2: तब भारत की सोलर मिशन क्या थी? In 14, the solar mission we inherited was to make 20 gigawatt solar power in the next, I think it was 10 years or so. One of the first actions that Mr. Modi directed the government to do, I was handling renewable energy those days, was to increase the solar mission from 20 gigawatt to 100 gigawatt. And we achieved it well in advance of the targeted date. Today, more than 50% of our installed capacity is renewable energy. Our target now for solar energy is 500 gigawatt by 2030.
1: దగ్గు సిరప్ల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు ఇచ్చిన మినహాయింపును ఉపసంహరించుకుంటూ కేంద్ర ప్రభుత్వం ఔషధ నిబంధనలు 1945 చట్టంలో సవరణ చేసింది. కేంద్ర ఆరోగ్య, కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ గెజిట్ నోటిఫికేషన్ జారీ చేస్తూ ఔషధ నిబంధనల్లోని షెడ్యూల్ కేలో ఔషధాల తరగతి కింద ఉన్న సిరప్ అనే పదాన్ని తొలగించినట్టు తెలిపింది. ఈ పదం తొలగింపుతో దగ్గు సిరప్లకు ఇంతకుముందు ఉన్న మినహాయింపు ఇకపై వర్తించదని మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. దీంతో చిన్న గ్రామాల్లో దగ్గు సిరప్ల విక్రయం, పంపిణీ ఇకపై తప్పనిసరిగా లైసెన్సు పొందిన ఫార్మసీల ద్వారానే జరగాల్సి ఉంటుంది. గతంలో 1000 మంది కంటే తక్కువ జనాభా ఉన్న గ్రామాల్లో కొన్ని రిటైల్ లైసెన్సింగ్ నిబంధనలు పాటించకుండా దగ్గు సిరప్ల విక్రయానికి అనుమతి ఉండేది. సిరపు తయారీలపై నియంత్రణ, పర్యవేక్షణను బలోపేతం చేయటం, ప్రజారోగ్య భద్రతా ప్రమాణాలకు అనుగుణంగా నిబంధనలను మార్చటం లక్ష్యంగా ఈ సవరణ తీసుకువచ్చినట్టు మంత్రిత్వ శాఖ పేర్కొంది. మధ్యప్రాచ్యం, భారత్ మధ్య లోతైన సముద్ర పైప్లైన్ ప్రాజెక్టుపై ప్రస్తుతం ఎలాంటి ప్రతిపాదనను పరిశీలించడం లేదని కేంద్ర పెట్రోలియం, సహజవాయువు మంత్రిత్వ శాఖ స్పష్టం చేసింది. మధ్యప్రాచ్య దేశాల నుంచి భారత్కు సముద్ర గర్భం ద్వారా ఇంధన పైప్లైన్ నిర్మాణానికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని, దీనిని మధ్యప్రాచ్యం భారత్ డీప్ వాటర్ పైప్లైన్గా పేర్కొంటున్నట్టు వస్తున్న మీడియా కథనాలను మంత్రిత్వ శాఖ గమనించినట్టు తెలిపింది. గుజరాత్ను ఒమన్తో పాటు ఇతర గల్ఫ్ దేశాలతో అనుసంధానించే ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చలు ప్రస్తుతం మంత్రిత్వ శాఖ స్థాయిలో జరగడం లేదని స్పష్టం చేసింది. ఇతర గల్ఫ్ దేశాలతో కూడా ఈ అంశంపై ఎలాంటి చర్చలు, ఒప్పందాల ప్రక్రియ కొనసాగడం లేదని వెల్లడించింది. యూపీఎస్సీ సివిల్ సర్వీసెస్ ప్రిలిమినరీ పరీక్ష 2026 ప్రశ్నపత్రం లీక్ అయ్యిందంటూ సామాజిక మాధ్యమాల్లో ప్రచారం అవుతున్న వార్తలను కేంద్ర ప్రభుత్వం ఖండించింది. ప్రెస్ ఇన్ఫర్మేషన్ బ్యూరో, పీఏబీ ఫ్యాక్ట్ చెక్

0: ప్రాజెక్టు విభాగం ఈ ప్రచారం పూర్తిగా తప్పుడు సమాచారమని స్పష్టం చేసింది. వాతావరణం. దేశంలోని పలు ప్రాంతాల్లో రేపు వర్షాలు, మరికొన్ని చోట్ల వేడిగాలుల ప్రభావం ఉంటుందని భారత వాతావరణ విభాగం ఐఎండీ తెలిపింది. కొత్తగా ఏర్పడుతున్న పశ్చిమ అలజడుల ప్రభావంతో ఈ నెల 18 నుంచి 22వ తేదీ వరకు పశ్చిమ హిమాలయ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఒక మోస్తరు వర్షాలు కురిసే అవకాశముందని వెల్లడించింది. ఆకాశవాణి జాతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. ఫ్రాన్స్లోని ఎవియన్ నగరంలో జరుగుతున్న G7 శిఖరాగ్ర సదస్సులో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ సాయంత్రం పాల్గొన్నారు. దగ్గు సిరపుల విక్రయాలకు సంబంధించి గ్రామీణ ప్రాంతాలకు గతంలో ఇచ్చిన మినహాయింపులను ప్రభుత్వం ఉపసంహరించుకుంది. ఆకాశవాణి జాతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. ఇప్పుడు ఒక చిత్రగీతం వింటారు.

0: జెమినీ చిత్రం నుండి రాజేష్ పాడిన పాట విన్నారు. చిత్రగీతం విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 8:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో సమాచార సంధ్య హిందీ వార్తా ప్రసారం ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు.
1: नमस्कार, आकाशवाणी से समाचार संध्या के साथ मैं प्रियंका अरोड़ा।

ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం స్వరమాలిక తెలుగు సినిమా పాటలు కార్యక్రమంలో ముందుగా శ్రీ సీతారాముల కళ్యాణం చూతము రారండి ఈ చిత్రం నుండి ఎస్పి బాలసుబ్రహ్మణ్యం సునీత విజయలక్ష్మి శర్మ పాడిన పాట వింటారు.

స్వర్మాలిక సినిమా పాటలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం, సమయం 10 గంటలు కావస్తుంది. ప్రకటించిన కార్యక్రమం వెంటనే వింటారు. విజయవాడ కేంద్రం నుండి రిలే.

వాణి మధ్వాచార్య హరికథ గానం వింటారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. వినండి మధ్వాచార్య హరికథ గానం.

సహృదయులైనటువంటి భక్త మహాశైలులకు ప్రణామం. భారతదేశం వేదనాదాలు వినిపించేటటువంటి వేదభూమి, ధర్మభూమి, పరమ పవిత్రమైన దివ్యక్షేత్రాలు తేజరిల్లే పుణ్యభూమి. ప్రపంచాన్ని తన ఆధ్యాత్మిక జ్ఞాన తేజంతో ప్రకాశింపజేసే దివ్యభూమి. ఆచార్యవర్యులందరికో నిలయమైనటువంటి దివ్యభూమి. భారతీయ తత్వశాస్త్రానికి పురావైభవాన్ని తెచ్చిన ప్రాతస్మరణీయులు త్రిమతాచార్యులు, శ్రీ ఆదిశంకరులు, శ్రీ రామానుజాచార్యులు, శ్రీ మధ్వాచార్యులు వారు. వీరిలో చివరివాడైనటువంటి మధ్వాచార్యులు శ్రీ విష్ణు పారమ్యాన్ని ఘంటాపథంగా వివరించి స్థాపించి ప్రచారం కావించిన మహనీయులు. శ్రీ పూర్ణప్రజ్ఞులుగా, శ్రీ ఆనందతీర్థులుగా, శ్రీ పురుషోత్తమ తీర్థులుగా విఖ్యాతమైన వారు. వారి చరిత్ర పుణ్యప్రదం, మహామహిమాన్వితం, శృతిహితం, బుధనితం, ఆలకించండి. మధ్వాచార్య హరికథ.

అనంత సద్గుణ పరిపూర్ణుడైన పరమా పరిపూర్ణ రూపం శ్రీమన్నారాయణుడు. సకల వేద ప్రతిపాదిత తత్వస్వరూపం శ్రీమన్నారాయణుడు. సకల శాస్త్రాలు రామాయణ మహాభారత భాగవతాది పురాణాలు శ్రీమన్నారాయణుడే సర్వోత్తముడని చాటుతున్నాయి అనే ప్రబోధాన్ని అందించేటందుకు యుగ యుగాలుగా అవతారములు దాల్చుతున్నటువంటి జగత్ప్రాణుడు మహాబలుడు అయిన వాయుదేవుడే శ్రీ మధ్వాచార్యులు జగద్గురువర్యులు.

ఆ వాయుదేవుడు త్రేతాయుగంలో హనుమంతునిగా, ద్వాపరంలో భీమసేనుడుగా, కలియుగంలో శ్రీ మధ్వాచార్యుడుగా అవతారములెత్తి తన దివ్యజ్ఞాన ప్రబోధంతో మోహాంధకార నిర్మూలనం చేసి ముముక్షు జనోద్ధరణం చేశారు. అది కేరళ రాష్ట్రంలో పశ్చిమ సముద్ర సమీపస్థమై సస్య సంపన్నమై దివ్యమై అలరారే పుణ్యక్షేత్రం ఉడుపి. రజత పీఠంగా ప్రసిద్ధమైనటువంటిది. ఉడుపి అనగా ఉడు అనగా నక్షత్రం, ఉడుప అనగా నక్షత్రాలకు నాథుడైన చంద్రుడు. చంద్రుడు తనకు కలిగినటువంటి శాప విముక్తికై ఈ క్షేత్రంలో అనంతేశ్వర స్వామికి, స్వామిని గురించి ఘోరమైనటువంటి తపస్సు చేయగా అనంతేశ్వర స్వామి ఆలయ పుష్కరిణిలో ప్రత్యక్షమై శాప పరిహారం చేసి తేజస్వంతునిగా చేశాడు చంద్రుణ్ణి. ఆ శాప పరిహార స్మారకంగా ఆ క్షేత్రం చంద్రుని పేర ఉడుపిగా ప్రసిద్ధి పొందింది. ఆ ఉడుపికి సమీపంలో గల పవిత్ర క్షేత్రం పాజక. అదే అవతార పురుషుడైన మన మధ్వాచార్యులు అవతరించిన పుణ్యభూమి. ఆ పాజక క్షేత్రంలో శ్రీ నడిల్లాయ మధ్యగేహుడు, వేదవతి అనే పుణ్య దంపతులు పవిత్ర జీవనం చేస్తూ ఉన్నారు. ఆ బ్రాహ్మణ దంపతులు ఆదర్శ జీవనులు. శ్రీ మధ్యగేహుడు వినయ సంపన్నుడు, మహాపండితుడు, వేదశాస్త్ర పురాణాలు అపార పాండిత్యం గడించినటువంటి వాడు. ప్రతినిత్యము కూడా ఉడిపి క్షేత్రానికి వెళ్ళి శ్రీ అనంతేశ్వరుని సన్నిధిలో పురాణ

తన పురాణ ప్రవచనంతో శ్రోతలను విష్ణుభక్తి భావ పరవశుని చేసే మధ్యగేహుణ్ణి మెచ్చి పండితులందరూ భట్టు అని పిలిచేవారట. ఆ మధ్యగేహ దంపతులకు ఇద్దరు మగ శిశువులు కలిగి చనిపోగా ఒక ఆడపిల్ల మాత్రం మిగిలింది. వంశోద్ధారకుడైన పుత్రుని వరంగా పొందాలని, శ్రీహరిని ఆరాధించాలని శివళ్ళి అనే సమీప పుణ్యక్షేత్రం చేరి కఠినాతి కఠినమైన నియమాలతో అనేక వ్రతాలు చేశారు ఆ దంపతులు. వామనుని పుత్రుగా పొందిన అదితి కశ్యపులను తలపింపజేశారు. చివరకు వారి తపస్సు ఫలించింది, వేదవతి గర్భం ధరించింది. నవమాసములు నిండి

క్రీస్తు శకం 1199వ సంవత్సరం విజయదశమి పర్వదిన నాడు అభిజిన్ ముహూర్తంలో సూర్యుడు మహా తేజస్వంతుడై ప్రకాశించే తరుణంలో వేదవతి గర్భాన ఆ వాయుమూర్తి మహాబలవంతుడైన మహాబలుడని పేరు కలిగిన వాయుదేవుడు జ్ఞానజ్యోతిగా పూర్ణ ప్రజ్ఞుడిగా ఒక చిన్ని బాలునిగా అవతరించాడు. ఆ బాలునికి వాసుదేవ అని నామకరణం చేశారు. ఆ బాలుడు దినదిన ప్రవర్ధమానుడవుతున్నాడు. ఆ బాల వాసుదేవుని లీలలు అద్భుతములై కన్నవారికి కనుగొన్నవారికి వింతలై అతని అవతార స్వభావాన్ని ప్రకటితం చేయసాగాయి. అవి ఎలా ఉన్నాయంటే

వాసుదేవా, పాలు పెరుగు గిన్నెల మూతలను ఎలుకలు పిల్లలు పడదోయకుండా చూడు అని చెప్పి అతని తల్లి ఎక్కడికో వెళ్ళిందట. వాసుదేవుడు బాలుడు కదా, గిన్నెలపై గల మూతలపై బండరాళ్ళుంచి ఆడుకోవడానికి వెళ్ళిపోయాడు. విచిత్రం, ఆ రాళ్ళు 10 మంది కూడా ఎత్తలేనంత బరువైనటువంటివి. వేదవతి ఒకసారి కుమార్తెతో, వాసుదేవుడు ఏడిస్తే ఈ గ్లాసుకు పాలు పట్టు అని పొరుగింటికి వెళ్ళిందట. వాసుదేవుడు లేచి ఏడ్చాడు. ఆ పిల్ల గ్లాసుడు పాలు ఇచ్చింది తాగమని. ఆ పసివాడు ఆ పాలు తాగి కూడా ఇంకా ఏడుస్తూనే ఉన్నాడు. ఏం చేయాలో తోచక ఆమె పశువులకై ఉడికించి ఉంచిన ఉలవల బుట్ట చూపించిందట. ఆ బుట్టెడు ఉలవలు తిని అరిగించుకున్నాడు. అందరూ ఆశ్చర్యపోయారు. ఏడాది ప్రాయంలో ఒక ఎద్దు తోకపట్టుకుని కొండపైకి ఉదయం వెళ్ళి మరల సాయంత్రానికి అలాగే దిగి వచ్చాడు. మధ్యగేహుడు ఒక ఎద్దు కొన్నాడట.

దానికై దాన్ని అమ్మిన వాడికి ధనం కొరకు కొంత బాకీ తీర్చాల్సి వచ్చింది. సమయానికా ధనం లేదు. ఆ సమయంలో ఆటలాడే ప్రాయం గల వాసుదేవుడు వెంటనే ఆ బాకీ ఉన్నటువంటి ఆ వ్యక్తిని దగ్గరకు పిలిచి, బాకీ తీర్చవలసిన వ్యక్తిని దగ్గరకు పిలిచి తమ ఇంటి ఆవరణలో చింత చెట్టు కిందకు తీసుకుని వెళ్ళి అక్కడున్నటువంటి చింతగింజలన్నీ ఒక గుప్పెడు ఏరి ఆ వ్యాపారి చేతిలో పోశాడట. అవి బంగారు కాసుగా మారిపోయాయి. బాకీ తీరిపోయింది. ఒక సంక్రాంతి పర్వదినన్నాడు ఉడిపి అనంతేశ్వరాలయంలో పురాణ ప్రవచనం చేసి ముగించుకుని ఆ మధ్యగేకుడు వాసుదేవుడితోనూ కొంతమందితోనూ కలిసి పాజకి వస్తున్నాడు. మధ్యలో అరణ్యం ఒకటి ఉన్నది. అర్ధరాత్రి అయింది. ఆ అరణ్యంలో కల ఒక భూతం ఆ బృందంలో ఒకడిని ఆవహించి, ఈ చిరంజీవి మీ మధ్యలో ఉన్నాడు కనుక మీరంతా ప్రాణాలు దక్కించుకున్నారు, పొండి అని వారిని వదిలేసిందట. ఈ విధంగా బాలవాసుదేవుని అనేక అద్భుత లీలలు అందరినీ ఆశ్చర్యపరిచేవి. ఒక శుభముహూర్తంలో ఆ వాసుదేవునికి ఉపనయన సంస్కారం బ్రహ్మోపదేశం చేశారు తల్లిదండ్రులు. అతడు శాస్త్రోక్తంగా త్రికాల సంధ్యావందనం, చక్కగా సంధ్యోపాసన, గాయత్రీ మంత్ర జపం, అగ్నికార్యం అనుష్ఠించసాగాడు. ఒకసారి వాసుదేవుడు ఒక దండం, ఒక చేతి కర్ర ధరించి ఉన్నాడట. తండ్రి చూసి, ఏమయ్యా ఏమిటి దండం ధరించావు, దండధారివయ్యావేమిటి అన్నాడు. అని అంటే అప్పుడు వారి మధ్య ఇలా సాగింది ఒక సంభాషణ పద్య రూపంలో.

అప్పుడు అన్నాడు తండ్రి, వైష్ణవ ప్రతిష్ట వసుధ నిల్ప, వైష్ణవ ప్రతిష్టని నిలబెడతానన్నాడు. పిచ్చివాడా, ఇది కలియుగమయ్యా, ఇది కలియుగము, ఎటు చిగుర్చు మ్రాడు. నాయనా, కలియుగం ఎక్కడైనా ఎండిపోయిన మ్రోడు చిగురుస్తుందా? అలాగే అసాధ్యమయ్యా. స్వామి, అసాధ్యమా? తండ్రి, దండమిది చిగుర్చుచు చిగుర్చు తండ్రి కనుము. అయితే ఈ దండమే చిగురుస్తుంది చూడండి అని దాన్ని పాతిపెట్టి, ఆ చేతిలో ఉండే దండాన్ని పాతిపెట్టి నీడు పోస్తే కొన్నాళ్ళకి అదే కొమ్మలు వేసి పెరిగి చిగురించిందట. కుమారుడు మానవ మాత్రుడు కాదని మధ్యగేహునికి నిరూపణ అయింది. ఆనాటి ప్రసిద్ధ గురుకులమైన తోటంతిల్లాయిల గురుకులంలో విద్యాభ్యాసానికై చక్కగా వాసుదేవుని చేర్చారు. కానీ వాసుదేవుడికి పాఠాలపై మాత్రం శ్రద్ధ లేదు, క్రీడలపై మాత్రం ఆసక్తి ఎక్కువగా. ఇది చూసి గురువు అతన్ని మందలించాలని భావించాడు.

ఒకనాడు గురువులు, వాసుదేవ, ఇక్కడ నీటి కొరత వలన ఆశ్రమానికి ఇబ్బందిగా ఉన్నదయ్యా అన్నారట ఏదో మాట సందర్భంలో. అప్పుడు వాసుదేవుడు, గురువర్యా, పూర్వము ఆ అమ్మ కోసమై వాసుదేవ తీర్థం అనేదాన్ని రప్పించాను, మీకోసం ఇదిగో మరొక తీర్థం రప్పిస్తాను అంటూ తన దండం నేలపై గీశాడట. వెంటనే అక్కడ భూమి బీటల వారి జలధార ఉద్భవించింది. అలా రెండవ దండతీర్థం ఉద్భవింపజేశారు.

ఆ మహితాత్ములు. ఒకనాడు గురుపుత్రుడైన వాసుదేవుడితో, ఆ గురుపుత్రుని పేరు కూడా వాసుదేవుడే, ఆ గురుపుత్రుడైన వాసుదేవునితో కలిసి ఈ వాసుదేవుడు ఇతర శిష్యబృందం అడవిలో సమిథలకై బయలుదేరి వెళ్ళారట.

గురుపుత్రుని చిరకాలంగా వేధిస్తున్న శిరోవేదన ఆ అరణ్యంలో మరలరాగా అతడు స్పృహ కోల్పోయాడు. అప్పుడు వాసుదేవుడు అతని చెవిలో ఒక మంత్రోపదేశం చేశాడట. వెంటనే గురుపుత్రుడు స్వస్థుడై, అంతేకాదు ఆనాటి నుండి అసాధారణ ప్రజ్ఞాశాలి మేధావి అయ్యాడట. అతి క్లిష్టమైనటువంటి ఐతరేయ స్మృతి సారాన్ని గురువులకు వివరించి దానిని గురుదక్షిణగా సమర్పించి వాసుదేవుడు గురుకులవాసం ముగించాడు. ఈ విధంగా తాను దండధారి కావాలి అనగా సన్యాసం స్వీకరించాలని కూడా నిశ్చయించాడు వాసుదేవుడు. పురుషోత్తమ తీర్థులని ప్రసిద్ధినందిన అచ్యుత ప్రేక్షుల వద్దకు చేరాడు వాసుదేవుడు. అమిత తేజస్వంతుడైన వాసుదేవుని చూడగానే అచ్యుత ప్రేక్షులకు అతడు శిష్యుడు కాదు, తనకే గురుస్వరూపం అని అనిపించిందట. ఆనందంగా వాసుదేవునికి అభిమతాన్ని తీర్చాలని నిర్ణయం చేసుకున్నారు. వాసుదేవుని నిర్ణయం వృద్ధులైన అతని తల్లిదండ్రులకు అశనిపాతమైంది. వారు అతని చేరి, నాయన, మాకు పుట్టిన పుత్రులలో నీ ఒక్కడివే మిగిలావు. నీవిలా సన్యసిస్తే మాకెవరు దిక్కు, మాకెవరు ఆధారం? వృద్ధాప్యంలో మాకి వేదన కలిగించడం ధర్మమా నాయన అన్నారు. అప్పుడు వాసుదేవుడు చిరునవ్వు నవ్వుతూ వారిని ఓదార్చి, తల్లిదండ్రులారా, మీకు చింత కలిగిస్తానా? ఏమీ పర్వాలేదు. చింత ఏల సుతుడు

మీకు ఒక వాగ్దానం చేస్తున్నాను, మీకు ఒక కుమారుడు జన్మించిన తర్వాతనే సన్యసిస్తాను అన్నాడు. ఈ వృద్ధాప్యంలో మాకు మరల పుత్ర సంతానమా? పర్వాలేదు, అది అసంభవం గనక మన వాసుదేవుడు సన్యసించడులే అని అతని మాటలను అంగీకరించి వెళ్ళిపోయారు తల్లిదండ్రులు. కానీ మహానుభావులకు అసాధ్యం ఏమున్నది? ఆ వాయుదేవుని వాక్కు అమోఘం కదా. అనతికాలంలోనే వేదవతి గర్భవతి అయి మరల పుత్రుని కన్నది. ఆ దంపతులకు వాసుదేవుని కోరికను అంగీకరింపక తప్పలేదు. వాసుదేవుడు తల్లిదండ్రుల అనుమతి పొంది ఉడిపి పీఠాధిపతులైన అచ్యుత ప్రేక్షుల సన్నిధికి చేరి సన్యాస దీక్షను ఇమ్మని కోరాడు. వెంటనే అమిత నిష్ఠాగరిష్ఠుడైనటువంటి అచ్యుత ప్రేక్షులు వాసుదేవుని కోరికను ఆనందంతో అంగీకరించి అతనికి సన్యాస దీక్షనిచ్చి పూర్ణప్రజ్ఞతీర్థులు అని నామకరణం చేశారు. పూర్ణప్రజ్ఞులకు ఒకనాడు కాశీకి వెళ్ళి గంగా స్నానం చేయాలని కోరిక కలిగింది. ఆ సమయంలో ఒక వ్యక్తిలో ఆ అనంతేశ్వరుడు ఆవహించాడు. పూర్ణప్రజ్ఞ, నీవు కాశీకి పోనక్కరలేదు, ఆ గంగయే ఈ అనంత సరోవరానికి వస్తుంది అన్నాడు. ఆ వాక్కు ప్రకారం ఆ అనంత సరోవరంలో ఈశాన్య దిశలో భూగర్భం నుండి గంగ జలధార ఉద్భవించింది. నాటి నుండి ఉడిపిలోనే ఆ సరోవరం మధ్వ సరోవరంగా ప్రసిద్ధి పొందింది. పూర్ణప్రజ్ఞుల కీర్తి పరిమళం దశ దిశలా వ్యాపించింది. ఆనాటి నుండి పూర్ణప్రజ్ఞులకు క్రమంగా ప్రతివాదులైన పండితులతో వాద సంగ్రామాలు కూడా ఆరంభమయ్యాయి. వారి విజయ దుందుభిధ్వానం దేశమంతా కూడా ప్రతిధ్వనించింది. జయకేతనం ఎగురవేస్తున్నారు పూర్ణప్రజ్ఞులు. ప్రతివాదుల్ బహుతర్క కుశలు.

పూర్ణప్రజ్ఞుడు ఎప్పుడు కూడా భాగవతం ఎప్పుడూ చదవలేదు. ఆ సంగతి బాగా తెలుసు అని బాగా తెలిసినటువంటి అచ్యుత పరీక్షులు ఒకనాడు ఆయనకు పరీక్ష పెట్టాలని భాగవత పంచమస్కంధాన్ని వివరించవయ్యా అన్నారట. అప్పుడు పూర్ణప్రజ్ఞుడి యొక్క పూర్వజన్మార్జితమైనటువంటి జ్ఞానం ఒక్కసారి జాగృతమైంది.

ಭಾವಕಮೋ ಪ್ರವಚನ ಕುಶಲತವಾದ ಪಟಿಮಯೋ ಜಲಗಿನ ಮೋದಾವಕಮೋ ಪ್ರವಚನ ಕುಶಲತವಾದ ಪಟಿಮಯೋ ಜಲಗಿನ ಗತ ಜನ್ಮಾರ್ಜಿತ ಜ್ಞಾನ ಸರ್ವಸ್ವಮು ಅತನಿಗೆ ಜಾಗೃತಮಯೋ ఎవరూ వివరించలేని విధంగా వ్యాస హృదయాన్ని ఆవిష్కరిస్తూ పూర్ణప్రజ్ఞుల భాగవత పంచమస్కంధ ప్రవచనం గురువర్యుని సంభ్రమాశ్చర్యాలలో ముంచివేసింది. సకల గుణాభిరాముడు అపార సేముషి విలసితుడు అయిన ఈ పూర్ణప్రజ్ఞుడే మా ఉత్తరాధికారి అని నిర్ణయించుకున్నారు ఆ గురువర్యులు.

ఒక శుభముహూర్తంలో అత్యుత ప్రేక్ష గురువర్యుడు ఉడిపి వేదాంతపీఠ ఉత్తరాధికారిగా పూర్ణ ప్రజ్ఞులకు పీఠ పట్టాభిషేకం కావించి ఆనంద తీర్థులు అనే నామకరణం కావించారు. ఆ నామమే మధ్వనామానికి వ్యాఖ్యానమైంది. యతులు సాధారణంగా నిత్య సంచారశీలులు కదా, అందుకని నిత్య సంచారం చేసి జ్ఞానవ్యాప్తి చేయడం వారి యొక్క కర్తవ్యం కనుక ఆనందతీర్థులు వారి యొక్క సంచారంలో విష్ణుమంగళం అనే క్షేత్రానికి వెళ్ళారు. అక్కడ ఒక భక్తుడు ఆయన్ని పరీక్షించాలని, ఈయనేదో వాయుదేవుని అవతారమట, భీమసేనుడు వలే ఈయన కూడా ఆ ఎంతగా అరిగించుకోగలరో చూద్దామని 200 అరటిపళ్ళ పట్టుకొచ్చి ఇచ్చారట. ఆ 200 అరటిపళ్ళను తామొక్కరే ఆరగించి తాము భీమసేనులమేనని నిరూపించారు పూర్ణప్రజ్ఞులు. తర్వాత తిరువనంతపురం వెళ్ళారు. అక్కడ కూడిపుస్తూర్ అనే ఒక అహంకారి అనే విద్వాంసుని ఓడించి అతన్ని భంగపరిచారు. తర్వాత శ్రీరంగం చేరి శ్రీ రంగనాథస్వామిని సేవించారు. తిరుమల క్షేత్రం చేరి శ్రీనివాసుని సేవించారు. ఆ స్వామిని ఈ విధంగా పరమాత్మను సేవించి

అని కీర్తించారు. వారు సువర్ణముఖి నదీ తీరంలో గల అగస్త్యాశ్రమంలో ప్రవచనాలు చేసినప్పుడు సుఖమహాముని ఒక సన్యాసి రూపంలో వచ్చి వారి ప్రవచనాలు వినేవారట. తరువాత వరాహక్షేత్రమైన శ్రీమూష్ణం అనే క్షేత్రాన్ని చేరారు. వారక్కడ ఒకనాడు భిక్షకై ఒక ఇంటికి వెళ్ళారు. అప్పుడు ఆ ఇంటి గృహిణి నిండు గర్భిణి అయినప్పటికీ అతి ప్రయాసతో నీటి బిందె దూరం నుండి మోసుకొని వస్తూ ఉన్నది. అప్పుడు ఆమెపై కరుణతో ఆనందతీర్థుడు, అమ్మా, ఇంత బరువు మోయాలా నీవు, నిండు గర్భిణివి కదా.

నీవు స్మరణీయవయ్యావమ్మా. నీ కష్టం తీరింది ఈనాటి నుండి. ఇక నుండి నీ పేరు కూడా శాశ్వతమై నిలుస్తుంది. ఇంతకు పూర్వం 2 దండతీర్థాలు వెలిశాయి, ఇప్పుడు నీ కారణంగా 3 తీర్థం ఉద్భవిస్తుంది చూడు అని నీవు చిరస్మరణీయురాలు అవుతావంటూ నేలపై దండంతో కొట్టారట స్వామి. అప్పుడు భూమి పగిలి జలధార జివ్వున పైకెగసింది. అక్కడ ఒక దండతీర్థం ఉద్భవించింది. మధ్యులు తరువాత అనేక క్షేత్రాలలో ప్రవచనామృతం ప్రవహింపజేశారు. భక్తులకు శ్రీకృష్ణ షడక్షరీ మంత్రాన్ని ఉపదేశించారు. తరువాత బ్రహ్మసూత్రాలకు భాష్యరచన చేయదలిచారు. దానికి వేదవ్యాసులు అనుమతి పొందాలని అందుకై బద్రీక్షేత్రం వెళ్ళాలనుకున్నారు. కానీ రిక్తహస్తేన నోపేయాత్ రాజానం దైవతం గురుం అన్నారు కదా, గురువుల దగ్గరకు ఒట్టి కాళ్ళి చేతులతో వెళ్ళడం ఎలాగా అని వేదవ్యాసునికి కానుకగా ఇవ్వడానికి గీతాభాష్యం రచించి తీసుకుని వెళ్ళారట. ఉడుపు నుండి బదరీక్షేత్రానికి కాలినడకన యాత్ర చేశారు. దారిలో అనేక ప్రాచీన తాళపత్రాలు సేకరించి భద్రపరిచారు. బదరీ చేరి తాను రచించిన గీతాభాష్యం గీతాచార్యుడైన నారాయణునికి సమర్పించారు. ఒకనాటి రాత్రి శ్రీ వేదవ్యాసుడే స్వయంగా వచ్చి ఆచార్యుల గీతాభాష్యం విన్నారట. పూర్ణప్రజ్ఞ ఉత్తర బదరిలోని మా ఆశ్రమానికి విచ్చేయినాయన అని ఆహ్వానించారట.

అలా వ్యాసుని కూర్చు ఆ వ్యాస దర్శనమైంది ఆయనకు. అతి దుర్గమమైనటువంటి ఉత్తర బదరీ క్షేత్రానికి ఒంటరిగా కాలినడకన వెళ్ళారు. అక్కడ గల వ్యాసాశ్రమం చేరగానే వేదవ్యాసులు ఆయనను సాదరంగా ఆహ్వానించారట. వ్యాసమహర్షి వద్ద ఉపదేశం పొందారు స్వామి. వ్యాసుడు ఆయనను నారాయణాశ్రమానికి తీసుకుని పోగా అక్కడ వారికి శ్రీమన్నారాయణుని యొక్క దివ్య సాక్షాత్కారం కలిగింది. శ్రీమన్నారాయణుడు ఆయనను, నాయన బ్రహ్మసూత్ర భాష్య రచన చెయ్యి అని ఆదేశించారు. ఆ ఆదేశాన్ని శిరసావహించి మధ్యలు తిరుగు ప్రయాణం చేసి అనంతమఠం చేరారు. బ్రహ్మసూత్ర భాష్య రచన చేశారు. తరువాత

ఒకనాటి వేకువజామున మధ్వాచార్యులు సముద్ర తీరం చేరి సముద్ర స్నానం చేసి ఆ తీరంపై కూర్చొని ద్వాదశ స్తోత్ర రచన ప్రారంభించారు. ఆ సమయంలో సముద్రంలో ద్వారక నుండి పయనమై ఒక నావ సాగిపోతోంది. ఇంతలో అకస్మాత్తుగా తుఫాను సంభవించింది. అది ఆ నావ విపత్తులో చిక్కింది. ఆ నావలో పయనిస్తున్న ఒక వ్యాపారి భయంతో

రోజు ఒక్కసారి అలా ఆ ఒడ్డు వంకకు చూశాడు. ఆ ఎవరో జ్ఞాని తపస్వి ఆ తడమున.

ఏమిటి వింత? అకస్మాత్తుగా తుఫాను రేగిందే, ప్రళయం సంభవించినట్లుగా హోరుగాలి నావను తలకిందులు చేసేట్టుంది. ఈ నడి సముద్రంలో నన్ను రక్షించేవారెవరు? ఈ భయంకరమైన ఈ సుడిగాలిని నిగ్రహించి శాంతపరిచి చేసే మహానుభావులెవరు అని అన్ని దిక్కులకు తిరిగి ఆక్రోశిస్తూ తీరం వంక చూశాడు ఆ వ్యాపారి. అప్పుడు అక్కడ ఆయనకు దివ్య తేజోమయుడైన మధ్యులు అగుపించారు. ఓహో, అదిగో ఆ తీరాన ఎవరో తపస్వి జ్ఞానమూర్తి కూర్చుని ఉన్నారు. ఆ స్వామే నాకు దిక్కు అని భావించి ఎలుగెత్తి ఆయన ప్రార్థించాడు.

ఆ పనుడై అర్థిస్తున్నటువంటి ఆ బేహారిపై కరుణించిన మధ్వగురుడు తన భుజంపై ఉన్నటువంటి ఉత్తరీయాన్ని ఆ నావవైపు విసిరి లాగారు. ఆ నావ సురక్షితంగా ఒడ్డుకు చేరింది. ఆ వ్యాపారి ఊపిరి పీల్చుకున్నాడు. నావ దిగి వేగంగా వచ్చి శ్రీగురుని పాదాలకు కృతజ్ఞతాపూర్వకంగా నమస్కారం చేసి కన్నీటి ధారలతో అభిషేకించాడు. స్వామి, ఆపన్న రక్షకులై నన్ను కరుణించారు. మీరు ఏదైనా కోరండి, మీకు కృతజ్ఞతతో కానుకగా సమర్పిస్తాను అన్నాడు. అప్పుడు మధ్వగురులు, నాయనా, మాకేం కావాలయ్యా?

నీ నావమై నీ నావ మీద ఉన్నటువంటి రెండు చందనం బడ్డలు నాకు ఇవి చాలు అన్నారట. ఏమిటి స్వామి ఇది పరీక్ష నాకు? ఆ గోపీ చందనం బండలు మీకెందుకండి? బరువు కోసం నావ మీద మేము పెట్టుకుంటాం అన్నాడు ఆ వ్యాపారి. అయ్యా అవి ఎందుకు పనికిరానివైనా? మాకు చాలా అమూల్యమైనవే. మాకే కాదు ఈ జగత్తుకే అమూల్యమైనవయ్యా.

ఆ రెండు బండలు కరిగించగానే దానిలో నుంచి రెండు దివ్యమైనటువంటి విగ్రహాలు వెలువడ్డాయి. అవి ఒకటి బలరాముడు, రెండు కృష్ణుడు. వాటిలో ఆ విగ్రహాలు చూడగానే ఆశ్చర్యపోయారందరూ కూడా. అందులో శ్రీకృష్ణుడు శైశవ కృష్ణుడు ద్వాపరంలో విశ్వకర్మ చేత తయారు చేయించి రుక్మిణి చాలా ఆనందంగా అర్చించేదట ఆ శైశవకృష్ణుణ్ణి. బలరామ విగ్రహాన్ని మాత్రం అక్కడే ప్రతిష్ఠించారు స్వామి. ఆ తర్వాత ఆ శైశవకృష్ణుని అందరూ కూడా మహావైభవంగా ఊరేగింపుగా తీసుకుని వెడుతున్నారు. నందయశోదానందన స్వామి పరమాత్మ

అంటూ భక్తగణవంత బాలకృష్ణ విగ్రహాన్ని ఊరేగిస్తూ కృష్ణనామ సంకీర్తనం చేస్తూ మధ్వుల వెంట నడిచి ఉడిపి చేరారు. శ్రీ మధ్వగురులు శ్రీకృష్ణ విగ్రహాన్ని క్రీస్తు శకం 1230 సంవత్సరం విళంబినామ సంవత్సర మాఘశుక్ల తదియ నాడు ఉడిపిలో వేదోక్తంగా ప్రతిష్ఠించారు. తర్వాత ఆ స్వామి అనేకమైనటువంటి రచనలు చేశారు. తంత్రసార సంగ్రహమని, బ్రహ్మసూత్ర భాష్యమని, గీతాతాత్పర్య నిర్ణయమని అనేక గ్రంథాలు రచించారు. వారి పర్యటనలో అనేక మహిమలు, సిద్ధులు చూపించారు. లఘిమ అనే సిద్ధిని చూపించి ఒక బాలబ్రహ్మచారి భుజంపై కూర్చొని దేవాలయం వెంట ప్రదక్షిణలు చేశారు. వేరొకసారి గరిమనే సిద్ధిని ప్రయోగింపగా వారి కాలి బొటన వేలును వస్తాదులు కూడా కదపలేకపోయారట. మరొక్కసారి ఒక మూర్ఖుడైన రాజు మా రాజ్యంలోంచి వెళ్ళాలి అంటే మా ఊర్లో ఒక చెరువు తవ్వితే కానీ వెళ్ళనివ్వమన్నారట. అప్పుడు స్వామి, నాయన మాకు అలాంటి పనులు అలవాటు లేదు, పోనీ కొంత తవ్వి నువ్వు చూపిస్తే అలాగే చేస్తాం మేమని వాడిపై వశిత్వం అనే సిద్ధిని ప్రయోగించారట. పాపం ఆ రాజు పారపుచ్చుకుని మొత్తం చెరువు అంతా తానే తవ్వేట. ఒక యవనరాజు గంగానదిలో పడవల సంచారం ఆపివేసి వారికి విఘ్నం కలిగించాడు. వెంటనే స్వామి జలస్తంభన విద్యను ప్రయోగించి తాను తమ శిష్యులు కాలినడకన నడిచి వెళ్ళారు. అలాగ 75 సంవత్సరాల వయస్సులో భద్రానది తీరంలో కలశ అనే గ్రామం వెళ్ళారు. అక్కడ కొన్ని వందల మంది కూడా కదపలేని ఒక గండశిల భద్రానది తీరంలో ఉంది. దాన్ని నది మధ్యలోకి కనుక తోసినట్లయితే ఆ నదీ ప్రవాహం ఊర్లోకి మళ్ళుతుంది, సస్యశ్యామలమవుతుంది ఊరు అని వేడారట గ్రామస్తులు. వెంటనే ఆనందతీర్థులు మధ్వగురులు ఒంటి చేతితో ఆ శిలను ఎత్తి నది మధ్యలో పడవేశారట. అలాగా వారు ఎన్నో మహిమలు చూపించారు. చక్కగా అనేక రకాలుగా ప్రవచనాలు చేశారు. ఆ ప్రవచనాలు మధ్యలో వారు చేసినటువంటి పర్యటనలో అనేక మహిమలు చూపడమే కాకుండా అనేక తాళపత్ర గ్రంథాలు కూడా సేకరిస్తూ ముందుకు సాగి ఉత్తర బదరికి 2 మార్లు ప్రయాణం చేసి వెళ్ళారు. మధ్వగురులు ఇక తమ అవతార ప్రయోజనం నెరవేరింది అని భావించిన వారే క్రీస్తు శకం 1275 సంవత్సరం మాఘశుద్ధ నవమి నాడు శ్రీగురులు తమ అవతార సమాప్తి దినంగా ఎంచుకున్నారు. ఆనాడు నలుదిశలకు ఆ వార్త వ్యాపించింది. ఆనాడు పరిసర ప్రాంత భక్తజనులందరూ కూడా ఉడిపి చేరుకున్నారు. చక్కగా ఆనాడు మధ్వగురులు అందరికీ కూడా తీర్థ ప్రసాదాదులిచ్చి అనంతరం తర్వాత ఏర్పాటైన సభలో తమ సందేశాన్ని ఇలా వినిపించారు.

చక్కగా అందరినీ కూర్చోబెట్టి ఆయన తన తుది సందేశాన్ని చక్కగా విడిపించడం ప్రారంభించారు. వేదాలు, శాస్త్రాలు, పురాణాలు, ఇతిహాసాలు విష్ణువే పరమదైవం మన కీర్తిస్తున్నాయి. సర్వదేవ నమస్కార కేశవం ప్రతిగచ్చతి. ఏ దేవునికి నమస్కరించినా అది విష్ణువుకే చేరుతుంది. సంసార సాగరం తరించాలంటే విష్ణు స్మరణ కీర్తనాదులే శరణ్యం. నారదాది భాగవత శిఖామణులు, మునులు, సురలు నిత్యం హరిసంకీర్తనమే చేస్తారు. కాబట్టి నాయన్లారా, నిత్య కర్మానుష్ఠానం, విద్యుక్త ధర్మం వేడకండి, ఇతర మత దూషణం చేయకండి, జ్ఞానమే ముక్తికి సాధనం, మూలాధారం అని చక్కగా ఆ సందేశమంతా వినిపించినటువంటి వారై అందించెను తుది సంద

ఆ సమయంలో ఒక్కసారిగా ఆకాశం నుండి పుష్పవృష్టి కురిసిందట. గురువుల మెడలో ఒక తులసిధామం పడింది. పారిజాత మందారాది దేవతా పుష్పాల యొక్క వృష్టి మధ్యలో గురువులు మునిగిపోయారు. గురువుల పుష్పరాశిలో మునుగగా తరువాత కొంతసేపటికి శిష్యులు ఆ పుష్పరాశిని తొలగించి చూశారట. అక్కడ గురువులు లేరు. లిప్తకాలంలో అదృశ్యులై బదరికి చేరుకున్నారు. ఆనాటి నుండి పౌరాణిక క్షేత్రమైన ఉడిపి అప్రతిహత తత్వక్షేత్రమై వెలుగొందింది. మధ్వాచార్యులు ప్రతిష్ఠించిన శ్రీకృష్ణమూర్తితో మహాపుణ్యక్షేత్రమైంది. ప్రపంచఖ్యాతిని పొందింది. ఈ విధంగా శ్రీ మధ్వగురువుల యొక్క చరిత్ర, వారి మహిమా విశేషాదులు శాశ్వత కీర్తి నందాయి. వాటిని వర్ణింపనెవరి తరం. వారి యొక్క ఆశీస్సులు నిరంతరము మనకు అందుగాక. జయమగుగాక విశ్వహిత దర్శక కోటికిను శుభోదయమగుగాక ఆస్తికులు ధార్మికులు సుజనాళికిను జనప్రియమగుగాక పాలకుల రీతి వసుంధర శాంతి భావనామయమగుగాక సర్వులకు మంగళధామమునై రహించుతు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతం న్యాయేన మార్గేణ మహిమహీష గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం నోకా సమస్త.

మీరు ఇంతవరకు మధ్వాచార్య హరికథ గానం విన్నారు. కథకులు కొమ్ము సుబ్రహ్మణ్య వరప్రసాద్ గారు. ఈనాటి హరికథ గానం కార్యక్రమం ఆకాశవాణి విజయవాడ కేంద్రం నుండి వెలువడింది.

0: ఆకాశవాణి
1: ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు వింటారు. ఢిల్లీ కేంద్రం నుండి రిలే.

సంగీతం కార్యక్రమంలో శ్రీ సుసరాపు లక్ష్మీ గణపతి శర్మ గారి వయలిన్ వాదన వింటారు. శ్రీ పి రవీంద్రుడు గారు మృదంగం, శ్రీ పి ప్రసాద్ గారు తాళం. రేపు ఉదయం 10 గంటలకు ఎన్డీఏ ప్రభుత్వ 12 ఏళ్ల పాలనలో సాధించిన విజయాలపై ప్రత్యేక కార్యక్రమం వింటారు విజయవాడ కేంద్రం నుండి. 12:40 కార్మికుల కార్యక్రమంలో సత్కళావాహిని రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్ కదంబ కార్యక్రమం వింటారు, కార్మిక గేయం వింటారు. 1:33 మహిళా వాణిశ్రీల కార్యక్రమంలో హలో బాగున్నారా ఫోన్ ఇన్ లైవ్ కార్యక్రమం ఉంటుంది. 6:30 ఐసీసీ విమెన్స్ T20 క్రికెట్ వరల్డ్ కప్ 2026లో భాగంగా ఇండియా నెదర్లాండ్స్ జట్ల మధ్య ఇంగ్లాండ్లోని హెడ్డింగ్లీ లీడ్స్లో జరగనున్న T20 క్రికెట్ ఆటపై హిందీ ఆంగ్ల భాషల్లో వ్యాఖ్యానం వింటారు. ఈ వ్యాఖ్యానం ఆట ముగిసే వరకు ఉంటుంది. సాంప్రదాయ రేడియో సెట్స్లో వింటారు. రోజువారీ కార్యక్రమాలు న్యూస్ ఆన్ ఏఏఆర్ యాప్ ద్వారా వింటారు. సాయం సమీరంలో ఫిట్నెస్ మంత్ర వికాసంలో ప్రధానమంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజన ప్రేరణ వ్యక్తిత్వాలుంటాయి. రేపు రాత్రి 7:15 పలిసీమలు వ్యవసాయదారుల కార్యక్రమంలో కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి ఆధ్వర్యంలో ఖేతీ బచావో అభియాన్ అమలు వివరాల గురించి డాక్టర్ ఎన్ రాజ్ కుమార్ గారు, అధిపతి కృషి విజ్ఞాన కేంద్రం కొండెంపూడి. వ్యవసాయ సమాచారంలో బయోగ్యాస్ తయారీ వాడకం ఉపయోగాలు గురించి వింటారు. రేపు రాత్రి 8:15 కేంద్ర ప్రభుత్వ 12 ఏళ్ల పాలన ఈ కార్యక్రమం విజయవాడ కేంద్రం నుండి రిలే. రేపు రాత్రి 10:00 కర్ణాటక సంగీత సభ కార్యక్రమం రాగం తానం పల్లవి. 10:45 ఆపాత మధురాలు పాత తెలుగు సినిమా పాటలు వింటారు. ఇవి రేపటి ప్రసారాల్లోని కొన్ని ముఖ్యాంశాలు. వాతావరణ సమాచారం. విశాఖపట్నం వాతావరణ పరిశోధనా కేంద్రం వారు ఈ రాత్రి 10:00 అందజేసిన వివరాల ప్రకారం వాల్తేరులో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 35.6 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 28.6 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. విమానాశ్రయంలో నమోదైన గరిష్ట ఉష్ణోగ్రత 36.8 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 27.8 డిగ్రీల సెల్సియస్. వర్షపాతం నమోదు కాలేదు. స్థానిక వాతావరణం. ఆకాశం సాధారణంగా మేఘావృతమై ఉండి వర్షపు జల్లులు కానీ ఉరుములతో కూడిన వర్షం కానీ కురిసే అవకాశం ఉంది. రాగల 5 రోజుల్లో ఆంధ్ర కోస్తా తీరంలో చేపలు పట్టేవారికి ప్రత్యేకమైన వాతావరణ హెచ్చరిక ఏమీ లేదు. ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లేవారికి ఈరోజు బలమైన ఈదురుగాలులు గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ప్రారంభమై 60 కిలోమీటర్ల వేగం వరకు తమిళనాడు తీరాల వెంబడి తీరాల వైపుగా వీచే అవకాశం ఉంది. అన్ని ప్రాంతాలైన నైరుతి బంగాళాఖాతం, దాన్ని ఆనుకొని ఉన్న ఆగ్నేయ బంగాళాఖాతం, కొన్ని ప్రాంతాలైన ఈశాన్య మరియు తూర్పు మధ్య బంగాళాఖాతం మరియు ఉత్తర అండమాన్ సముద్రంలో వీచే అవకాశం ఉంది. కాబట్టి ఆంధ్రేతర కోస్తా తీరంలో చేపల వేటకు వెళ్లకూడదని అధికారులు తెలియజేస్తున్నారు. వాతావరణ వివరాలు విన్నారు. ఆకాశవాణి విశాఖపట్నం కేంద్రం. సమయం 11:14:54. ఈ ప్రసారం ఇంతటితో సమాప్తం. తిరిగి రేపు ఉదయం 5:51 3.6 మీటర్లు అనగా 927 కిలోహెర్ట్స్ పై మీడియం వేవ్ ప్రసారాల్లో కలుసుకుందాము. అంతవరకు నమస్కారాలతో సెలవు. జై హింద్.